ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 శ్రావణమాసం 7వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 29వ తేదీ బుధవారం శుభోదయం.

ఆకాశవాణి వివేద్ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 6:05:54 అర్చన భక్తి గీతాల కార్యక్రమం.

0: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
1: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
0: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత.

అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి.

ఈనాటి అర్చన కార్యక్రమంలోని క్షేత్రదర్శినిలో మనం మాట్లాడుకోబోతున్నాం రెండవ తిరుపతిగా హరిహర క్షేత్రంగా పిలువబడుతున్న ఆలయ విశేషాలను, విశిష్టతను గురించి. రెండవ తిరుపతిగా పిలువబడుతున్న క్షేత్రం ఆ వెంకటేశ్వరుడే స్వయంభూగా కొలువు తీరిన ప్రదేశం. కట్టని గుడిగా సహజ సిద్ధ కోనేరుతో వందల ఏళ్ల చరిత్ర ఉన్న క్షేత్రం మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం. మరి ఈ ఆలయానికి సంబంధించిన మరిన్ని విశేషాలు ఈనాటి క్షేత్ర దర్శనిలో ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి మీ FM 102.8లో.

ఈనాటి అర్చన కార్యక్రమంలోని క్షేత్రదర్శినిలో మనం మాట్లాడుకోబోతున్నాం శ్రీ మన్యంకొండ వెంకటేశ్వర స్వామి ఆలయ విశేషాలను గురించి. తెలంగాణలో ఉన్న ప్రసిద్ధమైన వెంకటేశ్వర స్వామి క్షేత్రాలలో విశిష్టమైనదిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం మన్యంకొండ. ఈ దివ్యధామం మహబూబ్ నగర్ జిల్లాకు 16 కిలోమీటర్ల దూరంలో రాయచూర్కు వెళ్లే మార్గంలో ఉంది. ఆలయానికి వెళ్లే మార్గం పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణంతో నిండి ఉంటుంది. ఈ దివ్యక్షేత్రంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారు కొలువై భక్తులతో నిత్యం నీరాజనాలు అందుకుంటున్నారు. ప్రశాంతమైన వాతావరణం, ఆహ్లాదకరమైన కొండలు, అడవుల మధ్య మనోహరమైన ప్రకృతి అందాలతో అలరారుతుంది ఈ దివ్యక్షేత్రం. మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చారిత్రక ప్రాధాన్యంతో పాటు పౌరాణిక వైశిష్ట్యం కూడా ఉంది. మరి ఆ విశేషాలను కూడా తెలుసుకుందాం ఈ భక్తి గీతాల తర్వాత.

మేరీ ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. స్టూడియో క్లాక్లో సమయం 6:28. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి నామస్మరణతో అలరారుతున్న పుణ్యధామం మన్యంకొండ. పూర్వం ఈ కొండ గుహలలో అనేక మంది మునులు ఋషులు తపస్సు చేశారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అందువలన ఈ కొండని మునుల కొండ అని పిలిచేవారు. కాలక్రమేణా అది మన్యంకొండగా పిలువబడుతుంది. అలహరి కేశవయ్య అనే భక్తుడు స్వామివారి కోరిక మేరకు అక్కడ ఉన్న కొండ మీద లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని ప్రతిష్ఠించినట్లు స్థలపురాణం చెబుతుంది. ఈ ఆలయానికి సంబంధించిన మరిన్ని

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఈనాటి అర్చన కార్యక్రమంలోని క్షేత్రదర్శినిలో మనం మాట్లాడుకుంటున్న మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ విశేషాలను, విశిష్టతను గురించి. అత్యంత ప్రాచీన ఆలయం ఈ ఆలయం. వనవాసం సమయంలో సీతా లక్ష్మణ సమేత శ్రీరాముల వారు ఇక్కడ ఉన్న కొండలలో సంచరించి మునుల చేత ఆతిథ్యం తీసుకున్నారని స్థలపురాణం చెప్తోంది. ఆ కారణంగానే ఈ క్షేత్రాన్ని రామకొండ అని పిలిచేవారు. స్వామివారు స్వయంభూగా వెలిసిన క్షేత్రం ఇది. 500 సంవత్సరాల చరిత్ర కలిగిన క్షేత్రం ఇది. ఉలిముట్టని స్వామిగా, కట్టని గుడిగా, తవ్వని కోనేరు, ఎవరు చేయని స్వామివారి పాదాలు ఉండటం ఇక్కడి మరో ప్రత్యేకత. ఈ ఆలయానికి సంబంధించిన మరిన్ని విశేషాలు ఈ గీతం తర్వాత.

ఓం నమో వెంకటేశాయ అంటూ భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ప్రధాన ఆలయం ముందు భాగంలో కుడి ఎడమ వైపున జయ విజయులు దర్శనమిస్తారు. ఈ ఆలయం ముందు ఉన్న మండపంలో ఓవైపు ఆంజనేయ స్వామి, మరోవైపు గరుడాల వార్లు ఉంటారు. వీరిని దర్శించుకున్న భక్తులు ఉత్సవ మూర్తులను దర్శించుకొని ఆ తర్వాత గర్భాలయంలో ఉన్న స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుంటారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి స్టూడియో క్లబ్లో. సమయం 6:42. ఈనాటి అర్చన కార్యక్రమంలో మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ విశేషాలను తెలుసుకుంటున్నాం.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. ఇవాల్టి క్షేత్రదర్శినిలో మనం మాట్లాడుకుంటున్న మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ విశేషాలను విశిష్టతల గురించి. స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఆలయం పైభాగంలో ఉన్న పరమేశ్వరుణ్ణి దర్శించుకుంటారు. మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం హరిహర క్షేత్రంగా భక్తుల చేత పూజలు అందుకుంటుంది. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడిగా వీరభద్రస్వామి దర్శనమిస్తున్నారు. ఈ ఆలయంలో ఉన్న పుష్కరిణి సహజ సిద్ధంగా ఏర్పడింది. ఈ పుష్కరిణిలో స్నానం ఆచరించడం వలన సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. పుష్కరిణికి సమీపంలో శ్రీ లక్ష్మీ వరాహ స్వామివారి ఆలయం కూడా ఉంటుంది. కొండకు కింది భాగంలో అలివేలు మంగతయారు అమ్మవారు దర్శనమిస్తారు. మహాలక్ష్మి స్వరూపంలో అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తున్నారు.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి స్టూడియో క్లాక్లో సమయం 6:54:55. ఈనాటి అర్చన కార్యక్రమంలో మనం మాట్లాడుకుంటున్నాం మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ విశేషాలను గురించి. ఈ ఆలయాన్ని దర్శించటం వలన సకల పాపాలు తొలగిపోతాయని, ఎన్నో జన్మల పుణ్యఫలమని భక్తుల నమ్మకం. భక్తుల కోరికలు తీర్చే భక్త వరదుడు ఆ వెంకటనాథుడు. ఆపదముక్కుల వాడిగా కలియుగ దైవంగా విరాజిల్లుతున్నారు ఈ స్వామివారు. ఆ స్వామివారి ఆశీస్సులు మన అందరిపై ఉండాలని కోరుకుంటూ ఇదండి ఇవాల్టి క్షేత్రదర్శిని.

సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: ఇప్పటి నా దృశ్య జీవితం కొన్నేళ్లకు తెరమరుగైపోయినా నేను జీవిస్తూనే ఉంటాను, కాలమనే కావ్యంలో చెక్కిన అక్షరశిల్పంలా, అన్నారు మన సినారి. ఆధునిక యుగకర్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి జయంతిని పురస్కరించుకుని స్వరాక్షర నీరాజనం సమర్పిస్తున్న వారు తెలంగాణ సాహిత్య అకాడమీ. ఈ రోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు మీ అభిమాన వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు ఒక గమనిక. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరుగుతున్న అడ్మిషన్స్ పై అవగాహన గురించి ఈ ఉదయం 10:03 ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్వికే రెడ్డి గారు, డైరెక్టర్ స్టూడెంట్ సర్వీసెస్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు గారు పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2304-08-52, మరొక నెంబర్ 2324-08-53, మరొక నెంబర్ 2955-09-23. గుర్తుంచుకోండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్స్పై అవగాహన ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం ఈ ఉదయం 10:03. ఈ కార్యక్రమాన్ని తెలంగాణలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ప్రసారం చేస్తాయి. గమనిక విన్నారు.
2: ఒకనాడు నారద మహర్షుల వారిని నేను ఒక ప్రశ్న అడిగాను.

0: ఇప్పటి నా దృశ్య జీవితం కొన్నేళ్లకు తెరమరుగైపోయినా నేను జీవిస్తూనే ఉంటాను. కాలమనే కావ్యంలో చెక్కిన అక్షరశిల్పంలా అన్నారు మన సినారి. ఆధునిక యుగకర్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి జయంతిని పురస్కరించుకుని స్వరాక్షర నీరాజనం సమర్పిస్తున్న వారు తెలంగాణ సాహిత్య అకాడమీ. ఈ రోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు మీ అభిమాన వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 7:05 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాలు సమన్వయం పెంచుకుని ఒక టీంగా పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పబ్లిక్ పరీక్షల అవకతవకల నివారణ సవరణ బిల్లుపైన చర్చను లోక్సభలో ఇవాళ కొనసాగిస్తారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ చెప్పింది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో 10,000 మీటర్ల పోటీలో ఏషియన్ గేమ్స్ విజేత గుల్వీర్ సింగ్ వెండి పతకం గెలుచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివిధ మంత్రిత్వ శాఖల ప్రభుత్వ కార్యదర్శులతో 2వ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిన్న తన నివాసంలో నిర్వహించారు. ఆర్థిక వాణిజ్య పరిశ్రమ సాంకేతిక రంగాలకు సంబంధించిన మంత్రిత్వ శాఖలు విభాగాల భవిష్య కార్యాచరణను ఈ సమావేశంలో సమీక్షించారు. వికసిత్ భారత్ లక్ష్యాల సాధన వేగవంతం చేయడంపైన ప్రధానంగా ఈ సమావేశంలో దృష్టి సారించారు. మంత్రిత్వ శాఖలు విభాగాల మధ్య బలమైన సమన్వయం ఉండాలని, ఒక టీంగా అధికారులు ఉమ్మడి లక్ష్యంతో పనిచేయాలని మోదీ పిలుపునిచ్చారు. విభాగాలు పరస్పర సమన్వయంతో కలిసి పనిచేసి సమగ్రమైన ఫలితాలను సాధించేందుకు ఉన్న అడ్డంకులను తొలగించవలసిన ఆవశ్యకతను ప్రధానమంత్రి ప్రత్యేకంగా చెప్పారు. ప్రజలే కేంద్ర బిందువుగా సాగే పాలన ప్రాముఖ్యత గురించి ప్రస్తావిస్తూ, ప్రతి నిర్ణయ విధానానికి కేంద్ర బిందువుగా ప్రజలే ఉండాలని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. దేశంలో మౌలిక సదుపాయాలపై భారీ పెట్టుబడులు పెడుతున్నప్పటికీ స్వదేశీ సాంకేతికతలను అభివృద్ధి చేయడంపైన, కీలక రంగాల్లో దేశీయ సామర్థ్యాలు పెంపొందించడంపైన సమానంగా ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఇంధన భద్రత, జాతీయ భద్రత, ఆర్థిక స్థిరత్వం పౌరుల సంక్షేమంతో ముడిపడి ఉందని పేర్కొన్న ప్రధానమంత్రి, ఆవిష్కరణలు వేగవంతమైన సామర్థ్యాల పెంపుదల ద్వారా ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించాలని కోరారు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న వినియోగంతో పాటు సైబర్ సెక్యూరిటీపై దృష్టి పెట్టాలని, కొత్తగా ఆవిర్భవిస్తున్న సైబర్ ప్రమాదాలపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రధానమంత్రి సూచించారు. సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలో యువ ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని, దేశవ్యాప్తంగా ఇది ఒక ఉద్యమంగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం, నిరాధారమైన భయాలు ఆందోళనలను తిప్పికొట్టేందుకు వ్యూహాత్మక రంగాల్లో ముఖ్యంగా ముందుగానే స్పందించేలాగా

సమాచార ప్రసరణ ఉండాలని ప్రధానమంత్రి చెప్పారు. కొత్త సవాళ్లను చురుకుదనంతో ఆవిష్కరణలతో ఎదుర్కొంటూ ప్రభుత్వం ఎప్పుడు చైతన్యవంతంగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునేలాగా ఉండాలని ప్రధానమంత్రి ఈ సమావేశంలో చెప్పారు. కేబినెట్ కార్యదర్శి, కీలక మంత్రిత్వ శాఖలు, విభాగానికి చెందిన కార్యదర్శులు, ప్రధానమంత్రి కార్యాలయానికి చెందిన సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 2026 పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అన్ఫేర్ మీన్స్ ప్రివెన్షన్ సవరణ బిల్లుపై చర్చను లోక్సభలో ఈరోజు తిరిగి ప్రారంభిస్తారు. ఈ చట్టంలో 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తులను జప్తు చేయడం వంటి కఠినమైన శిక్షలతో సహా అనేక ముఖ్యమైన కొత్త నిబంధనలను చేర్చారు. కేసులను సత్వరమే పరిష్కరించేందుకు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రాంతాల యంత్రాంగం రోజువారీ విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కూడా చట్టం నిర్దేశించింది. బిల్లును సభలో ప్రవేశపెడుతూ సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయం

0: పరిష్కరించేందుకు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రాంతాల యంత్రాంగం రోజువారీ విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కూడా చట్టం నిర్దేశించింది. బిల్లును సభలో ప్రవేశపెడుతూ సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్, దేశ విద్యార్థులు, యువత సంక్షేమాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను కొత్త చట్టం పునరుద్ఘాటిస్తుందన్నారు. భారత పార్లమెంట్ చరిత్రలో ఇది మైలురాయి లాంటి చట్టమని డాక్టర్ సింగ్ పేర్కొన్నారు.
1: You must compliment Prime Minister Modi and this government. It has finished an unfinished task which you should have accomplished. In 2024, this bill was brought in to reassure the students that their future is safe. So we learned from the experience of the 2024 Act, and therefore this amendment is being brought in to make the law more stringent, A, and to ensure speedy justice so that the credibility of all these exams gets enhanced and gets reinstated.
0: ఇటీవలి పేపర్ లీక్ సంఘటనల పరిగణలోకి తీసుకుని అక్రమాలను అరికట్టేందుకు చట్టపరమైన నిబంధనలను మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఉందని ప్రధానమంత్రి స్వయంగా నిర్ణయించారని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ఈ చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ విద్యారంగానికి సంబంధించి ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదని, నిజమైన సంస్కరణలు తెచ్చే ఉద్దేశం లేదని ఆరోపించారు. కొత్త బిల్లు కేవలం మునుపటి చట్టానికి సవరణ మాత్రమేనని, ఇదొక కంటి తుడుపు చర్య అని ఆయన విమర్శించారు.
2: ये सरकार शिक्षा विभाग को लेकर गंभीर नहीं है, सुधार नहीं लाना चाहिए. ये सिर्फ एक दिखावा का बिल है, क्योंकि ये बिल एक संशोधन बिल है.
0: बीजेपी एमपी बांसुरी स्वराज, समाजवादी पार्टी एमपी अखिलेश यादव మొదలైన వారు కూడా చర్చలో పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సశస్త్ర సీమా బల్ కాంబాటిస్ట్ జనరల్ డ్యూటీ గ్రూప్ సి పోస్టుల నియామక నిబంధనలు 2026ను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. ప్రతి నియామక సంవత్సరంలో కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టుల భర్తీలో 50% ఖాళీలను మాజీ అగ్నివీరుల కోసం రిజర్వ్ చేస్తారు. ఈ నోటిఫికేషన్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ జనరల్ డ్యూటీ, హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ, కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టుల కోసం 2011లో జారీ చేసిన నియామక నిబంధనలను రద్దు చేసి కొత్తగా ప్రవేశపెట్టారు. ఈ కొత్త నిబంధనలు ఈ నెల 27వ తేదీన అధికారిక గెజెట్లో ప్రచురించిన తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. నోటిఫికేషన్ ప్రకారం కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ నియామకం ప్రత్యక్ష నియామకం, డెప్యుటేషన్, రీఎంప్లాయ్మెంట్, రెమ్యునరేషన్ ద్వారా జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న షుగర్ డీలర్లపై 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు స్టాక్ హోల్డింగ్ పరిమితులు విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాపారంలో ఊహాగానాలు లేకుండా నివారించేందుకు సహేతుకమైన ధరలకే చక్కెర నిరంతరంగా మార్కెట్లో అందుబాటులో ఉండేలా చూసేందుకు ఈ చర్య దోహదం చేస్తుందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. షుగర్ డీలర్లందరూ తమ చక్కెర నిల్వలు ప్రకటించాలని ఆహార ప్రజా పంపిణీ శాఖకు చెందిన పోర్టల్ ద్వారా ప్రతివారం తమ వద్ద ఉన్న స్టాక్ వివరాలు అప్డేట్ చేయాలని కూడా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో జరిగిన ప్రభుత్వ అణచివేతలో గత 2 రోజుల్లో మరణాల సంఖ్య 30కి పెరిగింది, అనేక మంది గాయపడ్డారు. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ తెలిపిన వివరాల ప్రకారం పాకిస్తాన్ సైన్యం వేలాది మంది శాంతియుత నిరసనకారులపై కాల్పులు జరపడంతో గత సోమవారం 25 మంది, మంగళవారం నాడు మరో 5 ప్రాణాలు కోల్పోయారు. గత కొన్ని నెలలుగా పాకిస్తాన్ అధికారులు సైన్యానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా పాకిస్తాన్లో జరుగుతున్న తీవ్రమైన ప్రాణాంతక బలప్రయోగానికి పాల్పడిన వార్తలపై స్వతంత్ర పారదర్శక విచారణ జరపాలని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ డిమాండ్ చేసింది. ఆ ప్రాంతంలో కమ్యూనికేషన్ సేవలను పునరుద్ధరించాలని, మీడియాకు, స్వతంత్ర పరిశీలకులకు ఆ ప్రాంతంలోకి ప్రవేశం కల్పించాలని పాకిస్తాన్ అధికారులకు అమ్నెస్టీ విజ్ఞప్తి చేసింది. కేరళలోని మొత్తం 14 జిల్లాలకు గాను 7 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. కేరళలో పతనంతిట్ట, కొట్టాయం, ఎర్నాకుళం, కోళికోడ్, వయనాడ్, కన్నూర్, కసర్గోడ్ జిల్లాల్లో ఈరోజు యెల్లో అలర్ట్ ప్రకటించారు. నిన్న రాత్రి 10 జిల్లాలు యెల్లో అలర్ట్ పరిధిలో ఉన్నాయి. కామన్వెల్త్ క్రీడల్లో ఆసియా క్రీడల కాంస్య పతక విజేత గుల్వీర్ సింగ్ పురుషుల 10,000 మీటర్ల విభాగంలో చారిత్రాత్మక రజత పతకాన్ని సాధించారు. ఈ ఈవెంట్లో పోడియం ఫినిష్ సాధించిన తొలి భారతీయుడిగా ఆయన రికార్డు సృష్టించారు. 27:49 సమయంలో గమ్యస్థానానికి చేరుకున్న గుల్వీర్ సింగ్ రజత పతకం గెలుచుకున్నారు. ఆస్ట్రేలియా

చెందిన కే రాబిన్సన్ స్వర్ణ పతకం సాధించారు. 2026 క్రీడల్లో పురుషుల 55 కేజీల బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్స్లో మన దేశానికి చెందిన మందింగ్ బామ్ జడుమణి సింగ్ దేశానికి కనీసం కాంస్య పతకం ఉండేలాగా తన విజయం సాధించారు. మహిళల 69 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మన దేశానికి చెందిన హర్జిందర్ కౌర్ కూడా రజత పతకం సాధించి దేశ పతకాల పట్టికకు మరొక పతకాన్ని చేర్చారు. ఇప్పటి వరకు ఒక బంగారు పతకం, 5 వెండి పతకాలు, 1 కాంస్యం భారత్ గెలుచుకుంది. విశేషాలు మరొకసారి. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు సమన్వయం పెంచుకుని ఒక టీంగా పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పబ్లిక్ పరీక్షల అవకతవకల నివారణ సవరణ బిల్లుపై చర్చను ఈరోజు లోక్సభలో కొనసాగిస్తారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ చెప్పింది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో 10,000 మీటర్ల పోటీలో ఏషియన్ గేమ్స్ విజేత గుల్వీర్ సింగ్ వెండి పతకం గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లక్లో సమయం 7:15. ఆరోగ్య జీవనం, కార్డియక్ హెల్త్, డాక్టర్ శ్రీధర్ రెడ్డి పెద్ది గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కె సందీప్.

0: ఆరోగ్య జీవనం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో గత 25 ఏళ్ళుగా కార్డియాలజీకి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉన్న శ్రీధర్ రెడ్డి పెద్ది గారు మనతో పాటు స్టూడియోస్లో ఉన్నారు. సార్ నమస్కారం.
1: సార్ నమస్కారం. సార్,
0: మన బాడీలో ఉన్న అవయవాలన్నింటిలో గుండె చాలా ప్రధానమైనది. ఈ గుండెకి సంబంధించి త్రూ లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ రెండు మనము ఎలా ఫాలో అవ్వాలంటారు
1: సార్? 100% మనకు మన గుండె అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ అవయవము. మామూలుగా మన లైఫ్ స్టైల్లల్లో ఈ స్ట్రెస్ ఒకటి, ఈ టెన్షన్స్, పని చేసేది, ఈ అన్నిట్లో ఫాస్ట్నెస్ అవన్నీ ఎక్కువైపోతున్నవి, హడావిడి ఎక్కువైపోతుంది చాలామందికి, స్ట్రెస్ ఎక్కువైపోతున్నవి, ఇంకా వాళ్ళకు టైము దొరకట్లేదు నిద్రకు పోదామన్నా. అంటే ఆ లైఫ్ స్టైల్ అనేది మనకు ఇంతకుముందు కంటే చాలా ఫాస్ట్ అయిపోయింది జీవన విధానం. దాంతో ఈ స్ట్రెస్ పెరగడం వల్లనే గుండె హార్ట్అటాకులు వస్తున్నాయి ఇప్పుడు. ఒకప్పుడు చాలామంది ఓల్డ్ ఏజ్లో అప్పుడు చాలా వెరీ రేర్గా ఉండేది హార్ట్అటాక్స్. ఒక 30 ఇయర్స్ క్రితం చూస్తే ఎవరో 100కి 1 2 ఉండేది. ఇప్పుడు దాదాపు ఈ గుండె సంబంధించిన బాధలు 100కి 20-30% అది అబోవ్ ఏజ్ 20-25 నుంచి మొదలుకొంటే అప్ టు ఇక 80 కానీ 90 కానీ ఎక్కువ అయిపోతుంది సార్. ఎందుకంటే జీవన శైలి విధానంలో చాలా స్ట్రెస్ పడుతున్నారు అందరూ. టైంకు నిద్ర లేకపోవడం, ఆహారం కూడా చాలామంది ఇప్పుడు ఇంటి ఆహారం అనేది దాదాపు చెప్పాలంటే తగ్గిపోయింది. ఎందుకంటే బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేయడం వల్ల వాళ్ళకు వండుకునే టైం ఉండకపోవడము, ఆఫీస్ టైం ఎక్కువ, ప్రైవేట్ జాబ్లలో కూడా టైంకు రాకుంటే వాళ్ళకు, ఇవన్నీతోనే స్ట్రెస్, ఎవ్రీథింగ్ స్ట్రెస్. అంటే ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, తొందరగా వెళ్ళిపోవాలి, ఈ తొందరతనం అదే స్ట్రెస్. దాంతో ఈ మనకు ఆ ప్లాక్ రప్చర్ అంటాం, ఆ క్లాట్ ఫార్మేషన్ అనేది సడన్గా వస్తుంది ఈ స్ట్రెస్ వలన. అది రప్చర్ అయిపోయి బ్లడ్ ఆ వెజల్స్లో, మనకు హార్ట్కు 3 రక్తనాళాలు ఉంటాయి, రైట్ 1, లెఫ్ట్ 2. సో ఈ రక్తనాళాలు బ్లడ్ సప్లై హార్ట్ మజిల్కి సప్లై చేస్తుంది. ఈ వాల్వ్స్ డిఫరెంట్, వెజల్స్ డిఫరెంట్ సార్. వాల్వ్స్ అనేది మనకు హార్ట్లో నార్మల్గా మనకు గుండె నార్మల్గా చూస్తే 4 గదులు 4 వాల్వ్లు ఉంటాయి, రక్తనాళాలు 3 ఉంటాయి, బయట 1, రైట్ సైడ్ 1, లెఫ్ట్ సైడ్ 2. ఈ వాల్వ్కున్న మళ్ళీ వెజల్స్ రక్తనాళాలు

0: డిఫరెంట్. వాళ్ళు లోపల ఉంటవి, రక్తనాళాలు బయట ఉంటాయి. మనకు రక్తనాళాలలో వచ్చే ఈ సంబంధిత బ్లాకేజ్ అనేది అది సడన్గా కావచ్చు, అది మెల్లమెల్లగా స్లోగా కూరుకుపోవడం జరుగుతుంటుంది. సో ఈ స్లోగా మెల్లమెల్లగా కూరుకుపోయి మెల్లమెల్లగా వాళ్ళ సింటమ్స్ ఉంటవి, కానీ వాళ్ళకి తెలియదు. ఏదో మంచి అసిడిటీ అనుకుంటారు, లైట్, కొంతమందికి ఆయాసం వస్తుంది, కొంతమందికి తెలియదు అమ్మంటలాగా.
1: సాధారణంగా ఎటువంటి సింటమ్స్ కన్ఫ్యూజింగ్గా ఉంటాయి సార్?
0: ఎస్, మీరు అది దట్ ఈస్ మో చాలా ఇంపార్టెంట్ మీరు అడిగిన క్వశ్చన్. ఎందుకంటే ఈ హార్ట్ పెయిన్ అనేది చెస్ట్ మధ్య భాగంలో వస్తుంది, అంటే ఇంగ్లీష్లో బుక్స్లలో రెట్రోస్టినల్ అంటారు. రెట్రోస్టినల్ అంటే చెస్ట్ మధ్యలో, అంటే మన నెక్ నుంచి మొదలుకుంటే కింద ఈ మనకు గ్యాస్ట్రిక్ అసిడిటీ ఏదైతే సింటమ్స్ వస్తాయో ఆ మధ్య చెస్ట్ మధ్య భాగంలో బరువు అనిపిస్తుంది. కొంతమందికి నడుస్తుంటే ఆయాసం వస్తుంది, కొంతమందికి అనీజీగా ఉంటుంది, డిస్కంఫర్ట్ ఉంటుంది, కొంతమందికి బర్నింగ్ లాగా ఉంటుంది, అసిడిట్ లాగా. ఇవన్నీ సింటమ్స్, మెయిన్ హార్ట్ సింటమ్స్. చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు అది. చాలామంది ఏంటంటే మధ్యలో వచ్చేసరికి అసిడిటీ అనుకుంటారు. హార్ట్ మనకు ఉండే లొకేషను చెస్ట్లో, మన చెస్ట్ మధ్య నుంచి లెఫ్ట్ సైడ్ 2/3 ఉంటుంది, రైట్ సైడ్ 1/3 ఉంటుంది. కానీ మనకు వచ్చే సింటమ్ మాత్రం చెస్ట్ మధ్యలోనే వస్తాయి, లెఫ్ట్ సైడ్ తక్కువ. అక్కడ నుంచి మళ్ళీ నెక్కు కానీ చేయికి లాగడము, ఇవన్నీ సింటమ్స్ వస్తాయి. దానిలో రెండు రకాలు ఉంటాయి సార్ హార్ట్లో, అటాకులలో. ఒకటి మనకు మైనర్ అటాక్ అంటాము, ఇంకోటి మేజర్ అటాక్ అంటాము. ఈ మైనర్ అటాక్లో ఏంటంటే మనకు పని చేసినప్పుడు, నడిచినప్పుడు, మెట్లెక్కినప్పుడు, ఏదైనా ఎగ్జర్షన్లో, తిన్న తర్వాత, యాంగ్జైటీ అయినప్పుడు, టెన్షన్ పడ్డప్పుడు వాళ్లకు పెయిన్ అనీజీగా ఉంటుంది, డిస్కంఫర్ట్ ఉంటుంది, మళ్ళీ రెస్ట్ తీసుకోగా తగ్గిపోతుంది. అది మైల్డ్ అటాక్ అంటారు. వాటిని నెగ్లెక్ట్ చేస్తే మాత్రం అది వాళ్ళు అలా 3-4 times వచ్చి నెగ్లెక్ట్ చేస్తే అది మేజర్ అటాక్ దారితీస్తుంది. మేజర్ అటాక్లో ఏమంటుందంటే సడన్గా స్టార్ట్ అవుతుంది పెయిన్.
1: మైనర్ అటాక్ సింటమ్ లాగే ఉంటుంది అసలు మనకు తెలియదు వచ్చిందని.
0: మైనర్ అటాక్లో సింటమ్ తెలుస్తుంది సార్. సింటమ్ ఏంటంటే మనం ఈ నేను చెప్పాను కదా మీకు, ఇప్పుడు నొప్పి వస్తుంటుంది, అన్ఈజీగా ఉంటుంది, డిస్కంఫర్ట్. మీరు ఇప్పుడు ఒక ఫ్లోర్ ఎక్కారు సార్, 2 floors ఎక్కారు, కొద్ది ఛాతీలో అన్ఈజీగా ఉంటుంది, మళ్ళీ కొంచెం కూర్చుంటాడు,
1: మామూలుగా అసలు మనం 1st floor 2nd floor ఎక్కితే ఒక న్యాచురల్ అలుపు అందరికీ ఉంటుంది.
0: అది ఉంటుంది సార్. ఇప్పుడు సెకండ్ నుంచి అది కాకుండా ఇప్పుడు కొంతమంది 1st floor ఎక్కగానే ఆ అలుపు వస్తుంది, ఛాతీ మధ్యలో అన్ఈజీగా ఉంటుంది, బరువు అనిపిస్తుంది, అది 100% హార్ట్ సింటమ్స్. ఇక మేజర్ అటాక్లో ఎలా ఉంటుందంటే సడన్గా స్టార్ట్ అవుతుంది పెయిన్, అది స్వెట్టింగ్ వస్తుంది, చెమటలు వస్తాయి, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, కొంతమంది అన్కాన్షియస్గా వెళ్ళిపోతారు, కొంతమంది పల్స్ తగ్గిపోయి మళ్ళీ అన్కాన్షియస్ బీపీ తగ్గిపోయి, ప్లస్ ఇవన్నీ సింటమ్స్, చేయి లాగడము, మళ్ళీ ఆ పెయిన్ రేడియేటింగ్ టు బ్యాక్ నెక్, ఇవన్నీ మేజర్ అటాక్స్.
1: ఇవన్నీ అంటే ఆ స్టేజ్ వరకు కాకుండా అసలు గుండెకి సంబంధించి వ్యాధి ఉంది అనడానికి ఇంకా ఎర్లీ సింటమ్స్ లాగా ఏమన్నా ఉంటాయా?
0: ఒకటి సార్, ఇప్పుడు మీకు ఫస్ట్ కొంతమందికి మైల్డ్ సింటమ్స్ తెలుస్తాయి. ఆ సింటమ్స్ మనకు డయాబెటిక్లో మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకు షుగర్ ఉన్న వాళ్ళకి నొప్పి తెలియదు, ఆయాసం వస్తుంది.
1: ఇది గుండె సమస్యకి, మధుమేహంకి, డయాబెటిస్కి చాలా లింక్
0: లింక్ 100% సార్.
1: ఈ డయాబెటిస్ వల్ల నొప్పి ఎందుకు తెలియదు సార్?
0: అది ఆ నర్వ్ న్యూరోపతి ఎఫెక్ట్ అవుతుంది సార్ మనకు. ఆ హార్ట్కి సప్లై చేసే, ఇప్పుడు మనకు కాళ్ళల్లో తిమ్మిళ్ళు వస్తాయి కదా, అలానే హార్ట్ సప్లై చేసే నరాలలో కూడా ఆ న్యూరోపతి ఎఫెక్ట్ అవుతుంది, నర్వ్స్ ఎఫెక్ట్ వల్ల నొప్పి తెలియదు వాళ్ళకు. సో దానివల్ల మనకు నొప్పి తెలియదు, ఆయాసం వస్తుంది వాళ్ళకు. కొంతమంది సైలెంట్ అటాక్ అంటారు. ఇంకా మనకు సింటమ్స్ ఉండి కొంతమంది నెగ్లెక్ట్ చేసేసి ఈసీజీ చేంజెస్ వస్తాయి. ఈసీజీ ఒక్కటి మనకు 100%లో మనకి ఎక్కడి పోయినా ఫస్ట్ ఆ సింటమ్స్ ఉన్నప్పుడు నియరెస్ట్ ఎక్కడికైనా వెళ్ళేసేసి ఈసీజీ తీసుకుంటే దానిలో మనకు కొంతమంది జూనియర్ డాక్టర్లు ఉండొచ్చు హాస్పిటల్ వాళ్ళు, వాళ్ళకు ఒక్కోసారికి కొంతమందికి అంత అవగాహన ఉండకపోవచ్చు. వాళ్ళు వాళ్ళ కొలీగ్స్, సీనియర్స్ ఉన్న కార్డియాలజిస్ట్ కానీ ఎవరైనా ఫిజిషియన్స్, వాళ్ళకు ఇప్పుడు అందరికి మనకు పేషెంట్ను కొంతమంది నార్మల్ అని ఇంటికి పంపించేస్తారు ఈసీజీ. సో అది ఎప్పుడు ఒకసారి సడన్గా నొప్పి వచ్చినప్పుడు కూడా ఈసీజీ నార్మల్ ఉంటుంది సార్.
1: ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఒక హాస్పిటల్కి వెళ్ళాము, ఆ హాస్పిటల్లో ఈసీజీ తీశారు, ఈసీజీలో ఏమీ లేదు, ఈసీజీ నార్మల్గానే ఉంది, అయినప్పటికీ మనము అక్కడ నిశ్చయించుకోకూడదు.
0: ఎస్ సార్,
1: మనకి ఏ ప్రాబ్లం లేదు అని వి షుడ్ కన్ఫర్మ్ ఇట్.
0: ఎస్, అది ఎలా అంటే మనం మళ్ళీ ఒక 1/2 hour వెయిట్ చేసేసి అక్కడే ఉండి మన డాక్టర్ గారికి, వాళ్ళు మోస్ట్లీ చాలామంది రిపీట్ ఈసీజీ చేస్తారు, మళ్ళీ ఒక 1 hour అక్కడ ఉంచేసి ఇంకొక బ్లడ్ శాంపుల్ ఒకటి ఉంటుంది సార్, అది ట్రోపోయి అంటారు, ట్రోపోనిన్, ఆ బ్లడ్ శాంపుల్లో కూడా తెలిసిపోతుంది అటాక్ వచ్చింది లేనిది. మళ్ళీ అంటే కొంతమందికి ఆ సింటమ్స్ ఉండి ఈసీజీ కొంతమంది మైల్డ్ చేంజెస్ ఉంటాయి, తర్వాత మళ్ళీ ఆ 1 hour తర్వాత చేంజెస్ వస్తాయి, అప్పుడు మనం ఆల్వేస్ వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. బెటర్ మనం తొందర వెళ్ళి 1 hour వీళ్ళకైనా కొంతమందికి పేషెంట్లకు హరిబరి ఉంటారు పోవాలి పోవాలి అని, అట్లా వాళ్ళని కొద్దిగా కన్విన్స్ చేసేసి కొద్ది కౌన్సిలింగ్ చేసి చెప్పి మనం మళ్ళీ రిపీట్ చేసుకొని మిగతా ఎక్కువ కార్డియోగ్రామ్లో, చాలామంది అనుకుంటారు ఎక్కువ కార్డియోగ్రామ్ చేస్తే హార్ట్, ఎక్కువ కార్డియోగ్రామ్ తెలుస్తుంది హార్ట్ మజిల్ డ్యామేజ్ అయింది తెలుస్తుంది, ఇంతకుముందు ప్రీవియస్ డ్యామేజ్ అయింది తెలుస్తుంది,

0: ఫంక్షన్ ఏమన్నా ఉందా అది తెలిసిపోతుంది. సో ఈసీజీ ఒకటి, ఎకోకార్డియోగ్రామ్ ఒకటి, ట్రోపోనిన్, ఈ మూడు చాలా ఇంపార్టెంట్ టెస్టులు మనం ప్రతి హాస్పిటల్లో ఎక్కడైనా చిన్న నర్సింగ్ హోమ్లలో కూడా అందరు చేస్తున్నారు. ఇది
1: చాలా ముఖ్యమైన విషయం చెప్పారు, ఈసీజీ గురించి, తర్వాత 2D ఎకోగ్రామ్ గురించి, మీరు చెప్పిన ట్రోపోనిన్ టెస్ట్ గురించి. గుండె నొప్పి వచ్చినప్పుడు ఈ మూడు టెస్టులు ఆధారంగానే మనం మనకి ఎటువంటి ఇబ్బంది లేదు
0: అని మోర్ దెన్ 90% డయాగ్నోస్ అవుతుంది సార్,
1: కన్ఫర్మ్ చేసుకుంటే మంచిది డాక్టర్ గారు. అయితే ఈ డయాగ్నోస్టిక్ టెస్ట్లు గురించి, గుండె ఆరోగ్యానికి సంబంధించి పీరియాడికల్గా కొన్ని ఇటువంటి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటే మంచిదా?
0: అది ఇప్పుడు నవడేస్ మీరు అన్నట్టు ఈ హార్ట్ అటాక్స్ ఎర్లీ ఏజ్లో కూడా వస్తున్నాయి. సో ఏజ్ అనేది మనకు 20-25 పేషెంట్లు కూడా చూసాము, ఇంకా 25-35 ఈ యంగ్ ఏజ్ హార్ట్ అటాక్స్ మోర్ డేంజరస్ సార్. ఎందుకంటే డ్యామేజ్ మజిల్కు, హార్ట్ మజిల్కు డ్యామేజ్ ఎక్కువైతుంది, ఓల్డ్ ఏజ్లో వాళ్ళకు డ్యామేజ్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఏజ్ పెరిగినా కొద్ది మనకు ఆ యొక్క కొల్లాటరల్ సింటమ్, హార్ట్కు సప్లై చేసే నాళాలలో చిన్న చిన్న నాళాలు అవి కొద్దిగా పెద్దగా అయిపోయి బ్లడ్ సప్లై అనేది మిగతా ఒక ఏరియా బ్లాక్ అయినా కానీ ఇంకో ఏరియాకు బ్లడ్ సప్లై అందిస్తుంది. దానివలన ఆ ఓల్డ్ ఏజ్లో ఎల్డర్లీ పీపుల్లో వాళ్ళకు డ్యామేజ్, ఆ హార్ట్ ఫంక్షన్ బాగా డ్యామేజ్ కాదు. యంగ్ ఏజ్లో ఆ పిల్ల కాలువలు అంటాం కొల్లాటరల్స్, చిన్న వెజల్స్ డెవలప్మెంట్ తక్కువ ఉంటుంది, దానివల్ల డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది యంగేజ్. అందుకని యంగేజ్ హార్ట్ అటాక్స్ చాలా డ్యామేజ్ అవుతుంది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఎప్పుడు కూడా ఒక ఇంకా ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ సార్, ఫస్ట్ ఏ డిసీజ్ కానీ ప్రజెంట్గా చూస్తే మీరు ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ కూడా క్యాన్సర్లు ఇంకొక 5-10 ఇయర్స్లో చాలా ఎక్కువైతాయి. ఎందుకు చెప్తున్నానంటే ఈ క్యాన్సర్ అని జెనెటిక్స్, 99% డిసీజెస్ అన్నీ జెనెటిక్స్. ఈ హార్ట్ అటాక్ అనేది ఫస్ట్ జెనెటిక్స్, అది ఎవరు ఆపరు, ఇది ఒక ప్రాపర్టీ లాగా
1: జన్యుపరమ.
0: యంగ్ ఏజ్లో కనుక మన తల్లిదండ్రులకు కనుక హార్ట్ అటాక్ వస్తే నెక్స్ట్ జనరేషన్కు 90-70-80-90% ఛాన్సెస్ ఉంటాయి.
1: దే షుడ్ బి ఆల్వేస్
0: బి ప్రికాషన్స్. అందుకే మనం ఫాస్ట్గా, మనం కొంతమంది ఫాస్ట్గా అంటే టైప్ ఏ పర్సనాలిటీ అంటారు. టైప్ ఏ అంటే వాళ్ళకు ఫాస్ట్ పని చేయాలి, ఫాస్ట్గా అయిపోవాలి, పని కాకుండా అదే ఆలోచిస్తారు. అది ఆ టైపు కొద్ది పర్సనాలిటీని మనం తగ్గించుకొని, ఆ స్ట్రెస్ని తగ్గించుకొని, నిద్ర కొద్దిగా మంచి మనకు 7-6-7 అవర్స్ మంచి నిద్ర పోయి, మోషన్ ఒకటి, కాన్స్టిపేషన్ ఇస్ చాలా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఫర్ కార్డియాక్ ప్రాబ్లమ్ సార్. ఈ కాన్స్టిపేషన్ ఒకటి మనం ఉండకుండా చూసుకుని, నిద్ర బాగుండి, కొద్దిగా స్ట్రెస్ అందరికీ ఉంటుంది, ప్రతి ఒక్కరికి స్ట్రెస్ అనేది లేని మానవుడు లేడు. మనం ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నామంటే టైం 5 నిమిషాలు ఈ ట్రాఫిక్ సిచ్యువేషన్లో టెన్షన్ పడుతుంటారు, అది కూడా మేజర్ స్ట్రెస్. సో ఇవి మనం తగ్గించుకుంటే ఈ మన హార్ట్ అటాక్స్ చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు సార్. ఇంకా నెక్స్ట్ రొటీన్గా మీరు అడిగారు కదా, రొటీన్ టెస్ట్లు ఒక ఏజ్ అంటే మామూలుగా 25-30 ఇయర్స్ దాటాక మనం చేయించుకోవాల్సినవి ఫస్ట్ షుగర్స్ అండి. షుగర్స్ అనేది ఇప్పుడు యంగ్ ఏజ్లో చాలామందికి వస్తున్నవి. కొలెస్ట్రాల్ ఒకటి, మీరు కొలెస్ట్రాల్ మీరు అన్నట్టు కొలెస్ట్రాల్ చూడగానే చాలామంది ప్యానిక్ అవుతారు. ఇప్పుడు ఇవాళ రిపోర్ట్ చూడగానే రేపు మార్నింగ్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, అంత అవసరం లేదు, అంత ప్యానిక్ కావడం అవసరం లేదు. కొలెస్ట్రాల్తోనే హార్ట్ అటాక్ వన్ ఆఫ్ ద స్మాల్ రిస్క్ ఫ్యాక్టర్ అంతే.
1: ఇంకోటి ఈ బీపీ కానీ షుగర్ కానీ ఏదైనా ఉన్నా కూడా తగు జాగ్రత్తలు తీసుకుని మెయింటైన్ చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండొచ్చు.
0: 100% సార్.
1: థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు మీ ఎక్స్పీరియన్స్తో. జనరల్ హెల్త్కి సంబంధించి కూడా చాలా అనుమానాలు నివృత్తి చేశారు, మాకు గుండె ధైర్యాన్ని ఇచ్చారు. నమస్కారం.
0: థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.

0: మీరింతవరకు ఆరోగ్య జీవనం కార్డియక్ హెల్త్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి పెద్ది గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కె సందీప్.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరే.

జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: మన జనరంజని.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 7:30 జనరంజని కార్యక్రమంలో శ్రోతలు ఇప్పుడు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు వింటారు.

జనరంజని కార్యక్రమంలో మొదటగా వినబోతున్న పాట నోము చిత్రం కోసం పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. దాశరథి సాహిత్యానికి సత్యం సంగీతాన్ని అందించారు. ఈ పాటను కోరిన శ్రోతలు కరీంనగర్ జిల్లా అమనగుర్తి నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, మాడిశెట్టి లక్ష్మణ్, అనంతలక్ష్మి, రవీందర్, దేవలక్ష్మి, తునికి, చంద్రశేఖర్, కల్పన, స్వాతి, సందీప్ కుమార్, స్వరూప్ కుమార్, శ్రీకర్, సహస్ర, జ్యోతి కాలనీ సికింద్రాబాద్ నుండి కోరుతున్నారు. అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ బుధాన్ పోచంపల్లి నుండి భోగా మార్కండేయ, అనిత వారి కుటుంబ సభ్యులు రిక్వెస్ట్ చేస్తున్నారు. మీ అందరి కోసం ఈ పాట.

0: ఇప్పటి నా దృశ్య జీవితం కొన్నేళ్లకు తెరమరుగైపోయినా నేను జీవిస్తూనే ఉంటాను. కాలమనే కావ్యంలో చెక్కిన అక్షరశిల్పంలా అన్నారు మన సినారి. ఆధునిక యుగకర్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి జయంతిని పురస్కరించుకుని స్వరాక్షర నీరాజనం సమర్పిస్తున్న వారు తెలంగాణ సాహిత్య అకాడమీ. ఈ రోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు మీ అభిమాన వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 7:30

అంశాలు. శ్రోతలకు ఒక గమనిక, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరుగుతున్న అడ్మిషన్స్పై అవగాహన గురించి ఈ ఉదయం 10:03 ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్వికే రెడ్డి గారు, డైరెక్టర్ స్టూడెంట్ సర్వీసెస్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు గారు పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 జత చేసి 2324085852, మరొక నంబర్ 2324085239. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్స్పై అవగాహన ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం ఈ ఉదయం 10:03. ఈ కార్యక్రమాన్ని తెలంగాణలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ప్రసారం చేస్తాయి. గమనిక విన్నారు.

మన జీవితంలో తల్లిదండ్రుల తర్వాత ఉన్న ప్రత్యేక స్థానం గురువుది. మనం తప్పు చేసినప్పుడు సరిదిద్దే పెద్దలు, జీవితంలో సరైన మార్గంలో ముందుకు వెళ్ళటానికి దారి చూపించిన ప్రతి ఒక్కరూ మన గురువులే. గురువులందరికీ కృతజ్ఞతలు చెప్పే ప్రత్యేకమైన రోజు గురు పౌర్ణమి. ఈ సందర్భంగా మా కోసం శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం చిత్రం నుండి ఒక మంచి పాటను వినిపించగలరు అంటూ కోరుతున్న శ్రోతలు, కర్ణాటక రాజ్యం అలగాపురం గ్రామం చామరాజనగర్ జిల్లా నుండి పూర్ణచంద్ర తేజస్వి, ఎం చెన్నరాజు పూర్ణిమ, అరుణ్ కుమార్, హెచ్పి ఉచ్చేగౌడ కెంపమ్మ వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే మాకోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ భోగ మార్కండయ్య, అనిత, సంజిత, శాంతి, జాన్సన్ వారి కుటుంబ సభ్యులు రిక్వెస్ట్ చేశారు. మీ అందరి కోసం ఈ పాట.

0: ఇప్పటి నా దృశ్య జీవితం కొన్నేళ్లకు తెరమరుగైపోయినా నేను జీవిస్తూనే ఉంటాను, కాలమనే కావ్యంలో చెక్కిన అక్షరశిల్పంలా అన్నారు మన సినారి. ఆధునిక యుగకర్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి జయంతిని పురస్కరించుకుని స్వరాక్షర నీరాజనం సమర్పిస్తున్న వారు తెలంగాణ సాహిత్య అకాడమీ. ఈ రోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు మీ అభిమాన వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
6: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి జనరంజని కార్యక్రమంలో శ్రోతల వాట్సాప్ ద్వారా కోరిన పాటలు వింటున్నారు. స్టూడియో క్లాక్లో సమయం 7:48

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674

7671 2674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఒక అడవిలో కుందేళ్ళు, మేకలు, పశువులు ఇలా గడ్డి తినే జంతువులు చాలా ఎక్కువయ్యాయి. అవి రోజు రోజుకు పెరుగుతూ అడవిలోని గడ్డి అంతా తినేస్తున్నాయి. గడ్డి తగ్గిపోతే చిన్న చిన్న మొక్కలు కూడా పెరగవు. అప్పుడు అడవి కూడా పచ్చదనం కోల్పోతుంది. అదే అడవిలో ఒక పులి ఉంటే ఎలా ఉంటుంది? ఆ పులి ఈ జంతువుల్ని వేటాడి వాటి సంఖ్యను అదుపులో ఉంచుతుంది కదా. దాంతో గడ్డి, చెట్లు బాగా పెరుగుతాయి. అడవి తన అందంతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటుంది. అందుకే పులిని కేవలం ఒక జంతువులా చూడకూడదు. అది అడవికి కాపలాదారునిగా ఉంటూ ప్రకృతి సమతుల్యతను కాపాడుతుంది. పులి ఉంటే అడవి ఉంటుంది, అడవి ఉంటే ప్రకృతి ఉంటుంది, ప్రకృతి ఉంటేనే మన జీవితం కూడా బాగుంటుంది. అందుకే ఈ రోజున జూలై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇంటర్నేషనల్ టైగర్ డే సందర్భంగా మనం కూడా పులులను పరిరక్షించి అడవులను కాపాడుకుందాం. ప్రకృతిని భవిష్యత్ తరాలకు కూడా అందిద్దాం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

జనరంజనిలో ఇప్పుడు వినబోతున్న పాట జనతాగారి చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడిన పాట. రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు జయశ్రీనగర్ లక్ష్మీ నిలయం నుండి రామయ్య, రాజలక్ష్మి, శ్రీయాన్, నిర్వాణ్, ప్రజ్ఞాన్ వారి కుటుంబ సభ్యులు, అలాగే హైదరాబాద్ ఎర్రగడ్డ నుండి ఉజ్వల శ్రీనివాస్, లక్కీ మిక్కీ, అన్విక్, శ్యామలాదేవి, విజయ్ కుమార్, ప్రణవ్, వెంకట్, స్వరూప్ వారి స్నేహితులు. మీ అందరి కోసం ఈ పాట.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: నన్ను దోచుకొందువటి వన్నెల దొరసాని.
2: ఇప్పటి నా దృశ్య జీవితం కొన్నేళ్లకు తెరమరుగైపోయినా నేను జీవిస్తూనే ఉంటాను. కాలమనే కావ్యంలో చెక్కిన అక్షర శిల్పంలా అన్నారు మన సినారి ఆధునిక యుగకర్త జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి జయంతిని పురస్కరించుకుని స్వరాక్షర నీరాజనం సమర్పిస్తున్న వారు తెలంగాణ సాహిత్య అకాడమీ ఈ రోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు మీ అభిమాన వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై.
3: ఇక జనరంజనిలో ఇప్పుడు వినబోతున్న పాట గులేబ కావలి కథ. చిత్రం కోసం ఘంటసాల పీసుశీల పాడిన పాట, డాక్టర్ సి నారాయణ రెడ్డి రచన, జోసెఫ్ కృష్ణమూర్తి సంగీతం. 10వ భూషణ్ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, అలాగే పెద్దంబర్పేట నుండి గుండు అంబదాస్, లావణ్య, సాయి ప్రకాష్, అనిల్ కుమార్, సంధ్యారాణి, అశ్వి, శంకరమ్మ వారి కుటుంబ సభ్యులు, శ్రీనిధి, సహస్ర, శైలజ ఎద్దుమైలారం నుండి కోరుతున్నారు. అలాగే ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ చేశారు సుచిత్ర నుండి మీనా కుమారస్వామి. మీ అందరి కోసం ఈ పాట

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 8:15:57.
1: నన్ను దోచుకుందువటి వన్నెల దొరసాని.
2: ఇప్పటి నా దృశ్య జీవితం కొన్నేళ్లకు తెరమరుగైపోయినా నేను జీవిస్తూనే ఉంటాను. కాలమనే కావ్యంలో చెక్కిన అక్షర శిల్పంలా అన్నారు మన సినారి. ఆధునిక యుగకర్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి జయంతిని పురస్కరించుకుని స్వరాక్షర నీరాజనం సమర్పిస్తున్న వారు తెలంగాణ సాహిత్య అకాడమీ. ఈ రోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు మీ అభిమాన వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై.
3: ఏ చోటైనా
4: శ్రోతల ఆనందాల గని
3: మధుర గానాల మనోరంజని
4: మన జనరంజని
5: మనసునే మీటకే నేస్తమా.
4: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: మన జనరంజని.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: జనరంజని కార్యక్రమంలో శ్రోతలు ఇప్పుడు ఫోన్ ద్వారా కోరిన పాటలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ శుభోదయం. ఈ ఉదయం హాయైన పాటలతో మెరిసిపోవాలి, ఉత్సాహంతో ఉరకలేయాలి. ఇష్టమైన పాటలు, తీయని మాటలు కలిసిన సందడి ఇదే మన జనరంజని.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: వెరీ గుడ్ మార్నింగ్. చెప్పండి మీ పేరు.
1: పోచంపల్లి మాధవరెడ్డి.

0: రాజుగారు.
1: బావరా మేడం.
0: నేను చాలా బాగున్నా, మీరెలా ఉన్నారు?
1: బాగున్నా మేడం. ముగ్గురు వేసుకుంటే వినడం ఏంటి మేడం? రేడియో మేము వివాలి మేము.
0: అదే మరి మీరు వింటూ ఉండాలి. మరి మీరు వింటూ ఉంటే వివిధ భారతి వింటూ నేసిన చీరలు ఇంకా బాగుంటాయి.
1: అంతే మేడం
0: కదా
1: మేడం. పల్లకిలో పెళ్లి కూతుర్లో చీరలోని గొప్పతనం తెలుసుకో.
0: తప్పకుండా, ఆ చీర గొప్పతనం మీదే.

0: వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు?
1: మేడం మాది రాజన్న, సిరిసిల్ల జిల్లా చీర్లవంచ నుండి. నా పేరు వేమల పరశురాం.
0: పరశురాములు గారు, మీరు ఊరి పేరు చెప్పగానే మాకు పేరు అర్థమైపోయింది, చెప్పండి.
1: బాగున్నారా మేడం?
0: చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం.
0: చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు, ఏ పాట కావాలి?
1: కోకిలమ్మ పెళ్లికి.
0: తప్పకుండా కోకిలమ్మ పెళ్లికి పాట మీకోసం.

0: అండి.
1: సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నారు. ఓకే అండి, ఏం చేస్తూ ఉంటారు మీరు?
0: ఐ డూ మై ఎక్విటీస్ అండి.
1: ఓకేనండి, ఓకే, వెరీ నైస్. చెప్పండి, ఏ పాట కావాలి మీకు ఈరోజు?
0: జాను నుంచి నా వెంటపడి అనే సాంగ్.
1: తప్పకుండా ఆ పాటే ప్రసారం చేస్తాం మీకోసం. ఓకే అండి, థ్యాంక్ యూ.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్. చెప్పండి.
1: నా పేరు అనిత, భూదాన్ పోచంపల్లి నుంచి చేస్తున్నా మేడం.
0: చెప్పండి అనిత
1: బాగున్నారా
0: గారు.
1: మేడం?
0: చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం.
0: ఏ పాట కావాలి ఈరోజు?
1: జానకి రాముడు సినిమాలో నాగొంతు శృతిలోన నాగొండ లయలోన పాట కావాలి మేడం.
0: తప్పకుండా మీకోసం జానకి రాముడు సినిమా నుంచి ఈ వండర్ఫుల్ సాంగ్.

ఈ ఉదయం పాటలతో ఎంతో హాయిగా గడిచింది. ప్రతి స్వరం ఒక తీయని జ్ఞాపకం. అందరూ ఇష్టపడే మన జనరంజని, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: మీరింతవరకు జనరంజని కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన పాటలు విన్నారు.
1: నన్ను దోచుకొందువటి వన్నెల దొరసాని.
2: ఇప్పటి నా దృశ్య జీవితం కొన్నేళ్లకు తెరమరుగైపోయినా నేను జీవిస్తూనే ఉంటాను. కాలమనే కావ్యంలో చెక్కిన అక్షరశిల్పంలా అన్నారు మన సినారి. ఆధునిక యుగకర్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి జయంతిని పురస్కరించుకుని స్వరాక్షర నీరాజనం సమర్పిస్తున్న వారు తెలంగాణ సాహిత్య అకాడమీ. ఈ రోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు మీ అభిమాన వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై.
3: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. స్టూడియో క్లాక్ లో సమయం 8:42:56. శ్రోతలకు ఒక గమనిక. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరుగుతున్న అడ్మిషన్స్ పై అవగాహన గురించి ఈ ఉదయం 10:03 ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్వికే రెడ్డి గారు, డైరెక్టర్ స్టూడెంట్ సర్వీసెస్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు గారు పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085252, మరొక నెంబర్ 2324085353, మరొక నెంబర్ 2955092. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్స్ పై అవగాహన ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం ఈ ఉదయం 10:03. ఈ కార్యక్రమాన్ని తెలంగాణలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ప్రసారం చేస్తాయి. గమనిక విన్నారు.
4: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ బలంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.

0: జన్య పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎన్ఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సి.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డిజిఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: జనరంజనిలో ఇప్పుడు వినబోతున్న పాట ఘర్షణ చిత్రం కోసం చిత్ర పాడిన పాట రాజశ్రీ సాహిత్యానికి ఇళయరాజా సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు నిజామాబాద్ ఉమ్మేడా నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అభేద ఆయేష, అలాగే పటాన్ చెరు న్యావనంది నుండి స్వరాగిని రవికుమార్, స్వరూప, శ్వేత, శృతి, శ్రీజ, సిరివేద, ఇమ్మడి నాగరాజు, లత, నిహాల్, నిగమశ్రీ, విశ్వనాథ్, శ్రీకాంత్, కుష్వక్ రెడ్డి, చార్విక్, సూర్య, శేఖర్, శాంతి, శిఖర, కిట్టు వారి కుటుంబ సభ్యులు. మీ అందరి కోసం ఈ పాట.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
2: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. జనరంజనిలో ఇప్పుడు వినబోతున్న పాట డాడీ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ చిత్ర పాడిన పాట. చంద్రబోస్ సాహిత్యానికి ఎస్ఏ రాజ్కుమార్ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు ఎలంకి గ్రామం నుండి జగు, ప్రవీణ్, సంధ్య, అక్షయ్, గుణ వారి కుటుంబ సభ్యులు, అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నెహన్, శ్రీవాణి, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్వి కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ సూపర్ హిట్ సాంగ్.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕ್ಕೆ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನಿ
1: ನನ್ನು ದೋಚುಕೊಂದು ವಟೆ ವನ್ನೆಲ ದೊರಸಾನಿ.
2: ఇప్పటి నా దృశ్య జీవితం కొన్నేళ్లకు తెరమరుగైపోయినా నేను జీవిస్తూనే ఉంటాను. కాలమనే కావ్యంలో చెక్కిన అక్షరశిల్పంలా అన్నారు మన సినారి ఆధునిక యుగకర్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి జయంతిని పురస్కరించుకుని స్వరాక్షర నీరాజనం సమర్పిస్తున్న వారు తెలంగాణ సాహిత్య అకాడమీ. ఈ రోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు మీ అభిమాన వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై.
3: జనరంజనిలో తర్వాతగా రాబోతున్న పాట స్టూడెంట్ నంబర్ 1 చిత్రం కోసం కీరవాణి వారి బృందం పాడిన పాట. ఈ పాటను కోరిన శ్రోతలు ఎలగందుల పద్మశాలి, సిద్ధులు శారద, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి, అలాగే రాజు, అనుష, సాయి, కార్తిక్, ఉత్తేజకృష్ణ, చోటుప్పల్, యాదాద్రి, భువనగిరి డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు. ఇంకా జనరంజని వింటున్న మా శ్రోతలందరి కోసం కూడా ఈ పాట.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు. శ్రోతలకు నమస్కారం. ఇవాల్టి బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి వచ్చారు పబ్లిక్ బిజినెస్ యూనిట్ల ఉద్యోగుల ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ గురించి ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ డివి సుబ్రహ్మణ్యం గారు. మనందరికీ తెలుసు, జూలై నెల వచ్చింది అంటే సామాన్యుడి నుంచి బిజినెస్ మ్యాన్ వరకు, ప్రైవేట్ ఉద్యోగస్తుల నుంచి గవర్నమెంట్ ఆఫీసర్ వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ విషయంలో చాలా బిజీగా ఉంటారు. మరి వాటి పట్ల ఎన్నో అపోహలు ఉన్నాయి, వాటి గురించి తెలుసుకోవాలి, ఆ విషయాల గురించి మాట్లాడదాం. నమస్కారం సార్.
1: నమస్కారం అండి. సరే, ఆకాశవాణి వివిధ భారతి శ్రోతలందరికి కూడా నమస్కారం. ఈరోజు మీ ద్వారా ఆదాయ పన్నుకి సంబంధించి రిటర్న్ ఫైలింగ్ సీజన్లో మన శ్రోతలందరికీ ఉన్న సందేహాలు నివృత్తి చేస్తూ, ఆదాయం పన్ను ఫైలింగ్ అనేది ఒక సరళతరమైన ప్రక్రియగా తేల్చే విధంగా మనం మాట్లాడుతున్నాం.
0: సార్, ముందుగా అసలు ఆదాయపు పన్ను అంటే ఏమిటి, ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏంటి, దాన్ని ఎందుకు కట్టాలి మనం ప్రభుత్వానికి?
1: మంచి ప్రశ్న అండి. ఆదాయం పన్ను అనేది ఒక వ్యక్తి యొక్క సంపాదన ఆదాయం మీద చట్టబద్ధంగా విధించే పన్ను. ఇది మామూలుగా మనందరికీ తెలిసిన డెఫినేషన్. కానీ దానికన్నా మంచిగా మనం చెప్పదలుచుకుంటే కనుక, ప్రతి పౌరుడు కూడా తన బాధ్యత కింద సమాజానికి తన కాంట్రిబ్యూషన్, అది పేరుకి ట్యాక్స్ అయినప్పటికీ కూడా తన కాంట్రిబ్యూషన్ కింద చెల్లించేదాన్నే మనందరం మన కోసం, దేశ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పన్ను రూపేణ మన పౌరుడు చేస్తున్నటువంటి కాంట్రిబ్యూషన్ కింద ఆదాయ పన్నుని మనం చూడవచ్చు. ఇది పూర్తిగా మన లావాదేవీల మీదగా కాకుండా ఒక ఆర్థిక లావాదేవీల నుంచి మనకు వచ్చినటువంటి ఆదాయం మీద చట్టబద్ధంగా విధించిన పన్ను. ఆ చట్టం ఆదాయ పన్ను శాఖ 1961 యాక్ట్ మొన్నటి వరకు ఉండేది. 1/4/26 నుంచి మనకి ఆదాయ పన్ను చట్టం 2025 ఇంట్రడ్యూస్ అయింది. ఈ రోజున మనం ఆ చట్టం కింద పన్ను కలెక్ట్ చేస్తున్నాం.
0: సార్, చెల్లించకపోతే ఏం జరుగుతుంది? ఒకవేళ నేను సంపాదించేది చాలా తక్కువ, నేను సంపాదించే 5 లక్షలకి నేను ప్రభుత్వానికి పన్ను చెల్లించాలా అని అనుకునే వాళ్లకు ఏం చెప్తారు?
1: చెల్లించకపోవటం అనేది చట్టబద్ధంగా వచ్చే కార్యక్రమం కాకుండా, ముందుగా దాని వరకు ఫలితాలు కాకుండా, మనం పన్ను చెల్లించకపోవటం వల్ల దేశ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మనం ఏమీ ముందుకు తీసుకెళ్ళలేకపోతాం. ఆదాయ పన్ను ఏదైతే ఉందో దాని ద్వారా మనకి రక్షణ రంగం, రవాణా రంగం, రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, పోలీసు, మనం ఏది తీసుకున్నా సరే పన్ను రూపేణ మనందరం చేస్తున్నటువంటి కాంట్రిబ్యూషన్ చాలా పెద్దది. ముందు దేశాభివృద్ధి కోసం అది ఏదైతే ముఖ్యంగా ఉందో అది కుంటుపట్టడం కాకుండా, చట్టబద్ధంగా వచ్చే మనకు కొన్ని పరిణామాలు కూడా ఉంటాయి. ఆ పరిణామాలు అన్ని సందర్భాల్లో ఒకే రూపంగా ఉండకపోవచ్చు, కానీ పన్ను చెల్లించవలసిన అవసరం ఉండి కూడా పన్ను చెల్లించకపోవడం అనేది వ్యక్తిగతంగా మనకి కొన్ని ఇబ్బందులు కలగజేస్తుంది. ఈ రోజున పన్ను ఉంది, మనము ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయలేదు, ట్యాక్సులు కట్టలేదు అనుకుందాం. ఆదాయ పన్ను చట్ట రూపేణ మనం దగ్గర ఒక 5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల 3 నెలల వరకు కూడా మన ఆదాయం పన్ను కట్టకుండా తప్పించుకున్నటువంటి ఆదాయం ఏదైతే ఉందో దాన్ని ఆదాయ పన్ను శాఖ తిరిగి పునర్విచారణ చేసి మీరు ఇంత కట్టాలి అని చెప్పి మదిస్తుంది. అసెస్మెంట్ అంటాం మనం. ఎప్పుడైతే మనం పన్ను కట్టలేదో జరిగేది, కానీ దానివల్ల ఏం జరుగుతుంది, మనం ఈ రోజున మనకి ఎంతైతే కట్టవలసిన పన్ను లయబిలిటీ ఉందో అది కాకుండా మనము ఇంట్రెస్ట్ కట్టుకుంటున్నాము. సో మనం సంపాదించిన దాంట్లో ఈ రోజున మనకున్న ట్యాక్స్ రేట్ ప్రకారం మనం 5% 10% ట్యాక్స్ స్లాబ్స్ అంటాం మనం, అది కట్టడం కాకుండా మనం సంపాదించిన దానికన్నా ఇంట్రెస్ట్ రూపేణ ఎక్కువ కట్టుకుంటాం. అది అంటే ఆర్థికంగా మన లయబిలిటీ పెరిగిపోతుంది. అట్లా కాకుండా మనకి ఈ విషయాలు తెలియకపోవడం, ఒక రిటర్న్ ఫైల్ చేసి ఒక ఉదాహరణ చెప్తున్నాం, కరో ట్యాక్స్ రిలాక్స్, పే ట్యాక్స్ కరో రిలాక్స్, అది దాని నుంచి మనంతటి మనమే ట్యాక్స్ కట్టకపోవటం వల్ల మనం ఈ ఇబ్బందులన్నీ పరిమాణం చేస్తున్నాం. ట్యాక్స్ ఎక్కువ కట్టవలసి వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ని ఫేస్ చేయవలసి వస్తుంది, ముఖ్యంగా టైం గడిచిపోవటం వల్ల మనకి సంబంధించిన ఆధారాలన్నీ మనం పెట్టుకోకపోవటం వల్ల వాడిని వెతుక్కోవటము, ఒక ప్రొఫెషనల్ ఎంగేజ్ చేసుకోవటం, ఈ ఇబ్బందులన్నీ వ్యక్తిగతంగా మనం ఫేస్ చేయటం కాకుండా కొన్ని సందర్భాల్లో తీవ్రతను బట్టి ప్రాసిక్యూషను అటువంటి పరిణామాలు కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. సో

0: ಮನೋಜನರಂಜನೆ. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, శ్రోతలకు నమస్కారం. స్టూడియోలో సమయం 9:15 దాటి 36 సెకండ్లు.
1: బిజినెస్

0: పన్ను పే చేయకపోవటం అనేది ఒక మంచి నిర్ణయం అయితే కాదు.
1: అయితే మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సిన కేటగిరీలో ఉండి అది చేయకపోతే మళ్ళీ లేదంటే లేటుగా ఫైల్ చేస్తే కూడా మనకి లేట్ ఫీజ్ ఫైలింగ్ కూడా ఉంటుంది.
0: రిటర్న్ ఫైల్ చేయటము, ట్యాక్స్ పే చేయటము రెండు సపరేట్
1: రెండు
0: అంశాలు,
1: డిఫరెంట్.
0: డిఫరెంట్ అంశాలు. ట్యాక్స్ పే చేయటం అనేది మనకి పన్నుమూల కోత అంటాం, టీడీఎస్ ద్వారా జరిగిపోతూ ఉంటుంది. కొంతమందికి, కొంతమంది వాళ్ళంతకి వాళ్ళగా అడ్వాన్స్ ట్యాక్స్ కడుతూ ఉంటారు. ఇవి కాకుండా మనం రిటర్న్ ఫైల్ చేసినప్పుడు చిన్న చిన్న ఇంకా కొద్దిగా లైబిలిటీ ఉంటే కనుక మనము స్వయం మదింపు పన్ను అంటాము, సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ కడతాము. ఇవి కట్టడం వేరు, ఇవన్నీ కూడా మనం కట్టిన తర్వాత ఇవి గవర్నమెంట్కి ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు మీరు ఎంత సంపాదించారు అనేది, లేకపోతే ఒక వ్యక్తి ఎంత సంపాదిస్తారు అనేది గవర్నమెంట్కి మనం ఒక స్టేట్మెంట్ రూపేణా తెలియజేస్తాము. ఆ స్టేట్మెంట్ రూపేణా తెలియజేసిన దాన్నే మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అంటాం, ఐటీఆర్, జనరల్గా అందరూ పిలిచేది ఐటీఆర్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. సో పన్ను కట్టడం అనేది మనం స్వయంగా చేసే ప్రక్రియ, రిటర్న్ ఫైల్ చేయడం కూడా మనం చేసేదే, కాకపోతే దాన్ని ఐటీఆర్ ఒక పన్ను రూపేణా. సో అన్నిటికన్నా ముఖ్యమైనది మనకి రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం ఉన్న చోట తప్పనిసరిగా మనం రిటర్న్ ఫైల్ చేయాలి.
1: రిటర్న్ ఫైల్ చేస్తే మాకు కూడా లాభం అంటారా, కట్టిన వాళ్ళకు కూడా? అంటే ఇప్పుడు క్రెడిట్ కార్డ్ తీసుకోవడానికి కానీ లేదంటే ఇన్సూరెన్స్ కట్టే వాళ్ళు కూడా ఆదాయ పన్ను కట్టాల్సిందే.
0: రిటర్న్ ఫైల్ చేయటం అనేది అన్ని విధాలా లాభదాయకం. మనం ముందే అనుకున్నట్లుగా రిటర్న్ ఫైల్ చేయకపోవడం వల్ల అన్ని పరిణామాల నుంచి మనం తప్పించుకోవచ్చు. అట్లా కాకుండా మనం ప్రశాంతంగా ఉండటమే కాకుండా, ఈ రోజున మీరు ఏ లావాదేవీకి పోయినా సరే మీకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అడగటము, ఏదైనా గృహ రుణాలకు సంబంధించి కానీ, అంటే ఒక మనిషి యొక్క క్రెడిట్ వర్తినెస్ కానీ, ఒక మనిషికి ఉన్న స్తోమత కానీ, మన సహజంగానే ప్రజలు ఎవరైనా రుణాలకు వెళ్ళినప్పుడు కానీ, ఒక ఆదాయ వర్గ ఉద్యోగ వర్గాలే కాకుండా మన వ్యాపార వర్గాలు కూడా రుణాలకి అలాంటి వాటికి అవసరం వెళ్ళినప్పుడు అన్నిటికన్నా ప్రాథమికంగా అడిగే డాక్యుమెంట్ మీ రిటర్న్స్ ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి,
1: ఏది మనం
0: రిటర్న్స్ ఫైల్
1: లోన్
0: చేస్తాయి.
1: తీసుకోవాలన్నా కానీ మన రిటర్న్స్ చూపించాలి.
0: అవునండి. సో ఒక వ్యక్తి యొక్క పరపతిని, స్తోమతని ఆర్థిక పరంగా చూసే ఒక కొలమాన సూచికని మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేయొచ్చు. సో దానివల్ల ఉపయోగమే.
1: డెఫినెట్గా ఒక సామాన్యుడికి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడం అనేది ఉపయోగకరమే.
0: సామాన్యుడు అనేది కరెక్ట్, దానికి అందరూ ఫైల్ చేయాలా లేదా అనేది తర్వాత ప్రశ్న అండి. అందరూ ఫైల్ చేయాలంటే
1: అంటే ఒక కామన్ మ్యాన్ ఎంత సంపాదిస్తే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయొచ్చు?
0: ఈ రోజున మనకి డిఫాల్ట్గా కొత్త పన్ను విధానం అని ఉందండి. కొత్త పన్ను విధానము అనేది న్యూ ట్యాక్స్ రెజిమ్ అంటాం మనం. న్యూ ట్యాక్స్ రెజిమ్ ప్రకారం మినిమం ట్యాక్స్ 4 లక్షల వరకు కూడా ఇండివిజువల్కి, హిందూ అవివిక్త కుటుంబం అంటాం మనము, హెచ్యుఎఫ్ అంటారు. ఈ వీళ్ళకి సంబంధించి అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, కొన్ని కంపెనీలు భాగస్వామ్య పక్షాలు కాకుండా మిగతా వారందరికీ కూడా, సామాన్యుల గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి, వీళ్ళందరూ కూడా 4 లక్షల వరకు చట్టపరంగా వాళ్ళు రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు.
1: అవసరం లేదు.
0: లేదు,
1: ఇంతకు ముందు పాత రేజిమ్ లో ఎలా ఉండింది?
0: పాత రెజిమ్లో 2.5 లక్షలు మినిమం అమౌంట్ అండి, దాన్ని మనం మ్యాక్సిమం అమౌంట్ నాట్ ఛార్జబుల్ టు ట్యాక్స్ అంటాము. 2.5 లక్షల వరకు కూడా మీరు చట్టబద్ధంగా రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు.
1: లేకుండింది.
0: కానీ ఎవరైనా వ్యక్తి రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం రావచ్చు కొన్ని సందర్భాల్లో. ఆ సందర్భాలు ఏంటనేది నేను చెప్తాను. ఇప్పుడు ఉదాహరణకి 2.5 లక్షల లోపు కనుక మనకి పన్ను భారం లేనప్పటికీ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఇన్కమ్ ట్యాక్స్ టీడీఎస్ జరిగి ఉండొచ్చు. ఆ టీడీఎస్ జరిగిన తర్వాత మీకు ట్యాక్స్ లేదు, ఆ రిఫండ్ మనం తీసుకోవాలి అనుకుంటే కనుక రిటర్న్ ఫైల్ చేసి తీసుకోవచ్చు. అంటే ట్యాక్స్ లైబిలిటీ లేకపోయినప్పటికీ కూడా 2.5 లక్షల లోపు మనం ఏదైనా పన్ను కట్టి మనకి లైబిలిటీ లేదు కాబట్టి ఆ రిఫండ్ తీసుకోవాలి అనుకుంటే కనుక మనం రెగ్యులర్గా రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు. అట్లా కాకుండా కొన్ని ఉన్నాయండి, అంటే ఇన్కమ్ ట్యాక్స్ మినిమం ఎగ్జెంప్షన్ లిమిట్తో సంబంధం లేకుండా కొన్ని రకాల కేటగిరీస్కి సంబంధించిన వ్యక్తులు రిటర్న్ ఫైల్ చేయాల్సి వస్తుంది. ఆ కేటగిరీలు ఏంటంటే, ఫారెన్ అసెట్స్ ఉంటే కనుక, ఫారెన్ అసెట్స్, ఒక వ్యక్తికి ఫారెన్లో ఈ సంవత్సరం నాకు ఇన్కమ్ ఆదాయం లేదు, మినిమం 4 లక్షలు, మనం కొత్త పన్ను విధానంలో ఎక్కువ మాట్లాడుతున్నాం, 4 లక్షల లోపు నాకు ఆదాయం లేదు, కానీ నాకు ఒక ఫారెన్లో బ్యాంక్ అకౌంట్ ఉన్నా కానీ, అంటే గతంలో ఫారెన్లో పనిచేసి వచ్చేసిన తర్వాత ఫారెన్లో బ్యాంక్ అకౌంట్ ఉన్నా, అదేవిధంగా కొంతమందికి ఈసాప్స్ ఎలా ఉంటుంది, ఎంప్లాయీస్కి చాలామంది ఉద్యోగాలు ప్రైవేట్గా మా సెక్టార్లో పనిచేస్తున్న వాళ్ళకి ఫారెన్ కంపెనీ షేర్స్ అలాట్ చేసి ఉండొచ్చు, అది ఒక ఫారెన్ అసెట్ కింద పరిగణించబడుతుంది. వాళ్ళకి ఎవరైతే అట్లాంటి ఫారెన్ అసెట్స్ ఉన్నాయో వాళ్ళు ఇండియాలో ఉన్న సందర్భంలో తప్పనిసరిగా రిటర్న్ ఫైల్ చేయాలి, అది ఒక కేటగిరీ. అదేవిధంగా మనం ఏదైనా విదేశయాత్రలకు వెళ్ళినప్పుడు 2.5 లక్షల వరకు మనం ఖర్చు పెట్టాము, ఆ 2.5 లక్షల వరకు మనం ఖర్చు పెడితే కనుక మనకు ఆదాయం ఉన్నా

0: లేకపోయినా మనం రిటర్న్ ఫైల్ చేయాలి.
1: ఏదైనా ఇప్పుడు యుఎస్ వెళ్ళారు అని అంటే ఆ టికెట్ ఫేర్స్ అవన్నీ
0: 2.5 లక్షలు మనం కనుక ఫారెన్ ట్రిప్స్ మీద ఖర్చు పెడితే దానికి కూడా రిటర్న్ వేయాలి. అంటే వాళ్ళు రిటర్న్ ఫైల్ చేయాల్సింది, చట్టబద్ధంగా రిటర్న్ ఫైల్ చేయాల్సింది దాంట్లో ఉంది. వాళ్ళకి ఆదాయం లేదు కానీ రిటర్న్ ఫైల్ చేయాలి. సో కనుక మనకి అందరికీ ఉన్న సాధారణమైన అపోహ, నాకు ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ ఉంటేనే రిటర్న్ ఫైల్ చేయాలనేది పూర్తిగా కరెక్ట్ కాదు. అది ఈ నేను చెప్పిన కేటగిరీలు. అలాగే ఒక ఎవరైనా సరే, ఒక వ్యక్తి ఇంటికి సంబంధించిన ఎలక్ట్రిసిటీ బిల్లు 100,000 రూపాయలు కడుతున్నాడు సంవత్సరానికి, వాళ్ళకి ఆదాయం ఉన్నా లేకపోయినా ఆ కేటగిరీ వాళ్ళు కూడా తప్పనిసరిగా రిటర్న్ ఫైల్ చేయాలి. సో కనుక మనం పన్ను చెల్లింపు లేకపోయినా సరే రిటర్న్ ఫైల్ చేసిన సందర్భాలు ఒకటి, మీ అంతటి మీకు చట్టబద్ధంగా మీరు ఫైల్ చేయాల్సిన అవసరం లేనప్పటికీ కూడా రిటర్న్ ఫైల్ చేయటం ఒకటి. కనుక అన్ని విధాలుగా కూడా రిటర్న్ ఫైల్ చేయడం అనేది ఉత్తమమైన నిర్ణయం.
1: ఓకే సరే సార్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, ఒక పాట విందాం, ఆ తర్వాత మళ్ళీ మనం శ్రోతలతో కనెక్ట్ అవుదాం.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ ముచ్చట్లు. ఇవాల్టి బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో పబ్లిక్ బిజినెస్ యూనిట్ల ఉద్యోగుల ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ గురించి ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ డివి సుబ్రహ్మణ్యం గారు మనతో మాట్లాడుతున్నారు. సార్, పాత పన్ను విధానంతో కంపేర్ చేస్తే కొత్త పన్ను విధానంలో ఎలాంటి మార్పులు ఉన్నాయి?
1: మనకి పాత పన్ను విధానం చాలా సంవత్సరాలుగా ఉందండి. 1961 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఇంట్రొడ్యూస్ చేసినప్పటి నుంచి మనం పాత పన్ను

విధానంలో కొనసాగుతున్నాము. కానీ ఆ పాత పన్ను విధానంలో మనకి ప్రాథమికంగా జరిగిన మార్పులు ఏంటి, ట్యాక్స్ రేట్స్ మారటము, సంవత్సరాలతో ట్యాక్స్ రేట్స్ మారడం, మినిమం ఎగ్జెంప్షన్ లిమిట్స్ పెంచటము, ఈ రూపేణా మార్పులు జరుగుతున్నాయి. దానితో పాటుగా ఉద్యోగ వర్గాలకి, వ్యాపార వర్గాలకి, ఇండివిజువల్స్కి వచ్చేపీకి సంబంధించి రకరకాల ట్యాక్స్ ఇన్సెంటివ్స్లు ఇవ్వడం జరుగుతూ వచ్చింది. డిడక్షన్స్, ఎయిటీడీ డిడక్షన్స్, మనం చాప్టర్ 6A డిడక్షన్ అంటే జీపీఎఫ్లో మనం కాంట్రిబ్యూషన్ చేసిన, వ్యక్తిగతంగా వైద్య బీమాలకు సంబంధించిన క్లెయిమ్స్ చేసినప్పటికీ, కొన్ని మెడికల్ ట్రీట్మెంట్స్కి సంబంధించి, ఎల్ఐసి ప్రీమియమ్స్కి సంబంధించి, ఇట్లా మనం వివిధ రూపేణా డిడక్షన్లు ఇచ్చుకుంటూ ఉండేవి పాత పన్ను విధానంలో. ఈ పాత పన్ను విధానంలో డిడక్షన్స్ చేయటం అనేది క్రమేణా ఒక ఫేజ్ రూపేణా తగ్గించటం వలన కొత్త పన్ను విధానం ఏ విధంగా ఆకర్షణీయంగా మార్పు చేయాలనేది ఒక పెద్ద పాలసీ డెసిషన్ కింద 2018-19 అసెస్మెంట్ సహాయం నుంచి మనకి కొత్త పన్ను విధానం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కొత్త పన్ను విధానం అనేది ఈ ఇన్ని ఎగ్జెంప్షన్స్ లేకుండా, డిడక్షన్స్ లేకుండా మనకి పూర్తిగా ఇంకా ఆకర్షణీయంగా ఉండాలంటే ట్యాక్స్ రేట్స్ని మార్చడం జరిగింది. ఉదాహరణకు మనం పాత పన్ను విధానంలో తీసుకుంటే 2.5 లక్షలే మనకి బేసిక్ ఎగ్జెంప్షన్ లిమిట్ ఉంటుంది. అదే కొత్త పన్ను విధానంలో తీసుకుంటే కనుక 4 లక్షల వరకు బేసిక్ ఎగ్జెంప్షన్ ఉంది. అది కాకుండా మనకి పాత పన్ను విధానంలో 5 లక్షల వరకు ట్యాక్స్ రిబేట్ వర్తిస్తుంది. మీ ఎవరికైతే టోటల్ ఇన్కమ్గా మనం అంటామో అది 5 లక్షల వరకు ఉంటే కనుక 12,500 వరకు మనకి ట్యాక్స్ రిబేట్ వస్తుంది. కానీ కొత్త పన్ను విధానంలో ఒక 7 రకాల స్లాబ్స్ ఇంట్రడ్యూస్ చేసి 12 లక్షల వరకు కూడా మనకి ఎవరు కూడా పన్ను చెల్లించవలసిన అవసరం లేదు. రిటర్న్ ఫైల్ చేసి రిబేట్ క్లెయిమ్ చేస్తే హెచ్ఈఎఫ్లు, ఇండివిజువల్స్, ఎవరికైతే 12 లక్షల వరకు ఆదాయం ఉందో వాళ్ళు ఎటువంటి పన్ను చెల్లించవలసిన అవసరం లేదు. కానీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. ఎందుకంటే 4 లక్షల దాటితే మనకి పన్ను మొదలవుతుంది. 4 లక్షల నుంచి 12 లక్షల వరకు 60,000 వరకు మనకి పన్ను పడుతుంది. ఆ పన్నుని మనము రిటర్న్ ఫైల్ చేసి 87 ట్యాక్స్ రిబేట్ తీసుకుంటాం అన్నమాట. సో అందువలన ఒక 12 లక్షల వరకు పన్ను లేకపోవటం అనేది ఆకర్షణీయంగా ఉంటుంది. 5 లక్షల వరకు పన్ను అనేదానికి ఇది ప్రధానంగా ఒక విధంగా మనకి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ పెంచినట్టే, ఒక రిబేట్ను కూడా పెంచినట్టే. అదే కాకుండా ఇందులో మనకి ఎటువంటి డిడక్షన్స్ కూడా అనుమతించరు. ఒకే ఒక్క పన్ను డిడక్షన్ ఏదైతే అనుమతించరు. స్టాండర్డ్ డిడక్షన్ ఉద్యోగ వర్గాలకి మాత్రం 75,000 వరకు స్టాండర్డ్ డిడక్షన్ కొత్త పన్ను విధానంలో కూడా ఉంది. ఈ డిడక్షన్ ఒకటే మనకు. పాత పన్ను విధానంలో ఉన్న డిడక్షన్స్ అన్నీ కూడా క్రమేణా తీసేసి ఇప్పుడు ఎవరైనా కానీ ఈ రోజున ఎవరైనా పాత పన్ను విధానం ఎందుకు ఎంచుకోవాలి అని ఒక ప్రశ్న తలెత్తుతుంది. దానికి ప్రధానంగా ఏంటంటే కొత్త పన్ను విధానంలో చాలామంది ఉద్యోగస్తులు కానీ ఒక గృహం ఉన్నవాళ్ళు కానీ చేసే మేజర్ క్లెయిమ్ ఒకటి గృహ రుణం తీసుకుంటారు. గృహ రుణం మీద మనకి ఇంట్రెస్ట్ పే చేస్తాం. ఆ ఇంట్రెస్ట్ లయబిలిటీని నేను కొత్త పన్ను విధానంలో క్లెయిమ్ చేసుకోవచ్చా చేయకూడదా అనేది ఉంటుంది. కొత్త పన్ను విధానంలో మనం సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌస్ ఏదైనా దానికి సంబంధించి మనం ఎటువంటి ఇంట్రెస్ట్ క్లెయిమ్ చేసుకోవడానికి వీలు లేదు. పాత పన్ను విధానంలో చేసుకోవచ్చు. కానీ పాత పన్ను విధానంలో ఎవరైతే 12 లక్షలు దాటి చూస్తారో ఈ రెండిట్లో ఏది మనకి ఆకర్షణీయంగా ఉంటుంది అని చూసుకోవడానికి ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా GOV.in మనకు ఒక వెబ్సైట్ ఉంటుంది. ట్యాక్స్ క్యాలిక్యులేటర్ అక్కడ ఉంటుంది. మనం పాత పన్ను విధానంలో మనం ఏవైతే డిడక్షన్లు వేసుకున్న తర్వాత మన నెట్ ఇన్కమ్ ఎంత ఉంటుంది, ట్యాక్స్ ఎలా ఉంటుంది అనేది దానిలో కంపేర్ చేసుకోవచ్చు. కొత్త పన్ను విధానంలో ఎట్లా ఉంటుందని కంపేర్ చేసుకోవచ్చు. పాత పన్ను విధానంలో ఇంటికి సంబంధించి కనుక లాస్ మనకి ఉండి ఏదైనా వచ్చి ఎవరికైనా అద్దెకి ఇచ్చిన తర్వాత కూడా మనకు కొంత లాస్ రావచ్చు. ఎందుకంటే నేను ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేస్తాను. సహజంగానే గృహ రుణం తీసుకున్న కొత్త సంవత్సరాల్లో, ముందు సంవత్సరాల్లో మనం ఎక్కువ ఇంట్రెస్ట్ లయబిలిటీ పే చేస్తాము. ఆ లయబిలిటీ పే చేస్తున్నప్పుడు కనుక ఆ లయబిలిటీని అదే సంవత్సరం ఆదాయానికి, ఉదాహరణకి నాకు శాలరీలో ఒక 10 లక్షల ఇన్కమ్ ఉన్నప్పుడు ఒక 2 లక్షల వరకు నాకు గృహ రుణానికి సంబంధించిన ఇంట్రెస్ట్ క్లెయిమ్ ఉన్నప్పుడు అది క్లెయిమ్ చేసుకుంటే 8 లక్షలు ఉంటుంది. అది నేను ఆ సెటప్ చేయొచ్చు పాత పన్ను విధానంలో. కొత్త పన్ను విధానంలో అటువంటి సెటప్ లేదు. కానీ కొత్త పన్ను విధానంలో మీరు ఈ క్యారీ ఫార్వర్డ్ అంటే ఉదాహరణకి మనకి నాకు 4 లక్షల లాస్ వచ్చింది అనుకుంటున్నాను గృహ రుణం మీద, అది నేను పాత పన్ను విధానంలో తర్వాత సంవత్సరానికి కూడా క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. కొత్త పన్ను విధానంలో క్యారీ ఫార్వర్డ్ చేసుకోలేము. కానీ ఈ కంపారిజన్ మనం చేసుకున్నప్పుడు క్యారీ ఫార్వర్డ్ చేసుకున్న నాకు ఏదైనా ఉపయోగం ఉంటుందా లేదా అనేది ఒక వ్యక్తి యొక్క ఆదాయ పరిమితి మీద ఆధారపడి ఉంటుంది. సహజంగా మేము గమనించింది ఏంటంటే ఎవరికైతే 12 లక్షల నుంచి 15 లక్షల వరకు ఆదాయం అట్లా పెరుగుతూ పోయిందో వాళ్ళకి అన్ని విధాలుగా కూడా కొత్త పన్ను విధానమే ఉపయోగదాయకంగా ఉంటుంది. ఈ సందర్భంగా నేను ఇంకో కొద్దిగా ముందుకు వెళ్ళి ఇంకొక ప్రధానంగా చెప్పదలుచుకుంది, గత 2-3 సంవత్సరాలుగా ప్రభుత్వం గమనించింది పాత పన్ను విధానంలో ఈ డిడక్షన్లు అవన్నీ కూడా ప్రజల కోసం

0: ట్యాక్స్ ఇన్సెంటివ్స్ను ప్రవేశపెట్టినవి. దురదృష్టవశాత్తు కొంత దుర్వినియోగం చేయటం జరిగింది. రకరకాల డిడక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిడక్షన్స్ని క్లెయిమ్ చేసినవి దురదృష్టవశాత్తు అవి కరెక్ట్ కాదు అనేది పరిగణనలోకి, ఆదాయ పన్ను శాఖ అధికారుల పరిగణనలోకి వచ్చింది. ఈ పరిగణనలోకి రావటం వల్ల జరిగిన విధానం ఏంటంటే, చాలామంది ఆ స్క్రూటిని అంటాం మేము, పన్ను మదింపు, ఆ నోటీసెస్ రావడం జరిగి వాళ్ళంతట వాళ్ళుగా మళ్ళీ ఆ ట్యాక్సెస్ కరెక్ట్గా పే చేశారా లేదా అనేది ఆ పరిశోధన జరిగింది. దీనివల్ల ఎక్కడైతే రాంగ్ క్లెయిమ్స్ అంటాం మేము, ఈ తప్పు డిడక్షన్స్ క్లెయిమ్ చేయడం జరిగిందో, దీనివల్ల ఇబ్బంది పడటం జరుగుతుంది. ఇబ్బంది పడటం జరుగుతుంది ఎందుకంటే మనం న్యాయబద్ధంగా కట్టవలసిన పన్నుని తప్పించుకోవటానికి సక్రమ మార్గం కానిది కనుక మనం అనుసరిస్తే ఆ పరిణామాలు చట్టబద్ధంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ దానికి అందుకని ఒక మనం ఎటువంటి రాంగ్ క్లెయిమ్స్ చేయకుండా పాత పన్ను విధానం మనకు ఉపయుక్తంగా ఉంటుందా, కొత్త పన్ను యుక్తంగా ఉంటుందా అనేది ఈ రోజు మనకి వెబ్సైట్లో అన్ని విధాలుగా కూడా ఆదాయ పన్ను శాఖ వాళ్ళు అన్ని ట్యాక్స్ క్యాలిక్యులేటర్స్ ఇచ్చారు, ట్యాక్స్ ట్యుటోరియల్స్ ఉంటాయి, అన్నీ కూడా మనం దాంట్లో చూసుకోవచ్చు. అదే కాకుండా మా ఆదాయ పన్ను శాఖ కార్యాలయాలన్నింటిలో కూడా ఆయకర సేవా కేంద్ర ఆస్క్ అంటాం, ఆయకర సేవా కేంద్రాస్ అని ఫెసిలిటేషన్ సెంటర్స్ ఉంటాయి, అక్కడికి వచ్చి ఎటువంటి సందేహం అని నివృత్తి చేసుకోవచ్చు. మా పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ గారు ట్యాక్స్ పేయర్ సర్వీసెస్ అని డెడికేటెడ్గా, ఈ రోజున ఆదాయ పన్ను శాఖ మీరు చూస్తే మా ప్రథమంగా మా ప్రాథమికమైన బాధ్యత మిమ్మల్ని ట్యాక్స్ కట్టడానికి మేము వీఆర్ ఫెసిలిటేటర్స్ పూర్తిగా. ఆదాయ పన్ను శాఖ అంటే ఏదో దూరంగా వెళ్ళిపోయి అమ్మో అనే భావనని పూర్తిగా తొలగించుకోవడానికి ఈ నా నేనైతే ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. అదేవిధంగా మీరు చూస్తే కనుక అనేక అడ్వర్టైజ్మెంట్లో కానీ వీళ్ళు కానీ ఆదాయ పన్ను శాఖ ముందుకు వచ్చి వాలంటరీ కంప్లైంట్స్, ప్రజలు వారంతా వారుగా ముందుగా వచ్చి వాళ్ళే ఫెసిలిటేట్ చేసిన, అదేవిధంగా టెక్నాలజీని ఉపయోగించి ఎన్నో ఫెసిలిటీస్ ఇచ్చున్నారు. అదే కాకుండా ఇంటరాక్టివ్గా ఆఫీసెస్ కార్యాలయాలకు వచ్చి సంప్రదించవచ్చు.
1: ఓకే, మరి ఇప్పుడు మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అంటున్నాం కదా, వీటిలో రకాలు ఏమైనా ఉన్నాయా, ఎన్ని రకాలు ఉన్నాయి?
0: ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది ఫామ్స్ రకరకాలు ఉన్నాయి. ITR 1 నుంచి సహజ అంటాం మనం. మనం ఈరోజు సామాన్యుల గురించి, ఉద్యోగస్తుల గురించి, చిన్న బిజినెస్ చేసేవారి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ITR 1, ITR 2, ITR 3 మూడే వర్తిస్తాయండి సహజంగా వారికి. ITR 1 అనేది శాలరీ ఇన్కమ్ ఉండి అలాగే ఒక హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ ఉంటే కనుక లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మాత్రం, ఏదైనా ఒక ప్రాపర్టీ అమ్మితే మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. సహజంగా మనము ఏదైనా ప్రాపర్టీ అమ్మినప్పుడు మనకి దాని మీద వచ్చే లాభాన్ని క్యాపిటల్ గెయిన్స్ అంటాము. వీళ్ళు ITR 1 ఫైల్ చేయొచ్చు, కాకపోతే కంపెనీకి ఏదైనా కంపెనీకి డైరెక్టర్ కింద ఉంటే మాత్రం వాళ్ళు ఇది ఫైల్ చేయడానికి వీల్లేదు. అదేవిధంగా నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఫారెన్ అసెట్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఫామ్ యూజ్ చేయడానికి వీల్లేదు ITR 1. ITR 2 ఎవరికైతే రెండు ప్రాపర్టీస్ ఉంటాయో లేకపోతే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటాం మనం. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే కనుక 2 సంవత్సరాల్లోపే మనం ఏదైనా ఒక ఇమ్మూబుల్ ప్రాపర్టీ, గృహ ప్రాపర్టీ అమ్మిన వచ్చే లాభాలు ఉన్నావు వాళ్ళు కూడా ITR 2 వేసుకోండి. ఇవి ఫామ్స్ వరకు అండి. ఈ ఫామ్స్ కాకుండా రిటర్న్ ఏ విధంగా ఫైల్ చేసే ఫెసిలిటీస్ మనకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అంటే కనుక రిటర్న్స్కి మనకి డ్యూ డేట్స్ అని ఉంటాయండి. డ్యూ డేట్ లోపు మనం ఫైల్ చేసేదాన్ని రిటర్న్ అంటాము. ఇప్పుడు ఉదాహరణకి మనకి డ్యూ డేటు ఉద్యోగస్తులకి అందరికీ కూడా, సహజంగా వ్యాపారస్తులకి అందరికీ కూడా, ఎవరైతే ఆడిట్ చేయటము అంటే ఒక టర్న్ ఓవర్ ఉంటుందండి, ఆ టర్న్ ఓవర్ దాటి పెరిగితే ఎక్కువ బిజినెస్ మీరు చేస్తుంటే కనుక మీ పుస్తకాలని, అకౌంట్ పుస్తకాలను మీరు ఆడిట్ చేయించాలి. వాళ్ళు కాకుండా మిగతా చిన్న వ్యాపారస్తులందరూ కూడా July 31st లోపు రిటర్న్స్ వేసుకోవాలి, దానికి వారికి డ్యూ డేటు. ఎవరైతే ఆడిట్ చేయించాలో, అలాగే ఆడిట్ చేయిస్తున్న ఫర్మ్స్ కానీ కంపెనీస్ కానీ వీళ్ళందరికీ కూడా October 31st డ్యూ డేటు. ఇది కాకుండా ఇంకా కొన్ని కొంతమంది ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అంటే వాళ్ళకి సంబంధించిన కంపెనీనే విదేశాల్లో ఉండి వాళ్ళతో ట్రాన్సాక్షన్, పెద్ద పెద్ద కంపెనీలకి నవంబర్ వరకు కూడా డ్యూ డేట్ ఉంటుంది. ఇది మనకి ప్రాథమికమైన రిటర్న్ అనుకోవచ్చు మనం. ఇప్పుడు ఈ రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత నేను ఇంకా ఫైల్ చేయలేనా, July 31st వెళ్ళిపోయింది, July 31st అయిపోయిన తర్వాత నేను రిటర్న్ ఫైల్ చేయలేనా, నేను July 31st వెళ్ళిపోయిన తర్వాత రిటర్న్ ఫైల్ చేస్తే ఆదాయ పన్ను శాఖ వాళ్ళు నాకు నోటీస్ ఇష్యూ చేసేస్తారు, ఇది పూర్తిగా అపోహ అండి. ఎటువంటి నోటీసు రాదు మీకు. July 31st తర్వాత కూడా రిటర్న్ ఫైల్ చేయొచ్చు. ఫైన్ కూడా ఏంటంటే మనకి 5 లక్షల లోపు ఆదాయం ఉంటే దాన్ని ఫైన్ కాదండి, దాని పేరు ఈ రోజున మీరు కొద్దిగా ఆలస్యంగా ఫైల్ చేస్తున్నారు కాబట్టి చట్టబద్ధంగా దాన్ని ఈ రోజున పేరు ఫీ అంటారు. ఒక 1000 రూపాయలు మాత్రం పే చేసేసి రిటర్న్ వేసేసుకోవచ్చు మీరు దాన్ని. మనం

0: బిలేటెడ్ రిటర్న్ అంటాము. అంటే ఆలస్యంగా రిటర్న్ ఫైల్ చేసే సదుపాయాన్ని కల్పించిన దాన్ని మనం బిలేటెడ్ రిటర్న్ అంటాము. సో ఎవరైనా సరే మా కాకపోతే విన్నపం ఏంటంటే అందరికీ కూడా ఫెసిలిటేట్ చేస్తుంది. మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ దాంట్లో చాలామంది ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారు, దాంట్లో మీకు వచ్చిన శాలరీ కానీ మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ కానీ అన్నీ కూడా ప్రీఫిల్డ్ ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటుంది. సాధ్యమైనంత వరకు మీరు ప్రీఫిల్డ్ ఇన్ఫర్మేషన్ చూసుకుని కరెక్టో కాదో చెక్ చేసుకుంటే రిటర్న్ ఫైల్ చేయటం అనేది ప్రత్యక్ష అనుభవం మీకు అయ్యుండొచ్చు, మనందరికీ వచ్చి మన శ్రోతలు కూడా చాలామందికి అయినొచ్చు. ఒక 5 నిమిషాల కార్యక్రమం అండి, 5 నిమిషాల్లో మనం రిటర్న్ ప్రశాంతంగా వేసేసుకోవచ్చు. ఆఖరి నిమిషం వరకు మనం వేచి చూడవలసిన అవసరం లేదు, రిటర్న్ ఫైల్ చేసేసుకోవచ్చు. ఒకవేళ అనివార్య కారణాల వల్ల ఏదైనా జరుగుంటే కనుక బిలేటెడ్ రిటర్న్ కూడా ఉంది. ఇవి కాకుండా మనం మిగతా రిటర్న్స్ కూడా మాట్లాడుకుందాం.
1: ఓకే, వింటున్నారు కదా శ్రోతలు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ గురించి ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ డివి సుబ్రహ్మణ్యం గారు చెప్పే వివరాల్ని ఒక పాట విందాం, ఆ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ ముచ్చట్లు. ఇవాళ బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మనతో పాటు ఉన్నారు అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ డివి సుబ్రహ్మణ్యం గారు. సార్, ఇంతకు ముందే అన్నారు కదా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లో కొన్ని రకాలు ఉన్నాయని, ఇంకా కొన్ని రకాలు ఉన్నాయని అన్నారు.
1: మనము ప్రాథమికంగా డ్యూ డేట్ లో వేసే రిటర్న్ గురించి, బిలేటెడ్ రిటర్న్ గురించి కూడా మాట్లాడుకున్నాము. బిలేటెడ్ రిటర్న్ అనేది ఆలస్యంగా డ్యూ డేట్ అయిపోయిన తర్వాత ఫైల్ చేసేదాన్ని మనం బిలేటెడ్ రిటర్న్ అంటాము. అది December 31st వరకు మనం ఫైల్ చేయొచ్చు.
0: ఈ 31st వరకు అయితే మనం,
1: July 31st వరకు మనము రిటర్న్ వేస్తే పూర్తిగా మనకు మన బాధ్యతను నిర్వర్తించినట్లే. అనుకోని అనివార్య కారణాల వల్ల ఏదైనా ఒకవేళ మనము ఈ డ్యూ డేట్ని మిస్ అయిన పక్షాన December 31st వరకు కూడా మనము రిటర్న్ వేసుకోవచ్చు. దాన్ని మనం బిలేటెడ్ రిటర్న్ అంటాము. దానికి మనం ఏమన్నా చెల్లించాలా? నేను చెప్పినట్లుగా ఫీ అనేది మన ఇన్కమ్ కనుక 5 లక్షల వరకు ఉంటే కనుక 1,000 రూపాయలు ఫీజు ఫైల్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు ఇట్ విల్ యాడ్ దట్ ఫీ. ఏదైనా లైబిలిటీ ఉంటే మనకి లైబిలిటీ ఉంది, లేదంటే 1,000 రూపాయలు ఫీ అనేది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో యాడ్ అయిపోతుంది మన ఈ ఫైలింగ్ రిటర్న్లోకి వెళ్ళినప్పుడు. అట్లా కాకుండా మనది 5 లక్షల రూపాయల పైన ఇన్కమ్ ఉండి మనం రిటర్న్ కనుక డ్యూ డేట్లో ఫైల్ చేసి ఉండకపోతే కనుక 5,000 రూపాయలు ఫీ కట్టుకుని మనం ఆ రిటర్న్ ఫైల్ చేసేసేయచ్చు. ఈ రిటర్న్ ఒక మామూలుగా ఫైల్ చేస్తే కనుక మనకు అన్ని విధాల సదుపాయాలు అందుతాయి. ఉదాహరణకి బిలేటెడ్ రిటర్న్ ఎందుకు మనం అవాయిడ్ చేయాలి అనేది నేను చెప్తున్నానంటే, వ్యాపార వర్గాలకు ముఖ్యంగా ఒక వ్యాపారి తన వ్యాపారంలో ఈ సంవత్సరం కొంత లాస్ అతనికి వచ్చింది. ఒకవేళ ఇతను కనుక రిటర్న్ టైంలో ఫైల్ చేయకపోతే తనకు వచ్చేటువంటి బిజినెస్ లాస్ అతను తర్వాత సంవత్సరాల్లో దానికి సెట్ ఆఫ్ అంటాం మనం, క్లెయిమ్ చేసుకోలేడు. ఉదాహరణకి నాకు ఈ సంవత్సరం 3 లక్షల లాస్ వచ్చింది, నేను కనుక సమయానికి రిటర్న్ ఫైల్ చేసి ఉండకపోతే నెక్స్ట్ ఇయర్ నాకు 6 లక్షల ఇన్కమ్ వస్తే, నేను సమయానికి ఫైల్ చేస్తుంటే 6 లక్షలకి ఈ 3 లక్షల ఇన్కమ్ నేను సెట్ ఆఫ్ చేసుకుని 3 లక్షల మీద ట్యాక్స్ కట్టవలసి వస్తుంది. బిజినెస్ లాస్ అంటాం మనం దాన్ని. అదే ఒకవేళ నేను టైంకి ఫైల్ చేయకపోవడం వల్ల ఏం జరిగింది, నాకు 6 లక్షల రూపాయల మీద నేను ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. ఐ కెనాట్ క్లెయిమ్ దిస్ లాస్. కనుక సాధ్యమైనంత వరకు మనము, మనకి రిటర్న్ ఫార్మ్స్ వచ్చినప్పటి నుంచి సమయం పూర్తిగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఫైల్ చేసుకోవడం అనేది ఉత్తమం. ఇవి కాకుండా మనకి కొన్ని కొన్ని సందర్భాల్లో పూర్తిగా కనుక మనం రిటర్న్ వేసి ఏదైనా ట్రాన్సాక్షన్ మిస్ అయి ఉంటే కనుక ఏం చేయాలి? ట్రాన్సాక్షన్ మిస్ చేయటం అనేది ఉద్దేశపూర్వకంగా జరిగి ఉండొచ్చు, ఉద్దేశపూర్వకంగా జరిగి ఉండకపోవచ్చు. దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాం.
0: సరే, ఇప్పుడు మరి Form 16 అని వింటూ ఉంటాం, అదేంటంటారు?
1: ఈ Form 16 అనేది మనం ఆదాయపు పన్ను అనేది మన ప్రస్తుతం పన్ను చట్టం ప్రకారం కూడా మనం పూర్తిగా మనమే పే చేయాల్సిన అవసరం లేకుండా కొన్ని కొన్ని ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు మనకి ఎవరైతే ఆ ఆదాయాన్ని పే చేస్తున్నారో, మనకి ఎవరైతే చెల్లింపు చేస్తున్నారో వాళ్ళు ఆ పన్ను దాని నుంచి కొంత పన్ను మినహాయిస్తారు. దాన్ని మనం TDS అంటాము. ఉదాహరణకి శాలరీడ్ క్లాస్కి మన ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో పూర్తిగా మనకి శాలరీ డిడక్షన్ జరుగుతూ ఉంటుంది. ఆ డిడక్షన్ జరిగిన తర్వాత మనకి ఎంత ఆదాయం పే చేశారు, దానికి ఎంత సంబంధించి ఎంత ట్యాక్స్ డిడక్షన్ అయ్యింది అనేది వాళ్ళు క్వార్టర్లీ స్టేట్మెంట్స్, మన ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో యజమాని, క్వార్టర్లీ స్టేట్మెంట్స్ ద్వారా TDS స్టేట్మెంట్స్ అంటాం మనం. ఆయన TDS స్టేట్మెంట్స్ ఫైల్ చేసిన దాన్ని బట్టి ఆ పాన్ నెంబరు అవన్నీ ఇచ్చి మనకి ఎంత శాలరీ పే చేస్తారు, ఎంత ట్యాక్స్ డిడక్షన్ అయ్యింది అనేది వాళ్ళు స్టేట్మెంట్స్ ఫైల్ చేసిన దాన్ని బట్టి మనకి ఏఎస్ని, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ అని, ఇది అందరం కూడా మనం చూసుకోవడానికి అన్నిటికన్నా ఒక ముఖ్యమైనది ఏంటంటే, ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ సంవత్సరం అయిపోయిన తర్వాత మనం చూసుకోవచ్చు కదా అనేది చాలామందికి ఉన్న ఒక అపోహ. అటువంటి అవసరం లేదని, మనం ఏ ట్రాన్సాక్షన్ చేసినా మన ఎంప్లాయర్ ఆ టైంకి మన TDS డిడక్ట్ చేసింది మనకి ఇచ్చారా ఇవ్వలేదా అనేది ఈ స్టేట్మెంట్లోనే మనం చూసుకోవచ్చు. ఎవరైతే ఈ ఫైలింగ్ పోర్టల్లో ఉన్నారో అక్కడ AAS అని

0: ఉంటుంది, కంప్లైంట్స్ పోర్టల్ ఉంటుంది. అక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం చేసినటువంటి అన్ని ఆర్థిక లావాదేవీలు దాంట్లో కనపడుతూ ఉంటాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత సంవత్సరం చివరిలో ఆ వెబ్సైట్ నుంచి ఆయన ఆ పోర్టల్ నుంచి ఎంప్లాయరు ఫామ్ జనరేట్ చేస్తారు, ఫామ్ 16. ఫామ్ 16 అనేది ఎంత టీడీఎస్ అయ్యింది, మనకి ఎంత శాలరీ పే చేశారు, దానికి సంబంధించిన బ్రేకప్లు ఎలవెన్సెస్ ఏమున్నాయి అనే చెప్పే ఒక విధమైన స్టేట్మెంట్ని ఫామ్ 16 అంటాము. ఆ ఫామ్ 16 నెట్ నుంచి జనరేట్ చేస్తారు. అదే విధంగా మనకు కూడా ఈ ఏఏ స్టేట్మెంట్ ద్వారా మనకి వివరాలు సంవత్సరం పొడుగుతా తెలుస్తూ ఉంటాయి.
1: సార్, మరి సీనియర్ సిటిజన్స్కి లేకపోతే గృహిణులకు కానీ స్టూడెంట్స్ కానీ ఇంకా ఏమైనా వాళ్ళకి సదుపాయాలు ఉన్నాయా?
0: సీనియర్ సిటిజన్స్కి సంబంధించి 75 సంవత్సరాల కొత్త పన్ను విధానంలో కూడా 75 సంవత్సరాలు దాటిన వారికి చాలామందికి 2 రకాల ఆదాయ మార్గాలు ఉంటాయండి. ఒకటి పెన్షన్, వారికి ఏదైతే పెన్షన్ వస్తుందో ఆ పెన్షన్తో పాటుగా ఆ పెన్షన్ కనుక డిపాజిట్ చేస్తే దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఉంటుంది. అనేక మందికి 75 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులకి, సీనియర్ సిటిజన్స్ ఎవరైతే మనం అంటామో వాళ్ళకి, ఈ 2 ఆదాయ మార్గాలే ఉంటాయి. ఈ 75 సంవత్సరాలు దాటిన వాళ్ళు రిటర్న్ ఫైల్ చేయాలా అక్కర్లేదా అనే దాని మీద గవర్నమెంట్ ఒక వెసులుబాటు కల్పించింది. ఎవరికైతే 75 సంవత్సరాలు దాటి ఒక బ్యాంకులో పెన్షన్ పే చేస్తూ అదే బ్యాంకు నుంచి ఇంట్రెస్ట్ వస్తూ ఉంటే కనుక బ్యాంకు దానికి సంబంధించినటువంటి మొత్తం ఎంతైతే ఆయన ట్యాక్స్ కట్టవలసి వస్తే, ఒకవేళ ట్యాక్స్ లైబిలిటీ ఉండి ట్యాక్స్ కట్టవలసి వస్తే ఆ ట్యాక్స్ డిడక్షన్ బ్యాంకే చేసేస్తుంది. వారికి మాత్రం ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. ఇది సీనియర్ సిటిజన్స్కి సంబంధించినటువంటి సదుపాయం ఆదాయ పన్ను చట్టం ద్వారా కల్పించబడింది. ఇది కాకుండా మీరు అడిగిన గృహిణులకి, అదేవిధంగా స్టూడెంట్స్కి అని చెప్పి, స్టూడెంట్స్ గృహిణులు అనే కాన్సెప్ట్ కాకుండా మేడం, మనకి ఆదాయాన్ని బట్టి ఇన్కమ్ ట్యాక్స్ అనేది మనం సంపాదించిన ఆదాయాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకి ఒక గృహిణి వాళ్ళ కుటుంబం నుంచి స్త్రీధనం కిందో దేని ద్వారానో ఆ వచ్చిన దానితో ఆవిడ ఒక ఇల్లు కొనుక్కుని దాని మీద రెంట్ వస్తూ ఉండొచ్చు, అది ఆవిడ ఆదాయం అవుతుంది. అలాగే ఆవిడ ఏదైనా స్వయంగా ఆవిడ ప్రతిభ ద్వారానో ఆవిడ చేస్తున్న పని ద్వారానో ఆవిడకి ఆదాయం సమకూర్చుకుంటే కదా, అది ఆవిడ ఆదాయం అవుతుంది. కనుక ఎవరికైతే ఆదాయం ఉందో, గృహిణి అనేక సంబంధం లేకుండా వాళ్ళు పాన్ నెంబర్ తీసుకుని వాళ్ళు కూడా ట్యాక్స్, మనం స్లాబ్స్ మాట్లాడుకున్న విధంగా ఆదాయం ఉన్న పక్షాన వాళ్ళు కూడా రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు. అదేవిధంగా స్టూడెంట్స్కి జనరల్గా మనం సహజంగా ఆదాయ మార్గాలు ఉండవు, కానీ వాళ్ళ ప్రతిభ ద్వారా ఈ రోజున ఎంతోమంది కంటెంట్ క్రియేటర్స్, సోషల్ ఇన్ఫ్లుయెన్స్, సోషల్ మీడియాలో వాళ్ళు కూడా సంపాదిస్తూ ఉంటారు, వాళ్ళు కూడా రిటర్న్ తీసుకుని వేసుకోవచ్చు. సో మనకి స్టూడెంట్ గృహిణి అనే నేపథ్యం కాకుండా వారికి కనుక ఆదాయ మార్గాలు ఉన్న చోట ఆదాయం సంపాదించిన పక్షాన పాన్ తీసుకోవచ్చు, రిటర్న్ ఫైల్ చేయవలసి వస్తుంది.
1: ఇన్కమ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సిందే.
0: ఆదాయం ఉన్న వాళ్ళు, మనం చెప్పిన థ్రెషోల్డ్ లిమిట్ దాటిన వాళ్ళు, ప్లస్ నేను అదేవిధంగా నేను చెప్పిన కొన్ని కేటగిరీస్, ఎవరైతే ఫారిన్ ఎక్స్పెండిచర్ అట్లా చేస్తున్నారో ఈ కేటగిరీస్ వాళ్ళు రిటర్న్ ఫైల్ చేయాల్సి వస్తుంది. రిటర్న్ ఫైల్ చేస్తుంది అనేది పూర్తిగా వీ కెన్ రిలాక్స్.
1: ఓకే, ఇప్పుడు ఎన్ఆర్ఐస్ ఉంటారు సార్, ఎన్ఆర్ఐలు ఇక్కడ ఆస్తులు కొనుక్కుంటారు, దాని మీద వాళ్ళు కొంచెం సంపాదిస్తున్నారు, దానికి కూడా వాళ్ళు రిటర్న్ ఫైల్ చేయాల్సిందే.
0: నాన్ రెసిడెన్సీకి సంబంధించినంత వరకు భారతదేశంలో వాళ్ళు సంపాదించినటువంటి ఆదాయం ఏదైతే ఉంటుందో దాని మీద వాళ్ళ ఆదాయం ఇక్కడే చెల్లించాలి. సో ఉదాహరణకి మీరు చెప్పినట్లుగా వాళ్ళు ఏదైనా ఇక్కడ ఆస్తి కొనుక్కుని దాని నుంచి రెంటల్ ఇన్కమ్ అలాంటివి సంపాదిస్తూ ఉంటే కనుక దానికి సంబంధించిన రిటర్న్ ఇండియాలోనే వాళ్ళు ఫైల్ చేయాలి. ఇది కాకుండా ఉదాహరణకి వాళ్ళు ఈ ప్రాపర్టీని అమ్మారనుకుందాము, అమ్మినప్పుడు క్యాపిటల్ గెయిన్స్ వస్తాయి. ఏదైనా ఒక హౌస్ ప్రాపర్టీ కొనుక్కుని కొన్ని సంవత్సరాల తర్వాత, లేదా ఒక ఫ్లాట్ కొనుక్కుని దాన్ని అమ్మేసినప్పుడు దాని మీద కనుక వాళ్ళకి ఆదాయం, క్యాపిటల్ గెయిన్స్ వచ్చిన పక్షాన ఆదాయానికి కూడా వాళ్ళు భారతదేశంలోనే పన్ను చెల్లించాలి. కాబట్టి పాన్ తీసుకుంటాం అనేది వాళ్ళకి ఉపయోగపడుతుంది. కాకపోతే ఈ సందర్భంలో దానికి సంబంధించినటువంటి ట్యాక్స్ డిడక్షన్ అనేది ఒక సింపుల్ ఫామ్ మీద ఎవరైతే వాళ్ళు పే చేస్తున్నారో, ఆదాయం పే చేస్తున్నారో వాళ్ళు ట్యాక్స్ డిడక్షన్ చేస్తారు. ఆ ట్యాక్స్ డిడక్షన్ చేస్తారు కాబట్టి తిరిగి ఆ ట్యాక్స్ డిడక్షన్ అనేది వాళ్ళకి జరిగింది, ఒకవేళ వాళ్ళకి సంబంధించిన పన్ను లయబిలిటీ కన్నా ఎక్కువ జరుగుంటే, రిఫండ్ క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే కనుక రిటర్న్ ఫైల్ చేయడం జరుగుతుంది. సో నాన్ రెసిడెంట్స్కి పాన్ ఉండాల్సిన అవసరం పూర్తిగా లేదు, లేదా నాన్ రెసిడెంట్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సినటువంటి అవసరం లేదు అనేది అపోహ. యాక్చువల్ ఒక విధంగా నాన్ రెసిడెంట్స్ కూడా భారతదేశంలో ఆదాయం ఉన్న పక్షాన తప్పనిసరిగా రిటర్న్ ఫైల్ చేయాలి.
1: పాన్ నెంబర్ అనేది కంపల్సరీగా ఉండాలి.
0: పాన్ నెంబర్ కొన్ని కేటగిరీస్

0: ఎగ్జెంప్షన్ వస్తుందండి. బట్ ప్రాథమికంగా ఈ రెగ్యులర్ ఆదాయం ఏదైతే ఉందో, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తూ, రెంటల్ ఇన్కమ్, ప్రాథమికంగా రెంటల్ ఇన్కమ్ ఇలాంటి వచ్చిన చోట మాత్రం వాళ్ళు రిటర్న్ ఫైల్ చేసి క్లెయిమ్ చేసి తీసుకో, రిఫండ్ ఆర్ ట్యాక్స్ ఇంకేమైనా డ్యూ ఉంటే పే చేయాలి వాళ్ళు, నాన్ రెసిడెంట్స్.
1: వింటున్నారు కదా, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ టీవీ సుబ్రహ్మణ్యం గారి చేత వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి.

0: శ్రోతలు బిజినెస్ ముచ్చట్లు వింటున్నారు. ఇవాల్టి బిజినెస్ ముచ్చట్లులో పబ్లిక్ బిజినెస్ యూనిట్ల ఉద్యోగుల ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ గురించి ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ డివి సుబ్రహ్మణ్యం గారితో మనం మాట్లాడుతున్నాం. సరే, ఇంత అవేర్నెస్ వచ్చింది, అయినప్పటికీ కొన్ని తప్పులు జరుగుతూనే ఉంటాయి. మీరు మేజర్గా గమనించిన తప్పులు ఏంటి?
1: ముఖ్యంగా తప్పు జరగటం అనేది ఉద్దేశపూర్వకంగా జరగచ్చు, ఉద్దేశపూర్వకం లేకుండా కూడా జరగచ్చు అండి. కొన్ని తప్పులు, ఉదాహరణకి ఇంట్రెస్ట్ ఇన్కమ్ బ్యాంక్ నుంచి అప్లోడ్ చేసిన చోట మనకి రావాల్సి వచ్చిన దానికన్నా కూడా ఎక్కువ చూపడం, ఇట్లాంటి తప్పులు జరుగుతాయి. రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు మొన్న కొన్ని కాలమ్స్ మనము తెలియక ఫిల్ చేసి ఉండకపోవచ్చు,
0: కొన్ని ట్రాన్సాక్షన్స్
1: మిస్ అవ్వడం కూడా
0: చెప్పకపోవచ్చు.
1: ఈ రెండు కూడా జరుగుతుంటాయి మేడం. వీటన్నిటికీ కూడా మనకి రివైజ్డ్ రిటర్న్ అనేది కూడా, ఇందాక నేను ఎలా అయితే బిలేటెడ్ రిటర్న్ అని చెప్పానో, రివైజ్డ్ రిటర్న్ అనేది కూడా తప్పు ఏదైనా ఒమిజన్ మనకి తెలియకుండా జరిగిపోయింది, లేదా ఒక కరెక్షన్ అవసరం పడిందని ఒమిజన్ ఏదైనా జరిగి ఉంటే కనుక మనం ఫైల్ చేసిన రిటర్న్లో, అది కూడా మనం డ్యూ డేట్లో ఫైల్ చేస్తున్న పక్షాన దాన్ని మనం రివైజ్డ్ రిటర్న్ చేయొచ్చు. ఇది కాకుండా ముఖ్యంగా మేము గమనిస్తుంది ఇంకొకటి, ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ప్రాపర్టీస్ అమ్మినప్పుడు మిస్ చేయడం జరుగుతుంది మేడం. ముఖ్యంగా క్యాపిటల్ గెయిన్స్ కానీ ఏదైనా ప్రాపర్టీ అమ్మిన వచ్చిన ఆదాయాన్ని చూపించేసి రిటర్న్ ఫైల్ చేసుకోవటం వల్ల మనం ఎటువంటి పరిణామాలైనా తప్పించుకోవచ్చు. ట్యాక్స్ ఏదైతే లయబిలిటీ ఉందో ఫైల్ చేయడం వల్ల మనం పూర్తిగా స్క్రూటినీ కానీ ఆదాయ పన్ను శాఖ నోటీసెస్ కానీ ఇటువంటి అవాంతరాలు అనేవి మనం ఎదుర్కోవాల్సిన అవసరం రాదు. అదేవిధంగా ఏదైనా నోటీస్ వచ్చినా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. బషీర్బాగ్లోను మా ఇన్కమ్ ట్యాక్స్ మాసాప్ ట్యాంక్లో మా కార్యాలయాలు ఉన్నాయి, మా అధికారులను సంప్రదిస్తే అందరూ కూడా ట్యాక్స్ డిపార్ట్మెంట్ తరఫున సామాన్య ప్రజానికం ఎవరు వచ్చినా కూడా పూర్తి సహాయ సహకారాలు అందించడానికి మా డిపార్ట్మెంట్ తరఫున అందరు అధికారులు కూడా సంసిద్ధంగా ఉన్నారండి.
0: చాలా సంతోషం సార్. విన్నారు కదా శ్రోతలు, ఐటీఆర్ ఫైలింగ్ గురించి డివి సుబ్రహ్మణ్యం గారు ఎంత సులభంగా మనకు వివరించారు. మా శ్రోతల కోసం తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి స్టూడియోస్కు వచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్.
1: థ్యాంక్ యూ.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10 గంటలకు వస్తోంది. మరికొన్ని క్షణాల్లో వార్తల్లోని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ ఘటనపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తప్పుపట్టారు. తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాల్లో విద్యార్థులపై జరిగిన ఘటనలను గుర్తు చేస్తూ అప్పట్లో కాంగ్రెస్ వైఖరిపై ప్రశ్నలు సంధించారు. ఎమర్జెన్సీ కాలంలో విద్యార్థులు ప్రజాస్వామ్య పరిరక్షకులపై కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును కూడా కిషన్ రెడ్డి ప్రస్తావించారు. తెలంగాణకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ కింద 11,56,915 ఇళ్లు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కోరారు. హైదరాబాద్లో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. వర్షం పరిస్థితులను అధికారులతో సమీక్షించిన మంత్రి జీహెచ్ఎంసీ పోలీసులు ట్రాఫిక్ హైడ్రా బృందాలు సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక నేత్ర వైద్య సేవలను బలోపేతం చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ్ నరసింహ చెప్పారు. ప్రజలకు నాణ్యమైన కంటి వైద్య సేవలు అందించేందుకు ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్తో భాగస్వామ్యాన్ని విస్తరిస్తున్నట్లు చెప్పారు. ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టేందుకే రాష్ట ప్రభుత్వం జలసిరి కార్యక్రమాన్ని చేపట్టిందని మంత్రి సీతక్క చెప్పారు. ప్రస్తుతం ఎల్నిన్యో వర్షాభావ పరిస్థితుల్లో బీబీజీ రామ్జీ ఉపాధి హామీ పథకం కింద నీటిని ఒడిసిపట్టే కార్యక్రమం చేపట్టామన్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సశస్త్ర సీమాబల్ కాంబాటిస్ జనరల్ డ్యూటీ గ్రూప్ సి పోస్టుల నియామక నిబంధనలను నోటిఫై చేసింది. దీని ప్రకారం ప్రతి నియామక సంవత్సరంలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో 50% ఖాళీలను మాజీ అగ్నివీరులకు రిజర్వ్ చేస్తారు. కేరళలోని మొత్తం 14 జిల్లాలకు గాను 7 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని యెల్లో అలర్ట్ జారీ చేశారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పులుల దినోత్సవం జరుపుకుంటున్నారు. అంతరించిపోతున్న పులుల సంరక్షణపై అవగాహన పెంచడం, వాటి సహజ ఆవాసాలను రక్షించడం ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం. 2010లో రష్యాలో జరిగిన సెయింట్ పీటర్స్బర్గ్ టైగర్ సమ్మిట్లో ఈ దినోత్సవాన్ని ప్రకటించారు. మన దేశంలో 1973లో ప్రారంభించిన ప్రాజెక్ట్ టైగర్ ద్వారా పులుల సంరక్షణకు ప్రత్యేక చర్య చేపట్టగా ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక పెద్ద పులులు ఉన్న దేశంగా భారత్ కొనసాగుతోంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరుగుతున్న అడ్మిషన్స్పై అవగాహన గురించి ప్రత్యక్ష ఫోన్-ఇన్ కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్వికే రెడ్డి గారు, స్టూడెంట్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు గారు పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 040 STD కోడ్ జతచేసి 2324-0852, 2324-0853, మరొక ఫోన్ నెంబర్ 2955-0923. ఈ ప్రత్యక్ష ఫోన్-ఇన్ కార్యక్రమ అనుసంధానకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు.
1: శ్రోతలందరికీ నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరుగుతున్న అడ్మిషన్స్ గురించి ప్రజలందరికీ అవగాహన కలిగించడానికి యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్వికే రెడ్డి గారు, అలాగే స్టూడెంట్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు గారు మన స్టూడియోస్లో ఉన్నారు. మీరు వారితో మాట్లాడి మీ సందేహాలను కానీ సమస్యలను కానీ సరైన సమాధానం పొందాలనంటే మీరు చేయాల్సిన ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జతచేసి 2324-0852, 2324-0852, మరొక నంబర్ 2324-0853, 2324-0853, ఇంకొక నంబరు 2955-0923. ఈ నంబర్లకు ఫోన్ చేసి మీరు మాట్లాడవచ్చు. ఆకాశవాణి స్టూడియోస్కి స్వాగతం అండి, ఎల్వికే రెడ్డి గారు అలాగే వెంకటేశ్వర్ గారికి
2: ధన్యవాదాలండి.
1: ఈ నిత్య జీవితంలో రెగ్యులర్ అకాడమిక్స్ అంటే స్కూల్కి కానీ కాలేజీకి కానీ వెళ్ళి చదువుకోలేని పరిస్థితులు ఉన్న వాళ్ళు, లేదా ఉద్యోగరీత్యా స్థిరపడి తర్వాత జీవితంలో తర్వాత దశలో చదువుకొని డిగ్రీలు సంపాదించుకోవాలనుకునే వాళ్ళ కోసం ఈ ఓపెన్ యూనివర్సిటీ విధానం ప్రవేశపెట్టారు. ఈ ఓపెన్ యూనివర్సిటీలో

0: ప్రస్తుతం అడ్మిషన్స్ తీసుకోవాలంటే కావలసిన ముఖ్య అర్హతలు ఏమిటి?
1: రమేష్ గారు, ఇప్పుడు మీరు అన్న మాట నిజం. అంటే ఒక రెగ్యులర్ ప్రాసెస్లో 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళి, స్కూల్స్కి వెళ్ళి చదువుకోలేని వాళ్ళ కోసం సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏర్పాటైందన్నమాట వాస్తవం. కానీ కాలక్రమేణా రెగ్యులర్గా కన్వెన్షనల్ కాలేజీ, సాంప్రదాయ విద్యా సంస్థలకు వెళ్ళి చదువుకునే ఆర్థిక స్తోమత లేని వాళ్ళు కూడా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి వస్తున్నారు. రెండో పాయింట్ ఏంటంటే, గతంలో ఉద్యోగాలుండి ప్రమోషన్ల కోసం ఓపెన్ యూనివర్సిటీని ఆశ్రయించేవాళ్ళు, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే మా స్టూడెంట్ యావరేజ్ వయసు, సగటు వయసు 20 సంవత్సరాల లోపే. అందుకని సంప్రదాయ విద్యార్థులకు వెళ్ళలేని, ఆర్థిక పరిస్థితి లేని కానీ ఇతరత్ర కారణాల వల్ల కానీ ఉండే వాళ్ళందరూ కూడా మా విశ్వవిద్యాలయానికి వస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా అర్హతలు అంటే, డిగ్రీలో బీఏ, బీకామ్, బీఎస్సీలో చేరాలంటే తప్పనిసరిగా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్ రెగ్యులర్గా కావచ్చు, లేదంటే ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్మీడియట్ కావచ్చు, లేదా 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత ఏదైనా 2 సంవత్సరాల కోర్సు, ఐటీఐ కానీ, పాలిటెక్నిక్ కానీ, ఇటువంటిది పాస్ అయిన వాళ్ళకి మాత్రమే. ఇక్కడ నేను ఇంత ప్రధానంగా ఎందుకు ఈ విషయాన్ని నొక్కి చెప్తున్నానంటే, గతంలో అంటే 2020 వరకు యూజీసీ ఒక అవకాశం కల్పించుండేది. అంటే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైనా సరే, మేము నిర్వహించే అర్హత పరీక్షలో అర్హత సాధిస్తే వాళ్ళకి డైరెక్ట్గా డిగ్రీ అడ్మిషన్ ఇచ్చే ప్రొవిజన్ ఒకటి ఉండేది, అవకాశం.
0: ఎలిజిబిలిటీ టెస్ట్
1: అని ఒక, అంటే ప్రవేశ పరీక్ష కాకుండా అర్హత పరీక్ష. 2020 నుంచి ఆ విధానానికి తీసేశారు, ఆ విధానాన్ని స్వస్తి చెప్పేశారు. ఇప్పుడు ఎవరైనా సరే 2020 నుంచి ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన విద్యార్హత ఉన్న వాళ్ళు మాత్రమే డిగ్రీలో చేరడానికి అర్హులు. మేము డిగ్రీతో పాటు.
2: ఇప్పుడు మీరు విన్న కార్యక్రమం హైదరాబాద్ ఏ కేంద్రం నుంచి వెళ్తుంది. ఇప్పుడు మన వివిధ భారతి కార్యక్రమాలకు స్వాగతం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్లో సమయం 10:07. మరి ఎవర్ గ్రీన్ హిట్స్లో మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే 0402324082 నెంబర్కి మీకు నచ్చిన పాట, సినిమా పేరును వాట్సాప్ చేయండి. అలాగే మీ వివరాలను కూడా ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఇప్పటి నా దృశ్య జీవితం కొన్నేళ్లకు తెరమరుగైపోయినా నేను జీవిస్తూనే ఉంటాను, కాలమనే కావ్యంలో చెక్కిన అక్షరశిల్పంలా, అన్నారు మన సినారి. ఆధునిక యుగకర్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి జయంతిని పురస్కరించుకుని స్వరాక్షర నీరాజనం సమర్పిస్తున్న వారు తెలంగాణ సాహిత్య అకాడమీ. ఈ రోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు మీ అభిమాన వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమం వింటున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో 2020 నుండి 2025లో టైం బాండ్లో వచ్చిన సాంగ్స్ మనం ప్లే చేసుకుంటున్నాం. మరి ఇప్పుడు మా కోసం ఒక మంచి పాట వినిపించండి అని కోరిన శ్రోతలు రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుండి మోటి కృష్ణ, సంతోష, స్పందన, శివసాయి, రాములు, రాములమ్మ, అలాగే మెహదీపట్నం నుండి సిహెచ్ వెంకటస్వామి, అలివేలు మంగమ్మ, కార్తీక్, దీపిక కోరుతున్నారు. మీ అందరి కోసం సరిలేరు నీకెవరు ఈ చిత్రం నుండి ఈ పాట.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

0: సవారి చిత్రం కోసం స్ఫూర్తి యాదగిరి పాడిన పాటను విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 10:22:40.
1: నన్ను దోచుకుందువటి వన్నెల దొరసాని.
2: ఇప్పటి నా దృశ్య జీవితం కొన్నేళ్లకు తెరమరుగైపోయినా నేను జీవిస్తూనే ఉంటాను. కాలమని కావ్యంలో చెక్కిన అక్షర శిల్పంలా అన్నారు మన సినారి. ఆధునిక యుగకర్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి జయంతిని పురస్కరించుకుని స్వరాక్షర నీరాజనం సమర్పిస్తున్న వారు తెలంగాణ సాహిత్య అకాడమీ. ఈ రోజు ఉదయం 11:00 నుండి 12:00 వరకు మీ అభిమాన వివిధ భారతి FM 102.8 MHz పై.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: జయ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట జాతిరత్నాలు చిత్రం కోసం రామ్ మిర్యాల పాడిన పాట. రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి రాధన్ సంగీతాన్ని అందించారు. ఈ పాటను కోరిన శ్రోతలు ధర్మవరం నుండి, పార్థసారథి నగర్ నుండి శంకరపు రవి, ఉమాదేవి, రాజేష్, లిఖిత వారి కుటుంబ సభ్యులు, అలాగే మాకోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ వెంకటేష్ నందిపేట నుండి రిక్వెస్ట్ పంపించారు. మీ అందరి కోసం ఈ పాట.

0: ఇప్పటి నా దృశ్య జీవితం కొన్నేళ్లకు తెరమరుగైపోయినా నేను జీవిస్తూనే ఉంటాను, కాలమని కావ్యంలో చెక్కిన అక్షరశిల్పంలా అన్నారు మన సినారి. ఆధునిక యుగకర్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి జయంతిని పురస్కరించుకుని స్వరాక్షర నీరాజనం సమర్పిస్తున్న వారు తెలంగాణ సాహిత్య అకాడమీ. ఈ రోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు మీ అభిమాన వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై. దేశ్

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ నుండి పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర వారి కుటుంబ సభ్యులు, అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ బుధాన్ పోచంపల్లి, గాంధీనగర్ నుండి యలగంధర పద్మశాలి, సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి కోరుతున్నారు. మీ అందరి కోసం సిద్ శ్రీరామ్ పాడిన పాట శ్రీమణి సాహిత్యానికి గోపిసుందర్ సంగీతం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఆధునిక యుగకర్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి జయంతిని పురస్కరించుకుని స్వరాక్షర నీరాజనం సమర్పిస్తున్న వారు తెలంగాణ సాహిత్య అకాడమీ. ఈ రోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు మీ అభిమాన వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో రంగ్దే మూవీ నుండి శ్వేతమోహన్ పాడిన పాట శ్రీమణి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్నందించారు. ఈ పాటను మాకోసం వినిపించండి అంటూ బుధన్పోచంపల్లి నుండి భవన్ల రాజు, మమత, పవన్ కళ్యాణ్, శ్రీవాణి, అమ్మ నాగమణి, అలాగే వలిగొండ మండలం గొల్లేపల్లి గ్రామం నుండి ఈదునేరి లక్ష్మయ్య, జంగమ్మ వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇంకా మాకోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ నిజామాబాద్ నుండి

ఇప్పటి నా దృశ్య జీవితం కొన్నేళ్లకు తెరమరుగైపోయినా నేను జీవిస్తూనే ఉంటాను. కాలమని కావ్యంలో చెక్కిన అక్షరశిల్పంలా అన్నారు మన సినారి.

ఇప్పటి నా దృశ్య జీవితం కొన్నేళ్లకు తెరమరుగైపోయినా నేను జీవిస్తూనే ఉంటాను. కాలమనే కావ్యంలో చెక్కిన అక్షరశిల్పంలా అన్నారు మన సినారి. ఆధునిక యుగకర్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి జయంతిని పురస్కరించుకుని స్వరాక్షర నీరాజనం సమర్పిస్తున్న వారు తెలంగాణ సాహిత్య అకాడమీ. ఈ రోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు మీ అభిమాన వివిధ భారతి FM 102.8 MHz పై.

0: तेलंगाना राज्य के आयुक्त एवं निदेशक नगर प्रशासन द्वारा जनहित में जारी रेन वाटर हार्वेस्टिंग हर घर की जिम्मेदारी।
1: ఎవర్గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట ఎస్ఆర్ కళ్యాణ మండపం చిత్రం కోసం సిద్ శ్రీరామ్ పాడిన పాట కృష్ణకాంత్ సాహిత్యానికి చైతన్ భరద్వాజ్ సంగీతం. ఈ పాటను మాకు సమర్పించండి అని కోరిన శ్రోతలు భువనగిరి జిల్లా మీనానగర్ నుండి సుదర్శన్ మాదాసు విజయ వారి కుటుంబ సభ్యులు అలాగే మాకోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ కోరిన శ్రోతలు రంగారెడ్డి జిల్లా బండా రావిరాల గ్రామం నుండి లక్ష్మీ వరలక్ష్మి జయలక్ష్మి మహాలక్ష్మి విజయలక్ష్మి బంగారులక్ష్మి వారి కుటుంబ సభ్యులు మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ సూపర్ హిట్ సాంగ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: నన్ను దోచుకొందువటి వన్నెల దొరసాని.
2: ఇప్పటి నా దృశ్య జీవితం కొన్నేళ్లకు తెరమరుగైపోయినా నేను జీవిస్తూనే ఉంటాను. కాలమనే కావ్యంలో చెక్కిన అక్షర శిల్పంలా అన్నారు మన సినారి ఆధునిక యుగకర్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి జయంతిని పురస్కరించుకుని స్వరాక్షర నీరాజనం సమర్పిస్తున్న వారు తెలంగాణ సాహిత్య అకాడమీ. ఈ రోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు మీ అభిమాన వివిధ భారతి FM 102.8 MHz పై.
3: ఎవర్ గ్రీన్ హిట్స్లో ఉప్పినా మూవీ నుండి మాకోసం ఒక మంచి పాట వినిపించండి అని కోరిన శ్రోతలు మాధవి, ఆంజనేయులు, జిబ్లిక్ పల్లి నుండి చిక్కా చక్రపాణి, చందన, వారి కుటుంబ సభ్యులు, మీ అందరి కోసం ఈ పాట.

0: जय अब गरीबों की जय बन गई।
1: నన్ను దోచుకొందువటి వన్నెల దొరసాని
2: ఇప్పటి నా దృశ్య జీవితం కొన్నేళ్లకు తెరమరుగైపోయినా నేను జీవిస్తూనే ఉంటాను. కాలమనే కావ్యంలో చెక్కిన అక్షరశిల్పంలా అన్నారు మన సినారి ఆధునిక యుగకర్త జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి జయంతిని పురస్కరించుకుని స్వరాక్షర నీరాజనం సమర్పిస్తున్న వారు తెలంగాణ సాహిత్య అకాడమీ. ఈ రోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు మీ అభిమాన వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై
3: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మా కోసం ఖుషి మూవీ నుండి ఒక మంచి పాటను వినిపించండి అంటూ మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి ఔటర్ రింగ్ రోడ్ నుండి సాయిపురి కాలనీ నుండి వనమా శేఖర్, రేఖ, లక్కీబాబు, అవియ, నవీన్ కుమార్, అశోక్, బ్లెస్సీ వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు ఒక మంచి పాట కోసం. అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ ఈదుమిరి లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్, నిహారిక, తేజశ్రీ, తనుజశ్రీ, హరిదీక్షిత్ కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ బ్యూటిఫుల్ మెలోడీ.

0: శ్రోతలు ఇంతవరకు ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినీ గీతాలు విన్నారు.
1: మాటైనా
2: పాటైనా
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం 102.8 మెగాహెర్ట్స్ ఆకాశవాణి సమయం సరిగ్గా 11 గంటలు. కొన్ని క్షణాల్లోనే జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణరెడ్డి గారి జయంతి సందర్భంగా ఒక ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: ఇప్పటి నా దృశ్య జీవితం కొన్నేళ్లకు తెరమరుగైపోయినా నేను జీవిస్తూనే ఉంటాను. కాలమని కావ్యంలో చెక్కిన అక్షరశిల్పంలా అన్నారు మన సినారి ఆధునిక యుగకర్త జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణరెడ్డి జయంతిని పురస్కరించుకుని స్వరాక్షర నీరాజనం సమర్పిస్తున్న వారు తెలంగాణ సాహిత్య అకాడమీ.

ఏకవీర చిత్రం నుంచి కేవీ మహాదేవన్ స్వర కల్పనలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి సాహిత్యం విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరికొద్ది క్షణాల్లో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఒక ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. వింటూ ఉండండి

శ్రోతలకు నమస్కారం. ఈరోజు ప్రముఖ సాహితీ విరాణమూర్తి, జ్ఞానపీఠ పురస్కార స్వీకర్త పద్మభూషణ్ డాక్టర్ సీనారాయణరెడ్డి గారి 95వ జయంతి. ఈరోజు వ్యాస పూర్ణిమ. వారు జన్మించింది వ్యాస పూర్ణిమ కావడం విశేషం. కవిగా, ఆచార్యునిగా, అధికార భాష సంఘం అధ్యక్షులుగా, తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతిగా, రాజ్యసభ సభ్యులుగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మండలి చైర్మన్గా, సారస్వత పరిషత్ అధ్యక్షులుగా డాక్టర్ సీనారాయణరెడ్డి గారు తమ విశ్వరూపాన్ని ప్రదర్శించారు. అయినప్పటికీ తెలుగు వారందరికీ సినారేగా తన సినీ గీతంతోనే సన్నిహితులయ్యారు. రసజ్ఞుల గుండెల్లో నిండిపోయారు. తెలుగునాట ఆయన పాట వినని రోజు ఉండనే ఉండదు. కవిగా వారు పాటకే ప్రాధాన్యం ఇచ్చారు. పాట మాట తన రెండు కళ్ళుగా చెప్పుకున్నారు. పాటకు దండం పెడతా అన్నారు. అంతేకాదు, ఎన్ని తెన్నుల కైదకన్న విహరించినను పాటలోనే నాది ప్రాణాలు కలవందు అని 1960లోనే తన హృదయాన్ని ఆవిష్కరించి మనసులోని మాటను మనవి చేశారు. ఆకాశవాణి వివిధ భారతి అంటేనే పాటల తోట. ఈరోజు డాక్టర్ సీనారాయణరెడ్డి గారి తోటలో విహరించి వారి రసరమ్య గీతాలను ఆస్వాదిద్దాం. మనల్ని రసలోకాలకు తీసుకెళ్లడానికి డాక్టర్ సినారేపై, సినీ గీత సాహిత్యంపై పరిశోధన చేసిన ఆచార్యులు, సినారే గారి పూర్వ విద్యార్థి, తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్ట్రార్ డాక్టర్ టి గౌరీశంకర్ గారు మన స్టూడియోలో ఉన్నారు. కాళిదాస్ కవిత్వానికి మల్లినాథ సూర్యవలె, సినారే గారి సినీ గీతాలకు సుమధుర వ్యాఖ్యానం చేసిన గొప్ప సాహితీవేత్త శ్రీ గౌరీశంకర్ గారితో ముచ్చటిస్తూ సినారే గారి జినీ జీవన ప్రస్థానం గురించి మనం తెలుసుకుందాం. అలాగే మన స్టూడియోలో సాహిత్య అకాడమీ డైరెక్టర్ శ్రీ కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి శ్రీ బాలాచారి గారు కూడా మన స్టూడియోలో ఉన్నారు. మధ్య మధ్య వారు కూడా తమ యొక్క మనసులోని మాటలు మనవి చేస్తారు. మాట పాట మిళితం చేస్తూ సినారే గారి ఎంపిక చేసిన కొన్ని గీతాలతో మనం ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. మరి ఆకాశవాణి వివిధ భారతి పక్షాన మీకు స్వాగతం. శ్రోతలను కూడా సినారే పాటతోనే పలకరించి స్వాగతించి విషయంలోకి వెళదాం.

0: సార్, నిజంగా ఈరోజు వసంతాలు పూచిన రోజే. సినారే అనే ఒక మహాకవిని మన తెలుగు జాతికి అమ్మవారు ఇచ్చారు, తెలుగు సరస్వతి ఇచ్చారు అని చెప్పొచ్చు. పుట్టినరోజు అందరికీ పండుగనే, కానీ పుట్టింది ఎందుకో తెలిసేది కొందరికి అని అన్నారు వారే. తను పుట్టింది ఎందుకో తెలుసుకొని తన జీవిత లక్ష్యాన్ని చేరుకొని తెలుగు భాషకు వెలుగు చూపించారు. డాక్టర్ సీనారాయణ రెడ్డి గారి పాటల ప్రయాణం ఎలా మొదలైంది, తొలిపాట తాలూకు శైలి, కవిత్వం, ప్రయోగాలు ఎలా అలరించాయి మీరు చెప్తే మాకు సంతోషం అవుతుంది సార్. మీకు స్వాగతం.
1: తప్పకుండా. అందరికీ నమస్కారం. ఆచార్య డాక్టర్ సీనారాయణ రెడ్డి గారి స్మృతికి ముందుగా నివాళి అర్పిస్తూ మనం కార్యక్రమంలోకి వెళతాం. ఇవాళ

తప్పకుండా. అందరికీ నమస్కారం. ఆచార్య డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారి స్మృతికి ముందుగా నివాళి అర్పిస్తూ మనం కార్యక్రమంలోకి వెళతాం. ఇవాళ ఇందాక మనం భలే మంచి రోజు పసందైన రోజు అనే పాట విన్నాం. నిజంగా ఈరోజు భలే మంచి రోజు, చాలా పసందైన రోజు. ఈ మాట ఎందుకంటున్నానంటే, ఇంతకుముందు శ్రీరామారావు గారు అన్నట్టుగా ఇవాళ గురు పౌర్ణమి రోజు, ఆయన జన్మించింది తిథి ప్రకారంగా గురు పౌర్ణమి, తేదీ ప్రకారంగా జూలై 29. సాధారణంగా తిథులు తేదీలు ఒకటిగా రావు, అది ఎప్పుడో ఎక్కడో ఒకసారి చాలా అరుదుగా వచ్చేటువంటి సందర్భం. కాబట్టి ఇవాళ ఈ రెండు కలిసి వచ్చాయి కాబట్టి ఇవాళ నిజంగా భలే మంచి రోజు. నిజంగా గురువుగారికి ఇది అక్షర నీరాజనం గీతావళితో సమర్పిస్తున్నాం. ఇది చాలా సమంజసంగాను సముచితంగా ఉంది. ఇక భలే మంచి రోజు గురించి ఒకటి రెండు విషయాలు మనం చెప్పుకుందాం. ఈ పాట సార్వకాలికమైనటువంటిది. సార్వకాలికం అంటే కొన్ని కొన్ని పాటలు ఎలా ఉంటాయంటే కొన్ని సన్నివేశానికి సంబంధించి మాత్రమే అవి అక్కడ సరిపోతాయి. మిగతా ఆ పాటని అన్ని సందర్భాలకి మనం వాడుకోవడానికి అవకాశం ఉండదు. కానీ ఈ పాట అన్ని సందర్భాలకి, అన్ని కాలాలలో, అన్ని వేళల్లో సంతోషాన్ని వ్యక్తం చేసుకోవడానికి, ఆనందాన్ని పంచుకోవడానికి అన్ని కాలాలకు పనికొచ్చేటువంటి పాట ఈ పాట. కానీ ఇక్కడ కథాపరంగా సన్నివేశం చూస్తే, ఒక తల్లి తన కొడుకు, పెద్ద కొడుకుని వివాహం చేసుకోమని ఒత్తిడి చేస్తూ ఉంటుంది. అతను వివాహం పట్ల అంత సుముఖంగా ఉండడు. కొన్నాళ్ల తర్వాత ఒక అమ్మాయిని చూసి నచ్చి ప్రేమించి నాకు తగిన అమ్మాయి దొరికింది అనే సంతోషంతో ఆ సంతోషాన్ని వ్యక్తపరిచేకునేటువంటి పాట ఈ పాట. కాబట్టి భలే మంచి రోజు, పసందైన రోజు అని అంటూ అక్కడ చివరిలో కన్న తల్లి ఆశలన్నీ నెరవేరే రోజు అని అంటారు. అంటే తల్లి ఇన్నాళ్ల బట్టి పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తోంది, కానీ ఇవాళ నేను చేసుకోబోతున్నానని. ఇందులో ఒక క్లైమాక్స్ ఏమిటంటే, చివరికి తాను నచ్చిన అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి తన తమ్ముడు ప్రేమించినటువంటి అమ్మాయి. కాబట్టి ఇది ఈ పాటలో ఉన్న విశేషం.

0: ఇప్పటి నా దృశ్య జీవితం కొన్నేళ్లకు తెరమరుగైపోయినా నేను జీవిస్తూనే ఉంటాను. కాలమనే కావ్యంలో చెక్కిన అక్షరశిల్పంలా అన్నారు మన సినారి. ఆధునిక యుగకర్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి జయంతిని పురస్కరించుకుని స్వరాక్షర నీరాజనం సమర్పిస్తున్న వారు తెలంగాణ సాహిత్య అకాడమీ.
1: చాలా బాగా వివరించారండి. అయితే మన తొలిపాట, నారాయణ రెడ్డి గారు తొలిపాటకు ఏ చిత్రం ద్వారా ప్రవేశించారు సినీ రంగంలో?
2: తొలిపాట 1962 గులేబకావళి కథ సినిమా వారు రాసినటువంటి సినిమా పాటలండి. సింగిల్ కార్డ్ అని సినిమా పరిభాషలో చెప్పుకుంటారు. ఆ సినిమాలో దాదాపు 12 పాటలు నారాయణ రెడ్డి గారి చేతే రామారావు గారు రాయించుకున్నారు. అందులో మొట్టమొదటి రోజు నారాయణ రెడ్డి గారు స్టూడియోలో కూర్చొని కలం పట్టి కాగితం మీద రాసినటువంటి పాటలు పల్లవులు 2. మొట్టమొదట ఆయన రాసినటువంటిది అలల కలలపై తేలెను మనసు మల్లెపూవై అనే పాట పల్లవి 1 రాశారు. 2వది నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని అనేటువంటి పల్లవి రాశారు. ఈ 2 పల్లవులు మర్నాడు మొట్టమొదటిగా జోసెఫ్ కృష్ణమూర్తి గారు సంగీత దర్శకులు, వారు నన్ను దోచుకొందువటే అనేటువంటిది ముందుగా రికార్డు చేయటం వల్ల ఆ చరిత్రలో నారాయణ రెడ్డి గారి తొలిపాట ఏది అనగానే నన్ను దోచుకొందువటే అనే పాట మనకు స్థిరపడిపోయింది.
1: నిజంగానే సార్, ఆయన నన్ను దోచుకుందువటే అంటే ప్రజల హృదయాలను కూడా దోచుకున్నాడు. తర్వాత ఆ రోజుల్లో భావకవిత్వం అంటే కృష్ణశాస్త్రి గారే స్ఫురించేవారు. బిఎన్ రెడ్డి గారు అయితే తమ చిత్రాల్లో దేవులపల్లి వారితోనూ రాయించుకునేవారు. మరి నారాయణ రెడ్డి గారు కూడా భావకవితా స్పర్శతో రాసిన పాటల్లో ముఖ్యంగా మీరు దేన్ని ఉదాహరిస్తారు? అది చాలా ప్రాచుర్యం పొందినటువంటి పాట అయితే
2: పగలే వెన్న

అలా అండి, పగలే వెన్నెల అనేటువంటిది భావకవిత్వ ఛాయలు కలిగినటువంటిది. అక్కడ నాయకుడు, ఇద్దరు నాయికల మధ్యలో ఈ పాట చిత్రీకరించబడింది. ఇది నారాయణ రెడ్డి గారు ముందుగా ఈ పాట రాసి బిఎన్ రెడ్డి గారికి చూపించారట. ఆయన మొట్టమొదట రాసినటువంటి పల్లవి ఏమిటంటే, కదిలే ఊహకు కనులుంటే ఆ కనులకు కూడా మనసుంటే పగలే వెన్నెల అవుతుంది ఈ జగమే ఊయల అవుతుంది అని ఈ నాలుగు పంక్తులు పల్లవి గారు చూపించారట. అప్పుడు బిఎన్ రెడ్డి గారు చూసి, ఆయన మహా గొప్ప మేధావి కదా, ఆయన పెన్నుతో కొన్ని కింద అండర్లైన్ చేశారట. ఇది ఇది ఇది అని కొన్ని పదాలు చేసి మళ్ళీ ఒకసారి ఆలోచించండి అని నారాయణ రెడ్డి గారికి ఇచ్చారట. అప్పుడు నారాయణ రెడ్డి గారు దాన్ని మళ్ళీ ఆలోచించి మతించి దాన్ని కొంచెం మార్చి ఆ చివరి నాలుగు పాదాల్లో చివరి పంక్తులు ముందు, ముందు పంక్తులు చివరిగా వచ్చి మనకప్పుడు పగలే వెన్నెల జగమే ఊయల కదిలే ఊహలకు కనులుంటే అనేటువంటి పాటగా మనకు స్థిరపడిపోయింది.

0: ఒక్కొక్క పాట వెనుక అంత చరిత్ర ఉంటుంది గౌరీశంకర్ సార్, చాలా బాగా చెప్పారు మీరు. అయితే నారాయణ రెడ్డి గారు ప్రకృతి వైపు చూస్తే ప్రణయ గీతి పాడతారు, అలాగే వస్తువుని ఎన్నుకుంటే కూడా వైవిధ్యం చూపిస్తాడంటారు. పూల మీదనే కాదు రాళ్ల మీద కూడా రాసిన ప్రతిభామూర్తి అంటారు. మరి వస్తువు వైవిధ్యాన్ని చూపించిన పాటల్లో ముఖ్యంగా అమరశిల్పి జక్కన్న చిత్రంలోని పాట గురించి.
1: రాలలో ఏ కన్నులు దాగెనో అనేటువంటి పాట మొట్టమొదట ఇదే ఆకాశవాణి కేంద్రం ద్వారా రామప్ప అనేటువంటి సంగీత రూపకంలో నారాయణ రెడ్డి గారు రాసినటువంటి పాట అండి. ఆ పాటను సినిమా కోసం అని చెప్పి ఇక్కడ అమరశిల్పి జక్కన్న సినిమా కోసమని దీన్ని తీసుకోవటం జరిగింది. అది సంగీత రూపకంలో ఉన్నటువంటి బాణీని పాలగుమ్మి విశ్వనాథం గారు స్వరపరిచారు. కానీ నారాయణ రెడ్డి గారిలో ఉన్న ఒక గొప్ప గుణం ఏంటంటే ఆయన సంగీతజ్ఞులు, సంగీతం తెలిసిన వారు. కాబట్టి ఆయన ఈ పాటకి ఒక బాణి కూరిస్తే, పాలగుమ్మి విశ్వనాథం గారు సంగీత రూపకానికి మరొక బాణి కూరిస్తే, ఇది మళ్ళీ సినిమా కోసం మరి మరొక బాణీలో తయారయ్యి మనకు ఆ ట్యూను ఈ రకంగా మనకి ప్రచారంలోకి వచ్చింది.

0: యుగళగీతాలు రాయడంలో పాత్ర మనస్తత్వాలను కూడా దృష్టిలో పెట్టుకొని రాశారని ఏకవీర చిత్రలోని తోటలో నారాజు పాట ద్వారా తెలుస్తుంది సార్.
1: అవునండి.
0: ఇద్దరు జ్ఞానపీఠ కవులను కలిపిన ఈ చిత్రానికి నారాయణ రెడ్డి గారు మాటలు కూడా రాశారు. మరి ఇందులో నాడు నేడు అనే పదాలు కూడా మనకు వినిపిస్తాయి. ఈ పాట నా ఉద్దేశంలో నాడే కాదు నేడు కూడా ఆపాత మధురం అని అంటారు. ఈ పాట గురించి చెప్పండి.
1: ఈ పాట నిత్య నూతనమైనటువంటిది. ఈ పాటలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, అది నారాయణ రెడ్డి గారే చెప్పారు, ఇది ఉర్దూ గజల్స్ ప్రక్రియలో ఆ ఛాయలతో రాసినటువంటి పాటగా ఆయన చెప్పుకున్నారు. ఇది సాహిత్యపరంగా కూడా గొప్ప పదబంధాలు కలిగినటువంటిది. రసరమ్యం అపరంజి కళలు అనేటువంటి చాలా అపురూపమైనటువంటి ఆయన పదప్రయోగం చాలా విశిష్టంగా ఉంటుంది. తర్వాత ఈ పాటలో పాటలాధర అనేటువంటి ఒక మాటను ఆయన వాడారు. పాటలాధరము అనేటువంటిది చాలామంది దాని అర్థం ఏమిటి అని తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు. ఇక్కడ పాటలాధరము అంటే, అధరము అంటే పెదవి, పాటలము అనేటువంటిది ఒక ఎర్రని పువ్వు, దాన్ని కలిగొట్టు పువ్వు అని అంటారు. కాబట్టి కలిగొట్టు పువ్వు అంటే మామూలుగా పెదవుల్ని దొండపండుతో ఇతరత్ర కవి సమయాలు ఉంటాయి. ఇక్కడ పాటలాధర అనేటువంటి ఒక కొత్త పదప్రయోగం చేశారు. తర్వాత ఇది కళ్యాణి రాగంలో దీన్ని స్వరపరిచారు మహాదేవన్ గారు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటిది ఏమిటంటే, ఆ నాయిక నాయకుణ్ణి మొట్టమొదటిసారిగా ప్రత్యక్షంగా తోటలో చూస్తుంది. ఆ మనసులో ముద్రించుకుపోయినటువంటి చిత్రాన్ని ఆ కొలనులోని నీటిలో చూస్తుంది. ఆ నీటిలో ప్రతిబింబం, తన మనసులో ఉన్నటువంటి ప్రతిబింబం, నాయకుడు వెనకాల పొదల వెనక ఉండి ఆ ప్రతిబింబం నీళ్లలో ప్రతిబింబిస్తుంటే పాడినటువంటి పాట. ఆ భావమంతా కూడా చాలా అద్భుతమైనటువంటి

0: రాసినటువంటి పద కుంభనంతో రాసినటువంటి పాట, ప్రజాదరణ పొందినటువంటి పాట.
1: నన్ను దోచుకొందువటి వన్నెల దొరసాని.
2: ఇప్పటి నా దృశ్య జీవితం కొన్నేళ్లకు తెరమరుగైపోయినా నేను జీవిస్తూనే ఉంటాను కాలమని కావ్యంలో చెక్కిన అక్షరశిల్పంలా అన్నారు మన సినారి. ఆధునిక యుగకర్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి జయంతిని పురస్కరించుకుని స్వరాక్షర నీరాజనం సమర్పిస్తున్న వారు తెలంగాణ సాహిత్య అకాడమీ.
3: ఈరోజు మన స్టూడియోలో సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి గారు కూడా మనతో ఉన్నారు. వారు డాక్టర్ సినారాయణ రెడ్డి గారి పాటలను మాటలను వింటూ ఆస్వాదిస్తూ తన మనసులోని మాటను ఆవిష్కరించడానికి సంసిద్ధంగా ఉన్నారు. సార్ చెప్పండి.
4: వివిధ భారతి ప్రేక్షకులకు, సాహితీ మిత్రులందరికీ కూడా నమస్కారం. ముందుగా సినారే జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. తెలంగాణ సాహిత్య అకాడమీ క్రమం తప్పకుండా సాహితీమూర్తులందరి యొక్క జయంతుల్ని నిర్వహిస్తున్నాము. మహాకవి దాశరథి, సినారే, అలాగే కాలోజీ లాంటి మహామహులైనటువంటి జయంతుల్ని నిర్వహిస్తున్నాము. వారి జయంతి సందర్భంగా వారి యొక్క సాహిత్య స్ఫూర్తిని మనము రేపటి తరాలకు అందించడానికి, ఇప్పుడున్నటువంటి తరము స్ఫూర్తి పొందడానికి మనం నిరంతరం నిర్వహిస్తున్నాము. అందులో ఈరోజు సినారే గారి జయంతి కావడం, దాంతోపాటు మరి సినారే గారు అనగానే ఒక సాహితీవేత్తలకే కాక ప్రజలందరికీ కూడా చాలా దగ్గరగా అయినటువంటి మాధ్యమం పాట. సినిమా పాటలో దాశరథి తర్వాత సినారే గారే చాలా దగ్గరగా ప్రజలకు దగ్గరయ్యారు. ఒక తెలంగాణ ప్రజలకే కాకుండా యావత్ తెలుగు ప్రజలందరికీ, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా వారు దగ్గరయ్యారు. మరి అటువంటి సినారే గారి జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాము. అలాగే సాహిత్య అకాడమీ వీరి యొక్క ప్రత్యేక కార్యక్రమం కింద వారు గజల్ ప్రక్రియలో చాలా నిష్ణానితులు. గజల్ గానలహర అనేటువంటి ప్రోగ్రాం కూడా రవీంద్ర భారతిలో ఇప్పుడు సైమల్టేనియస్గా నిర్వహిస్తున్నాము. ఆ సందర్భంగా ఒక తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శిగా నాకు వారి జయంతిని ఈ విధంగా జరిపించేటువంటి అవకాశం రావడం అనేటువంటిది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. వారంటారు, కవిత్వం మనిషిని మనిషిగా నిలబెట్టే జీవన శక్తి. అట్లా తెలుగు సాహిత్యానికి ఒక ప్రపంచంలోనే గుర్తింపు తీసుకొచ్చినటువంటి మహాకవి. ముఖ్యంగా ఆయన కవిత్వంలో మానవతా దృక్పథము, సరళమైనటువంటి గంభీరమైనటువంటి భాష, తర్వాత సందేశాత్మకమైనటువంటి మాటలు, పాటలు, అదేవిధంగా సంగీతాత్మకమైనటువంటి పదాల యొక్క ప్రయోగము, ప్రకృతి, ప్రేమ, సమాజము, శాంతి, సాంప్రదాయాలు, ఆధునికత, కలబోత, ఇట్లా ఇటువంటి ప్రత్యేకతలు ఉన్నటువంటి కవి ఒక్కరే. అందుకోసమే ఇన్ని యుగకర్త, ఆధునిక సాహిత్యంలో యుగకర్తగా మనం అందరం భావిస్తుంటాము. మరి వారు తెలంగాణ నుంచి ఒక జ్ఞానపీఠ అవార్డుని మన తెలంగాణ కిరీటంలో పెట్టినటువంటి ఒక గొప్ప సాహిత్యవేత్త. అదొకటే కాకుండా వారు పాలనా ద్రష్టులు, వీసీగా చేశారు, ఆచార్యులుగా డిపార్ట్మెంట్లో చేశారు, రాజ్యసభ మెంబర్గా చేశారు, సాంస్కృతిక మండలి చైర్మన్గా చేశారు. ఇట్లా వారి పాలనని కూడా మనము చూసాము. ఇటువంటి మహనీయునికి మనం ఈరోజు స్మరించుకోవడము, వారి జయంతిని ఈ విధంగా నిర్వహించుకోవడము తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శిగా నేను గర్వపడుతున్నాను. నాకు అవకాశం వచ్చినందుకు, నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని, వారి జయంతిని ఈ విధంగా జరిపించే అవకాశం నాకు పాలనా పరంగా వచ్చినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. ధన్యవాదాలు.
3: చాలా సంతోషం సార్. మీరు పూనుకొని ఈ విధంగా ఆకాశవాణి మాధ్యమం ద్వారా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహింపజేయడం అనేది కూడా చాలా సంతోషం. మనం మళ్ళీ తిరిగి నారాయణ రెడ్డి గారి పాటలతోటికి విచ్చేస్తే, నారాయణ రెడ్డి గారికి రకరకాల అంశాలపై పాటలు రాసే అవకాశాన్ని ఆయా నిర్మాత దర్శకులు ఇచ్చారు. వారు అందుకున్న అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకున్నారు. అలా పాటకు పట్టం కట్టి పాటను 10 కాలాల పాటు చేసేలా నారాయణ రెడ్డి గారు చేశారు. ముఖ్యంగా బంధాలు, అనుబంధాలు, రక్త సంబంధాలు కాకుండా మానవ సంబంధాలపై ఒకవైపు వేదాంత ధోరణి, మరొక వైపు తార్కిక ధోరణి, రెండు మిళితం చేసి తాత మానవుడి చిత్రం కోసం రాసిన పాట మీరే చెప్పాలి సార్.

0: ఈ పాట తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేసి వదిలివేసి వెళ్ళిపోయేటువంటి పిల్లలకు ఒక కనువిప్పు లాంటి పాట. ఈ పాట సన్నివేశం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఆ తల్లి చనిపోయిందని కొడుకుకి చెప్పినా తెలిసినా అతను కనీసం చివరి చూపు కూడా చూడడానికి రాకుండా ఉంటాడు. ఇక్కడ సన్నివేశం ఏమిటంటే, ఆ తల్లి శవయాత్ర వెళుతూ ఉంటే సరిగ్గా ఆ పక్క నుంచి ఆ కొడుకు భార్య చుట్టం ఒక షష్ఠి పూర్తి ఉత్సవం చేసుకుని ఆ ఊరేగింపు వస్తూ ఉంటుంది. ఈ రెండు పక్క పక్కన ఉంటాయి. అంటే జీవితంలో ఈ పాటలో నారాయణ రెడ్డి గారు అయ్యో తల్లి చనిపోయింది అనేటువంటి ఒక వేదనను వ్యక్తం చేయలేదు. అది సార్వకాలీనమైనటువంటి ఒక వేదాంత తత్వాన్ని ఇందాక చెప్పినట్టుగా తాత్వికతను ఒక్కొక్క చరణంలో ఒక్కొక్క అంశం ఆయన దీంట్లో వ్యక్తపరిచారు. మొదటి దాంట్లో ఆయన తాత్వికతను చెప్పారు. రెండవ చరణంలో నైరాశ్యం చెప్పారు. అంటే ఈ జీవితం అంతా ఇంతే అనేటువంటి ఒక నైరాశ్యం చెప్పారు. మూడవ చరణంలో ఒక వేదాంత ధోరణిని చెప్పారు. కాబట్టి మనిషి జీవితం ఎలా ఉంటుంది, మానవుడు ఎలా ప్రవర్తిస్తాడు అనేటువంటి ఒక సన్నివేశాన్ని చెబుతూ ఒక చివరిలో ఒక మంచి పోలిక చెప్పారు. అటువైపు చితిమంటలు, ఇటువైపు తారాజువ్వలు. చితిమంటలు, ఆ తల్లి శవాన్ని మరి దహనం చేస్తూ ఉంటే ఆ చితిమంటల జ్వాలలు ఈ పక్కన ఈ సంబరం చేసుకుంటూ ఆనందంతో తిరుగు. అంటే జీవితంలో ఆనందము, వినోదము, విషాదము ఎలా ఉంటాయి, వీటిని మనిషి ఎలా తట్టుకొని నిలబడగలగాలి అని మనిషికి ఒక బోధ చేసేటువంటి చాలా మంచి పాట, ఉదాత్తమైనటువంటి పాట.
1: సార్, మీరు ఈ పాట గురించి చెప్తుంటే మా కూడా కొన్ని విషయాలు స్ఫురించాయి. అంటే తెర వెనుక ఈ పాటను కంపోజ్ చేశాక ఘంటసాల గారితో పాడిద్దాం అనుకున్నారట. కానీ ఘంటసాల గారు అప్పుడు అస్వస్థులయ్యారట. అప్పుడు రామకృష్ణ గారితో పాడించారు. అయితే రామకృష్ణ గారు భయపడ్డారు. వారు ఘంటసాల గారి ఇంటికి వెళ్ళి, నాకు ఈ పాట పాడే అవకాశం వచ్చింది, మీరు ఆశీర్వదించండి. అంటే పర్వాలేదు నాన్న, రికార్డింగ్ టైం వరకు నేను వచ్చేస్తాను, ఆశీర్వదిస్తాను అని చెప్పి ఆ రికార్డింగ్ టైంకి ఇచ్చేసి ఆ పాటను ఎలా పాడాలి, అందులో ఉండే ఆ యొక్క భావాన్ని ఎలా అభివ్యక్తీకరించాలి అని చెప్పడమే కాకుండా ఈ పాటలో అనుబంధం, ఆత్మీయత అని ఒక బేస్ వాయిస్ వినిపిస్తుంది, అది ఘంటసాల గారిదే.

0: ఒకసారి గంభీర వాతావరణం నుంచి మనం కాస్త ప్రశాంత వాతావరణంకు రావాలంటే హుషారైన పాట విన్నాం సార్. నాకైతే హైదరాబాద్ పైన మట్టిలో మాణిక్యం చిత్రం కోసం నారాయణ రెడ్డి గారు రాసిన రిమ్ జిమ్ హైదరాబాద్ పాట గుర్తుకొస్తుంది. మీరేమంటారు?
1: నారాయణ రెడ్డి గారి పాటలో కేవలం పండిత లోకానికి మాత్రమే పరిమితం కాలేదు, పామరులకు సైతం, సామాన్యులకు సైతం కూడా ఆయన వాళ్ళ హృదయాలకి దగ్గరగా వెళ్ళి వాళ్లకు ఎప్పటికీ గుర్తుండిపోయేటువంటి పాటలను రాసినటువంటి పాట రిమ్ జిమ్ హైదరాబాద్ రిక్షావాలా జిందాబాద్. ఈ సన్నివేశం ఏమిటంటే, ఆ కథానాయకుడు రిక్షా కార్మికుడు. ఆ రిక్షా కార్మికుడు హైదరాబాద్ వాస్తవ్యం. ఆ రిక్షాను జీవనోపాధి కోసం నగరం అంతా తిరుగుతూ ఉంటాడు. ఇది సన్నివేశం. ఇది చెప్పగానే గురువు గారు మొత్తం హైదరాబాద్లో ఉన్నటువంటి పరిసరాలన్నింటినీ కూడా పరిచయం చేస్తూ ఇందులో దాగి ఉన్న ఒక గొప్ప విషయం ఏమిటంటే, హైదరాబాద్ మత సామరస్యానికి ప్రతీక. హిందువులు ముస్లింలు కలిసి సోదర భావంతో ఉండేటువంటి ఒక భావాన్ని ఇందులో చెప్పారు. తర్వాత సోషలిజం కూడా చెప్పారు. సోషలిజం ఏమిటంటే, ఒక పక్కన మహానగరాల్లో ఒక పక్కన సంపన్నుల భవంతులు ఉన్నాయి, మరొక పక్కన మురికివాడలు ఉన్నాయి. కాబట్టి నగర జీవితం ఏ విధంగా ఉంది అనేటువంటి ఒక భావాన్ని కూడా, సోషలిజాన్ని కూడా ఈ పాటలో మనకు కనబడుతుంది. మత సామరస్యం కనబడుతుంది. చివరిగా ఆత్మస్థైర్యం. ఆత్మస్థైర్యం అంటే ఏమిటంటే, పేదవాడైనంత మాత్రాన జీవితంలో నిరాశతో కృంగిపోకూడదు, సాధించాలనే ఒక పట్టుదలతో ముందుకు వెళ్ళాలని ఎన్ని రకాల భావాలను కలిపి రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పాట ఈ పాట.

0: అద్భుతమైన పాట అండి. గతంలో ఎమ్మెల్యే చిత్రంలో ఆరుద్ర గారు కూడా రాశారు, ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం. కానీ ఆయన చాలా చారిత్రక కథనంలోకి వెళ్ళారు. ఇది మీరు అన్నట్టు చాలా హుషారుగా హెచ్చుతగ్గుల యొక్క అంతరాన్ని కూడా వినిపించింది. అలాగే నారాయణ రెడ్డి గారి పాటలు ముఖ్యంగా పాత్రల స్వభావం కాకుండా సన్నివేశాన్ని కూడా తెలుసుకుంటారు. ముఖ్యంగా ఒక విచిత్రమైన సన్నివేశం నిర్దోషి చిత్రంలో శోభనం రాత్రి సన్నివేశం. శోభనం పాటలు అంటే ఎవరైనా ఏదో ఒక ఆ ప్రణయ గీతాలు రాస్తుంటారు. అక్కడ ఆయనకు ఒక చిక్కు సమస్య ఏర్పడింది. ఏంటంటే ఆ హీరోయిన్కి ఇష్టం ఉండదు శోభనం. అప్పుడు హీరో ఆ నాయకుడు తన మనోవేదనను తెలుపుకోవాలి, అది సన్నివేశం. అప్పుడు ఆయన ఇంకొక చిక్కు ఏంటంటే ఘంటసాల గారు ట్యూన్ ఇస్తాడు, తానా అంటాడు. అది శోభనం నాటి రాత్రి అతనికి నాయకులో నాయకునిలో విషాదం ఉంటుంది, అందులో ట్యూన్ ఉంటుంది. అంటే గారెడివాడు తీగ మీద నడిచినట్టు. అయినప్పటికీ నారాయణ రెడ్డి గారు నిభాయించారు. ఇప్పుడు ఆ పాట గురించి మనం మీరు చెప్తే వినాలని ఉంది సార్.
1: తప్పకుండా అండి. ఇక్కడ కథానాయకుడు అదే పోలిక ఉన్నటువంటి అంతకు పూర్వం మరొక స్త్రీతో వివాహం జరిగి బిడ్డను కన్నటువంటి సందర్భం ఉంటుంది. అదే పోలికతో ఉన్న కథానాయకుడు మరొక అమ్మాయిని వివాహం చేసుకుని వాళ్ళు ఇద్దరి మధ్య ఆ మొదటి రాత్రి సన్నివేశాన్ని ఇక్కడ చిత్రీకరించారు. ఇక్కడ నాయకుడికి తాను ఇష్టపడని స్త్రీతో వివాహం జరిగి ఆ రోజు మన ఆ అమ్మాయిని కలుసుకోవలసినటువంటి సన్నివేశం. కానీ మానసికంగా అతను సిద్ధంగా లేడు, ఎందుకంటే అతని మనసు ఆమె పట్ల లేదు కాబట్టి. దీన్ని ఎలా పాటలో మలచాలి అన్నప్పుడు ఇక్కడ నారాయణ రెడ్డి గారు మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా మా కథయే విన్నారా అనే దానికి ముందు ఆయన ఏం రాశారట, ఆ ద్విత్వ నకారం ఏదైతే ఉందో ఉన్నారా విన్నారా, ఆ ద్విత్వ నకారం బదులుగా చూశారా చెప్పారా అని ముందు రాశారట. ఇందాక మీరు చెప్పినట్టుగా మౌనముగా చూశారా, తర్వాత కథయే చెప్పారా, చూడటము చెప్పటము అనేది కూడా ఇక్కడ సరిపోతుంది. కానీ ఇక్కడ రాగపరంగా దీన్ని సాగదీసేటప్పుడు అది కొంచెం వినడానికి అంత అనుకూలంగా లేదు అని దీన్ని మార్చి విన్నారా ఉన్నారా అన్నారట. ఇక్కడ ఇంకొక విశేషం చెప్పుకోవాలి. ఆ చరణంలో పలుకగలేక పలుకగా లేక అని ఆ గాని మళ్ళీ ఇక్కడ దాన్ని కొంత సాగదీస్తారు, అంటే రాగపరంగా. ఆ సాగదీయటంలో తర్వాత పదములు రాక పదములే రాక అనేటువంటిది, పదములు రాక పదములే రాక అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆ నాయిక మంచం దగ్గర ఉంటుంది, ఆ పూలతో అలంకరించినటువంటిది. నాయకుడు కొంచెం దూరంలో ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు. ఇక్కడ పదములు అంటే ఆయన మాటలతో చెప్పలేకపోతున్నాడు, పదములు అంటే అడుగులు అనే అర్థం కూడా వస్తుంది. కాబట్టి శ్లేషలో నారాయణ రెడ్డి గారు శ్లేషను ప్రయోగించటంలో సిద్ధహస్తులండి. ప్రతి మాటలో రెండేసి అర్థాలు వచ్చేటువంటిది. కాబట్టి చెప్పలేకపోతున్నాడు, ముందుకు అడుగు వేసి ఆమెను తాకలేకపోతున్నాడు. ఇది ఒక విచిత్రమైనటువంటి మానసిక సంఘర్షణను చెప్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి పాట.

0: సరే ఈ పాటలను ఉకెత్తు. సినారా గారి పల్లె పలుకుబళ్ళతో రాసిన జానపద గీతాలు ఒకెత్తు. మరి ఒక్కసారి ఆలోచిస్తుంటే నాకైతే అమ్మమాట చిత్రం కోసం నారాయణ రెడ్డి గారు రాసిన మాయదారి సిన్నోడు నా మనసే లాగేసిండు అన్న పాట జ్ఞాపకం చాలా స్మృతి పథంలోకి వస్తుంది సార్.
1: అవునండి, అమ్మమాట అనే సినిమాలో ఇంకా చాలా పాటలు ఉన్నాయి. మాస్టారు మాస్టారు అని ఇంకా రకరకాల పాటలు, ప్రశ్న జవాబు ఇలా చాలా పాటలు ఉన్నప్పటికీ కూడా అమ్మ మాట అనగానే ప్రతి సినిమా పాటను ప్రేమించేటువంటి ప్రతి వ్యక్తిలో మెదిలేటువంటి పాట మాయదారి సిన్నోడు నా మనసే లాగేసిండు. మొదట్లో చెప్పుకోవాలంటే ఇందులో మూడు విశేషాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే, నారాయణ రెడ్డి గారు అప్పుడప్పుడే తెలంగాణ మాండలిక పదాలు పాటల్లో చోటు చేసుకున్నటువంటి సందర్భంలో చాలా వరకు ఆయన కరీంనగర్ వాస్తవ్యుడు. కరీంనగర్ ఆయన పుట్టిన ఊరు కాబట్టి తెలంగాణ మాండలిక పదాలను ఎక్కువగా ప్రయోగించటం ఈ పాటలో ఒక ప్రత్యేకత. రెండవది, ఆ రోజుల్లో ఇప్పుడు మనం ఈ పరిభాషలో చెప్పుకోవాలంటే సినిమాల్లో ఐటమ్ సాంగ్ అని చెప్పుకుంటున్నాం. ఇలా ఐటమ్ సాంగ్స్గా ఆ రోజుల్లో జ్యోతిలక్ష్మి అలాంటి కొంతమంది నటీమణులు ఆ రకమైనటువంటి పాత్రలకి వారు పేరు పెట్టింది. అది జ్యోతిలక్ష్మి గారి పైన చిత్రీకరించింది. ఇక మూడవది ఏమిటంటే, ఎల్లారీశ్వరి మత్తెక్కించే గండు స్వరంతో పాడినటువంటి పాట. ఈ మూడు పాటలు ఈ పాటకి బాగా పాపులారిటీని తెచ్చిపెట్టాయి. ఇక సన్నివేశపరంగా, ఆ సాహిత్యపరంగా రెండు మాటలు చెప్తానండి. సన్నివేశపరంగా ఏమిటంటే, ఒక అమ్మాయికి అబ్బాయికి నిశ్చితార్థం జరుగుతుంది. సాధారణంగా పెళ్ళైన తర్వాత మనం ఇప్పుడు ఏమిటంటాం, ట్రీట్ అంటాము, విందు పెట్టుకుంటాం. కానీ ఇక్కడ సన్నివేశం ఏమిటంటే, నిశ్చితార్థం అయిన తర్వాత వాళ్ళు ఒక సంపన్న కుటుంబం ఒక షో అరేంజ్ చేస్తారు, ఒక పార్టీ ఇస్తారు. ఆ పార్టీలో ఒక నర్తకి వచ్చి ఆ స్టేజ్ మీద నాట్యం చేస్తూ ఈ పాట పాడుతుంది. ఈ పాటలో ఏమిటంటే, భవిష్యత్తు సూచకంగా కొన్ని మాటలు చెప్పారు. అంటే అబ్బాయిలు అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని చెప్పి కొంతవరకు వెళ్ళి పెళ్ళిదాకా వచ్చేటప్పటికి జారుకుంటారు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి సుమా. అక్కడ సన్నివేశం కనుక వాళ్ళకి పెళ్ళి కాలే, నిశ్చితార్థం అయ్యింది కాబట్టి అక్కడ అన్యాపదేశంగా వాళ్ళని హెచ్చరిస్తున్నది. కాబట్టి అబ్బాయితో జాగ్రత్త అమ్మా, పెళ్ళి ఇదిగో పెళ్ళి అదిగో పెళ్ళి అని దాటవేస్తున్నాడు అనేటువంటి భావం ఒకటి ఉంది. తర్వాత ఇక్కడ ఆ అత్తగారిని కూడా హెచ్చరించేటువంటి ఒక మాట కూడా ఆయన అందులో ప్రయోగించారండి. పాట వింటే మనకు తెలుస్తుంది, పాట వినండి.

0: ఎల్లారేశ్వరి గారి స్వరం అంటేనే భాస్వరం అని అనేవారు నారాయణ రెడ్డి గారు.
1: అవును,
0: ఆ అద్భుతమైనటువంటి జానపదం అది. నారాయణ రెడ్డి గారు అసంఖ్యాకమైన యుగళ గీతాలు రాశారు. వారి యుగళ గీతంలో ఒక ప్రత్యేకతను కలిగి ఉండేటువంటి యుగళ గీతం మీకేం స్ఫురిస్తుంది సార్? ఇప్పుడు
1: నారాయణ రెడ్డి గారు పాట రాసేటప్పుడు కేవలం సన్నివేశాన్ని, సందర్భాన్ని దృష్టిలో పెట్టుకునే కాకుండా సాధ్యమైనంత వరకు మన నేటివిటీ, అంటే మన దేశీయతను, మన నేలను, మన సంస్కృతిని, మన చారిత్రక విశేషాలను ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చెప్పడానికి ప్రయత్నిస్తారు. అలాంటి పాటల్లో ప్రముఖంగా చెప్పుకోదగినటువంటిది ఆడవే జలకమ్ములాడవే అనేటువంటి పాట విచిత్ర కుటుంబంలోది. ఇది సన్నివేశం ఏమిటంటే, ఆ కథానాయకుడు ఉన్నత చదువుల కోసం రష్యా వెళ్తాడు. రష్యాలో అక్కడ ఆ రష్యా అమ్మాయి ఒక అమ్మాయిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకొని, ఒక రష్యన్ యువతిని పెళ్లి చేసుకొని తన తెలుగింటికి, తెలుగు నేలపైకి తీసుకొస్తాడు. వాళ్ళ కాపురం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు చెప్పుకోవాలంటే పెళ్ళైన తర్వాత హనీమూన్ అంటాం కదా, అలాగా ఆ అమ్మాయిని తీసుకుని మొత్తం మన తెలుగు నేలను చూపించాలి. ఇక్కడ నారాయణ రెడ్డి గారికి ఒక మంచి అవకాశం దొరికింది. డైరెక్టర్ గారు చెప్పగానే తెలుగు నేలను పరిచయం చేయాలి, అంటే తెలుగు గొప్పతనాన్ని చెప్పాలి, తెలుగు నేల గొప్పతనాన్ని. అంటే సాధారణంగా ఇక్కడ చెప్పాలి అన్నప్పుడు ఏవో చారిత్రక విశేషాలు, ఏదో 1000 స్తంభాల గుడి, లేకపోతే చార్మినారు, ఇలాంటి కట్టడాలు, చారిత్రక ప్రదేశాలు చూపొచ్చు. కానీ నారాయణ రెడ్డి గారి దృష్టిలో జీవనదులు చాలా ముఖ్యం. అందుకే వాళ్ళ అమ్మాయిలకి నదీ పేర్లు పెట్టుకున్నారు ఆయన. నదియే మానవ జీవితానికి, సంస్కృతికి, నాగరికతకు అది మూలం కాబట్టి నదులు చెప్పాలి అని ఆయన ఇక్కడ 3 నదుల్ని ఆయన ఒక్కొక్క చరణంలో ఒక్కొక్క నదిని పరిచయం చేశారండి. మొట్టమొదట గోదావరి నది గురించి మొదటి చరణంలో చెప్పారు. 2వది కృష్ణానది గురించి 2వ చరణంలో చెప్పారు. 3వది తుంగభద్ర నది గురించి 3 చరణాల్లో చెప్పారు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఆ చిత్రీకరణ కూడా ఆ దర్శకులు, నిర్మాతలు ఆయా నదుల్లోకి వెళ్ళి దీన్ని చిత్రీకరించారండి. సాధారణంగా ఇది ఎవరు గమనించరు. మామూలుగా అయితే ఒకే నదిలోనో లేకపోతే సముద్రం ఒడ్డునో ఏదో సెట్టింగ్ వేసేసి ఇదిగో పడవ, ఇదిగో నది అని చూపించి చిత్రీకరించవచ్చు, ఆహా ఓహో అనుకుంటాం. కానీ అక్కడ వాళ్ళని కూడా మనం మెచ్చుకోవాలి. ఆ పవిత్రత, ఆ శాంటిటీ కోసం గోదావరి నదిలో మొదటి చరణం, మళ్ళీ కృష్ణానదిలో 2వ చరణం, తుంగభద్రలో 3వ చరణం. ఇక్కడ 3 తరాలు కూడా చారిత్రకంగా గోదావరి నది అంటే రాజరాజ నరేంద్రుడి వంశాన్ని, ఆ తర్వాత కృష్ణానది అనేటప్పుడు నాగార్జునుడి యొక్క నాగార్జున కొండ బౌద్ధ మతాన్ని, తర్వాత చివరిలో తుంగభద్రనప్పుడే రాయల యుగాన్ని, అక్కడ సమరాన్ని, ఇట్లా 3 రసాలను పోషిస్తూ చాలా అద్భుతమైనటువంటి పాట అండి. ఇది ఎప్పటికీ నిలిచిపోయేటువంటి పాట.
0: ఎంత చక్కగా వివరించారు సార్ మీరు ఆ పాట. అందుకొరకు వ్యాఖ్యానం విశేష ప్రతిపత్తి అంటారు. ఒక వ్యాఖ్యానం వినడం వల్ల, అందులో ఉన్న విశేషాలను తెలియడం వల్ల ఆ పాట పైన మనకు మరింత అభిమానం, ప్రేమ కలుగుతుంది. చాలా చక్కగా వివరించారు సార్. ఇప్పుడు ఆ పాట కొంత మనం ఆస్వాదిద్దాం.

0: సార్, ఒక చిత్రం హిందీలో విజయవంతమైతే మళ్ళీ తెలుగులో పునర్నిర్మించినప్పుడు సాధారణంగా హిందీలో వాడిన ట్యూన్స్నే వాడతారు. కారణం ఏంటంటే హిందీలో చాలా ప్రఖ్యాతి గాంచుతాయి. అలాగా జంజీర్ చిత్రాన్ని నిప్పులాంటి మనిషి చిత్రం పేరుతో తీసినప్పుడు అందులోని యారీ హై మాన్ మేరీ యార్ మేరీ జిందగీ అనే గీతాన్ని స్నేహం వస్తువుగా నారాయణ రెడ్డి గారు ఆ మీటర్లో అద్భుతంగా రాశారు. ఆ అంశం గురించి చెప్పండి సార్.
1: తప్పకుండా. అనువాద చిత్రాలు అన్నప్పుడు హిందీ నుంచో తమిళ నుంచో తెలుగులోకి అనువాదం రెండు రకాలండి. డబ్ చేయటం అనేది యథాతథంగా ఒక పద్ధతి, తిరిగి మళ్ళీ ఈ నటులతో పునర్నిర్మించడం అనేది ఒక పద్ధతి. ఇక్కడ ఈ అనువాద చిత్రాల్లో పాటలు రాసేటప్పుడు హిందీ సినిమాలను తెలుగులోకి మార్చి రాసేటప్పుడు హిందీ భాష మీద ఉర్దూ భాష మీద బాగా పట్టున్నటువంటి సినిమా కవుల్లో నారాయణ రెడ్డి గారినే ముందుగా వాళ్ళు ఎన్నుకునేవాళ్ళు. ఎందుకంటే నారాయణ రెడ్డి గారు బీఏ వరకు ఉర్దూ మీడియంలో చదివారు కాబట్టి, ఉర్దూ భాషా సాహిత్యంతో పరిచయం గాఢంగా ఉంది కాబట్టి ఆయననే చేతే రాయించేవారు. అలాంటి వాటిల్లో చాలా పాటలు ఉన్నాయి. ఇందాక మనం జంజీర్ సినిమా మనం నిప్పులాంటి మనిషి సినిమాలో ఈ భావన అయితే ఇక్కడ రెండు రకాలు. హిందీ పాటల్ని తెలుగులోకి తీసుకునేటప్పుడు కేవలం రాగాన్ని మాత్రమే తీసుకొని భావము సన్నివేశం వేరే పెట్టినటువంటి పాటల్ని ఒక రకంగా వింగడించవచ్చు, భావము రాగము కలిసినటువంటివి ఒక రకంగా వింగడించవచ్చు. ఒకటి ఉదాహరణకి మనకు పారస్మణి అని ఒక హిందీ సినిమాలో హస్త ఉవాను రాణి చెహరా అని ఉంది. అది గుడిగంటల్లో నీలికన్నుల నీడలలో నంచేశారు. అదే రాగం మాత్రమే తీసుకున్నారు కానీ భావం ఎక్కడా సత్యానికి సంబంధమే లేదు. కానీ కొన్ని పాటలు ఇప్పుడు యుగంధర్లో డాన్ సినిమాలో కైకే పాను బనారస్ వాళ్ళ, అది యుగంధర్లో రాగాన్ని తీసుకున్నారు కిళ్ళి అని, అంటే మనం ఇక్కడ తెలుగులో కిళ్ళి అంటాం పాన్ అని, ఆ భావాన్ని రాగాన్ని తీసుకున్నారు. అట్లాగే అన్నదమ్ముల అనుబంధం యాదవంకి భారత్లో అది కూడా ఈనాటి ఆనాటి హృదయాల ఆనంద గీతం అది కూడా భావం. అటువంటి పరంపరలో ఇంకా చాలా ఉన్నాయి. ధర్మ అనే ఒక సినిమా కూడా హిందీ తెలుగులో చేసేప్పుడు నారాయణ రెడ్డి గారు మేడలో ఉన్న చిలకమ్మ, ఇలాంటివన్నీ నారాయణ రెడ్డి గారు భావము రాగము అట్లాంటి సార్ పరంపరలో ఈ స్నేహమేరా జీవితం అనేది కూడా అదే తీసుకొని ఇక్కడ రాగంలో మాత్రం ఆ సాకి అనేటువంటిది ఒకటి, సాకి అనే సంప్రదాయం మనకు ఉర్దూ గజల్స్లో ఉంటుంది, అది తెలుగులో సాకితో మొదలుపెట్టి రాశారు. ఇక్కడ రాగపరంగా కూడా మధ్యలో మీకు మూడు రకాల విభిన్నమైనటువంటి రాగఛాయలు ఇందులో కనబడతాయి. మామూలుగా ముస్లిం సోదరులు మసీదులో నమాజ్ చదివేటప్పుడు ఉండేటువంటి ఆ బాణీ ఏదైతే ఉందో అది మధ్యలో దాన్ని కూడా చేర్చి ఆ రకంగా తీసుకున్నారు. అక్కడ యారి అంటే స్నేహము స్నేహితుడు అనేటువంటి భావాల్ని అచ్చంగా తెలుగులోకి స్నేహము స్నేహితుడు అనేటువంటి మాటలతోనే యథాతథంగా భావాన్ని రాగాన్ని తీసుకుని దాన్ని బలవంతం చేసినటువంటి ఒక ప్రసిద్ధమైన పాట అండి ఇది.

0: సార్, ఇలా పాటల గురించి చెప్పుకోవాలంటే ఎన్నో రకాల శైలులు, ఎన్నో రక భావాలు, ఎన్నో పదచిత్రాలు అనంతంగా ఉన్నాయి. నారాయణ రెడ్డి గారి పాటల్లో ఈల పాటలు, జోల పాటలు,
1: లాలి
0: పాటలు కూడా ఉన్నాయి కదా సార్. మరి స్వాతి ముత్యం చిత్రంలోని వటపత్ర సాయికి వరహాల లాలి పాట మాకేమనిపిస్తుంది, ఒక వాగ్గేయకారుని శైలిలో ఉన్నది అనిపిస్తుంది సార్.
1: అవునండి, మీరు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేటప్పుడు ఒక మంచి మాట అన్నారు, మనం పాటల తోటలో విహరిద్దామన్నారు. ఇందాక మీరు అన్నట్టుగా నారాయణ రెడ్డి గారి పాటల గురించి మాట్లాడుకోవాలి అంటే, ఆయన 62 నుంచి మొన్న మొన్నటి వరకు ఒసేయి రాములమ్మ వరకు కూడా రాసిన పాటల్లో 3000 పైచిలుకు పాటలు రాశారు. కాబట్టి ఈ పాటల తోటలో విహరించడం అనే దానికి మనం ఈ గంట వ్యవధి సరిపోదు, కొన్ని రోజులు, కొన్ని తరాలు, కొన్ని వారాలు, నెలలు పడుతుంది. అలాంటి విషయంలో ఇప్పుడు వటపత్ర సాయి గురించి మనం చెప్పుకునేటప్పుడు మీరే అన్నారు, ఇది వాగ్గేయకారుల ఛాయలున్నటువంటిది. అందులో మనకి వాగ్గేయకారులు అన్నమయ్య వస్తాడు, రామదాసు వస్తాడు, త్యాగరాజు వస్తాడు. కాబట్టి ఒక్కొక్క చరణంలో ఒక్కొక్క వాగ్గేయకారుణ్ణి ప్రతిఫలింపచేసినటువంటి ఒక పవిత్రమైనటువంటి పాట ఇది. సంప్రదాయబద్ధమైనటువంటి పాట, చాలా సంప్రదాయవాదులకు, అటు సామాన్యులకు కూడా చాలా దగ్గరలో ఉన్నటువంటిది. సాహిత్యపరంగా, సంగీతపరంగా ఇది కచేరీల్లో ఒక వాగ్గేయకారుని సంకీర్తనను పాడుకునే స్థాయిలో రచించినటువంటి పాట ఇది.
0: చాలా బాగా చెప్పారు సార్. ఇప్పుడు ఆ పాట విందాము.

0: సార్, అలనాటి లక్షాధికారి నుండి, అంటే మబ్బులో ఏముంది మనసులో ఏముంది, జానపద ధోరణి రాసిన పాట, మనం వినిపించిన అమ్మ మాట వరకు, మాయాదారి చిన్నోడి వరకు, నారాయణ రెడ్డి గారు సందర్భం వచ్చినప్పుడల్లా తన కలం ద్వారా పల్లె పరిమళాలని వెదజల్లుతూనే ఉన్నారు. అయితే 1998 ప్రాంతంలో విడుదలైన వసీరాములములో మళ్ళీ అలాంటి అద్భుతమైనటువంటి జానపద పరిమళం భూయిష్టమైనటువంటి పాటను టైటిల్ సాంగ్గా రాశారు. ఆ పాట గురించి చెప్పండి సార్.
1: తప్పకుండా అండి. ఆ సినిమా కథాపరంగా కూడా తెలంగాణలో భూస్వాముల దౌర్జన్యాలను ఎదుర్కొనేటువంటి ఒక కథావస్తువు ఆ సినిమా కథ. అక్కడ తెలంగాణలో గడీల సంప్రదాయం అనేది ఒకటి ఉంది, మనందరికీ తెలుసు. ఆ రోజుల్లో భూస్వాములంతా కూడా గడీలను నిర్వహిస్తూ ఇక్కడ అట్టడు ప్రజల్ని బానిసలుగా చూసేటువంటి ఒక బానిసత్వ ధోరణి మనకు ఆనాటి కాలంలో కనబడుతోంది. కాబట్టి బానిసత్వంలో వెట్టి చాకిరి అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి వీళ్లను ఒక భూస్వామ్య వ్యవస్థను ఒక అట్టడుగు వర్గాల ప్రజలు ఎదిరించి ధైర్యంతో ఎదిరించేటువంటి ఒక సన్నివేశ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ పాట చాలా సున్నితంగా సుతారంగా రాసినటువంటిది. ఆనాటి స్త్రీల పైన జరిగే దౌర్జన్యాలు, తర్వాత పేదలపైన జరిగేటువంటి దౌష్ట్యాలు, ఇవన్నీ కూడా నేపథ్యంగా తీసుకుని

రాసినటువంటి పాట. ఇది తెలంగాణ యొక్క మట్టి పరిమళాన్ని మనకు పరిమళింపచేసేటువంటి పాట. తెలంగాణ వ్యవస్థను, తెలంగాణ మాండలిక పదాలను, తెలంగాణ భాషను వ్యక్తీకరించేటువంటి ఒక గొప్ప పాట. ఇది సామాన్యులకు బాగా గుండెలకు చేరువైనటువంటి పాట.

0: సార్, చూస్తుండగానే నిమిషాలు గంటలు ఇలా దొరికిపోతున్నాయి. మనిషి జీవితాన్ని నదితో పోల్చారు నారాయణ రెడ్డి గారు తరంగిణి చిత్రంలో. ఆ పాటతో ఈనాటి సినారే నివాళి స్వరాంజలిని మనం సమాపనం చేసుకుందాం సార్.
1: నారాయణ రెడ్డి గారి పాటల్లో సాభిప్రాయ ప్రయోగాలు చాలా కనబడతాయి. ఇంతకుముందు మనం ఒసే రాములమ్మ పాటలో దూది పింజను ఆయన చాలా వాడారు. అంటే భూస్వాములు పేద ప్రజల్ని దూది పరుపుల్లాగా వాడుకొని కాళ్ళ కింద తొక్కేసేటువంటి ఒక దౌష్ట్యాన్ని చిత్రించారు. అలాగే తరంగిణి అనే పాట దగ్గరికి వచ్చేటప్పటికి మానవ జీవితం ఒక నది లాంటిది. నది అనేది ఒక చోట స్థిరంగా ఉండేది కాదు. స్థిరంగా ఉంటే అది నది కాదు, అది కొన్నాళ్ళకి కుళ్ళిపోయి పాడైపోతుంది. కాబట్టి మానవ జీవితం కూడా నిత్య ప్రవాహ చైతన్యశీలాన్ని కలిగి ఉండాలి అని చెప్పే విధంగా ఈ తరంగిణి పాటలో మనకు మానవ జీవన గమనాన్ని నదితో పోలుస్తూ చెప్పారు. అంటే నది ఎప్పుడూ నిరంతరం పాత నీరు కొట్టుకుపోయి కొత్త నీరు తనలో తీసుకున్నట్టుగా మనం నిన్నటిని వదిలేసి ఇవాళ ఆశతో రేపటి వైపు ప్రయాణం చేయాలి.

0: ఈ పాటలో ఆ నదీ ప్రవాహం కొండలపైన రాళ్లపై నుంచి అలా ఒరుసుకుంటూ వచ్చి దాని ప్రవాహ గతిని చెప్పటం జీవితంలో ఒరుసుకుపోవడం అనేది కష్టాలు సుఖాలకి కూడా ప్రతీకగా ఆ నదితో పోల్చడం అనేది విశేషం.
1: అంశం ఏదైనప్పటికీ నారాయణ రెడ్డి గారి పాటలు పరిశీలించినప్పుడు సార్, ఇలా బహుముఖీనమైనటువంటి అంశాలను శ్లేషగా, అన్యాపదేశంగా, సాభిప్రాయంగా ఏదో విధంగా అది సార్వజనీనం చేయడం అనేది ఆయన యొక్క కవితా లక్షణం అని అంటాను నేను, అని నా ఉద్దేశం మాత్రమే. మరి అలాగే ఆయన అభ్యుదయాన్ని, జానపదాన్ని, జ్ఞానపథాన్ని రెండింటినీ సమ

0: ఉద్యోగులుగా నడిపించారు. మనం అభ్యుదయం మన సమాజం గురించి ఆలోచించినప్పుడు కుల వ్యవస్థ, మన సమాజాన్ని పీడించి పట్టేటువంటి భయంకరమైన కుల వ్యవస్థకు సంబంధించి రామాయణ మహాభారత కాలం నుంచి వచ్చిన కులద్వేషాలను కర్ణ చిత్రంలో, అదొక డబ్బింగ్ చిత్రం అయినప్పటికీ కూడా ఒక ఓదార్పుగా అనునయిస్తున్నట్టుగా రాసినటువంటి పాట, మనం తప్పకుండా శ్రోతలకు వినిపించాలి. ఆ పాట గురించి మీరు చెప్పాలి.
1: తప్పకుండా అండి. కర్ణ అనే సినిమా దాదాపు 60 ఏళ్ల క్రితం వచ్చినటువంటి సినిమా. ఇది తమిళం నుంచి యథాతథంగా అనువాదం చేసినటువంటి సినిమా. ఇందులో కర్ణుడి యొక్క జన్మను ప్రశ్నించేటువంటి సందర్భంలో ఈ పాటను నారాయణ రెడ్డి గారి చేత రాయించారు. తమిళంలో కూడా ఇదే భావం ఉండేటువంటి పాటను తమిళ కవి రాశారు. అయితే ఇక్కడ నారాయణ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒకరిని అనుసరించి ఒకరిని అనుకరించేటువంటి తత్వం లేదు. ఆయనదంతా కూడా స్వీయ ప్రతిభ, స్వయం ప్రతిపత్తి. కాబట్టి ఆయన తనదైన శైలిలో ఒక కులాన్ని మనం ప్రశ్నించేటప్పుడు, అసలు ఈ ప్రకృతిలో పంచభూతాలకి గాలికి కులం ఉందా, నేలకి కులం ఉందా, మనం త్యాగే నీటికి కులం ఉందా, ఇలా కులాన్ని వ్యవస్థను చాలా సూటిగా ప్రశ్నిస్తూ ఆనాడే కుల వ్యవస్థను నిరసించినటువంటి సందర్భంలో ఈ పాట రాశారు. నిజానికి మహాభారతంలో కర్ణుడి జన్మ గురించి మనకి తెలుసు. అది ఎవరు ఏమిటి అనే ప్రశ్న వచ్చినప్పుడు దానవీర శూరకర్ణులు కూడా ఒక పెద్ద చాలా ప్రసిద్ధమైన ఒక డైలాగ్ ఉంది, కొండవీటి వెంకట కవి గారు రాసింది. ఆ దానికంటే పూర్వమే నారాయణ రెడ్డి గారు ఈ పాటలో ఆ కుల వ్యవస్థను నిరసించారు.
0: అంటే ఈ పాట అందరికి సార్వజనీనంగా రాశారు, ఒక వ్యక్తి గురించి కాకుండా. అది మనం ఇప్పుడు విందాం సార్.

0: సార్, ఏదైనప్పటికీ నారాయణ రెడ్డి గారి పాటలు కావ్య విలువలు ఉన్నాయి. మీరు పరిశోధన కూడా అదే చేశారు.
1: అవునండి,
0: ఏ సందర్భానికైనా ఉపకరించేవి. మరి దాదాపు మనం గంట పైన మనం వారిలో ఒక ఎంపిక చేసిన పాటల గురించే మాట్లాడుకున్నాం. దాదాపు 3000 పైచలకు రాసిన పాటలను అసలు ఎంపిక చేయడమే కష్టం. కానీ మనకు నవరస భరితమైన పాటలను మాత్రం మనం ఎన్నుకొని ఈనాడు వివిధ భారతిలో శ్రోతలకు వినిపించాము. వారి పాట గురించిన మాటలతో కూడా మీరు అద్భుతమైనటువంటి తెర వెనుక నేపథ్యాన్ని, పాటల విలువలను చెప్పారు. మరి వివిధ భారతి పక్షాన డాక్టర్ టి గౌరీశంకర్ గారు, మీకు, అలాగే సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి గారు మీరు పూనుకొని ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని సమర్పింపజేశారు. మీకు ఆకాశవాణి మీకు ధన్యవాదాలు తెలియజేస్తుంది సార్.
1: చాలా సంతోషం అండి. నాకు వివిధ భారతి ద్వారా మీతో గురువుగారి పాటల గురించి కొన్ని విషయాలు పంచుకునే అవకాశం ఇచ్చినందుకు వివిధ భారతి వారికి, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి, మిత్రులకు, ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఈ రకంగా నారాయణ రెడ్డి గారికి మనం స్వర నీరాజనం సమర్పించుకున్నాం. అందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ మరొకసారి నమస్కారం.
2: తెలంగాణ సాహిత్య అకాడమీ నిర్వహించినటువంటి ఈ స్వరనీరాజనం కార్యక్రమంలో ఇప్పటి వరకు మనము సినారేరు గారి సినిమా సాహిత్యం మీద, సినిమా పాటల మీద వ్యాఖ్యానంతో పాటు కొన్ని మంచి అద్భుతమైనటువంటి పాటలు విన్నాము. ఇది కూడా భావితరాలకి సాహిత్య స్ఫూర్తిని కలిగిస్తుందని, రగిలిస్తుందని.

0: బలంగా నమ్ముతూ మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆకాశవాణి వారు అంగీకరించినందుకు, నిర్వహించినందుకు వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు. అలాగే గౌరీశంకర్ గారికి, రామారావు గారికి ఈ కార్యక్రమంలో భాగస్వాములై విజయవంతం చేసినందుకు మీకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.

ఇప్పటి నా దృశ్య జీవితం కొన్నేళ్లకు తెరమరుగైపోయినా నేను జీవిస్తూనే ఉంటాను. కాలమనే కావ్యంలో చెక్కిన అక్షరశిల్పంలా అన్నారు మన సినారి. ఆధునిక యుగకర్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి జయంతిని పురస్కరించుకుని స్వరాక్షర నీరాజనం సమర్పిస్తున్న వారు తెలంగాణ సాహిత్య అకాడమీ.

ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం వివి స్టూడియోలో టైం 12:08 దాటింది. వెల్కమ్ టు చైతన్య స్ఫూర్తి విత్ మీ ఆర్జే లక్ష్మి.

మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. మన ఇళ్లలో పెద్దవాళ్ళ నుంచి ఎన్నో మంచి మాటలు సామెతల రూపంలో ఒక్కో వాక్యంలో వింటూనే ఉంటాం. పెద్దగా ఎక్కువ చెప్పడం కూడా ఏముండదు, గబుక్కన ఒక సామెత అనేస్తారనమాట, ఒక మాట అనేస్తారు. అసలు ఆ మాటల్లోనే, ఆ సామెతల్లోనే అసలు జీవితం ఏంటి, ఏ సందర్భాల్లో ఎలా ప్రవర్తించాలి, ప్రవర్తించకూడదు, ఇలాంటి గొప్ప సంగతులన్నీ అలా విని ఇలా వదిలేయకుండా ఆలోచించడం స్టార్ట్ చేస్తే కొన్నిటినైనా ఫాలో అవ్వగలం. సరే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు, చెప్తాగా వింటూ ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో ఈ సూపర్ ఎనర్జెటిక్ సాంగ్ మీకోసం ఆన్ ద వే. ఎంజాయ్ దిస్ ప్లీజ్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: issued in the public interest by the Commissioner and Director of Municipal Administration, Telangana. Rainwater harvesting, every home's responsibility.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం చైతన్య స్ఫూర్తి టైం. యాక్చువల్గా బతుకుంటే బలశక్తినైనా బతకొచ్చు అన్న సామెత చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా వాడే పెద్దవాళ్ళు వాడే మాటల్లో సామెతలు ఇది ఒకటి అనమాట. అంటే జీవితంలో అన్నిటికంటే లైఫే ముఖ్యం, ప్రాణానికి మించి విలువైంది ఏదీ లేదు అని అర్థం వచ్చేలా ఉంటుంది ఈ వాక్యం. మరి మనలో ఎంతమంది ఈ వాక్యాన్ని అర్థం చేసుకుంటాం అండ్ ఆ వాక్యానికి తగినట్టుగా మనం జీవించాలని ఆశిస్తాం, ఆరాటపడతాం. మరి ప్రాణం మీదకి వచ్చిన సిచ్యుయేషన్స్లో ఇలా చెప్పేవాళ్ళు, అంటే ఎలాగైనా బతికి బయటపడితే చాలు, మనం ఎలాగైనా బతికేయచ్చు అని. కానీ ఇప్పుడు మాత్రం ఇప్పుడున్న సిచ్యుయేషన్స్లో ప్రాణం తీసుకునే టైంలో చెప్పాల్సి వస్తుంది. ఎంత డిఫరెన్స్ కదా. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೆ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: చైతన్య స్ఫూర్తి టైం ఆన్ వివిధ భారతి 100.8 FM. ప్రాణం విలువ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఉద్యోగం, జాబ్ బ్రతకడానికి ఒక ఆధారం మాత్రమే కదా, లైఫ్లో ఒక పార్ట్ అంతే. కానీ ఈ మధ్య దాదాపు రోజు ఎక్కడో చోట ఉద్యోగం పోయిందనో స్ట్రెస్ వల్ల ప్రాణం తీసుకున్నారన్న వార్తలు చూస్తూనే ఉన్నాం. జీవించడానికి జాబే, కానీ జాబే జీవితం కాదు కదా. రోజుకు 14 నుంచి 16 గంటల పని, టార్గెట్స్, డెడ్ లైన్స్, లక్షల్లో వచ్చే శాలరీ కోసం ఇవన్నీ భరించినా సైకలాజికల్ అండ్ ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ మేమున్నామంటూ రెడీ అయిపోతాయి. మరి వీటన్నిటిని ఓవర్కమ్ చేసినా జాబ్ పోయిందనుకోండి, అప్పుడు తీసుకునే డిసిషన్స్ ఫలితం ఎలా ఉంటున్నాయో మనం వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. అంటే ఒక ప్రాణం, కుటుంబం విలువ, ఒక ఉద్యోగం అంతేనా? కాదు కదా. ఆఫీస్లో మీరు కాకపోతే ఇంకొకరు, కానీ కుటుంబంలో అమ్మ, నాన్న, భర్త, భార్య, పిల్లలు, వీళ్ళకి ఇంకెవరు? ఆలోచించండి. బతకడానికి ఒక ఉద్యోగం పోతే ఇంకోటి, లేదంటే స్వయం ఉపాధి కల్పించుకొని గౌరవంగా బతకొచ్చు. లక్ష లక్షల శాలరీస్, లగ్జరీస్ ఉంటేనే లైఫ్ కాదు కదా, ప్రశాంతత ఉంటే చాలు. సో వర్క్ స్ట్రెస్ ఎక్కువైనా ఓవర్కమ్ చేసే ప్రయత్నం చేయాలి తప్ప ప్రాణం మీదకి తెచ్చుకోకూడదు. లైఫ్ కోసం జాబ్ అంతేకాని జాబే లైఫ్ కాదు. ఏమంటారు?

సమయం 12 గంటల 30 నిమిషాలు కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 12 గంటల 40 నిమిషాలకు ఈట్ ఫిట్తో. స్టే ట్యూన్ ఫ్రెండ్స్.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. నీట్ అంశంపై విద్యార్థుల నిరసన సమయంలో పోలీసు చర్య అంశంపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈ ఉదయం వాయిదా పడ్డాయి. సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలో యువ ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. క్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో 10,000 మీటర్ల పోటీలో ఏషియన్ గేమ్స్ విజేత గుల్వీర్ సింగ్ వెండి పతకం గెలుచుకున్నారు. నీట్ అంశంపై ఢిల్లీలో విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్యల ఆరోపణలపై ప్రతిపక్షాలు నిరసన ప్రకటించడంతో పార్లమెంటు ఉభయ సభలు ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశం ప్రారంభమైనప్పుడు గ్లాస్గోలో జరిగిన 23వ కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకాలు సాధించిన వెయిట్ లిఫ్టర్ హర్జీందర్ కౌర్ అథ్లీట్ గుల్వీర్ సింగ్లను సభాపతి ఓం బిర్లా అభినందించారు. దేశ కీర్తి ప్రతిష్టల్ని నిమడింపు చేసిన క్రీడాకారులందరికీ, వారి కోచ్లకు సభ తరఫున ఆయన అభినందనలు తెలియజేశారు. ఆ తర్వాత సభాపతి ప్రశ్నోత్తరాలు చేపట్టడానికి ప్రయత్నించినప్పుడు ఢిల్లీలో విద్యార్థుల నిరసన సమయంలో జరిగిన పోలీసు చర్యల ఆరోపణలపై ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ప్రారంభించారు. ప్రశ్నోత్తరాల సమయం సభ్యులకే చెందుతుందని, ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టడానికి ఇది సభ్యులకు అత్యంత ముఖ్యమైన సమయమని స్పీకర్ చెప్పారు. కొందరు ప్రతిపక్ష సభ్యులు ఉద్దేశపూర్వకంగా ప్రశ్నోత్తరాలకు అంతరాయం కలిగిస్తున్నారని, ఇది తగదని ఆయన ఆరోపించారు. సభ కార్యకలాపాలకు ఒక అడ్డు తగలడం పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమని కూడా ఓం బిర్లా అన్నారు.
1: प्रश्नकाल के बाद इस चर्चा में भाग लीजिए. आप माननीय सदस्यों के हक को नहीं मार सकते, ये तरीका उचित नहीं है. आप अगर सदन को व्यवधान करना चाहते हैं, नियोजित तरीके से गतिरोध पैदा करना चाहते हैं, ये संसदीय परंपराओं के अनुरूप नहीं है. सदन की कार्रवाई आज 12 बजे तक के लिए स्थगित की जाती है.
0: गंदरगोल कौन सगड़ों सभापति सभा मध्यान 12

0: గంటల వరకు వాయిదా వేశారు. ఇదే అంశంపై రాజ్యసభ కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సభ సమావేశమైనప్పుడు పలువురు కేంద్ర మంత్రులు సభ సమక్షంలో తమ పత్రాలను ఉంచారు. బొగ్గు గనులు ఉక్కుపై సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదికను సభకు సమర్పించారు. ఆ తర్వాత చైర్మన్ సిపి రాధాకృష్ణన్ 0 అవర్ చేపట్టారు. ఢిల్లీలోని సిపిఐఎం ప్రధాన కార్యాలయంలోకి ఢిల్లీ పోలీసులు ప్రవేశించి జేఎన్యు విద్యార్థి సంఘం మాజీ అధ్యకుడు ఐసి ఘోష్పై చర్యలు తీసుకోవడాన్ని సిపిఐఎం ఎంపీ జాన్ బ్రిటస్ లేవనెత్తారు. ఈ అంశానికి సమాధానమిస్తూ సభలో సభానాయకుడు జేపీ నడ్డా, ఇది సాధారణ శాంతి భద్రతల సమస్య అని, ఏ విద్యార్థి అయినా అటువంటి కార్యకలాపాలకు పాల్పడి చేతిలోకి చట్టాన్ని తీసుకుంటే పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఎమర్జెన్సీ సమయంలో తాను కూడా క్లాస్ రూమ్ నుంచి అరెస్ట్ అయ్యానని జేపీ నడ్డా తెలియజేశారు. అయినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు తమ డిమాండ్లను వినిపిస్తూ ఆందోళన కొనసాగించడంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. 2026 పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు బిల్లులోని నిబంధనలపై మాట్లాడకుండా సంబంధం లేని రాజకీయ అంశాలను లేవనెత్తారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు విమర్శించారు. విద్యార్థుల ఆందోళన డిమాండ్ల మేరకే ఈ సవరణ తీసుకొచ్చామని ఆయన చెప్పారు. ఈ బిల్లును తీసుకొచ్చేందుకు ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయం పరీక్షా వ్యవస్థపై విద్యార్థుల నమ్మకాన్ని బలోపేతం చేస్తుందని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.
1: आज हम उम्मीद करते हैं राहुल गांधी जी और बाकी लोग बिल पे बोले, इतना महत्वपूर्ण बिल पे चर्चा हो रहे हैं और वो इधर उधर का बात करके भटकाने के लिए और राजनीतिकरण करके वो ध्यान भटकाना चाहते हैं। इतना अच्छा बिल लाया है और एग्जामिनेशन को लेकर के कोई और सजेशन है तो सजेशन दे सकते हैं कांग्रेस पार्टी, इतना महत्वपूर्ण बिल है और बिल पे नहीं बोलते हैं, ये ठीक बात नहीं है।
0: హోర్ముజ్ జలసంధిలో ఇటీవల అనేక నౌకలపై జరిగిన దాడిని మన దేశం తీవ్రంగా ఖండించింది. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలు పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం వెంటనే నిలిచిపోవాలని స్పష్టం చేసింది. యునైటెడ్ నేషన్స్లో భారత్ శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో కొనసాగుతున్న సంఘర్షణకు తాత్కాలిక విరామం తర్వాత ఆందోళనకరమైన స్థాయిలో మళ్లీ దాడులు ప్రారంభమయ్యాయని, పరస్పర దాడులు పెరిగాయని చెప్పారు. ఈ నెల రోజుల్లో హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న జీఎఫ్ఎస్ గెలాక్సీ, ఎంటీ అల్బహియా, ఎంటీ మొంబాసా వంటి పలు నౌకలపై జరిగిన దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ జలమార్గాల గుండా స్వేచ్ఛగా ఎలాంటి ఆటంకాలు లేకుండా నౌకాయానం వాణిజ్యం సాగేలాగా దేశాలని చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యదర్శులతో 2వ ఉన్నత స్థాయి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న అధ్యక్షత వహించారు. ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక, సాంకేతిక రంగాలకు సంబంధించిన మంత్రిత్వ శాఖలు, విభాగాల భవిష్య కార్యాచరణను ఆయన సమీక్షించారు. వికసిత్ భారత్ లక్ష్యాల సాధనను వేగవంతం చేయడంపై మంత్రిత్వ శాఖలు, విభాగాల మధ్య సమన్వయం పెంచడం, అధికారులందరూ ఒకే ఉమ్మడి లక్ష్యంతో పనిచేయడం ముఖ్యమని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. విభాగాలు పరస్పర సమన్వయంతో కలిసి పనిచేసి సమగ్ర ఫలితాలు సాధించేందుకు అడ్డంకులు తొలగించాలని ఆయన చెప్పారు. సాంకేతికత పెరుగుతున్న వినియోగంతో పాటు సైబర్ సెక్యూరిటీపై దృష్టి పెట్టాలని, కొత్తగా ఎదురవుతున్న సైబర్ ప్రమాదాలపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రధానమంత్రి సూచించారు. సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలో యువ ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని, ఇదొక దేశవ్యాప్త ఉద్యమంగా పెరగాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయ సంస్కృతిలో గురువులు జ్ఞానాన్ని, విలువలను, సత్ప్రవర్తనను బోధించే మార్గదర్శక దీపాల వంటి వారని ఆయన పేర్కొన్నారు. గురువులు కేవలం విద్యను అందించడమే కాకుండా సత్యం, కర్తవ్యం, సేవా మార్గంలో నడిచేలాగా ప్రజలను ప్రేరేపిస్తారన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వ్యక్తులు మెరుగైన మానవులుగా ఎదిగేందుకు మార్గనిర్దేశం చేసే ప్రతి ఒక్కరూ గురువులతో సమానమైన గౌరవానికి అర్హులని రాధాకృష్ణన్ చెప్పారు. గురు పౌర్ణమి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. గురువు కేవలం జ్ఞానం అందించడమే కాకుండా శిష్యుల్లో సానుకూల శక్తిని నింపుతూ గొప్ప ఆలోచనలతో, సత్ప్రవర్తనతో వారిని తీర్చిదిద్దుతారని మోదీ పేర్కొన్నారు.

గురు పౌర్ణమి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు ప్రపంచ పెద్ద పులుల దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వన్యప్రాణి ప్రేమికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచ పులుల సంఖ్యలో 70% భారత్ ఇప్పుడు ఆవాసంగా ఉందని మోదీ పేర్కొన్నారు. ప్రకృతితో మమేమక్కమై జీవించే దేశంలో శతాబ్దాల నాటి సంస్కృతి నుంచి భారత దేశ పులుల సంరక్షణ ప్రయత్నాలు ప్రేరణ పొందాయని, ప్రజల సమిష్టి సంకల్పంతో అవి బలపడ్డాయని ప్రధానమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. పెద్ద పులుల సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న అటవీ సిబ్బంది, శాస్త్రవేత్తలు, సంరక్షకులను ఆయన అభినందించారు. నాణ్యత లేని వంటనూనెలు ఉపయోగించడం, ఆహార నాణ్యత సరిగా లేకపోవడం వంటి పలు నిబంధనల ఉల్లంఘన కారణంగా ఢిల్లీకి చెందిన ఒక ప్రైవేట్ హోటల్ లైసెన్స్ను భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ ఎఫ్ఎస్ఎస్ఈఐ రద్దు చేసింది. ప్రజా ఆరోగ్య హితాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ లైసెన్స్ను తక్షణమే 15 రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ఆహార భద్రతా నియంత్రణ సంస్థ సోషల్ మీడియాలో తెలియజేసింది. తప్పును సరిదిద్దుకుని అన్ని నిబంధనలు పాటించేందుకు హోటల్కు 15 రోజుల గడువును కూడా మంజూరు చేశారు. కామన్వెల్త్ క్రీడల్లో ఏషియన్ గేమ్స్ కాంస్య పతక విజేత గుల్వీర్ సింగ్ పురుషుల 10,000 మీటర్ల విభాగంలో చారిత్రాత్మకంగా రజత పతకాన్ని సాధించారు. ఈ ఈవెంట్లో పోడియం ఫినిష్ సాధించిన తొలి భారతీయుడిగా ఆయన రికార్డు సృష్టించారు. పురుషుల 55 కేజీల బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్స్లో మన దేశానికి చెందిన జదుమణి సింగ్ దేశానికి కనీసం కాంస్య పతకం వచ్చే విధంగా విజయం సాధించారు. మహిళల 69 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో హర్జీందర్ కౌర్ కూడా రజత పతకం సాధించి దేశ పతకాల పట్టికకు మరో పతకాన్ని చేర్చారు. ఇప్పటి వరకు 1 స్వర్ణం, 5 రజతాలు, 1 కాంస్య పతకంతో భారత్ పాయింట్ల పట్టికలో నిలిచింది. విశేషాలు మరొకసారి. నీట్ అంశంపై విద్యార్థుల నిరసన సమయంలో పోలీస్ చర్య అంశంపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈ ఉదయం వాయిదా పడ్డాయి. సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలో యువావిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో 10,000 మీటర్ల పోటీలో ఏషియన్ గేమ్స్ విజేత గుల్వీర్ సింగ్ వెండి పతకం గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం వివి స్టూడియోలో సమయం 12:40 దాటింది. స్టే ట్యూన్డ్ ఫర్ ఈట్ ఫిట్.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455 ಕು ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: వెల్కమ్ టు ఈట్ ఫిట్ విత్ మీ ఆర్జే లక్ష్మి. ముందు పాట వినిపిస్తాను, ఆ తర్వాత చెప్పుకుందాం ఈట్ ఫిట్ కబుర్లు. ఓకేనా? స్టే ట్యూన్డ్.

0: చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కు కాల్ చేయండి.
1: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. ఏజ్ పెరిగే కొద్దీ హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. మరి ఏం చేయాలి? ఇదంతా నేచురల్ అని అనుకోకండి. కొన్ని పదార్థాలని మన డైలీ ఫుడ్లో భాగంగా చేసుకుంటే వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆరోగ్య సమస్యల్ని అలా దూరంగా ఉంచవచ్చు అన్నమాట. ఈ మాట అనేది నిపుణులు. మరి అవేంటో చెప్తాను ఈ పాట తర్వాత. స్టే ట్యూన్ టు ఈట్ ఫిట్.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి ఏజ్తో వచ్చే హెల్త్ ఇష్యూస్ ని ఎలా మనం తగ్గించుకోవచ్చు, వాటిని అలా దూరంగా ఉంచేయచ్చు అంటే కొన్ని ఆహార పదార్థాలని మన డైలీ ఫుడ్ లో భాగంగా చేసుకుంటే అది పాజిబుల్ అని చెప్తున్నారు నిపుణులు. మరి అవేంటో మీకు చెప్తానన్నాను కదా ఇందాక. వాటిలో ఫస్ట్ వచ్చేది చిరుధాన్యాలు, నియాసిన్.

రైబోఫ్లేవిన్, విటమిన్ ఈ వంటి పోషకాలు చిరుధాన్యాల్లో ఎక్కువగా ఉంటాయట. అంతేకాదు వెయిట్ లాస్కి హెల్ప్ చేసే ఫైబర్తో పాటు ఆరోగ్యకరమైన ఫ్యాట్స్, ప్రోటీన్స్ కూడా వీటిలో ఉంటాయట. సో ఆలస్యం చేయకుండా చిరుధాన్యాలు కూడా మీ డైలీ ఫుడ్లో భాగంగా ఉండేలా చూసుకుంటే బెటర్. ఇక నెక్స్ట్ ఫుడ్ ఐటెం వచ్చేసి క్యారెట్. విటమిన్ ఏ పుష్కలంగా దొరికే క్యారెట్లు చర్మాన్ని మృదువుగా మార్చి బ్లాక్ స్పాట్స్, మొటిమలు, రింకిల్స్ లాంటి సమస్యలను తగ్గిస్తాయంటారు పోషకాహార నిపుణులు. మరి ఇంతకు మించిన బ్యూటీ ఏముంటాయి చెప్పండి? అంటే మనకి మార్కెట్లో దొరికే ఆర్టిఫిషియల్ కెమికల్స్ వాటికంటే కూడా మనకి సహజ సిద్ధంగా ప్రకృతిలో దొరికే కూరగాయలు, ఇవన్నీ కూడా మనం డైలీ ఫుడ్లో భాగం చేసుకున్నాం అనుకోండి, ఎంచక్క ఆరోగ్యంగా అందంగా మెరిసిపోవచ్చు. ఇంకా ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ మీకు చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి వన.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం ఈట్ ఫిట్ టైం. మరి ఏజ్తో పాటు వచ్చే హెల్త్ ఇష్యూస్ని తగ్గించుకోవడానికి కొన్ని ఆహార పదార్థాలని మనం డైలీ ఫుడ్లో భాగంగా చేసుకోవాలి. వాటిలో కొన్ని మీతో షేర్ చేసుకుంటున్నారు. ఇక నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి యాపిల్. అసలు ఇది మనం చెప్పక్కర్లేదు, చిన్నప్పటి నుంచి వినేదే రోజుకొక యాపిల్ తీసుకుంటే డాక్టర్ని దూరంగా ఉంచవచ్చు అనేది. సో అంత హెల్దీ అనమాట. మరి అన్ని సీజన్లలో దొరికే సూపర్ ఫుడ్ ఇది. ఇందులో సి విటమిన్, బి విటమిన్, కే విటమిన్లు ఉండి ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా ఇమ్యూనిటీ సిస్టమ్ను బలోపేతం చేస్తాయట. మరి ఒక యాపిల్ తీసుకొని తింటే బెటర్ కదా, చాలా రోగాల్ని మనం దూరం చేసుకోవచ్చు. ఇంకా నేను ఫుడ్ ఐటమ్స్ చెప్తాను, వింటూ ఉండండి,

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి ఏస్తో వచ్చే హెల్త్ ఇష్యూస్ ని దూరం చేసుకోవడానికి కొన్ని ఆహార పదార్థాలని మన డైలీ రొటీన్ లో భాగంగా చేసుకుంటే చాలా బెటర్ అని చెప్తున్నారు నిపుణులు. అవేంటో మీతో షేర్ చేసుకుంటున్నారు. మరి నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి పెరుగు. ప్రోబయాటిక్స్ పుష్కలంగా ఉండి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి దోహదం చేస్తాయని చెప్తున్నారు నిపుణులు. సో అందుకే మన పెద్దవాళ్ళు మన భోజనంలో అంటే పర్టికులర్గా సౌత్ ఇండియన్ భోజనంలో అయితే పెరుగు కంపల్సరీ. ఎన్ని రకాల కూరలున్నా విందు భోజనాలున్నా కొంచెం పెరుగన్న తింటేనే అదేదో కంప్లీట్ అన్నట్టుగా ఫీల్ అవుతాం అనమాట. సో అంత దూరపు ఆలోచన అయితే పెద్దవాళ్ళకి పెరుగుని మన ఆహారంలో భాగంగా చేయడంలో. ఇక నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి చేపలు. యాక్చువల్గా నాన్ వెజ్ తినే వాళ్ళకైతే ఈ చేపలు ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండి ఇమ్యూనిటీ శక్తిని పెంచడమే కాకుండా ఎన్నో ఆరోగ్య సమస్యల్ని దూరం చేస్తుంది అనేది నిపుణుల మాట. సో ఇవన్నీ కూడా మనకి అందుబాటులో మార్కెట్లో దొరికే ఆహార పదార్థాలే. డైలీ ఫుడ్లో తీసుకున్నాం అనుకోండి ఫిట్గా హెల్దీగా హ్యాపీగా ఉంటారు. హెల్త్ ఈజ్ వెల్త్ అని ఊరికే అన్నారా మన వాళ్ళు, ఫాలో అయిపోవాలంతే. ఏమంటారు?

0: అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు.
1: సమయం 1:10 కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 1:20 షో టైంతో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఢిల్లీలో ఈ ఉదయం ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ పీసీసీ సమన్వయ కమిటీ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి నేపథ్యంలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. తెలంగాణ ఉద్యమాలు ఎమర్జెన్సీ కాలంలో కాంగ్రెస్ వైఖరిని గుర్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. అత్యాధునిక సాంకేతిక పరిశ్రమలు, స్టార్టప్ల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈరోజు రాష్ట్రంలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 13 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ అయ్యాయి. ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతిలో గురువుకు అత్యున్నత స్థానం ఉందని పేర్కొన్నారు. జ్ఞానంతో పాటు విలువలు, సద్గుణాలు బోధించే గురువుల సేవలు అమూల్యమని కొనియాడారు. విలువలతో కూడిన భావితరాలను తీర్చిదిద్దేందుకు గురువులకు అభినందనలు తెలియజేస్తూ గురువుల పట్ల కృతజ్ఞత, వినయం, అభ్యాసాన్ని అలవర్చుకోవాలని గవర్నర్ పిలుపునిచ్చారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ఇందిరాభవన్లో ఈ ఉదయం టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, సీతక్క, పొన్నం ప్రభాకర్, ఎంపీ వంశీచంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత కార్యక్రమాలు, త్వరలో రానున్న ఎన్నికలకు పార్టీ బలోపేతం వంటి కీలక అంశాలపై నేతలు విస్తృతంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జీ ఘటనపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తప్పుబట్టారు. తెలంగాణ తొలి మలి దశ ఉద్యమాల్లో విద్యార్థులపై జరిగిన ఘటనలను గుర్తు చేస్తూ అప్పట్లో కాంగ్రెస్ వైఖరిపై ప్రశ్నలు సంధించారు. ఎమర్జెన్సీ కాలంలో విద్యార్థులు, ప్రజాస్వామ్య పరిరక్షకులపై కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును కూడా ప్రస్తావించారు. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ విద్యార్థుల పట్ల అనుసరించిన వైఖరిని ప్రజలు మర్చిపోలేదని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

ప్రజలకు పూర్తి అవగాహన కల్పిస్తూ ప్రతి గ్రామంలో గ్రామసభలు నిర్వహించాలని సూచించారు. అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం ర్యాలీ నగరంలో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి ప్రవాస తెలంగాణీయులతో సమావేశమయ్యారు. తెలంగాణ అభివృద్దిలో ప్రవాస భారతీయుల పాత్రపై చర్చించారు. ప్రపంచంలో ఎక్కడున్నా మాతృభూమిని మరవద్దని, రాష్ట ప్రగతిలో భాగస్వాములు కావాలని గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ప్రజల ముఖాముఖి కార్యక్రమం కొనసాగుతోంది. ఈ వేదిక ద్వారా మంత్రి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుంటున్నారు. వాటిని తక్షణమే పరిష్కరించాలని అక్కడే ఉన్న అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. గురు పౌర్ణమి సందర్భంగా దిల్సుఖ్ నగర్లోని శ్రీ సాయిబాబా ఆలయంలో బీజేపీ రాష్ట అధ్యకులు రామచందర్రావు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బాబాను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ, గురుదేవుని దివ్య కృప మనందరి జీవితాలను జ్ఞానం, వినయం, కరుణతో ప్రకాశింపజేయాలని ఆకాంక్షించారు. జగిత్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ధర్మపురి రహదారిలో ఆకుసాయిపల్లి సమీపంలోని లోలెవెల్ వంతెనపై వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నాగారం అక్షయపల్లి రహదారిపైన వరద నీరు చేరడంతో వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించారు. నిర్మల్ జిల్లాలో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో చెరువులకు భారీగా వరద నీరు చేరింది. పలుచోట్ల రహదారులు దెబ్బతిని రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా సూచించారు. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో సగటున 26.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. లోలెవెల్ కల్వర్టులు, వంతెనల వద్ద రాకపోకలను జిల్లా యంత్రాంగం నిలిపివేసింది. ఆసిఫాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో సగటున 41.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహారాష్టలో భారీ వర్షాలతో ప్రాణహిత నదికి వరద పెరుగుతుండటంతో జిల్లా కలెక్టర్ కె హరిత అధికారులను అప్రమత్తం చేశారు. గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు మంచిర్యాల జిల్లాలోని పలు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెన్నూర్, కోటపల్లి, జైపూర్, తాండూర్, జన్నారం మండలాల్లో పలు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కరీంనగర్ జిల్లాలో ఈ ఉదయం వరకు 640.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరంగల్ జిల్లాలో నిన్నటి నుంచి సగటున 30.9 మిల్లీమీటర్ల వర్షపాతం, హనుమకొండ జిల్లాలో సగటున 31.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆల్మట్టి, నారాయణపూర్ రిజర్వాయర్ల నుంచి వస్తున్న వరద జలాలను వృధా కాకుండా జూరాల, నెట్టెంపాడు, భీమా రిజర్వాయర్లలో నిల్వ చేసి చెరువులు, కుంటలు నింపేలా చర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తులో నీటి కొరత తలెత్తే అవకాశం ఉన్నందున ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మంచిర్యాల జిల్లాలో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి డివిజన్ల పరిధిలోని గనుల్లో భారీగా నీరు నిల్వ ఉండడంతో యంత్రాల కార్యకలాపాలు స్తంభించాయి. దీంతో సుమారు 32,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి, 1.80 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డన్ వెలికితీతకు అంతరాయం ఏర్పడింది. వర్షాలు తగ్గిన తర్వాత నీటిని తొలగించి దశల వారీగా ఉత్పత్తిని పునఃప్రారంభిస్తామని సింగరేణి అధికారులు తెలిపారు. ఈరోజు ఆదిలాబాద్, హన్మకొండతో సహా 11 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరితో సహా 13 జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని యెల్లో అలర్ట్ జారీ చేసింది. వ్యాస పౌర్ణమి సందర్భంగా జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని రాష్ట మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా వరంగల్లోని భద్రకాళి ఆలయంలో శాకాంబరీ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 150 క్వింటాళ్ల కూరగాయలు, పళ్లతో
భద్ర

భద్రకాళి అమ్మవారిని శాకంబరి మాతగా అలంకరించారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో దమ్మక్క శోభయాత్రను వైభవంగా నిర్వహించారు. భద్రాద్రి రాముడికి తొలి పూజలు చేసిన గిరిజన మహిళ దమ్మక్కను స్మరిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దమ్మక్క చిత్రపటంతో ఆలయ గిరి ప్రదక్షిణలు చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కొనుగోలులో అక్రమాల వ్యవహారంలో పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ నరసింహారెడ్డిని ఆ శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఢిల్లీలో ఈ ఉదయం ఏఐసీసీ రాష్ట ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ పీసీసీ సమన్వయ కమిటీ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జీ నేపథ్యంలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. తెలంగాణ ఉద్యమాలు ఎమర్జెన్సీ కాలంలో కాంగ్రెస్ వైఖరిని గుర్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. అత్యాధునిక సాంకేతిక పరిశ్రమలు స్టార్టప్ల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈరోజు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బీబీ స్టూడియోలో టైం 1:21 దాటింది. వెల్కమ్ టు షో టైం విత్ మీ ఆర్జే లక్ష్మి. మరొక పాట విందాం ముందు, ఆ తర్వాత స్టార్ట్ చేద్దాం షో టైంని. స్టే ట్యూన్డ్.

ఇద్దరూ ఇద్దరే సినిమా నుంచి సిరివెన్నెల గారి కలం నుంచి జాలవరిన ఒక ఆణిమత్యం లాంటి పాట వినేశాం. ఎన్నిసార్లు విన్నాయి కదా, హార్ట్ టచింగ్గానే ఉంటుంది ఈ పాట కదా. ఎంత చక్కగా ఆవిష్కరించారో తండ్రి కొడుకుల అనుబంధాన్ని. యాక్చువల్గా ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే తండ్రి ఫస్ట్ హీరో, గురువు. తండ్రిని చూస్తేనే పెరుగుతారు. అండ్ అంతేకాదు, క్లాస్ రూమ్లో పాటలు చెప్పే టీచర్స్ మాత్రమే కాదు, మన మంచికి అభివృద్ధికి తోడ్పడే ప్రతి ఒక్కరూ కూడా గురువులే కదా. కృతజ్ఞత తెలియజేసుకోవాల్సిందే. అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM షో టైం, టైం విత్ మీ ఆర్జే లక్ష్మి. తరాలు మారిన కొన్ని అస్సలు మారు కదా. ఆవకాయ, మామిడి పండ్లు, ఇరానీ చాయ్, హైదరాబాద్ దమ్ బిర్యానీ, వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే మీ నేస్తాం. ఎంత బిజీగా ఉన్నా సరే అందరూ వింటూ ఉంటారని మాకు తెలుసు అనుకోండి. మరి నేను రెడీ క్వశ్చన్స్తో, మీరు రెడీనా మొబైల్స్తో, ఇక మొదలెడదామా షో టైంని. అడిగేస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్. మొన్ననే అయిపోయింది ఫిఫా వరల్డ్ కప్, సో దానికి సంబంధించి క్వశ్చన్ అడుగుతున్నాను. ఫిఫా వరల్డ్ కప్లో అత్యధిక గోల్స్ కొట్టిన ప్లేయర్కు ఇచ్చే అవార్డు ఏంటి? మరోసారి వినండి, ఫిఫా వరల్డ్ కప్లో అత్యధిక గోల్స్ కొట్టిన ప్లేయర్కు ఇచ్చే అవార్డు ఏంటి? ఆలోచించండి. ఆన్సర్స్ రైకర్ వెంటనే వాట్సాప్ 2 04023 24 08 52. అండ్ ఇప్పుడు మీకోసం ఓ ఎవర్ గ్రీన్ మెలోడీ ఆన్ ద వే.

ముందడుగు సినిమా నుంచి ఒక హాల్ టైమ్ హిట్ సాంగ్ వినేశాం. అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM షో టైమ్ టైమ్. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, ఫిఫా వరల్డ్ కప్లో అత్యధిక గోల్స్ కొట్టిన ప్లేయర్కి ఇచ్చే అవార్డు ఏంటి అని. మామూలుగా వీళ్ళ మన వాళ్ళ ఆన్సర్ నిజంగా చాలా వచ్చినాయి. మరి వాళ్ళ పేర్లు చదివేస్తున్నాను, వీలైనంత వరకు అందరి పేర్లు చదవడానికి ట్రై చేస్తున్నాను. ఎంఎస్ఆర్సీ మూర్తి, ఆర్కే రాకేష్, ఫరీద్, చేర్ల వెంకటేష్, సుగుణ, పోలేపల్లి శ్రీనివాస్, భోగ మార్కండేయ, అనిత, బాలకృష్ణ, బ్రహ్మయ్య, దస్తగిరి, మహమ్మద్ జైనుద్దీన్, పంతాడు శ్రీనివాసరావు, సావిత్రి, ప్రేమ్నాథ్, కళావతి, శ్రీపతి బాబు, ఆడప్ సంతోష్ కుమార్, చంద్రమోహన్, శోభారాణి అండ్ ఇంకా చోడవరపు నాగేశ్వరరావు, వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ కృష్ణకుమారి. వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ గోల్డెన్ బూట్. ఎస్, ఎక్కువ గోల్స్ కొట్టిన ఆటగాడికి ఇచ్చే అవార్డు గోల్డెన్ బూట్ అనమాట. యాక్చువల్గా ఈసారి ఈ అవార్డు ఫ్రాన్స్ టీమ్ కెప్టెన్ ఎంబెపాకు దక్కిందనమాట. ఎన్ని గోల్స్ కొట్టారంటే 10 గోల్స్ 4 అసిస్ట్లతో ఈసారి అగ్రస్థానంలో నిలిచాడు ఎంబెపా. సో ఆ తర్వాత అర్జెంటీనా స్టార్ మెస్సీ కూడా ఉన్నాడు. అండ్ ఇంకో విశేషం ఏమిటంటే 2022లో గోల్డెన్ బూట్ అవార్డు దక్కించుకున్న ఎంబెపే మళ్ళీ సెకండ్ టైం కూడా అదే అవార్డు తీసుకోవడం ఒక విశేషంగానే చెప్పుకోవాలి. సో ఇదన్నమాట గోల్డెన్ బూట్ గురించిన ఒక ఇన్ఫర్మేషన్. మరి రైటర్స్ని పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం ఒక పాట వినిపిస్తున్నాను, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్.

మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ్ భారతి 102.8 ఎఫ్ఎం. మరిక చక్కగా పాట వినేశారు. నెక్స్ట్ క్వశ్చన్కి రెడీనా? అడిగేస్తున్నాను. ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ అవార్డు అందుకున్న ఈ దిగ్గజ తెలుగు కవులు ఎవరు? మరోసారి వినండి. ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ అవార్డు అందుకున్న దిగ్గజ తెలుగు కవులు ఎవరు? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అయిన వెంటనే వాట్సాప్ 0402324 0852. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను మరో ఆల్ టైమ్ సూపర్ హిట్ సాంగ్. ఎంజాయ్ దిస్.

0: పదము చేర్చి పాట కూర్చలేదా
1: సభాష్
0: దనిని.

వివేకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు

0: సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం షో టైం టైం. మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, జ్ఞానపీఠ అవార్డు గెలుచుకున్న పురస్కారం గెలుచుకున్న దిగ్గజ తెలుగు కవులు ఎవరు అని. చాలామంది ఒక ఆన్సరే పంపించారు, అంటే మార్నింగ్ ప్రోగ్రామ్ విన్నారు కాబట్టి ఈజీగా పంపించేశారు. నేను అడిగింది మాత్రం ఇద్దరు దిగ్గజ కవులు ఎవరు, తెలుగు కవులు ఎవరు అని. సో అలా ఆన్సర్ పంపించిన వాళ్ళ పేర్లు మాత్రమే చదివేస్తున్నాను. కాచిరాజు, శ్రీరామ్ నరేందర్, వెంకట నర్సయ్య, పానుగంటి రవిగౌడ్, పొల్లపల్లి శ్రీనివాస్, మహమ్మద్ జైనుద్దీన్, రావూరి భరద్వాజ, కృష్ణకుమారి, మురహరి యశోద, మధుకర్, బ్రహ్మయ్య, తిరుమలయ్య, చిలుక నారాయణ, అనసూయ, ఎంఎం శాస్త్రి, సుగంధి, గుండురాజు, వేమూరి భరద్వాజ్, వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ హ్యాండ్ సిరీస్ విశ్వనాథ సత్యనారాయణ గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఈ ఇద్దరు జ్ఞానపీఠ పురస్కారాన్ని గెలుచుకున్న దిగ్గజ తెలుగు కవులు అనమాట. విశ్వనాథ సత్యనారాయణ గారికి 1000 పడుగులకి పురస్కారం లభించింది. ఇక డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి విశ్వంభర అనే కావ్యానికి లభించింది జ్ఞానపీఠ పురస్కారం. సో అరుదుగా లభించిన పురస్కారం అది. సో అందుకని మనం గర్వంగా చెప్పుకునే సందర్భం. మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అన్నప్పుడు మీకోసం వినిపిస్తున్నాను ఓ ఆల్ టైమ్ హిట్ డ్యూట్, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

తలంబ్రలు సినిమా నుంచి ఒక మెస్మరైజింగ్ ఆల్ టైమ్ హిట్ మెలోడీ వినేశాం. నిజంగా పాట వింటుంటే ఎంత హాయిగా ఉంటుందో కదా, అద్భుతమైన పాట. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM షో టైం టైం. మరి నెక్స్ట్ క్వశ్చన్కి టైం కూడా అయింది, అడిగేస్తున్నాను. కళాతపస్వి కె విశ్వనాథ్ సినిమాలంటే మన తెలుగు సినిమాకి ఒక గుర్తింపులాగా అనుకుంటాం. అంటే తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే సినిమాలు తీయడమే కాకుండా కళల పట్ల, అంటే సంగీతం సాహిత్యాల పట్ల తనకున్న మక్కువని ప్రతి సినిమాలో చూపించారు కె విశ్వనాథ్ గారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మనం అన్ని సినిమాలు ఆల్మోస్ట్ అందరూ చూసే ఉంటారు, అందరూ ఇష్టపడే క్లాసిక్స్. సో సినిమాలు చూస్తున్నప్పుడు ఎప్పుడైనా మీకు అనిపించిందా ఒక కామన్ పాయింట్ అన్ని సినిమాల్లో కూడా, ఆలోచించండి. అర్థమైంది నా క్వశ్చన్? సో ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో కళాతపస్వి కె విశ్వనాథ్ గారి సినిమాల్లో ఒక కామన్ పాయింట్ కనిపిస్తుంది మనకి. అంటే ఇప్పుడు మీకు క్లూ లాగా కొన్ని సినిమాల పేరు చెప్తాను మీకు. సిరివెన్నెల, సాగర్ సంగమం, శంకరాభరణం, ఇంకా స్వాతిముత్యం, ఇలాంటి సినిమాలన్నీ కూడా ఒక కామన్ పాయింట్ ఉంటుంది సినిమాలో. ఆలోచించండి. ఆన్సర్స్ లైక్ వెంటనే వాట్సాప్ 2 0402324 0852.

ఆహుతీసులు మరించకు సుప్రీట్ సాంగ్ వినేశాం అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM షో టైం టైం. మరిందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను కళా తపస్వి కె విశ్వనాథ్ గారి సినిమాల్లో, అంటే పర్టికులర్గా కొన్ని సినిమాల పేర్లు కూడా నేను మెన్షన్ చేశాను, సో ఆ సినిమాలు మీకు కామన్గా కనిపించే పాయింట్ ఏంటి అని. చాలామంది పంపించిన ఆన్సర్ విశ్వనాథ్ గారి సినిమాలన్నీ ఎస్ లెటర్తో స్టార్ట్ అవుతాయని. అఫ్ కోర్స్ అది కూడా కరెక్టే, కానీ ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ రిలేటెడ్ కాదు. అండ్ కొంతమంది అయితే కళలు, శాస్త్రీయత, సంప్రదాయాలు ఇవన్నీ కూడా ప్రతిబింబిస్తాయని, అది కూడా కరెక్టే, ఆల్రెడీ నేను చెప్పాను మీకు. సో అది ఆన్సర్ ఎలా అవుతుంది చెప్పండి. ఒక్కరు మాత్రమే రైట్ ఆన్సర్ పంపించారు, ఇద్దరన్నమాట. అదేంటంటే ప్రతి సినిమాలో ఒక విషాదం కలిగిన ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అని. విషాదం అనే మాట మనం తీసేస్తే కంపల్సరీగా ప్రతి సినిమాలో ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు సిరివెన్నెల, సాగర్ సంగమం, శంకరాభరణం, స్వాతిముత్యం, శృతిలయలు ఇవన్నీ కూడా ఫస్ట్ మనకి స్టార్ట్ అయ్యేది ఫ్లాష్ బ్యాక్తో స్టార్ట్ అవుతుంది స్టోరీ. ఆ తర్వాత అంటే ప్రెజెంట్గా ఉండి ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ స్టోరీ, ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతుంది అనమాట. సో ఇప్పుడు చెప్పిన సినిమాలన్నీ కూడా అలాగే ఉంటాయి. సో అదే రైట్ ఆన్సర్. ఇదంతా కూడా తెలుసుకోవాల్సిన అవసరం లేదు, తెలిసి ఉండాల్సిన అవసరం లేదు, కాకపోతే ఎంతవరకు అబ్జర్వ్ చేశారు అనేది కనుక్కోవడానికి అడిగిన క్వశ్చన్ మాత్రమే. మరి పంపించిన వాళ్ళు ఎవరంటే కార్తీకాచార్య ఒకటి అండ్ ఇంకోటి దమ్మోజి వెంకటాచారి, వీళ్ళిద్దరు పంపించారు. వీళ్ళిద్దరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను కళా తపస్వి విశ్వనాథ్ గారి డైరెక్షన్లో వచ్చిన స్వర్ణకమలం సినిమా నుంచి ఈ మెస్మరైజింగ్ సాంగ్.

0: సమయం 2 గంటలు కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే ఇంగ్లీష్లో వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: హాలియా హమలో కి పుర్జోర్ మరమ్మత్ కి హై ఔర్ కహా హై కి బైన్ అల్అక్వామి ఆబి గుజర్గాహోం కి రాస్తే తిజారత్ బహాల్ కి జాని చాహియే. పాకిస్తాన్ కి కబ్జే వాలే జమ్మూ కశ్మీర్ మే పాకిస్తానీ ఫౌజ్ కి వహశియానా కార్రవాయి కి నతీజే

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వివి స్టూడియోలో టైం 2:15 దాటింది. వెల్కమ్ టు శక్తిశీలి విత్ మీ ఆర్జీ లక్ష్మి ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం.

మీరు వింటున్నారు శక్తిశీలి. మనసుంటే మార్గం ఉంటుంది అంటుంటారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దిగాలు పడుతూ కూర్చోకుండా సొల్యూషన్ వెతికితే ఒకరికి కాదు, అలాంటి ప్రాబ్లంను ఎదుర్కొనే ఎంతోమందికి పరిష్కారం చూపించవచ్చు అని నిరూపించారు జ్యోతి భరద్వాజ్. ఎవరీమా, ఏం చేశారు, మాట్లాడుకుందాం ఇవాళ శక్తిశీలి గురించి.

శక్తిశీలి టైం ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. జ్యోతి భరద్వాజ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ముంబైకి చెందిన జ్యోతి భరద్వాజ్ డయాబెటీస్ ఉన్నవాళ్ళకు కూడా చక్కెర లేకుండా రుచిగా తాగగలిగే టీని, అది కూడా రసాయనాలు లేని జీరో షుగర్ అన్స్వీటెండ్ ప్రీమిక్స్ టీ వెరైటీస్ తయారు చేస్తున్నారు. మరి ఇంట్రెస్టింగ్గా ఇన్స్పైరింగ్గా అనిపించే జ్యోతి భరద్వాజ్ సక్సెస్ చెంది విశేషాల కోసం వింటూ ఉంటారుగా శక్తిశీలి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం శక్తిశీలి సమయం. ముంబైకి చెందిన ఆంటర్ప్రెన్యూర్ జ్యోతి భరద్వాజ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా తను ఒక స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేయాలని కానీ లేదంటే ఇలాంటి గోల్ ఏదైనా అచీవ్ చేయాలని కానీ ఎప్పుడు అనుకోలేదు. యాక్చువల్గా తన ప్రాబ్లంకి సొల్యూషన్ వెతకడం స్టార్ట్ చేసింది జ్యోతి భరద్వాజ్. ఆ ప్రాబ్లం ఏంటంటే ఆమె పేరెంట్స్ ఇద్దరు డయాబెటిక్సే. ప్రెగ్నెన్సీ టైంలో తను కూడా డయాబెటిక్ కావడంతో చక్కెర ఉన్న టీ తాగలేక తాగకుండా ఉండలేక చాలా అవస్థపడింది. మరి తర్వాత ఏమైంది చెప్తాను, స్టే ట్యూన్డ్.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి ముంబైకి చెందిన ఆంటర్ప్రెన్యూర్ జ్యోతి భరద్వాజ్ ఇవాళ మన శక్తిశీలి. యాక్చువల్గా వాళ్ళ ఆమె పేరెంట్స్ ఇద్దరు

కూడా డయాబెటిక్స్. తనకు కూడా ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటిక్ కావడంతో చక్కెర ఉన్న టీ తాగలేక, తాగకుండా ఉండలేక చాలా అవస్థపడింది. మరి అప్పుడే డిసైడ్ చేసుకుంది, చక్కెర లేని టీ ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దామని, అంటే అనుకుందనమాట. కానీ దేశంలో ఎక్కడా దొరకలేదు. మరి అప్పుడే తను డిసైడ్ చేసుకుంది. ఏమని చెప్తా ఈ పాట తర్వాత.

శక్తిశీలి టైం ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి ముంబైకి చెందిన ఆంటర్ప్రెన్యూర్ జ్యోతి భరద్వాజ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా డయాబెటిక్స్ కూడా తాగగలిగేలాగా షుగర్ లేని టీ ఆల్టర్నేటివ్స్ ఏమైనా దొరుకుతాయేమో ఇండియాలోని చూసింది, కానీ దొరకలేదు. అప్పుడే డిసైడ్ చేసుకుంది, కానీ అందులో ఆ కార్యాచరణ ఎలా స్టార్ట్ చేయాలో కూడా తనకు తెలియలేదు. కొన్ని రోజులు జపాన్లో ఉంది, అక్కడ స్వీట్ లేని హెర్బల్ టీలు ఎక్కువగా దొరకడం గమనించింది. ఆ ఇన్స్పిరేషన్తో ఇండియాలో కూడా ఇలాంటి హెల్దీ టీలను అందించాలనుకుంది. మరి ఆ ఆలోచనకు ప్రయత్నానికి రూపమే టీ ఫిట్. చెప్పుకుందాం మరిన్ని కబుర్లు. జ్యోతి భరద్వాజ్ సక్సెస్ జర్నీ గురించి వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం.

మీరు వింటున్నారు శక్తిశీలి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. ముంబైకి చెందిన ఆంటర్ప్రెన్యూర్ జ్యోతి భరద్వాజ్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఇక జపాన్లో చూసిన తర్వాత, అక్కడ హెర్బల్ టీలు ఎక్కువగా దొరకడం చూసిన తర్వాత, ఆ ఇన్స్పిరేషన్తోనే ఇండియాలో కూడా ఇలాంటి హెల్దీ టీలను అందించాలనుకుంది. ఆ ప్రయత్నానికి ప్రతిరూపమే టీ ఫిట్ అనే ఒక స్టార్టప్ కంపెనీ. టీ ఫిట్ అయితే స్టార్ట్ చేసింది, కానీ మొదట్లో ఇబ్బంది పడింది జ్యోతి. వ్యాపారం గురించి తెలీదు, మ్యానుఫ్యాక్చరింగ్ అవగాహన లేదు, అయినా వెనుకడుగు వేయలేదు, భయపడలేదు, పట్టుదలతో అన్నీ తెలుసుకుంది. ముడి పదార్థాల ఎంపిక నుంచి ప్రోడక్ట్ రెడీ అయ్యే వరకు అన్నీ నేర్చుకుంది. మరి ఆ తర్వాత ఏమైంది చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మీరు వింటున్నారు శక్తిశీలి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ముంబైకి చెందిన ఆంటర్ప్రెన్యూర్ జ్యోతి భరద్వాజ్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరిక టీ ఫిట్ని స్టార్ట్ చేశారు, వ్యాపారం గురించి ఓనమాలు రావు తెలీదు, అయినా సరే అన్నీ నేర్చుకున్నారు, ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేశారు. జీరో షుగర్, అన్స్వీటెడ్ రసాయనాలు లేని ప్రీమిక్స్ టీ రకాలను మార్కెట్లోకి తీసుకొచ్చారు ఎట్టకేలకు. మరి వీటి తయారీకి 14 రకాల ఆయుర్వేద మూలికలను వాడారు. సరే, మరి ఇదంతా చేశాక టీ నచ్చిందా జనాలకి, సక్సెస్ అయిందా, మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూ ఉండండి.

శక్తిశీలి వింటున్నారు ఆన్ వివిధ్ భారతి 102.8 ఎఫ్ఎం. ముంబైకి చెందిన ఆంటర్ప్రెన్యూర్ జ్యోతి భరద్వాజ్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఎట్టికేళ్లకు కష్టపడింది, టీ ఫిట్

స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేసింది అండ్ ప్రొడక్ట్ని కూడా బయటకు తీసుకొచ్చింది. మరి సక్సెస్ అయిందా అంటే బిజినెస్లో డెడికేషన్, హార్డ్ వర్కింగ్తో పాటు టైమింగ్ కూడా ఇంపార్టెంట్ ఏమో అనిపిస్తుంది. ఆ టైం కూడా కలిసి వచ్చింది జ్యోతికి. అండ్ ఏంటంటే ఎక్స్పెరిమెంటల్ హెర్బల్ టీని కోవిడ్ టైంలో ప్రారంభించడంతో మంచి రెస్పాన్స్ వచ్చింది జనం నుంచి. చాలామంది ఇన్వెస్టర్లు పెట్టుబడులతో వచ్చారు. జ్యోతి బ్రాండ్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. అండ్ మీకు తెలుసా, విదేశాలకు టీ ఫీట్ ఉత్పత్తులు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, కోట్ల వ్యాపారంగా మారింది. అంతేకాదండి, వెల్నెస్ బెవరేజ్ బ్రాండ్గా పేరుని సంపాదించుకుంది. చూసారా, ఒక తనకు వచ్చిన ఒక చిన్న సమస్యని సొల్యూషన్గా వెతికితే అది తనకే కాదు ఎంతోమందికి ఉపయోగపడే విధంగా తయారైందనమాట. సో ఎవరైనా సరే ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ అందరికీ వస్తుంటాయి. ఆ ప్రాబ్లమ్ గురించి ఆలోచించి బాధపడుతూ కూర్చుంటే సొల్యూషన్ ఉండేసరి కదా బాధ మిగులుతుంది. సో ముందుకు వెళ్తే ఇలా సక్సెస్ అవ్వచ్చు, ఎంతోమందికి ఇన్స్పైరింగ్గా కూడా ఉండొచ్చు అనమాట. అండ్ టైం కూడా 2 గంటల 58 నిమిషాలు దాటింది కాబట్టి లక్ష్మికి కూడా సెండ్ ఆఫ్ టైం కూడా వచ్చేసింది అనమాట. సో హ్యావ్ ఎ గ్రేట్ డే ఫ్రెండ్స్, స్టే హెల్దీ, బీ హ్యాపీ ఆల్వేస్ అండ్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి 2. కాకపోతే మీకు ఒక పాట వినిపిస్తాను అండ్ విత్ దిస్ సాంగ్ లక్ష్మి సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.

మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాలు

0: ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం ఆకాశవాణి సమయం 3 గంటలు. స్టే ట్యూన్ టు ముంబై వివిధ భారతి.
1: होता है. आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन. सखी सहेली कार्यक्रम के लिए कीजिए बस थोड़ा सा इंतजार.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్సభ మూజువాణి ఓటు ద్వారా ఆమోదం తెలిపింది. నిన్న ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టగా కాసేపటి క్రితం వరకు చర్చ జరిగింది. ఈ బిల్లు ప్రకారం ప్రశ్నాపత్రాల లీకేజీకి పాల్పడిన కేసుల్లో దోషులకు 5 నుంచి 15 ఏళ్ల జైలు శిక్ష, 1 కోటి రూపాయల వరకు జరిమానా విధించనున్నారు. అటు వందే మాత్రం బిల్లును రాజ్యసభ ఆమోదించింది. లోక్సభలో రాహుల్ గాంధీ అప్రజాస్వామిక భాష వాడారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆరోపించారు. విద్యార్థులపై కాల్పులు జరగలేదని, కేవలం బాష్పవాయువు మాత్రమే ప్రయోగించారని స్పష్టం చేశారు. కాల్పుల ఆదేశాలను మంత్రి ఇవ్వరని, మెజిస్ట్రేట్ ఇస్తారని చెబుతూ, అసలు కాల్పులే జరగనప్పుడు ఆదేశాలు ఇచ్చారనడంలో అర్థం లేదన్నారు. స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు 3 నుంచి 30 వరకు ఆలస్య రుసుము లేకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. 3,000 రూపాయలతో సెప్టెంబర్ 12 వరకు గడువు ఉంది. దరఖాస్తు సవరణకు సెప్టెంబర్ 13 నుంచి 15 వరకు ఎడిట్ ఆప్షన్ ఇస్తారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన నాణ్యత లోపాల వల్లే బ్యారేజీలకు ఈ దుస్థితి పట్టిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కేవలం 2-3 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేయాల్సిన బ్యారేజీలో గత ప్రభుత్వం 10 టీఎంసీల నీటిని ఎందుకు నిల్వ ఉంచిందో సమాధానం చెప్పాలని కేటీఆర్ను డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిల చర్యల వల్ల తెలంగాణకు తలమానికమైన సింగరేణి సంస్థ తన అస్తిత్వాన్ని ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడిందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిని పక్కన పెట్టి ఎలాంటి అనుభవం లేని టీఎస్ జెన్కో చేత వేలంతో బిడ్లు వేయించడం ద్వారా బొగ్గు బ్లాకులను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా పంపిణీ చేయనున్న 1200 ఈ స్కూటర్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. ఈ పథకం కోసం మొత్తం 28,045 దరఖాస్తులు రాగా మండల కమిటీలు, ఆర్టీఏ అధికారులు వీటిని నిశితంగా పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తారు. తీవ్ర వాయుగుండం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 2 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ, ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హన్మకొండ, కరీంనగర్తో సహా 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, హైదరాబాద్తో కలిపి మరో 19 జిల్లాలకు యెల్లో అలర్ట్ ప్రకటించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. యస్, స్టూడియో క్లాక్ల సమయం 5:05:22 దాటేలా ముందుకు వెళ్ళిపోతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వాళ్ళు, ల్యాప్టాప్ స్క్రీన్ వైపు, ఆఫీసులో ఉన్నవాళ్ళు విండో వైపు, వీళ్ళంతా ఒకేలా చూస్తున్నారు. ఎందుకంటే బయట వర్షం పడనా పడవద్దా పడనా వద్దా అంటూ అటు తిట్టుగా దోబూచులు ఆడుతూ ఉందన్నమాట. ఛాన్స్ ఇచ్చామా, దంచి కొడుతుంది.

ఇక చాలు బాస్, కాసేపు వర్క్ పక్కన పెట్టి ఆ వర్షాన్ని చూస్తూ వేడి వేడి చాయ్ తాగుదామని ఆహా మనసేమో కేకలేస్తుంది కదా. ఆ డెడ్లైన్స్, ఆ మీటింగ్స్ కాసేపు పాస్ చేయండి, మీ కప్పులో చాయ్ నింపుకోండి. ఈ వర్షాకాలపు సాయంత్రాన్ని పాటల మాటలతో కలర్ఫుల్గా సెలబ్రేట్ చేయడానికి మీ ఆర్జే సురభి రమేష్ వచ్చేసాడు. మరి ట్రెండింగ్ షో చాయ్తో హాయ్ కప్పుల షోతో వచ్చేసాడు కాబట్టి మంచి మంచి మాటలు, పసందైన పాటలు వింటూ ఈ ఈవినింగ్ని బాగా ఎంజాయ్ చేద్దాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మాలరించి సంపూర్ణ వినోదం. తెలుసుగా, వినోదం అంటే మామూలుగా ఉండదు, అదిరిపోయే పాటలతో ఉంటుంది.

దేవి శ్రీప్రసాద్ కంపోజిషన్లో సుద్దాల అశోక్ తేజ గారు రాసినటువంటి అద్భుతమైనటువంటి పాట, మంగ్లి పాడినటువంటి పాట, రౌడీ బాయ్స్ నుంచి బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడంటూ మస్తు పాట విన్నాం కదా, దిల్ ఖుషి ఉంది కదా. అయితే చాలామంది కూడా మన హైదరాబాద్ సిటీలో ఇప్పుడు బృందావనం లాంటి హైదరాబాద్ సిటీ వర్షాలు పడిందంటే కొంచెం అటు దిటుగా కొంచెం వాటర్తో నిండిపోయే పరిస్థితి కనబడుతూ ఉంటుంది. ఎందుకు అంటే చాలామంది అనుకుంటారు ఆ మెయింటెనెన్స్ బాగాలేదని, కానీ అంతకంటే ముఖ్యంగా బాధ్యతగా లేకపోవడం వల్లనే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేస్తే ఏం జరుగుతుంది, అవన్నీ వెళ్ళి అలా డ్రైనేజీల్లో బ్లాక్ అయిపోతాయి. కాబట్టి ప్లీజ్ వర్షాకాలం

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఎస్, మరి చాయ్తో హాయ్ కబుర్లు షోలో ఫస్ట్ కబుర్ ఏంటో తెలుసా? నో మేకప్, నో ఫిల్టర్, జస్ట్ ప్యూర్ అండ్ అన్ఫిల్టర్డ్ టాలెంట్. స్క్రీన్ పై కనిపించిన ప్రతిసారి కళ్ళల్ని తన వైపే తిప్పుకునేలా చేసే రియల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మన నేచురల్ బ్యూటీ. ఎవరు ఈ పాటలో వినండి, విషయం చెప్తారు.

0: ఇట్ ఇస్ అ లవ్ స్టోరీ మూవీ నుంచి అద్రిపోయే పాట విన్నారు కదా, అర్థమైపోయి ఉంటుంది మన న్యాచురల్ బ్యూటీ ఎవరు అనేది, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరు అనేది. ఎవరు ఇంకెవరు, సాయి పల్లవి. ఎస్, సాయి పల్లవికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్స్ మీకోసం రెడీగా ఉంది, స్టే ట్యూన్డ్.
1: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలోనూ ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే, ఫిదాలో తెలంగాణ భానుమతిగా స్టెప్ లేసిన త్వరలో రాబోయే రామాయణంలో సీతమ్మగా హుందాతనంతో కనిపించబోతున్న సాయి పల్లవి స్క్రీన్ ప్రెజెన్స్ ఆల్వేస్ నెక్స్ట్ లెవెల్ అబ్బా. గ్లామర్ హంగామా కంటే కూడా కేవలం తన అభినయంతోనే సౌత్ నుంచి నార్త్ వరకు ప్రతి ఒక్కరిని మెస్మరైజ్ చేస్తుంది. అంతేకాదు ఇప్పుడు అమ్మోరు సినిమా తరహాలో మరో డివైన్ మైథలాజికల్ రోల్లో బాక్సాఫీస్ని షేర్ చేయడానికి రెడీ అవుతుందని టాక్ వినబడుతుంది. వరుసగా పౌరాణిక పాత్రలతో ఇండియన్ సినిమాపై తనకంటూ ఒక చెరగని ముద్ర వేస్తుందన్నమాట. యాక్టింగ్కే అడ్రస్గా మారిన సాయి పల్లవికి సంబంధించిన మోస్ట్ ఇంట్రెస్టింగ్ సినిమా విశేషాలు ఏమైనా తెలుసుకున్నట్టే, ప్రతిరోజు సాయంత్రం 5 to 6 మీరు ట్యూన్ చేసే ఉంచండి చాయ్తో హాయ్ కబుర్లు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. రైట్, ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది చూర చూర చూర తూ పులే. అంటే ఏంటి ఏంటి ఏంటి మొత్తం పాట వినండి తెలుస్తుంది. పంజా నుంచి మస్తు పాట టైటిల్ ట్రాక్ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను.

0: పులుల గురించి మనం మాట్లాడుకుంటే పురాతన పర్షియన్ భాషలో పదునైన వేగం అని పిలుచుకునే ఈ అడవి సాటిలేని యోధుడు. ఒకప్పుడు లక్షల్లో ఊపిరి పోసుకున్నటువంటి ఈ అందమైన జీవులు ప్రజెంట్ కేవలం 4,000 కంటే తక్కువకే పరిమితమైపోయాట. మరి స్వార్థం కోసం మనుషులు చేసే వేట దీని ఉనికికే ప్రశ్నార్థకంగా మారిందనమాట. వీటిని కాపాడేందుకు డబుల్ టైగర్స్ ఇనిషియేటివ్ ప్రతి ఏటా $350 మిలియన్లతో పహారా కాస్తుంది. కానీ వీటన్నిటికంటే ముఖ్యంగా అసలైన మార్పు మన ఆలోచననే రావాలి కదా. ఈ అంతర్జాతీయ పులుల దినోత్సవం రోజు ఒక మాటను గుర్తు చేసుకుందాం. పులి కేవలం ఒక జంతువు కాదు, మన పర్యావరణపు గుండె చప్పుడు. పులిని కాపాడుకుందాం, ప్రకృతిని గెలిపిద్దాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

శివశంకర్ రాజా మ్యూజిక్ కంపోజిషన్ లో రామజగ శాస్త్రి గారు రాసినటువంటి పాట, యువన్ శంకర్ పాడినటువంటి పాట. పంజాబీ నుంచి ఆదిరిపోయే పాట విన్నారు కదా. మరి పంజాబ్ గురించి చెప్పినప్పుడు ఎస్పెషల్లీ పంజాబ్ దేనికి దానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, గంటకు 40 మైళ్ళ వేగం ఒంటిపై చీకటిని చీల్చే నల్లటి చారలు తను అడుగు పెడితే 1000 చదరపు కిలోమీటర్లు అడవి గజ్జ గజ్జ గజ్జ గజ్జ వణుకుతుంది. తన నీటిలో సైతం మహాయోధుడిలా ఈత కొడితే ప్రవాహాలు కూడా దారి తప్పుతాయి. శాకాహార మాంస జంతువులను అదుపులో ఉంచుతూ సమస్త అడవికి జీవం పోసే ఆ మహత్తర శక్తి, ప్రకృతి ఇచ్చిన అద్భుత సృష్టి ఏంటిదంటే, యాస్, పులి కదా. మరి ఈరోజు అంతర్జాతీయ పులుల దినోత్సవం. అయితే

0: సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు మూవీ నుంచి కార్తీక్ అంజనా స్వామి పాడినటువంటి పాట, అనంత శ్రీరామ్ సాహిత్యం, మీకు జయర్ మ్యూజిక్ కంపోజిషన్లో మస్తు పాట విన్నారు. మరి వర్షాకి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా చెప్తాను, ఇలా వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎస్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డీఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE. మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డీఐసీ కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే సురభి రమేష్. మనం ఉన్నాం చాయ్తో హాయ్ కబుర్లలో, మస్తు మస్తు కబుర్లు మాట్లాడుకుంటుంటే సమయం 5:29:13 అలా చూపిస్తుంది. ఎనివేస్, ఇప్పుడు మాత్రం ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే చినుకుల సంగీతం, మట్టి సువాసన, ఆహా అసలు వర్షం పడితే ఆ మజా అనేవేరు కదా. మన భూమిని పచ్చగా ఉంచాలన్నా, సమస్త జీవులకు ప్రాణం పోయాలన్నా వర్షమే ముఖ్యం కదా. అందుకే ఈ జూలై 29 మనం జరుపుకుంటున్నాం రైనీ డే, వర్షపు రోజు. ఒక దీని వెనక ఒక భలే కథ ఉంది తెలుసా, ఏంటంటే 1800 చివర్లలో పెన్సిల్వేనియాలోని విలియం అలిస్ అనే ఒక వ్యక్తి ఎవ్రీ ఇయర్ జూలై 29 ఖచ్చితంగా వర్షం పడుతుందని గమనించి రికార్డు చేయడం మొదలుపెట్టారట. అలా స్టార్ట్ అయిన ఈ రెయినీ డే ఇప్పుడు వరల్డ్ వైడ్గా ఫేమస్ అయిపోయింది. మరి ఈరోజు అన్నట్టే ఆయన అన్నట్టుగానే వర్షం పడుతూనే ఉంది. ఇక 2-3 రోజుల నుంచి పడుతుంది, ఈరోజు పొద్దుట నుంచి పడనా వద్దా అంటూ పడుతూనే ఉంది. ఏదేమైనా ఈరోజు మనం ఎలా ఎంజాయ్ చేస్తే బాగుంటుంది అంటే, వర్షం పడుతుంటే అందరు తీసుకుని గొడుగులు పట్టుకొని అలా రోడ్డు మీద వెళ్ళడమో ఇలాంటివి చేయడం కానీ కాకుండా గొడుగును పక్కన పడేసి కాసేపు ఆ చినుకుల్లో తడుస్తూ చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయిన ఆ మజానే వేరే ఉంటుంది. మరి ఇంకొంచెం మీ మజాకి ఇంకొంచెం మజాని యాడ్ చేయడానికి మస్తు పాట వస్తుంది. తప్పకుండా ఈ పాట విన్నారంటే మీ జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతారు. ఇంతకీ ఏం పాట అది, అర్థమైందిగా? అదే అనమాట గీతాంజలి మూవీ నుంచి చిత్రకారు పాడినటువంటి పాట, వేడూరి సుందర రామూర్తి సాహిత్యం, ఇళయరాజా గారి సంగీతం. స్టూడియో ఉండండి.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
2: మీరు వింటున్నారా ఎఫ్ఎం వివిధ భారతి తరతరాల తరగనే ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. నేను తెలుసు కదా మీ ఆర్జే శ్రీ రమేష్. మనమున్నాం చాయ్తో హాయ్ కబుర్లో. మరొక కబురు ఏంటంటే ఎదుటి వాళ్ళని మెప్పించాలి అని అంటే ఎదుటి వాళ్ళని మనల్ని మెచ్చుకోవాలంటే ఏవో పెద్ద పెద్ద విజయాలు సక్సెస్ఫుల్గా రన్ అయ్యేటటువంటి చేయాల్సిన అవసరం లేదు. అంటే కొంతమంది ఎదుటి వాళ్ళని మెప్పించడానికి కొనిస్తుంటారు, గిఫ్ట్లు ఇస్తుంటారు, లేకపోతే వాళ్ళ ముందర ఎస్పెషలీ అబ్బాయిలు అయితే అమ్మాయిలు మెప్పించడానికి సర్కస్ ఫీట్లు అన్నీ కూడా చేస్తూ ఉంటారు. మై డియర్ బ్రదర్స్, ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, అంటే అమ్మాయిలు అనగానే ఇంట్లో చెల్లికి కానివ్వండి, అక్కకు కానివ్వండి, పక్కన ఫ్రెండ్కి కానీ ఎవరినైనా వీళ్ళని మెప్పించాలంటే అలాంటి సర్కస్ ఫీట్లు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. కొన్ని మంచి మాటలు, వాళ్ళకు నచ్చిన మాటలు చెప్తే చాలు, ఈజీగా వాళ్ళు మనల్ని

లే ఒకసారి అబ్జర్వ్ చేశారంట, ఈ అబ్బాయి మంచోడే అని అనుకుంటారు. ఇంతకీ ఎలాంటి మాటలు చెప్తే బాగుంటుంది అంటారు, వాళ్లకు ఇంట్రెస్ట్ పుట్టేటటువంటి ఒక మంచి ఒక విషయం నా దగ్గర ఉంది, అదేంటో చెప్తాను. ఇప్పుడు మాత్రం అస్సది అంటూ మా ఇంటి బంగారం నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్, చిన్మయి శ్రీపాద పుణ్యశిల్వ పాడినటువంటి పాట, రహమాన్ సాహిత్యం, సంతోష్ నారాయణ్ సంగీతంలో వస్తుంది. పాట విన్న తర్వాత ఆ విషయం చెప్తాను.

సద్ది అంటూ వద్రిపోయే పాట మా ఇంటి బంగారం నుంచి విన్నారు కదా. మరి బంగారంలో మాట ఇంకొకటి కూడా ఉంది. ఏంటి అంటే ఎదురు వాళ్ళని మెప్పించాలంటే, మరి ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ళైనా బయట ఆడవాళ్ళని మెప్పించాలంటే వాళ్ళకి నచ్చిన కొన్ని విషయాలని మనం అప్పుడప్పుడు గుర్తు చేస్తే చాలు. ఈరోజు నేను గుర్తు చేయాలనుకుంటున్నాను ఏంటి అంటే, అమ్మాయిలకు చాలా ఇష్టమైన వాటిలో ఒకటి ఉంటుంది, వాళ్ళ బ్యాగులు ఎప్పుడు పెట్టుకుని వాళ్ళ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూడా ఎప్పుడు పెట్టుకుని ఉంటారు, అది లిప్స్టిక్ అండి. లిప్స్టిక్ అమ్మాయిలకు లిప్స్టిక్ అంటే కేవలం ఒక మేకప్ ప్రొడక్ట్ మాత్రమే కాదు బాస్, ఇది ఒక పెద్ద ఎమోషన్. బ్యాగులో నచ్చిన షేడ్ ఉంటే చాలు, ఎంత డల్ డే అయినా సరే జస్ట్ ఒక్క స్ట్రోక్తో కాన్ఫిడెన్స్ పీక్స్కి వెళ్ళిపోతుంది, ఫేస్ అలా తడ తడ తడ మెరిసి వెలిగిపోతూ ఉంటుందన్నమాట. అయితే ఎందుకు ఈరోజు చెప్తున్నానంటే, ఈరోజు హ్యాపీ లిప్స్టిక్ డే అట. ఎస్, ఈ లిప్స్టిక్కి ఎంత హిస్టరీ ఉందో తెలుసా? 5000 ఏళ్ల క్రితమే సుమేరియన్లు రత్నాలను పొడి చేసి పెదవులకు రాసుకునేవారట. మన ఈజిప్ట్ రాణి క్లియోపాత్ర అయితే చీమలు కాక్మైన్తో ఒక సొంత ఫార్ములానే తయారు చేసిందట. ఇలా కొన్ని ఫన్ ఫ్యాక్ట్స్ ఏంటంటే, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డైమండ్ కేస్ లిప్స్టిక్ ధర

తెలుసా, అక్షరాలా అరవై వేల డాలర్లు. ఓ మై గాడ్, రోజు లిప్స్టిక్ వాడేవాళ్ళ తమ లైఫ్ టైంలో తెలియకుండా ఏం చేస్తారో తెలుసా, ఏం చేస్తారో తెలుసా, చెప్తున్నా జాగ్రత్తగా ఉండండి, కేజీల కొద్దీ లిప్స్టిక్ తినేస్తారండి. అది అలాంటి ప్రమాదం కూడా ఉంది. అయితే మై డియర్ లేడీస్ సిస్టర్స్ డియర్ ఫ్రెండ్స్, పెదవులు అన్నం ఎంత ముఖ్యమో ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. నాణ్యమైన కెమికల్స్ లేని బ్రాండ్స్ మాత్రమే వాడండి. రాత్రి పడుకునే ముందే మాత్రం లిప్స్టిక్ను ఖచ్చితంగా రిమూవ్ చేసి మంచి లిప్ బామ్ని అప్లై చేసుకొని పడుకోండి. ఓకేనా? స్టే ట్రెండీ, స్టే కాన్ఫిడెంట్, హ్యాపీ లిప్స్టిక్ డే. రైట్, అందు గురించి అనమాట అప్పటి నుంచి కొంచెం ఒక పాట వేసి వాళ్ళని అలా హోల్డ్ చేశాను. రైట్, ఇప్పుడు మాత్రం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి అదిరిపోయే పాట. ఏం పాట? సుభాషిణి అనిరుద్ధ్ రవిచంద్ర పాడినటువంటి పాట, కృష్ణకాంత్ సాహిత్యం అనిరుద్ధ్ రవిచంద్ర కంపోజిషన్లో వచ్చినటువంటి మస్తు పాట. ఫ్రమ్ కూలు నుంచి స్టే ట్యూన్డ్.

0: 보니까.
1: భద్రం జరభద్రం వాళ్ళంటే ప్రొఫెషనల్ సింగర్స్ కాబట్టి ఎంత హై పిచ్లో పాడినా బాగానే ఉంటుంది, కానీ మీరు కానీ అంత హై పిచ్లో పాడారంటే గుండెకాయ బయటకు వచ్చిన వస్తుంది. జరభద్రం జరభద్రం రైట్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఈ సీజన్లో మనకు జలుబు చేయకుండా వేడి నీళ్లు తాగుతాం, గొడుగులు రెయిన్ కోట్లు వాడతాం, బయట తిండికి దూరంగా ఉంటే ఇలా శరీర ఆరోగ్యం గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం కదా, కానీ రోజంతా మనల్ని మోసే పాదాల సంగతి ఏంటి? ఏంటి ఏంటి ఏంటి? మురికి నీటిలో తడిసే మన కాళ్ళను చాలామంది పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ప్రపంచం ఎటుపోతున్నా సరే కొందరు మాత్రం తగ్గేదే లే అని అంటూ టిప్ టాప్గా రెడీ అయ్యి వెళ్తూ ఉంటారు. టక్ చేసుకొని ఈ రెయినీ సీజన్లో కూడా బిర్రగా ఉన్నా సరే షూస్ వేసుకొని మరీ వెళ్తూ ఉంటారు కొందరు. మరి మురికి నీటిలో నడవడం వల్ల పాదాల్లో దొరద, ఎర్రబట్టం, ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తాయి. కొంచెం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు వేసుకునేటటువంటి చెప్పులు అంటే షూ అవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండేటట్టు, అండ్ మ్యాక్సిమంగా షూని అవాయిడ్ చేస్తే అంటే ఇంపార్టెంట్ వాటికి తప్పకుండా వెళ్ళండి, కానీ అవాయిడ్ చేస్తే మంచిది. ఇక మీరు షూ తప్పకుండా వేసుకోవాలి అన్నప్పుడు మీరు కారు ఇలాంటి వాటిలో వెళ్ళేటప్పుడు అలాంటి దగ్గర మీకు కొంచెం వర్కౌట్ అవుతుంది. ఓకే రైట్, ఇది ఈరోజు చాయ్తో.

ఈ కబుర్లు మస్తు మస్తు కబుర్లు విన్నారు కదా, ఈ కబుర్లతో పాటు ఇక అదిరిపోయే పాట మీకోసం వచ్చేస్తుంది. అరుణ్ కౌండిన్య పాడినటువంటి పాట, త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసినటువంటి పాట, ఎస్ఎస్ తమన్ కంపోజ్ చేసినటువంటి పాట. ఇంతకీ ఏంటా పాట?

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
2: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
2: మీట్ ద స్టార్.
3: వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. స్టడీ క్లక్ల సమయం 5 గంటల 50 నిమిషాలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు, అనంతరం హిందీలో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 6:05.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి విబి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ధ్రువ మూవీ నుంచి పద్మలత పాడినటువంటి పాట యాదగిరి సాహిత్యం హిప్ హాప్ తమిజా సంగీతం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 6:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. సాంకేతికత మానవ సృజనాత్మకతను మరింత పెంపొందించాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైడ్రాపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు చేసిన వ్యాఖ్యలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖండించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన నాణ్యతా లోపాల వల్లే కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈ దుస్థితి ఏర్పడిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. తీవ్ర వాయుగుండం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా రానున్న 2 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రామంతపూర్లోని దూరదర్శన్ కేంద్రాన్ని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతికత మానవ సృజనాత్మకతను మరింత పెంపొందించాలని అన్నారు. దూరదర్శన్లోని సాంకేతిక విభాగాలను ఆయన పరిశీలించారు. దూరదర్శన్ అందిస్తున్న విశ్వసనీయమైన ప్రజాసేవలను ప్రశంసిస్తూ నషాముక్త భారత్ ప్రచారానికి మద్దతుగా ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ ఏక్ పేడ్ మాకే నామ్ పర్యావరణ ఉద్యమంలో భాగంగా మొక్కను నాటారు. హైడ్రాపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు చేసిన వ్యాఖ్యలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తోసిపుచ్చారు. ఎల్నినో ప్రభావం వల్ల ఈ వర్షాకాలం 30% వర్షపాతం లోటు ఏర్పడిందని పేర్కొన్నారు. 6 తడి పంటలు ఆయిల్ పామ్ సాగు చేసేలా గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వం అవగాహన కల్పిస్తోందని అన్నారు. ప్రజల సమస్యలను విని పరిష్కరించేందుకు గాంధీభవన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖాముఖి కార్యక్రమాలను నిర్వహిస్తోందని అన్నారు. జాతీయ గీతం జనగణమనతో పాటు వందే మాతరంకు సమానమైన చట్టబద్దమైన రక్షణ కల్పిస్తూ జాతీయ గౌరవ నిరోధక సవరణ బిల్లు 2026 రాజ్యసభ ఆమోదం తెలిపింది. జాతీయ గీతాన్ని అవమానిస్తే గరిష్టంగా 3 ఏళ్లు జైలు శిక్ష లేదా జరిమానా, కొన్ని సందర్భాల్లో 2 విధించే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ అన్నారు. ఇది భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని, స్వతంత్ర పోరాట ఉద్యమాన్ని గౌరవించడమేనని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం అవకతవకలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావును విమర్శించారు. వారి ప్రభుత్వ హయాంలో జరిగిన నాణ్యతా లోపాల వల్లే బ్యారేజీలకు ఈ దుస్థితి ఏర్పడిందని అన్నారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన, కేవలం 2-3 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేయాల్సిన బ్యారేజీలో గత ప్రభుత్వం 10 టీఎంసీల నీటిని ఎందుకు నిల్వ ఉంచిందని ప్రశ్నించారు. ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా నిపుణుల సాయంతో బ్యారేజ్ మరమ్మతులను త్వరగా పూర్తి చేసి రైతులకు నీరు అందిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన ప్రజాప్రభుత్వం సంక్షేమం, అభివృద్దిలతో ముందుకు సాగుతోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈరోజు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన మంత్రి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజల సంక్షేమమే ప్రభుత్వానికి ముఖ్యమని, పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థుల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. సిద్దిపేటలోని విపంచి కళానిలయంలో సింధు క్యాన్సర్ ఆసుపత్రి భాగస్వామ్యంతో 2 రోజుల ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు. వ్యాధిని ముందుగా గుర్తించవలసిన ఆవశ్యకతను ఆయన తెలియజేశారు. అత్యాధునిక పరీక్షా పరికరాలతో కూడిన మొబైల్ స్క్రీనింగ్ సౌకర్యాన్ని 40 ఏళ్లు పైబడిన మహిళలు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చర్యల వల్ల సింగరేణి సంస్థ తన అస్తిత్వాన్ని, ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడిందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. సింగరేణిని పక్కన పెట్టి ఎలాంటి అనుభవం లేని టీఎస్ జెన్కో చేత వేలంలో బిడ్లు వేయించడం ద్వారా బొగ్గు బ్లాకులను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ప్రభుత్వ భూముల రక్షణ, వాటి వివరాలపై స్పష్టత ముఖ్యమని, ఎలాంటి నిర్లక్ష్యాలకు తావు లేకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. నేడు కాజీపేట మండలం భట్టుపల్లి గ్రామ పరిధిలో గతంలో స్వతంత్ర సమరయోధులు, మాజీ సైనికులకు కేటాయించిన ప్రభుత్వ భూములను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వాతావరణ మార్పులు, తక్కువ వర్షపాతం వంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు పూర్తిగా వరి సాగుపైనే ఆధారపడకుండా 6 తడి పంటలను సాగు చేయాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జాజ్ సూచించారు. జిల్లాలో నిర్వహించిన విత్తనాల మేళాలో ఆయన మాట్లాడుతూ, ఆయిల్ పామ్, పశుగ్రాసాల సాగుకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను గురించి వివరించారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 15 రైతు వేదికలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు 3 రోజుల పాటు విత్తన మేళాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాగ్యలక్ష్మి తెలిపారు. మేళాలో కంది విత్తనాలు అధికంగా అమ్మకాలు జరిగినట్లు ఆమె తెలిపారు. జిల్లాలో మొత్తం 280,000 ఎకరాలకు పైగా సాగుభూమి ఉండగా వాటిలో 1,72,000 ఎకరాల్లో మాత్రమే వరి సాగు చేస్తున్నారని అన్నారు. మిగిలిన 110,000 ఎకరాల్లో కంది, మొక్కజొన్న, పప్పుధాన్యాలు,

నూనె గింజల సాగుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలియజేశారు. రానున్న 36 గంటల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సూచించారు. వరద ముంపు ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించడం, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, విద్యుత్ పునరుద్దరణ వంటి అంశాలపై ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ మాట్లాడుతూ, గిరిజన గ్రామాల ప్రజలు

0: అంశాలపై ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ మాట్లాడుతూ, గిరిజన గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కాచి వడబోసిన నీటినే తాగాలని సూచించారు. వసతి గృహాల్లో విద్యార్థుల భద్రత, ఆరోగ్యంపై వార్డెన్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ భీమా నాయక్, జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా భీమా నాయక్ మాట్లాడుతూ,
1: అంతర్జాతీయ పుల్ల దినోత్సవ కార్యక్రమం సందర్భంగా ఇవాళ సదస్సు నిర్వహించడం జరిగింది. మన యొక్క భద్రాద్రి సర్కిల్ లో రెండు ఎకో టూరిజం సర్కిల్స్ వస్తున్నాయి. ఒకటి ఏదైతే మన గుబ్బల మంగమ్మ, పులిగుండాల, వైల్డ్ లైఫ్ కిన్నెర్స్ అని, ఇక్కడ రెండో సర్క్యూట్ మనము పాకాల్, అదే విధంగా ములుగు జిల్లాలో కొన్ని టూరిజం స్పాట్ కలిపి రెండో సర్కిల్ డెవలప్ చేయడం జరుగుతుంది.
0: జీవ వైవిధ్య సంరక్షణలో భాగంగా పులులు, సింహాల వంటి జంతుజాతాలను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని నల్గొండ జిల్లా అటవీ అధికారి రాజశేఖర్ అన్నారు. ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా నల్గొండ రేంజ్ పరిధిలోని గొల్లగూడ రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్ వద్ద పులుల సంరక్షణ, వన్యప్రాణుల పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ప్రజా అవగాహన బైక్ ర్యాలీని డిఎఫ్ఓ జెండా ఊపి ప్రారంభించారు. వాతావరణం. తీవ్ర వాయుగుండం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ, ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హనుమకొండ, కరీంనగర్తో సహా ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, హైదరాబాద్ సహా మరో 19 జిల్లాలకు యెల్లో అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలియజేసింది. మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ స్కూటర్ల లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా అధికారులను ఆదేశించారు. స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ జిల్లాలో 1200 ఈ స్కూటర్ల పంపిణీకి గాను 28045 ఆన్లైన్ దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. తహసీల్దార్ దళ్ నేతృత్వంలోని మండల కమిటీలు, ఆర్టీఏ అధికారులు దరఖాస్తులను పరిశీలించి లబ్దిదారులను ఎంపిక చేస్తారని అన్నారు. వీరరత్న ఫౌండేషన్, తెలంగాణ సైనిక సంక్షేమ శాఖ సంయుక్తంగా వీరనారీమణులు, వారి కుటుంబాల కోసం మహిళా సాధికారత అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు హైదరాబాద్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 30 లబ్దిదారులు పాల్గొని సంక్షేమ పథకాలను గురించి తెలుసుకున్నారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఉదయం నుంచి నిరంతరాయంగా వర్షం కురియడంతో పలు ప్రాంతాల్లో వాగులు పొంగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జిల్లా కలెక్టర్ కె హరిత, జిల్లా ఎస్పీ నితికా పంత్ వరద ప్రాంతాలను పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 6:20.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, ఇప్పుడు వినండి కొత్త ప్రేమలేఖలు.
3: ఆకాశవాణి కొత్త ప్రేమలేఖలు, రచన పఠనం శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి.

ఓ నా ఫ్రెండు, ఓ ఫ్రెండ్లీ పోలీసు, మిమ్మల్ని ఇలా పలకరించకూడదా? నిరంతరం వృత్తిధర్మంతో నిత్య ప్రజాసేవలో జాగరూకులై ఉంటున్న మిమ్మల్ని ఒకసారి పలకరించాలనిపించింది. నిన్న ఆఫీస్కొస్తుంటే జోరున కురుస్తున్న వర్షంలో ట్రాఫిక్ని సర్దుతూ నువ్వు కనిపించావు. అంతకుముందు జారిపడుతున్న బురదలో పిక్ పాకెటర్ని వెంటాడుతూ కొందరు, తుర్రున పారిపోతున్న ట్రాఫికింగ్ వ్యానుల్ని వేటాడుతూ ఇంకొందరు, దేశంలో అలజడుల్ని సృష్టించాలనుకునే అరాచక శక్తుల్ని అడ్డగిస్తూనో, బాంబుల దాడిలో గాయపడి నెత్తుటి ముద్దై ఎగిరెగిరి పడుతూనో, ఎక్కడో అక్కడ ఏదో ఓ చోట అలజడులు, అశాంతులు, ఆవేశాలు, ఆవేదనలు, ఆరని ఉద్రిక్తల మధ్య కత్తిమీద సాములా కలవరపరిచే సంఘటనల మధ్య జనాల కోసం జీవార్తిని పెంచుతూ మీరున్నారన్న భరోసాతోనే కదా మేము నిశ్చింతగా నిద్రపోతూ ఉంటాం. అయినా మీ పట్ల మా కృతజ్ఞతలు తెలపాలన్న ఉద్దేశంతోనే ఈ కొత్త ప్రేమలేఖని అభిమానంగా మీకు రాస్తున్నాను. మీకు తెలుసా మిత్రమా, పోలీస్ అనే పదం గ్రీకు నుండి పుట్టిందట. పోలీస్ పదానికి అర్థం నగరం అని. అవును, మా చుట్టూ ఓ శత్రు దుర్భేద్యమైన కోటని కడతారు మీరు. బుల్లెట్ ప్రూఫ్ లాంటి భద్రతను మాకివ్వాలని తపన పడతారు మీరు. కొంచెం లోతుగా ఆలోచిస్తే ఈ ప్రపంచంలో మొదటి పోలీసు ఎవరో తెలుసా? నీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ నా దృష్టిలో మాత్రం శ్రీ మహావిష్ణువే తొలి పోలీసు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ మహావిష్ణువు ప్రధాన ఆశయమైతే, ఈ యుగంలో ఈ నేల మీద ధర్మరక్షణ కోసం పాటుపడుతున్న మీరు విష్ణువు అంశలే అవుతారు. మీకు తెలుసు కదా, త్రిమూర్తుల్లో బ్రహ్మ సృష్టికారుడు, శివుడు లయకారుడు, ప్రపంచ స్థితిని గతిని సుస్థితిలో ఉంచేవాడు మహావిష్ణువే కదా. ఆ మహావిష్ణువు ధర్మరక్షణ కోసం యుగానికొక్క అవతారం ఎత్తాడు. ఆ దశావతారాలు మనందరికీ తెలుసు. ఈ కలియుగంలో ఆయన అంశను మీలో నింపి తన కర్తవ్యాన్ని మీ ద్వారా నిర్వహిస్తున్నాడేమో అనిపిస్తుంది. అందుకే సృష్టిలో తొలి పోలీసు మహావిష్ణువు మానసపుత్రులు మీరని నా గట్టి నమ్మకం సుమా. అయినా ఫ్రెండు, దేశ సంరక్షకులుగా సిపాయిలు, సమాజం లోపల సుశిక్షితులైన జనరక్షకులుగా మీరు ఉన్నారన్న ఆలోచనతోనే కదా మేము గుండెల మీద చేతులేసుకొని నిశ్చింతగా బతుకుతుంది. వంటి మీద కాకి డ్రెస్సు, చేతిలో లాఠీ, పెదాల మీద విజిల్, రేడియాన్ని పులుముకున్న చూపులతో ధైర్యంగా మీరు నిలబడితే చాలు, అరాచక శక్తులన్నీ క్షణాల్లో పారిపోతాయి. సామాజిక ఆస్తుల్ని రక్షించటంలో, శాంతి భద్రతల్ని కాపాడటంలో, జనావళి ప్రాణాల్ని పదిలపరచటంలో మీ సేవలు అపారం, మీ త్యాగాలు ఆచరామరం. అవును, మీ పిల్లల కొంటి చేష్టలు, చిలిపి పనులు, వాళ్ళని ఆలనా పాలనా చూడటం, పెద్దవాళ్లతో మసలటం, భార్యతో గడపటం లాంటివి మీకు ఎప్పుడో దొరికే అదృష్ట జ్ఞాపకాలు. నిశ్చింతగా మీ భార్య మీతో చెప్పాలనుకునేవి, మీరు జీవితాంతం మధురంగా దాచుకున్న తీపి అనుభూతుల్ని పంచుకునే క్షణాల్ని కూడా ఇవ్వలేనంత పని ఒత్తిడి మధ్య నలుగుతూ, మిమ్మల్ని చూడాలని తప్పించే మీ తల్లిదండ్రులకు, మీతో మాట్లాడని ఎదురు చూసే మీ రక్త సంబంధికులకు కూడా మీరు సమయం ఇవ్వలేని బాధ్యతల బరువులు, కర్తవ్య దీక్ష, కార్యనిర్వహణల మధ్య నిర్విరామంగా ఎప్పుడూ శరీరాన్ని స్టిఫ్గా మీ కాకి బెల్ట్లాగా నిలబెట్టి ఉండాల్సిన స్థితిలోనే మీరు ఉండడం ఎంత గొప్ప విశేషం. ప్రజల కోసం జీవించటమే కాదు, ప్రజాసేవలో మరణించటం కూడా మీ విధిలో భాగంగా జీవించే వృత్తి ధర్మ పరులు మీరు. సమయపాలన లేని వృత్తిని కర్తవ్యంగా తలకెత్తుకుని, మూడు సింహాల్ని మీ ఒంట్లో ఆవేహింప చేసుకుని, చట్టోల్లంఘన జరగకుండా, శాంతి భద్రతలు మరవకుండా, నిబద్ధంగా నికార్సుగా వృత్తిలోనే ప్రవృత్తిని పెంచేసుకుని ప్రజలకు ప్రేమను పంచే ఫ్రెండ్లీ పోలీస్ మీరు. జీసస్ చెప్పిన వాక్కుల్లోని నైతిక బలం, ప్రవక్త పెంచుకున్న బాధ్యతల్లోని బరువు, కృష్ణుడు చెప్పిన గీతా బోధనల్లో

నీ క్రియాశీలత మీ వృత్తిధర్మంగా అడుగడుగునా కనిపింపచేస్తూ ప్రతి ఒక్క కుటుంబానికి నేనున్నాననే నమ్మకాన్ని కలిగిస్తారు. నిజానికి మీ మీద వచ్చినన్ని విమర్శలు, తిట్లు, కవిత్వాలు ఏ వృత్తి మీద రాలేదేమో కదా. దేశంలో గుడిసెకి కలప దొరకట్లేదట. అవును మరి, పండిన కలపంతా పోలీస్ లాఠీలకే చాలటం లేదు అంటూ జమక్కులు మెరిపించిన, లాఠీతో లూటీ చేసేవాడే పోలీస్ అని వక్రభాష్యం చెప్పిన, కవ్వించిన, కరుకుగా ద్వేషించిన, స్థితప్రజ్ఞతతో మీ పనిలో మీరు లీనమై ఉంటారు. ఎక్కడ ఏ నలుగురు జతకూడినా, ఏ ఊరేగింపులు జరిగినా, ఏ ఉత్సవాలు నిర్వహించాలన్నా, ఏ అలజడులు రేగినా అందరికీ గుర్తొచ్చేది మొదట మీరే. డేంజర్ సిగ్నల్ కనిపిస్తుందో, ఎక్కడ ఆపదల విజిలు వినిపిస్తుందో, అక్కడ విపత్తుకు ప్రజలకు మధ్య నిలబడే ఏకైక వ్యక్తి మీరు కాక ఎవరుంటారు చెప్పండి? అసలు డ్యూటీ టైం టేబుల్ లేకుండా, విరామ దినాలే లేకుండా పనిచేసే ఆరడుగుల నికార్సైన బుల్లెట్ లాంటి వారు మీరు. అసలు మీరు లేని సమాజాన్ని మేము ఊహించుకోలేం. ఎవరికి ఏ సాయం కావాల్సి వచ్చినా ముందుగా మీ దగ్గరికే కదా వస్తారు. ప్రతి అవసరం తీరేది మీ ద్వారానే. అంతర్గత శత్రువులకు తొలిగా బలయ్యేది మీరే. అయినా ప్రతి గడపని, ప్రతి వ్యక్తిని రాగబంధంతో అల్లుకొని శాంతి భద్రతల్ని కాపాడటంలో మీరు చూపించే ధీరోదార్ఢత సర్వదా ప్రశంసనీయమే. విశ్రాంతి లేని విధి నిర్వహణ, కొంతమంది పైఅధికారులు ప్రదర్శించే బాసిజం, షిఫ్ట్ డ్యూటీలకు కూడా అనుమతి ఇవ్వలేని పని ఒత్తిడులు, ఎన్ని జీవోలొచ్చినా ఇంతవరకు అమలు కాని సంక్షేమ పథకాలు, ఇలా నిరాశల చీడలు ఎన్నున్నా ఎన్నెన్నో ఉన్నా మీరే ఒక సైన్యంగా మా అందరి కోసం నిలబడతారు. ఎప్పుడూ కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావడంతో కుటుంబ బరువు బాధ్యతల్లో సముచిత పాత్రను పోషించలేకపోయామన్నే బాధాతప్త హృదయంతో సమాజానికంతకీ మీరు భరోసా. కానీ మీ కుటుంబాలకు భరోసా ఎవరు? అసలు ఎవరివ్వగలుగుతారు? విధి నిర్వహణ మీదైనా, అసలు కాకి డ్రెస్ వేసుకోకుండానే బాధ్యతల్ని నిర్వహించేది నిజానికి మీ కుటుంబాలే. మీరు చేస్తున్న ఈ వృత్తి నిర్వహణకి, ఈ సేవలకి ఏమిచ్చి మేమంతా మీ కుటుంబ రుణం తీర్చుకోగలుగుతాం చెప్పండి మిత్రమా. నేరగాళ్లను మీరు నియంత్రించలేకపోతే సమాజం ఇలా ఇంత ప్రశాంతంగా ఎలా బతకగలుగుతుంది? ఎవరేమన్నా కాకి డ్రెస్ వెనుకున్న కారుణ్యపు అడ్రస్ తెలుసుకున్నాం కాబట్టే ఇప్పుడు మా తరమంతా మిమ్మల్ని ఫ్రెండ్లీ పోలీస్గానే పిలుచుకుంటున్నాం. పెరిగిన సాంకేతికతతో నేరగాళ్లు ఎప్పటికప్పుడు సవాలు విసురుతున్నా, నిత్య విద్యార్థిగా కొత్త టెక్నాలజీని నేర్చుకుంటూ సైబర్ నేరగాళ్లను ఎదుర్కోవడంలో మీరు చూపించే మేధావితనం ముచ్చట గెలుపుతుంది. మనసు చెదిరే హత్యలు, పసిపిల్లల మానభంగాలు, విడిపోతున్న మానవ సంబంధాలు, ఆర్థిక నేరగాళ్ల సైబర్ ట్రిక్కులు, వీటన్నిటి మధ్య ప్రతిసారి ఎదురుదిద్దుతూ బ్రతకగలగడం అసాధ్యం. ఆ గుండె దిటువు మీకు కాక ఎవరికుంటుంది చెప్పండి? మీ పట్ల, మీ కుటుంబం పట్ల సానుభూతిని చూపించడం కన్నా సహానుభూతిని ప్రకటించటం, గౌరవించటం, అభిమానించటమే మీకు మేం తెలుపుకునే కృతజ్ఞతాపూర్వక హరిచందనాలు. విధి నిర్వహణలో 2018 సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు 292 మంది పోలీసులు చనిపోయారని అధికారికంగా వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 36,136 మంది పోలీసులు హతమయ్యారట. ఉగ్రవాదుల పోరులో 67 మంది బలయ్యారు. పుల్వామా దాడిలో ఏకంగా 40 మందిని ఒకేసారి పొట్టన పెట్టుకున్నారు. నిజంగా దేశాన్ని సిపాయిలు బయట నుండి కాపాడుతుంటే సరిహద్దు గ్రామాల్లో ఉగ్రదాడుల్లో, దేశం లోపల మావోయిస్టుల దాడుల్లోనూ అత్యధికంగా బలయ్యేది మీరే కదా ఫ్రెండ్. జార్ఖండ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపురి, సిక్కిం అంతెందుకు, మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు ఇక్కడా ఎక్కువ మందే చనిపోయారు. గోషామహల్ స్టేడియంలో ఉన్న పోలీస్ అమరవీరుల స్థూపాన్ని చూస్తుంటే ఎవరికైనా సాల్యూట్ చేయాలనిపిస్తుంది. మీ నిరంతర అప్రమత్తత వల్లే కదా శాంతి భద్రతలతో రాష్ట్రం నిండుగా బ్రతకగలుగుతుంది, నేరరహిత రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతుంది. రెండు విషయాలు వినడానికి నేనెంతో సంబరపడుతున్నాను తెలుసా? దేశంలోనే అత్యాధునిక టెక్నాలజీతో నిర్మిస్తున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఒకటైతే, రాష్ట్రంలోనే 800 పోలీస్ స్టేషన్లని అనుసంధానం చేసిన గొప్ప ఆధునిక టెక్నాలజీతో దేశ చరిత్రలోనే కొత్త శకాన్ని ఆవిర్భవింపజేస్తుంది మీ ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ. అంతెందుకు
షీ టీమ్స్ వచ్చాయి.

అత్యాచారాల మీద, మహిళల భద్రత మీద ఆడవాళ్లకి ఎంతో భరోసా వచ్చింది. 256 షీ టీమ్స్ నిరంతరం పనిచేస్తూ మహిళలకు ఎంతో రక్షణగా నిలబడగలుగుతున్నాయి. ఈవ్ టీజింగ్లు, పోకిరీల బెడదలు ఆఫీసుల్లోనూ, పని ప్రదేశాల్లోనూ లైంగిక వేధింపులకు చెక్ పెట్టేసింది. వరంగల్లో జరిగిన 9 బాలిక అత్యాచారం హత్యా కేసుని 48 రోజుల్లో ఛేదించి నేరస్తుడికి ఉరిశిక్ష పడేలా చేశారు. మత ఘర్షణలకు పెట్టింది పేరైన మన హైదరాబాద్లో ఇప్పుడు మత వైషమ్యాలు చోటు చేసుకోకపోవడం మీ సమర్థత వల్లనే సాధ్యపడింది. రాష్ట్రంలో 15 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగలిగితే నేరాలు గణనీయంగా తగ్గుతాయని ఎంచి ఆ దిశగా కూడా మీరు పురోగమిస్తున్నారు. ఒక్క హైదరాబాద్లోనే 6 లక్షల కెమెరాలను అమర్చడం అంటే మాటలా చెప్పండి. 11,500 అత్యాధునిక టెక్నాలజీ వాహనాల్లో మీరు ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలు గమనిస్తూ గస్తీ తిరుగుతుంటే ఏ నేరగాడైనా ధైర్యం చేయగలుగుతాడా? ఇలా మీరు నిరంతర పర్యవేక్షణతో ఒక భయాన్ని మాత్రం నేరగాళ్లలో కలిగించారన్నది మాత్రం అందరూ ఒప్పుకోవలసిన వాస్తవం. మిత్రమా, మా అందరి భారాన్ని, ప్రతి కుటుంబ శాంతి భద్రతల్ని కాపాడుతూ అలసిపోయి ఆగినప్పుడు మా భుజాల సాయం తీసుకోండి. మీరంతా కొంత సమయం సేద తీరండి. మా మనసులు పాడే కృతజ్ఞతాపూర్వకమైన గౌరవ గీతాన్ని వినండి. మీ కుటుంబాల సంక్షేమం కోసం దేవుడిని వేడుకుంటున్న మా సామూహిక ప్రార్థనని ఆలకించండి. నిజంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయాక త్రివర్ణ పతాకాన్ని కప్పుకుని నడిచే మీ పార్థివ దేహాల ముందు పొగిలి పొగిలి ఏడ్చే కన్నా సమాజ శాంతి కోసం ప్రాణాలు సైతం తృణప్రాయంగా వదిలేయగల విశ్వాసాన్ని మాలో కలిగించిన మీ విధి నిర్వహణ తీరు పట్ల సగౌరవంగా, సవినయంగా, సాధికారికంగా మేమంతా చేస్తున్న ఈ సాల్యూట్ స్వీకరించండి. ఏమైనా నిరంతర సేవాతృష్ణే ఆత్మగా, త్యాగానికి నిలవెత్తు రూపంగా, వేల మందికి స్ఫూర్తినిచ్చే వ్యక్తిత్వంగా, కాకీల మాటను దాకిన కారుణ్యతత్వంగా నిలబడ్డ ఓ నా ఒంటరి అక్షరమా, సాల్యూట్ మీకు. మనిషిగా, మానవీయమూర్తిగా సేవలో తరించండి. సరికొత్త స్ఫూర్తిగా చిగురించండి. ఉండనా మరి మీ శ్రేయా.

0: కొత్త ప్రేమలేఖలు ధారావాహికలో ప్రేమలేఖ విన్నారు. లేఖా రచన పఠనం శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు ఒక గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ గురువారం జూలై 30వ తేదీన కుక్క కాటుకు తీసుకోవలసిన చికిత్స మరియు జాగ్రత్తలు, ఈ అంశం గురించి డాక్టర్ అబ్దుల్ వకీల్ చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ జిహెచ్ఎంసి, డాక్టర్ నిషిత వెటర్నరీ ఆఫీసర్ మెట్రోపాలిటన్ సర్వేలెన్స్ ఆఫీసర్, అలాగే డాక్టర్ శిల్ప పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ మెట్రోపాలిటన్ సర్వేలెన్స్ ఆఫీసర్ మరి శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన నంబర్లు 0402324085 2, మరో నెంబరు 0402324085 3. ఈ కార్యక్రమం రేపు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమవుతుంది.

0: ఎనిమిది వసంతాల సినిమా నుంచి కేఎస్ చిత్రపాండటువంటి పాట, వనమాలి సాహిత్యం, హషం అబ్దుల్ వహబ్ సంగీతం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 6:40. ఇప్పుడు వినండి వెన్నెల ప్రయోజిత కార్యక్రమం.

हेलो नमस्ते आदाब माय डियर फ्रेंड्स, वेलकम टू वेनिला प्रोग्राम विथ मी योर आरजे चेतन। తిండి తినడం అంటే బండికి పెట్రోల్ కొట్టించడం కాదు, ఆగమాగం కాకండి, మైండ్ఫుల్ ఈటింగ్ గురించి మాట్లాడుతున్నాను। జాగృతతో బుద్ధిపూర్వకంగా తినడం చాలా మేలు చేస్తుందని మానసిక వైద్య నిపుణులు చెప్తున్నారు। మైండ్ఫుల్ ఈటింగ్ ఇస్ అబౌట్ పేయింగ్ అటెన్షన్ టు యువర్ బాడీస్ హంగర్ క్యూస్ అండ్ స్టాప్ ఈటింగ్ వెన్ యు ఆర్ ఫుల్। చాలు, కొంచెం కడుపు నిండిందంటే ఆపేసేయాలి, అంటే పొట్ట నిండా ఉక్కిరి బిక్కిరి అయ్యేదాకా తింటాము। స్పెషల్గా పెళ్లిళ్ళలో ఫంక్షన్స్లో వెళ్ళినప్పుడు మనం చూసే ప్రక్రియ ఇది। చూడడమే కాదు, మనం చేస్తాం కూడా। కొందరు ఆగమాగం తినేస్తారు, ఆకలి అయిందంటే చాలు 5-6 నిమిషంలో తినడం పూర్తి చెయ్యాల్సిందే, శరీరం ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదండి, చూపు ఎక్కడో ఉంటుంది, ఫోన్లో ఉంటుంది, మనసు ఇంకో చోటు ఉంటుంది, వాహనానికి పెట్రోల్ కొట్టించేంతసేపు కూడా ఆగరు। ఇంత వేగంగా భోజనం పూర్తి చేశారా? కానీ భోజనం తినేటప్పుడు స్పృహ జాగృకత చాలా అవసరం। మనం ఏం తింటున్నాం, ఎందుకు తింటున్నాం, ఎంత అవసరం అన్న విషయాలు పట్టింపు అవసరం। మనం తినే తిండి వల్ల ప్రభావం, అది ఎలాంటి రుచి ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది, దాని టెక్స్చర్ ఏంటి, వంటి విషయాలపై అవగాహన కలిగి ఉండడం బుద్ధిపూర్వకంగా తినడం సూచిస్తాయి। అవేర్నెస్ లేదా బుద్ధిపూర్వకంగా తినడం అంటే చూపు, వాసన, స్పర్శ, రుచి, శబ్దం అనే ఇంద్రియాల పరస్పర చర్య మిమ్మల్ని అంత ఫాస్ట్గా తినకుండా ఈ క్షణంలో జీవించేలా, మీ చర్యలపై దృష్టి పెట్టేలా చేస్తుంది। ఇలా అవేర్నెస్తో తినడం వల్ల మీ దైనందిన జీవితంలో ప్రశాంతతను తెస్తుంది, ఆనందాన్ని తెచ్చిపెడుతుంది। ఇందుకోసం కొత్తగా మీరు చేయాల్సిందేమీ లేదు, మీ పోషకాలతో కూడిన రుచికరమైన భోజనాన్ని బుద్ధిపూర్వకంగా అవేర్నెస్తో తినండి। మీరు క్రమంగా ఇలా అవేర్నెస్తో తినడం అలవాటు చేసుకోవడానికి వీలుగా కొన్ని టిప్స్ చెప్తాడు మీ చేతన్ ఇవాల్టి వెనల ప్రోగ్రాంలో। ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, మీ ఉద్దేశంపై అవగాహన, అవేర్నెస్ ఉండాలి। మీరెప్పుడైనా సరే ఎందుకు తినాలనుకుంటున్నారో గుర్తించండి, అంటే అందుకు గలే ఉద్దేశాన్ని గుర్తించండి। వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ ఈటింగ్? టైం అయింది కదా అని తినాలా, ఆకలిస్తుందని తినాలా, ఏం పని లేదు ఓ పని అయిపోతుందని తినాలా, నిజంగా ఆకలిగా ఉందా, లేక ఉద్దీపన కోసం పుట్టిన కోరిక, లేక మీకోసం ఆ వంటకం చేసిన వ్యక్తిని గౌరవించడానిక? బుద్ధిపూర్వకంగా జాగృతతో ఉండడం వల్ల మీరు ఎందుకు తినాలనుకుంటున్నారో గుర్తించండి। ఇది మీరు మీ ఫుడ్ ఎంపికని తెలివిగా చేసుకునేందుకు పనికొస్తుంది। జాగ్రత్తగా ఉండండి, మీరు ఏం తింటున్నారో గమనించండి, ఎంత తింటున్నారో గమనించండి, అది మీకు ఎలా అనిపిస్తుందో గమనించండి। మీరేం తింటున్నారో అవగాహన ఉండి దానిని మెచ్చుకోవడం అనేది జాగృతతో తినడం ముఖ్యం। మైండ్ఫుల్నెస్ టీచర్ దీనిపై మాట్లాడుతూ, మనం సహజంగా మన జీవితాలను ఆటో పైలట్ మోడ్లో ఉంచుతాం, ఎలాంటి గమనిక లేకుండానే అలవాట్లను డెవలప్ చేసుకుంటాం। గమనించండి, తెలియకపోతే ఆనందించడం మర్చిపోతాం, మెచ్చుకోవడం, ఆనందించడం లేక ఫుడ్ క్వాలిటీ కాకుండా క్వాంటిటీ గురించి ఆలోచిస్తాం। మీ కళ్ళతో చూస్తూ తినండి, చెవులతో వింటూ తినండి, అలాగే మీకు ముక్కుకి నోటికి పని చెప్పండి। మీరు తినబోయే ఆహారంపై ఇంద్రియాలన్నిటినీ నిమగ్నం చేయండి, మీ కంచంలోని రంగురంగుల ఆహారాన్ని మెచ్చుకోండి, ఆ సువాసనలను ఆస్వాదించండి, ప్రతి ముద్దను నమలడాన్ని ఆనందించండి। మీరు తింటున్న ఆహారం ఎక్కడి నుంచి మీ ప్లేట్లో వచ్చింది, ఆ ప్రయాణాన్ని మెచ్చుకోండి, ఓ క్షణం సమయాన్ని తీసుకుని అది ఎక్కడి నుంచి వచ్చింది, ఆ రైతుల చరిత్ర ఏంటి, దాన్ని ఎవరు పండించారు, ఎంతమంది శ్రమిస్తే ఆ పంట మీ ప్లేట్లో చేరింది, వారి పట్ల కృతజ్ఞతగా ఉండండి। అన్యమనస్కంగా తినే ఆహారం ఒంటికి పట్టదని పూర్వీకులు చెప్పిన మాట అక్షర సత్యం। భోజనాన్ని ఒక పూజలా భావించి శ్రద్ధగా తినాలి, పళ్లెం మీద అందులోని పదార్థాల మీద మనసు పెట్టాలి, ఏం తింటున్నాం, ఎంత తింటున్నామో ఎరక ఉండాలి। దీన్నే ఆధునిక కాలంలో మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు, అంటే ఆహారం మీద శ్రద్ధ పెట్టి తినడం అన్నమాట। అలా కాకుండా టీవీ చూస్తూ తింటే తెర మీద కనిపించే దృశ్యాలకు సంబంధించిన భావోద్వేగాలను మనసు ఆకళింపు చేసుకుంటుంది, దానికి తగిన చర్యలే తాను జరుపుకుంటుంది। దీనివల్ల ఆహారం శోషణ, జీర్ణక్రియ సంబంధించినే పంపాల్సిన రిపీట్, దీంతో ఆహార శోషణ, జీర్ణక్రియకు సంబంధించిన పంపాల్సిన సంకేతాల్లో అంతరాయాలు ఏర్పడతాయి। మనం ఎన్ని పోషకాలు తిన్నా కూడా వాటిలో కొన్నిటికి మాత్రమే శరీరం తీసుకోగలదు, మిగతాది వ్యర్థంగా మారి బయటికి వెళ్ళిపోతుంది। అంతేకాదు జీవక్రియ కూడా మందగిస్తుంది, దాంతో ఆహారం సరిగ్గా జీర్ణం కాదు। దీనికి తోడు పరధ్యానంగా తినడం వల్ల ఎంత తింటున్నామో ధ్యాస ఉండదు, అవసరానికి మించి తినేస్తాం। అన్నం మీద ప్రేమతో తినలేదు కాబట్టి తినడం పూర్తయ్యాక కూడా మంచి భోజనం చేశామని సంతృప్తి ఉండదు, అలా లేకపోవడం వల్ల కాసేపటికే మళ్లీ ఆకలేస్తుంది, లేదంటే
ఏదో ఒకటి తినాలని కోరిక కలుగుతుంది. సాధారణంగా టీవీ చూసేటప్పుడు ప్యాకేజ్ జంక్ ఫుడ్స్ లాంటివి అధికంగా తింటాం. దీంతో శరీరంలో కొవ్వు పేరుకుపోయి అధిక బరువుకు గురవుతాం. పిల్లల విషయం మరీ దారుణం. చాలా చిన్నప్పటి నుంచే రైమ్స్, కార్టూన్స్ మరేదైనా వీడియో ఉంటే కానీ వాళ్లు ముద్ద ముట్టడం లేదు. ఇంతకు ముందులా పరిసరాలు చూపిస్తూ బువ్వ తినిపించే పద్ధతి అమల్లో పోయింది. దీంతో ఫోన్ ముందేసి కూర్చోబెట్టి అన్నం కుక్కేస్తున్నారు. కాబట్టి తినాలంటే ఏదో చూడాలి అన్నట్టు పిల్లల మెదడులో ప్రోగ్రామ్ అయిపోయింది. ఇది మొదటి దశ. ఇక రెండో దశలో టీవీ చూస్తున్నా, సినిమా చూస్తున్నా ఏదో ఒకటి తినాలన్న కోరిక కలగడం. దీంతో అనవసరంగా శరీరం లావెక్కిపోతుంది. ఊబకాయం చెప్పలేనన్ని సమస్యలకు నిలయం. పాతకాలంలో పెద్దవాళ్లు పిల్లలు కలిసి ఒక్క దగ్గర కూర్చొని తింటే ఆహారం మీద మనసు కేంద్రీకృతం కావడమే కాదు, మానసిక సమస్యలు దరిచేరవు. మనం ఏం తింటున్నాం, ఏ పోషకాలు తీసుకుంటున్నాం లాంటి వివరాలు తెలుసుకుని తింటే మెదడు సరైన సంకేతాలు పంపి శరీరం పోషకాలను అధికంగా శోషించుకునేలా చేస్తుంది. కాబట్టి టీవీ చూస్తూ పరధ్యానం, అశ్రద్ధగా తినడం చాలా ప్రమాదకరం అనే విషయాన్ని గుర్తించాలి. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదండి. ఇది వింటే మీకే అనిపిస్తుంది, ఏంటి ఇంత మారిపోయిందా కాలమని. జస్ట్ ఒక 10 ఏళ్ల కింద చూడండి, మన ఈటింగ్ హ్యాబిట్స్ ఎలా ఉండేవి, మనం ఏం తింటున్నాం, ఎక్కడ తింటున్నామో గుర్తుందా మీకు ఇంట్లో? 15 ఇయర్స్ బ్యాక్ వెళ్ళండి, 20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళండి. ఇలా వెనక్కి వెళ్లే కొద్దీ ఫ్యామిలీ అందరూ కలిసి నవ్వుతూ మాట్లాడుతూ తినే టైం ఎంతకాలమైంది అలా కూర్చుంది. ఈ మధ్య ఫ్యామిలీ అంతా కూర్చున్నా గానీ ఒక్కొక్కరు ఒక సెల్ఫోన్ పట్టుకుని కూర్చుంటున్నారు, పరధ్యానంలో ఉంటున్నారు. వింతేంటంటే నేను ఈ మధ్య రెస్టారెంట్స్, హోటల్స్ లో, 5-స్టార్ హోటల్స్ లో కూడా చూసిన చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఫ్యామిలీ అంతా రెస్టారెంట్కి వస్తారు. రెస్టారెంట్కి వచ్చారంటేనే ఒక ఎక్స్పీరియన్స్ కోసం వస్తారు, ఫ్యామిలీ టైం కోసం వస్తారు. అక్కడ ఫాదర్ ఇమీడియట్గా ఫోన్ని తీసి ఆనిచ్చేసి దాంట్లో ఏదో ప్రోగ్రామ్ నడుస్తుంది, హీఈస్ బిజీ. మరి ట్రేడింగో, స్టాకింగో లేదా టీమ్స్ బిల్డ్ చేసుకున్నారో అతనికే తెలుసు. మరి అంతలాగా ఉంటే ఇంక ఇంతెందుకండి? అంటే వై దిస్ డివైడెడ్ అటెన్షన్? నా ఫ్యామిలీ, నా భార్య, నా పిల్లలు అని తెలుసు, కానీ అటెన్షన్ మాత్రం ఇవ్వలేకపోతున్నాడు ఆయన పిల్లలకు. ఇట్స్ అ వెరీ సారీ స్టేట్ ఆఫ్ అఫేర్స్. పిల్లలు ఇమీడియట్గా ఫోన్ తీసుకున్నారు, ఒకరు సోషల్ మీడియాలో, మరొకరు వీడియో గేమ్స్లో ఉన్నారు. తల్లి ఏమీ చేయలేక అటు ఇటు చూస్తూ, చుట్టుపక్కల ఎవరు ఉన్నారో వాళ్ళని చూస్తూ కళ్ళు తేలేసింది. పాపం ఆమెకి తెలియలేదు ఏం చెయ్యాలో, ఎందుకు వచ్చామో, ఎందుకు తింటున్నాం, ఏం తింటున్నామని. ఆర్డర్ పెట్టుకున్నారు, తింటున్నారు, ముఖంలో ఒక్కరికి కళ, కాంతి, చిరునవ్వు ఏమీ లేకుండా పోయాయి. చూస్తే అసలు ఇది హోటల్లో, రెస్టారెంట్లో ఉండే సీన్ లాగా లేదు, ఏదో ఒక సాడ్ స్టోరీలో సీన్ లాగా ఉంది. అలాగని ఇంకో టేబుల్లో చూస్తే ఇంచుమించు అలాగే ఒక కపుల్ కూర్చొని ఉన్నారు. వారు మాట్లాడుతున్నారు, అమ్మాయి ఏదో నవ్వినట్టు యాక్టింగ్, కానీ చేతిలో ఫోన్లో టకటకటక మెసేజెస్ పెడుతుంది. ఇలా ప్రతి టేబుల్లో ఏదో ఒక స్టోరీ ఉంది. ఇది మనం వేరే వాళ్ల గురించి మాట్లాడుకోవడం కాదు, మన గురించి మనమే ఆలోచిస్తాం. తినేటప్పుడు ఎంత ఫోకస్డ్గా తింటున్నాం? ఆర్ వి రియలీ ఫీలింగ్ ద ఫుడ్ ఆర్ నాట్? ఒకవేళ అలాంటివి ఏమన్నా అలవాట్లుంటే ఇమ్మీడియట్గా ఈ రోజే వదిలేసుకుందాం. విత్ దిస్ వెరీ స్ట్రాంగ్ స్టేట్మెంట్ టుడే, విత్ దిస్ వెరీ ఎమోషనల్ స్టేట్మెంట్ టుడే, దిస్ ఇస్ చేతన్ ఇన్ మైండ్ఫుల్ ఈటింగ్, డెవలపింగ్ ఎ హెల్తీ రిలేషన్షిప్ విత్ ఫుడ్ ఇన్ ఆర్ వెనిలా ప్రోగ్రామ్. ఇలాంటి

ఎన్నో యూస్ఫుల్ ప్రోగ్రామ్స్తో మళ్లీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే. మీ సలహాలు సూచనల కోసం మీరు కాల్ లేదా మెసేజ్ చేయవలసిన నంబర్ 9515227039. ఐ రిపీట్, 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: విశాల్ మిశ్రా, తమన్ ఎస్, శృతి రంజని పాడినటువంటి పాట, కృష్ణకాంత్ సాహిత్యం, తమన్ ఎస్ సంగీతం అందించారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. శ్రోతలకు గమనిక, ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ గురువారం జూలై 30వ తేదీన కుక్క కాటుకు తీసుకోవలసిన చికిత్స మరియు జాగ్రత్తలు, ఈ అంశం గురించి డాక్టర్ అబ్దుల్ వకీల్, చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ జిహెచ్ఎంసి, డాక్టర్ నిషిత, వెటర్నరీ ఆఫీసర్ మెట్రోపాలిటన్ సర్వెలెన్స్ ఆఫీస్, అలాగే డాక్టర్ శిల్ప, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్, మెట్రోపాలిటన్ సర్వెలెన్స్ ఆఫీసర్, మరి వీరు శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, మరో నెంబరు 0402324085. ఈ కార్యక్రమం ఈ గురువారం అంటే రేపు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్పై ప్రసారమవుతుంది.

తెలుసు కదా, సినిమా నుంచి కార్తీక్ అద్వితీయ ఉజ్వల పాడినటువంటి పాట, కృష్ణకాంత్ సాహిత్యం, తమన్ సంగీతం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 7 గంటలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: భీమ్ సిస్రిలియో సంగీతంలో దేవ్ పవార్ సాహిత్యంతో ఈశ్వర్ దత్ పాడినటువంటి పాట ఫంకీ మూవీ నుంచి విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా?

0: 9441811917 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. లోక్సభ ఈరోజు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను ఆమోదించింది. జాతీయ గీతంపై అవమానాల నిరోధక సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఆమోదించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే ఆదివారం వికసిత్ భారత్ కోసం నషాముక్త్ యువ ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో 6వ రోజున భారత బాక్సర్ సాక్షి చౌదరి మహిళల 51 కేజీల విభాగంలో 5-0తో ఉత్తర ఐర్లాండ్కు చెందిన కైట్లిన్ ఫ్రయర్స్ను ఓడించి సెమీఫైనల్స్లోకి దూసుకెళ్లారు. లోక్సభ ఈరోజు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను ఆమోదించింది. ఈ బిల్లు 2024 నాటి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టాన్ని సవరించడానికి ఉద్దేశించబడింది. ఈ చట్టంలో నేరస్తులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తుల జప్తు వంటి కఠినమైన శిక్షలతో కూడిన పలు కీలక నిబంధనలు చేర్చారు. కేసులను వేగంగా పరిష్కరించడానికి వీలుగా రోజువారీ విచారణ కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేక ఫాస్ట్ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని ఈ చట్టం సూచిస్తోంది. అంతేకాకుండా పోలీస్ స్టేషన్లో సమాచారం నమోదైన తేదీ నుండి 2 నెలలలోపు నేరాలపై దర్యాప్తు పూర్తి చేయాలి, ఛార్జిషీటు దాఖలు చేసిన 3 నెలల్లోపు విచారణను ముగించాల్సి ఉంటుంది. ఈ బిల్లుపై జరిగిన చర్చకు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షనర్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమాధానమిస్తూ చట్టాన్ని మరింత కఠినతరం చేయడానికి, వేగవంతమైన న్యాయాన్ని అందించడానికి ఈ సవరణను తీసుకొచ్చినట్టు తెలిపారు. ఈ కొత్త బిల్లు విద్యార్థులు, యువత సంక్షేమాన్ని కాపాడడంలో ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను పునరుద్ఘాటిస్తుందని ఆయన అన్నారు. వివిధ పార్టీల పాలనలో ఉన్న పలు రాష్ట్రాల్లో పేపర్ లీకేజీ సంఘటనలు జరిగాయని డాక్టర్ సింగ్ పేర్కొన్నారు.
1: Reaffirmation of this government's deep commitment to safeguard the welfare of the students and the youth of this country. And therefore, this bill can be described as a milestone legislation in the history of Indian Parliament.
0: చర్చలో పాల్గొన్న లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ దేశంలో విద్యా వ్యవస్థ ఇప్పుడు చాలా ఖరీదైందిగా మారిందన్నారు. నీట్ యూజీ పరీక్ష నిర్వహణకు చేసిన ఖర్చు దేశ విద్యా బడ్జెట్ కంటే ఎక్కువ అని ఆరోపించారు.
2: I was very excited, reassured by what the future of this country did on our streets. This was not anger, this was not violence, this was not hatred, this was deep expression of the future generation of this country, and I feel that all political parties must respect this expression.
0: కేంద్ర హోం మంత్రి అమిత్ షా పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా ఖండించారు. గాంధీ తన వ్యాఖ్యలకు సభలో క్షమాపణ చెప్పాలని రిజిజు డిమాండ్ చేశారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా రాహుల్ గాంధీని కేవలం బిల్లుపైనే మాట్లాడాలని, ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు

వేయవద్దని కోరారు. ఈ చర్చ జరుగుతున్న సమయంలో సభ రెండుసార్లు స్వల్పంగా వాయిదా పడింది. బిల్లు ఆమోదం పొందిన తర్వాత స్పీకర్ ఓం బిర్లా సభను రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా వేశారు. జాతీయ గీతంపై అవమానాల నిరోధక సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఆమోదించింది. ఈ బిల్లు జాతీయ గీతం అవమానాల నిరోధక చట్టం 1971ని మరింత సవరిస్తుంది. ప్రతిపాదిత చట్టం జాతీయ గీతం జనగణమనతో సమానంగా వందే మాతరంకు కూడా చట్టబద్దమైన రక్షణ కల్పించాలని కోరుతోంది. వీటిపై నేరాలకు పాల్పడితే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా ఈ రెండూ విధించబడతాయి. ఈ బిల్లుపై జరిగిన చర్చకు హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సమాధానమిస్తూ, ఈ బిల్లులోని సవరణ కేవలం ఒక శాసనపరమైన మార్పు మాత్రమే కాదని, ఇది దేశ ఆత్మ, సాంస్కృతిక వారసత్వం, స్వాతంత్ర పోరాటాల ఆదర్శం పట్ల సామూహిక నిబద్దతను ప్రతిబింబిస్తుందన్నారు. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం ఎలాంటి శిక్షలున్నాయో, వందే మాతరంను ఉద్దేశపూర్వకంగా అవమానించిన వారికి కూడా అదేవిధంగా శిక్ష విధించబడుతుందని రాయ్ స్పష్టం చేశారు. బిల్లు ఆమోదం పొందిన అనంతరం రాజ్యసభ ప్రత్యేక ప్రస్తావనలు చేపట్టింది. ఇందులో సభ్యులు అత్యంత ప్రాధాన్యత కలిగిన సమస్యలను ప్రస్తావించారు. ఆ తర్వాత రాజ్యసభ రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా పడింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వచ్చే ఆదివారం వికసిత్ భారత్ కోసం నషాముక్త్ యువ ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. ఈ ప్రారంభోత్సవ వేడుకకు 1 కోటి మందికి పైగా ప్రతినిధులు హాజరవుతారని యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఈ కార్యక్రమం సందర్భంగా పాల్గొనేవారంతా మత్తు పదార్థాల విముక్తి ప్రతిజ్ఞ చేస్తారని కేంద్ర మంత్రి తెలిపారు. నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ ప్రచారం అనేది దేశవ్యాప్తంగా 100 వారాల పాటు సాగే ఒక జన భాగస్వామ్య ఉద్యమం. యువత మత్తు పదార్థాల వ్యసనానికి దూరంగా ఉండేలా ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా ప్రతి ఆదివారం యువత నేతృత్వంలో అవగాహన కార్యక్రమాలు, కమ్యూనిటీ ర్యాలీలు, నషాముక్త్ ప్రతిజ్ఞలు నిర్వహించబడతాయి. ఈ ప్రచారంలో యువతను భాగస్వాములను చేసేందుకు మైభారత్ వాలంటీర్లు, ఎన్ఎస్ఎస్, యువజన క్లబ్లు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామిక సంఘాలు, ఆధ్యాత్మిక సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. దీనిలో భాగస్వాములు కావాలనుకునేవారు మైభారత్ ప్లాట్ఫామ్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు రాష్ట్రపతి భవన్లో భారతీయ సాంప్రదాయ కళారూపాలకు చెందిన ఒక కళాకారుల బృందాన్ని కలుసుకుని వారి కళాఖండాలను వీక్షించారు. ఆర్టిస్ట్స్ ఇన్ రెసిడెన్స్ ప్రోగ్రాం కింద బనారస్ మురళి, ఢాంకా నాయక, కేరళ మురళి, బసోహిలి, సుర్పుర్, మైసూర్ వంటి సాంప్రదాయ కళారూపాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 12 మంది కళాకారులు ప్రస్తుతం రాష్ట్రపతి భవన్లో బస చేస్తున్నారు. ఈ కార్యక్రమం భారతదేశ కళా సాంప్రదాయాల స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తుంది, అలాగే సాంస్కృతిక గుర్తింపును కాపాడడంలో భవిష్యత్ తరాలకు స్ఫూర్తిని అందిస్తుంది. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, ఢిల్లీ, కొంకణ్, గోవా, కేరళ, మాహే ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అలాగే రాబోయే 2 రోజుల పాటు నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారత బాక్సర్ సాక్షి చౌదరి 51 కేజీల విభాగంలో సెమీఫైనల్స్కు దూసుకెళ్లి కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నారు. నేటి మ్యాచ్లో సాక్షి 5-0 తేడాతో ఉత్తర ఐర్లాండ్కు చెందిన కైట్లిన్ ఫ్రయర్స్ను ఓడించి చివరి దశకు చేరుకున్నారు. అంతకుముందు పురుషుల 10,000 మీటర్ల పరుగు పందెంలో రజత పతకం సాధించడం ద్వారా భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ చరిత్ర సృష్టించారు. కామన్వెల్త్ గేమ్స్లో ఈ విభాగంలో పతకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్గా నిలిచారు. మహిళల 69 కేజీల వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్లో హర్జీందర్ కౌర్ రజత పతకం సాధించారు.

హర్జీందర్ కు కామన్వెల్త్ గేమ్స్ లో ఇది వరుసగా రెండవ పతకం. గతంలో 2022 బర్మింగ్హామ్స్ లో గేమ్స్ లో ఆమె కాంస్య పతకం గెలుచుకున్నారు. దీంతో గ్లాస్గో గేమ్స్ లో భారతదేశం మొత్తం పతకాల సంఖ్య 12కు చేరింది. ఇందులో 2 స్వర్ణాలు, 7 రజతాలు, 3 కాంస్య పతకాలు ఉన్నాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. లోక్సభ ఈరోజు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను ఆమోదించింది. జాతీయ గీతంపై అవమానాల నిరోధక సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఆమోదించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే ఆదివారం వికసిత్ భారత్ కోసం నషాముక్త్ యువ ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 7:15. ఇప్పుడు వినండి, ఇది మన చట్టం. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నప్పుడు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఈ అంశం గురించి చార్టెడ్ అకౌంటెంట్ శ్రీ సాకం పాండురంగారెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కె సందీప్.

0: ఇది మన చట్టం కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో ఇన్కమ్ ట్యాక్స్ పన్ను కట్టడము, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడము, ఈ రెండింటి గురించి ముఖ్యమైన విషయాలు చెప్పడానికి మన స్టూడియోస్లో ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్ సాకం పాండురంగారెడ్డి గారు మన స్టూడియోస్లో ఉన్నారు. పాండురంగారెడ్డి గారు, ఆకాశవాణి స్టూడియోస్కి స్వాగతం.
1: థ్యాంక్ యూ సందీప్ గారు, స్టూడియోస్కి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. శ్రోతలందరికీ ఇన్కమ్ ట్యాక్స్ చట్టం గురించి ఎక్కువ అవేర్నెస్ తీసుకురావడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 31 జూలై మనకి లాస్ట్ డేట్ అనమాట ఇండివిజువల్స్కి ఫైల్ చేయాల్సిన టైం. వేరేజ్ బిజినెస్ ప్రొఫెషన్ చేసే వాళ్ళకి మాత్రం 31 ఆగస్ట్ అండ్ కంపెనీస్కి మాత్రం 31 అక్టోబర్ అనమాట.
0: సాధారణంగా సార్, ఈ ఇన్కమ్ ట్యాక్స్ అనగానే ఇన్కమ్ ట్యాక్స్ మనం కట్టాలి అన్నంత వరకే ఒక కామన్ మ్యాన్కి తెలుసు. అసలు ఇన్కమ్ ట్యాక్స్ ఎన్ని రకాలు ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ డిపాజిట్ చేయడం, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడం, ఇట్లా ఇందులో చాలా ఫేజెస్ ఉంటాయి, కాస్త విపులంగా చెప్తారా దాని గురించి?
1: ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి పేమెంట్స్ అనేవి గవర్నమెంట్కి రెండు రకాలు.

0: అన్నమాట.
1: సాధారణంగా సార్ ఈ ఇన్కమ్ ట్యాక్స్ అనగానే ఇన్కమ్ ట్యాక్స్ మనం కట్టాలి అన్నంత వరకే ఒక కామన్ మ్యాన్కి తెలుసు. అసలు ఇన్కమ్ ట్యాక్స్ ఎన్ని రకాలు ఉంటుంది? ఇన్కమ్ ట్యాక్స్ డిపాజిట్ చేయడం, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడం, ఇట్లా ఇందులో చాలా ఫేజెస్ ఉంటాయి. కాస్త విపులంగా చెప్తారా దాని గురించి?
0: ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి పేమెంట్స్ అనేవి గవర్నమెంట్కి రెండు రకాలుగా వెళ్తాయి. ఒకటి, ఎవరైతే ఉద్యోగం చేస్తుంటారో శాలరీడ్ ఎంప్లాయీస్ అంటాం వీళ్ళని, వీళ్ళు కట్టాల్సిన పన్ను అనేది ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో అతని మీదే ఆ బాధ్యత ఉంటుంది. గవర్నమెంట్ అనేది ఆ బాధ్యత ఎంప్లాయర్ మీదనే పెట్టారనమాట. సో ఎంప్లాయర్ ప్రతి మంత్ కూడా వాళ్ళకున్న అంచనా ప్రకారం, అంటే ఆ సంవత్సరంలో వాళ్ళకి వచ్చే శాలరీ ఎంత ఉంటుందో దాన్ని ఎస్టిమేషన్ చేసుకుని దాని ప్రకారంగా వాళ్ళు ప్రతి మంత్ కూడా వాళ్ళ శాలరీలో నుంచి ఇన్కమ్ ట్యాక్స్ అనేది డిడక్ట్ చేసుకుంటూ వెళ్తారు.
1: ఎంప్లాయర్ అంటే మనం ఏ సంస్థ కోసం అయితే
0: పనిచేస్తున్నాము,
1: బాధ్యత ఆ సంస్థ
0: సంస్థ మీద ఉంటుంది. సో సంస్థ అనేది నాట్ ఓన్లీ డిడక్టింగ్ ట్యాక్స్ కట్ చేయడమే కాకుండా దాన్ని మళ్ళీ గవర్నమెంట్కి డిపాజిట్ చేసి వాళ్ళు రిటర్న్స్ కూడా ఫైల్ చేయాలి ఫ్రమ్ అన్ ఎంప్లాయర్ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట ఇది. సో రేపు ఏమవుతుందంటే, మనము ఏదైతే రిటర్న్ ఫైల్ చేస్తామో రేపు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేది మనం ఏదైతే డిక్లేర్ చేస్తున్నామో ఇన్కమ్, అలానే ఎంప్లాయర్ ఏదైతే ఫైల్ చేశాడో ఈ రెండు మ్యాచ్ చేసుకుంటుంది. సో రేపు మన మీద ఉన్న ఇంకో ఇంపార్టెంట్ బాధ్యత ఏంటంటే, రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు మన ఎంప్లాయర్ మనకి ఏదైతే ఇచ్చాడో దాని ఫామ్ 16 అంటాం, అదొక ఎవిడెన్స్ అనమాట మన ఇన్కమ్లో నుంచి ఆ ట్యాక్స్ అనేది డిడక్ట్ చేశారని. సో దాని ప్రకారంగా మనం రిటర్న్ అనేది ఫిల్ చేసి ఫైల్ చేయాలి. అందులో మనం ఏదైనా మిస్ మ్యాచింగ్ కానీ లేదా రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ కానీ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి నోటీసులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ఇండివిజువల్ శాలరీడ్ ఎంప్లాయీడ్కి ఉన్నటువంటి ట్యాక్స్ ఇది. ఇంకో రకమైన ట్యాక్స్ ఏంటంటే, ఎవరైతే బిజినెస్ లేదా ప్రొఫెషన్ ఉంటుందో వాళ్ళే స్వతహాగా సెల్ఫ్ అసెస్ చేసుకొని వాళ్ళ ఇన్కమ్ ఎంతో ఆ ఇన్కమ్ని బట్టి వాళ్ళు ట్యాక్స్ అనేది అడ్వాన్స్ ట్యాక్స్ రూపంలో పే చేయాలి. ఇది కంపెనీ కానీ లేదా ఇండివిజువల్ ప్రొఫెషన్ కానీ.
1: పన్ను కట్టడం అనేది మనం బాధ్యతగా ఫీల్ అవుతాము, కానీ బాధ్యతే కాదు, పన్ను కట్టడం వల్ల మనకు చాలా ఫెసిలిటీస్ వస్తాయి, చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఆ ఉపయోగాల గురించి చెప్పండి.
0: మనం పన్ను కట్టడమే కాకుండా రిటర్న్ ఫైల్ చేయడం ద్వారా మనకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే, రేపు మనం ఎక్కడైనా బ్యాంక్స్లో లోన్ తీసుకోవాలన్నా లేదా మనం వేరే కంట్రీకి వెళ్ళాలన్నా లేదా మనకి సిబిల్ రేటింగ్ కరెక్ట్గా ఉండాలన్నా మనకి ఇది చాలా ఉపయోగపడుతుంది. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఒకవేళ వాళ్ళ ఇన్కమ్ అనేది బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఏదైతే ఉందో, ఇది న్యూ రిజీమ్ అని అంటాం ఇప్పుడు, న్యూ రిజీమ్లో దీని లిమిట్ 4 లాక్స్ వరకే ఉంటుంది. ఇంకోటి ఓల్డ్ రిజీమ్ అని ఇంకోటి కూడా. సో ఇందులో మనకి 2.5 లాక్స్ వరకు బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఉంది. సో ఎవరికైతే ఇన్కమ్ అనేది దీనికి తక్కువ లిమిట్లో ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారంటే, జనరల్గా రిటర్న్ అనేది ఫైల్ చేయదు. కానీ ఈ బ్యాంక్స్ అన్నిటికీ ఎవిడెన్స్ ఏంటంటే, వీళ్ళకి ఇంత ఇన్కమ్ నిజంగానే వస్తుందనేది మనం రిటర్న్ ఫైల్ చేసి చేయడమే వాళ్ళకి అసలైన ఎవిడెన్స్ అన్నమాట. సో రిటర్న్ ఫైల్ చేయడం ద్వారా వాళ్ళకి లోన్ ప్రాసెసింగ్ అనేది చాలా ఈజీగా అవుతుంది. లేదా మనం ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ స్థిరపడాలన్నా లేదా అక్కడ ఉద్యోగం చేయాలన్నా కూడా మనకు ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అవుతుంది. సో ఇది దీని ప్రాముఖ్యత అన్నమాట.
1: ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ట్యాక్స్ డిడక్షన్స్ ఉంటాయి, అవి ఆ డిడక్షన్స్ వాట్ ఆర్ ద మెయిన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఈ
0: డిడక్షన్స్? అంటే నేను మీకు ముందుగా చెప్పినట్టు, శాలరీడ్ ఎంప్లాయీకి ప్రతి నెల వాళ్ళ ఇన్కమ్లో నుంచి కట్టే ట్యాక్స్ ఒకటైతే, ఇంకోటి మీరు బిజినెస్ చేస్తే గిన ఎవరైతే పేమెంట్ అనేది చేస్తున్నారో వాళ్ళ మీద ఒక బాధ్యత ఉంటుంది, ట్యాక్స్ అనేది అక్కడే డిడక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ప్రొఫెషన్ చేస్తున్నాను, నేను ఒక క్లయింట్కి సర్వీస్ ఇవ్వగానే క్లయింట్ నాకు పేమెంట్ చేసేటప్పుడు అందులోనే ఒక 10% ట్యాక్స్ అనేది డిడక్ట్ చేసి నాకు బ్యాలెన్స్ ఇన్కమ్ నాకు ఇస్తాడనమాట. సో అక్కడ కూడా గవర్నమెంట్ ఏం చేసిందంటే, అక్కడే ఎవరైతే మనకి ఇన్కమ్ ఇస్తున్నారో ఆ పర్సనే దాంట్లో డిడక్ట్ చేసి మనకి ఇచ్చేస్తాడు. సో ఇలా ఏమవుతుందంటే, గవర్నమెంట్ సాధ్యమైనంత వరకు ఎక్కడైతే మనకి ఇన్కమ్ వస్తుందో ఆ సోర్స్ దగ్గర నుంచే ట్యాక్స్ అనేది కలెక్ట్ చేసుకుంటుంది, దాన్నే టీడీఎస్ అంటాం మనం. సో ఇలా ఏమవుతుందంటే, గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్కి ఫండ్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే గవర్నమెంట్కి రెగ్యులర్గా ఇన్కమ్ అనేది రావాలి. కానీ ఈ బాధ్యత ఇండివిజువల్ మీద ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, జనరల్గా టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ అనేది వాళ్ళు డిపాజిట్ చేస్తారనమాట. అప్పుడు గవర్నమెంట్కి క్యాష్ క్రంచ్ అనేది వస్తుంది. సో అందుకనే గవర్నమెంట్ ఈ విధానం ప్రవేశపెట్టిందనమాట. సో మీరు ఎటు చూసుకున్నా కూడా ఒక బిజినెస్కి తప్పగా మిగతా వాళ్ళందరూ ప్రొఫెషన్ చేసా కూడా ఈవెన్ ఇన్కమ్ వచ్చినప్పుడు అట్ ద పాయింట్ ఆఫ్ టైమ్ ఆఫ్ ఇన్కమ్ జనరేషన్ ఓన్లీ మనకు ట్యాక్స్ అనేది వాళ్ళే డిడక్ట్ చేస్తారు 10% అనేది. ఇది ప్రొఫెషన్కి సంబంధించి మాట్లాడుతున్నాను. వేరే శాలరీ ఇన్కమ్ ఆన్ చేసే వాళ్ళు మాత్రం నెల నెల అది ఎంప్లాయర్ డిడక్ట్ చేస్తుంటాడు.
1: ఎంప్లాయరే అసెస్మెంట్ చేసి
0: డిడక్ట్ చేస్తుంటాడు. ఎస్,
1: అందుకని ఎప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మనం ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్లోనే అసెస్మెంట్ ఫామ్ అని ఉంటుంది.
0: ఎస్,
1: ఏవైతే డిడక్షన్స్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎల్ఐసి కడుతున్నా, ఇన్సూరెన్స్ కడుతున్నా, హెల్త్ ఇన్సూరెన్స్ కడుతున్నా, ఇలాంటివన్నీ ఇన్ఫర్మేషన్ మనం ఆఫీస్కి ఇస్తాము, దానికి అనుగుణంగా

0: ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ ఇది జరిగిపోతుంది.
1: అవును. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎంప్లాయర్కి మీరు ఏమేమి ఎలిజిబుల్ ఉన్నారనేది ఎంప్లాయర్కి తెలియదు. కాబట్టి మనం ఏవైతే పేమెంట్స్ చేసామో, ట్యాక్స్ డిడక్షన్స్ వచ్చే పేమెంట్స్ ఉంటాయో, అవి మనం ఎంప్లాయర్కి ముందుగానే సబ్మిట్ చేయాలి. అయితే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇప్పుడు కరెంట్లీ రెండు రిజీమ్లు ఉన్నాయి, ఓల్డ్ రిజీమ్ అండ్ న్యూ రిజీమ్. సో ఓల్డ్ రిజీమ్లో ఈ పేమెంట్స్ అన్నిటికీ మనకి డిడక్షన్స్ వస్తుంది. లైక్ మీరు ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేసినా, లేకపోతే హౌస్ రెంట్ అలయన్స్ అని ఒకటి ఉంది, సో ఎన్పిఎస్ అని ఉంది, లేదా మీరు మీ హౌస్ లోన్ తీసుకుంటే దాని మీద ఇంట్రెస్ట్ ఏదైతే పే చేస్తారో దానికి కూడా మీకు డిడక్షన్ ఉంది. ఇవన్నీ మాకు ఓన్లీ ఓల్డ్ రిజీమ్లోనే అవైలబుల్ ఉన్నాయి. కొత్త రిజీమ్లో అయితే మనకి ఇవన్నీ అవైలబుల్ లేవన్నమాట. సో ఒకవేళ మీరు ఓల్డ్ రిజీమ్ చూస్ చేసుకుంటే మాత్రం ఇవన్నీ ఎంప్లాయర్కి సబ్మిట్ చేస్తే ఎంప్లాయర్ దాని ప్రకారం అసెస్ చేసుకుని దాని ప్రకారం ట్యాక్స్ అనేది డిడక్ట్ చేస్తాడు.
0: ఈ ఓల్డ్ రిజీమ్ ఎప్పటి వరకు అమల్లో ఉంటుంది సార్?
1: యాజ్ ఆఫ్ నౌ ఈ ఇయర్ కూడా అవైలబుల్ ఉంది సార్ అది. సో ఎంప్లాయీకి వస్తున్న ఇన్కమ్ ని బట్టి ఓల్డ్ తీసుకుంటే బాగుంటుందా లేకపోతే న్యూ తీసుకుంటుందా, అతనికి తక్కువ ట్యాక్స్ లయబిలిటీ ఉంటుందా అని అసెస్ చేసుకుని దాన్ని బట్టి ఎంప్లాయర్ అనేది మనకి ఇంటిమేట్ చేస్తారు. సో న్యూ రిజీమ్లో ఏంటంటే మనకి కొంచెం ఎక్కువ లిమిట్ అనేది ఇచ్చారు. మనకి న్యూ రిజీమ్లో చెప్పాలి అంటే ఆల్మోస్ట్ మనకి 13,75,000 వరకు ఎలాంటి ట్యాక్స్ ఉండదు మనకి. కానీ పాత రిజీమ్లో మనకి 6 లక్షల వరకు మాత్రమే ఆ లిమిట్ అనేది ఉంది. సో ఇది మేజర్ డిఫరెన్స్ అనమాట మనకి. వేరేజ్ ఓల్డ్ రిజ్యూమ్లో మాత్రం మనకి ఆ 6 లాక్స్ వరకే ఉంది, కానీ డిడక్షన్స్ అనేవి ఉన్నాయి. కానీ న్యూ రిజ్యూమ్లో ఏం చేశారు, ఈ డిడక్షన్స్ అనేవి తీసేశారు, లిమిట్ అనేది పెంచారనమాట. సో దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్కి చాలా మంది ఫేక్ డిడక్షన్స్ క్లెయిమ్ చేయడం మొదలుపెట్టారనమాట. సో ఇది మిస్యూజ్ అవ్వకూడదని చెప్పి గవర్నమెంట్ ఈ న్యూ రిజ్యూమ్ అనేది తీసుకొచ్చేది. ఇంకో ఉద్దేశం ఏంటంటే, మెయిన్ ఉద్దేశం న్యూ రిజ్యూమ్ తీసుకురావడానికి, ఇన్కమ్ ట్యాక్స్ పన్ను ఎవరైతే కడుతున్నారో వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే భాషలో ఉండాలి అని చెప్పి ఈ న్యూ ట్యాక్స్ రిజ్యూమ్ అనేది తీసుకొచ్చారనమాట. సో ఇందులో ఇప్పుడు న్యూ ట్యాక్స్ ప్రకారం చూస్తే మనకి ప్రతిదీ కూడా అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ లో ఉండాలని చెప్పి అంతకుముందున్న సెక్షన్స్ అన్నింటిని కట్ డౌన్ చేసింది అనమాట ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్.
0: న్యూ ట్యాక్స్ రెజీమ్ ఇస్ అ రిఫార్మ్.
1: ఇట్స్ అ రిఫార్మ్, ఎస్.
0: ఒక చార్టర్డ్ అకౌంటెంట్ గా ఈ ఓల్డ్ రెజీమ్ కి న్యూ రెజీమ్ కి తేడా ఏం చూసారు?
1: తేడా ఏంటంటే మనకి ఖచ్చితంగా న్యూ రెజీమ్ లో ఒకవేళ మీకు ఇన్కమ్ లెవెల్ అబో 14 లాక్స్ 15 లాక్స్ ఉన్నప్పుడు బెటర్ యూ చూస్ న్యూ వన్ ఓన్లీ. దానివల్ల మీకు అప్రాక్సిమేట్లీ మీకు ఈజీగా 1 or 2 లాక్స్ సేవ్ అవుతుంది. సో చాలా మంది ఏం చేస్తారంటే ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ కోసం ఇంతకుముందు ఓల్డ్ రిజ్యూమ్లో ఈ ఎల్ఐసీలు తీసుకోవడము లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇలాంటివి చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు న్యూ ట్యాక్స్ రిజ్యూమ్లో కూడా మనకి బెనిఫిట్స్ ఉన్నాయి, కాకపోతే మనకి ఇన్కమ్ అనే బెనిఫిట్ వచ్చింది, అంటే ఎక్కువ మనకి స్లాబ్ అనేది వచ్చింది. సో నా సలహా ఏంటంటే ఎవరైతే 10 లాక్స్ దాటి ఇన్కమ్ వస్తుందో వాళ్ళందరూ న్యూ రిజ్యూమ్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల వాళ్ళకి బెనిఫిట్ ఉంది.
0: మీరు చాలా మంది క్లయింట్స్తో పనిచేస్తూ ఉంటారు.
1: అవును.
0: ఈ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి మీకు ప్రధానంగా వచ్చే సవాళ్ళు ఏముంటాయి?
1: ప్రధానంగా వచ్చే సవాల్ ఏంటంటే సార్, అవేర్నెస్ సార్. ఒక క్లయింట్కి ఇన్కమ్ ట్యాక్స్, అతనికి వచ్చే ఇన్కమ్లో ఎంత మేర ట్యాక్స్ కట్టాలని, లేకపోతే దానికి సంబంధించిన కంప్లైంట్స్ అనేది అతనికి అవేర్నెస్ ఉండదు. ప్రతి క్లయింట్ కూడా ఎలా చూస్తారంటే, సార్ ఇది ఇంత కట్టాల్సిన అవసరం ఉందా మనకి అనే క్వశ్చన్ అనేది రేజ్ అవుతుంది. సో కట్టడం వల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ మీకు అంత ఇన్కమ్ జనరేట్ అవుతుందని మీకు ఒక ఎవిడెన్స్ అది. దానివల్ల ఫ్యూచర్లో మీకు అత్యవసర సమయంలో మీకు ఏదైనా పర్సనల్ లోన్ కానీ బిజినెస్ లోన్ కానీ కావాల్సి వచ్చినప్పుడు మీకు అది చాలా ఉపయోగపడుతుంది.
0: అయితే మనము ఏ చార్టర్డ్ అకౌంటెంట్ని అయితే హైర్ చేసుకుంటున్నామో అతను ఈ విషయంలో మనల్ని ప్రాపర్గా గైడ్ చేయకపోతే మనకు చాలా నష్టం వస్తుంది.
1: అవును. సో హానెస్టీ, లాయల్టీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో. సో అది బేసిక్గా ఎవ్రీ చార్టర్డ్ అకౌంటెంట్ దే ట్రై టు డూ దేర్ బెస్ట్. కానీ మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్, నేను ఫేస్ చేసిన మెయిన్ ఇష్యూ మీరు అడిగినట్టుగా, వాళ్ళ ఇన్కమ్ అనేది డిక్లేర్ చేయరు. వాళ్ళకున్న వేరియస్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఏంటనేది చాలామంది కొంచెం జంకుతారనమాట ఇది చెప్పడానికి. ఎందుకంటే చాలామంది ప్రాపర్టీ సేల్ చేస్తూ ఉంటారు, షేర్స్ ట్రేడింగ్ కూడా చేస్తూ ఉంటారు. సో వేరియస్ సోర్సెస్ ఉన్నప్పుడు క్లియర్గా చార్టర్డ్ అకౌంటెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దట్ ఆ చార్టర్డ్ అకౌంటెంట్ మీకు సరైన గైడెన్స్ అనేది ఇవ్వగలరు అనమాట. అది మాకున్న మేజర్ సవాల్ అనమాట.
0: ఇవి డిక్లేర్ చేయకుండా దాచిపెట్టడం వల్ల మీ ఫైనాన్షియల్ రిపోర్ట్ మీరే తగ్గించినట్లు
1: అంతే అవుతుంది. ఇంకోటి దానివల్ల మీకు నోటీసులు వచ్చి ఫ్యూచర్లో మీరే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. సో బీ ఎ హానెస్ట్ ట్యాక్స్ పేయర్ అండ్ రీప్ ద బెనిఫిట్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్.
0: ఇప్పుడు ఇంకో పెద్ద సమస్య ఏంటి సార్, ట్రేడింగ్ చేస్తున్నాం. ఈ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
1: సో ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు చేసినటువంటి ట్రేడింగ్ ద్వారా వచ్చిన గెయిన్ కానీ లాస్ కానీ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ద్వారా డిక్లేర్ చేయాలి. సో ఇందులో ఒకవేళ మనకి లాస్ వచ్చినా మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే దాన్ని మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. రిటర్న్ ఫైల్ చేస్తేనే డ్యూ డేట్ లోపల ఇది పాసిబుల్. సో ఫ్యూచర్లో మనకి ఏదైనా గెయిన్ వచ్చినప్పుడు ఇంతకు ముందు మనకు వచ్చిన లాస్ని సెట్ ఆఫ్ చేసుకుని బ్యాలెన్స్ మీదనే మనం ట్యాక్స్ అనేది పే చేయగలుగుతాం. అది అడ్వాంటేజ్ మనకి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద

0: ట్రేడర్స్ కి ఎక్కువగా వచ్చేది లాసెస్. అరే నాకు లాస్ వచ్చింది కదా, నేను రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు అనుకోకుండా, మీరు రిటర్న్ ఫైల్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మీకు ఏవైతే లాసెస్ వచ్చాయో ఫ్యూచర్లో మీకు వచ్చే గెయిన్స్ని మీరు సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇందులో రెండు రకాలు ఉంటాయి మళ్ళీ గెయిన్స్ కూడా, షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ అని ఉంటుంది. సో జనరలీ మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ అనేవాళ్ళు షార్ట్ టర్మ్లోనే ఈ ట్రేడింగ్ అనేది చేస్తూ ఉంటారు. సో వీటి నుంచి వచ్చిన లాసెస్ అనేవి వాళ్ళు మళ్ళీ సెట్ ఆఫ్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో. కానీ ఇది ఎప్పుడు సాధ్యం అవుతుందంటే ఓన్లీ రిటర్న్ అనేది ఇండివిజువల్ అనే వ్యక్తి 31 జులై లోపలనే ఈ రిటర్న్ అనేది ఫైల్ చేయగలిగితే అప్పుడు మాత్రమే ఈ సెట్ ఆఫ్ అనేది పాసిబుల్ అన్నమాట.
1: చార్టర్డ్ అకౌంటెన్సీ బ్రో, హౌ ఈస్ ద ప్రొఫెషన్ నౌ?
0: ఇది మోర్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ వర్క్ సార్. ఇప్పుడు ఇంతకుముందున్న చార్టర్డ్ అకౌంటెంట్స్కి అపారమైన నాలెడ్జ్ ఉండేది, అప్పుడు టెక్నాలజీ డ్రివెన్ ఉండేది కాదు సార్, ఎక్కువ మోర్ ఆఫ్ మాన్యువల్ వర్క్. కానీ ఇప్పుడున్న చార్టర్డ్ అకౌంటెంట్కి మేజర్ ఛాలెంజ్ ఏంటంటే టెక్నాలజీని మనం ఎలా వాడుకుంటున్నాం, మన డైలీ వర్క్స్లో దాన్ని ఎలా అడాప్ట్ చేసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్లయింట్కి అనుకున్న టైంలో మనం డెలివరీ చేయాలి అంటే టెక్నాలజీని కంపల్సరీగా వాడాలి. ఇప్పుడు మేము కూడా ఏఐ అనేది మా డైలీ యూసేజ్లో ఖచ్చితంగా వాడుతున్నాం. సో మేజర్ ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు అప్డేట్ అవ్వడం, డైలీ ఏవైతే చేంజెస్ జరుగుతున్నాయో ఇన్కమ్ ట్యాక్స్లో కానీ కంపెనీ లాలో కానీ జిఎస్టీలో కానీ ఏవైతే మేజర్ చేంజెస్ జరుగుతున్నాయో వాటిని డైలీ అప్డేట్ చేసుకోవడం, ప్లస్ టెక్నాలజీని కూడా మనం డైలీ ఏమేమి అప్డేట్స్ వస్తున్నాయో అవి కూడా మనం నేర్చుకోగలిగితే ఇప్పుడున్న చార్టర్డ్ అకౌంటెంట్ విల్ ప్లే డెఫినెట్లీ గుడ్ రోల్. ఎస్, కానీ ఓల్డ్ చార్టర్డ్ అకౌంట్స్కి ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవడమే వాళ్ళకున్న మేజర్ ప్రాబ్లం. సో యంగ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇదిగైనా చేసుకోగలిగితే డెఫినెట్లీ దిస్ ప్రొఫెషన్ విల్ బి ఎ గ్రేట్ ప్రొఫెషన్ ఫర్ యూ.
1: పాండురంగారెడ్డి గారు, ఆదాయపు పన్ను గురించి, ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్ చేయడం గురించి చాలా ముఖ్యమైన విషయాలు మా శ్రోతలందరికీ తెలియజేశారు. ఈ విషయాలన్నీ మాతో పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు సార్. నమస్కారం.
0: థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. శ్రోతలందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు.

ఇంతవరకు ఇది మన చట్టం. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నప్పుడు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు చార్టెడ్ అకౌంటెంట్ శ్రీ సాకం పాండురంగారెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కె సందీప్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.

0: राज्य के आयुक्त एवं निदेशक नगर प्रशासन द्वारा जनहित में जारी रेन वाटर हार्वेस्टिंग हर घर की जिम्मेदारी।
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ల సమయం 7:32 పది సెకండ్లు దాటి అలా వెళ్ళిపోతూ ఉంది. బయట వర్షం పడనా వద్దా పొద్దా పడనా అన్నట్టుగా కొంచెం కొన్ని ప్రాంతాల్లో జోరుగా పడుతూనే ఉంది, కొన్ని దగ్గర తుంపర్లు పడుతూ ఉన్నాయి, కొన్ని దగ్గర కొంచెం ప్రశాంతంగా ఉంది. ఏదేమైనా వర్షాకాలంలో వర్షాలు పడతాయి అనేది దృష్టిలో పెట్టుకొని బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా తప్పకుండా మీతో పాటు మీ లగేజ్, అంటే స్పెషల్ లగేజ్ ఒకటి ఉంటుంది కదా, గొడుగు కానివ్వండి, జర్కిన్స్ కానీ ఇవన్నీ కూడా స్పెషల్గా తీసుకొని వెళ్ళడం అనేది చాలా మంచిది. మరి

0: మీరు బస్లో, దేంట్లో, ఎయిట్లో, వెహికల్లో, కారులో, దేంట్లో వెళ్తున్నా లేదు, అలా సరదాగా జర్కిన్ వేసుకొని మీరు నడుచుకుంటూ వెళ్తూ నా మాటలు వింటూ ఉన్నా. ఈ టైంలో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి పాటతో ప్రయాణంతో నేను వచ్చాను. అంటే పాటలు అంటే ఊరికే వినడం కాదండి, కొన్ని పాటలు వస్తే డ్యాన్స్ చేయాలి, హమ్ చేయాలి, ఆఖరికి పక్క నోటితో డైలాగులు కూడా చెప్పించాలి. అంటే లాంగ్వేజ్ బౌండరీస్ చెరిపేసిన అటు ఇంగ్లీష్ స్టైల్ అయినా, డ్యాన్స్ చేయించి హుక్ స్టెప్ అయినా, ఒక చిన్న డైలాగ్ తీసుకొచ్చే చార్ట్ బస్టర్ కొట్టిన మాస్ అయినా, ఇవన్నీ జస్ట్ సాంగ్స్ కాదు, ట్రెండ్ సెట్టర్స్ అనమాట. ఇవాళ మన పాటతో ప్రయాణంలో షోలో ఒకే ఒక్క లైన్, ఒకే ఒక్క స్టెప్తో ఇంటర్నెట్ని, సోషల్ మీడియా రీల్స్ని ఉపయోగించిన ఆల్ టైమ్ ట్రెండ్ సెట్టింగ్ ట్యూన్స్ మీకోసం తీసుకొచ్చాను. వాటిలో ముందొస్తున్నటువంటి పాట ఏంటో తెలుసా? యాస్, ఫస్ట్ దెబ్బకి గ్లోబల్ వైబ్ అనమాట. ధనుష్ రాసిన ఈ సింపుల్ ట్వింగ్లీష్, అంటే గ్రాఫిక్స్ లేవు, భారీ సెట్స్ లేవు, అనిరుద్ధ్ రవిచంద్ర అందించిన మ్యూజిక్ మాత్రమే ఉంది, దానికి ట్వింగ్లీష్ పదాలతో వై దిస్ కొలవరి డే అంటూ ప్రపంచాన్నే తన వైపు తిప్పుకుంది పాట. మరి ఇంటర్నెట్లో హిస్టరీలు ఉన్నాయో, మొదటి ఇంటర్నెట్ సెన్సేషనల్ యాంథమ్గా కూడా ట్రెండ్ క్రియేట్ చేసినటువంటి పాట. త్రీ మూవీ నుంచి వై దిస్ కొలవరి అంటూ వచ్చేస్తుంది, లేట్ చేయకుండా పాట విందాం. స్టే ట్యూన్డ్.
1: Flop song.

0: వెల్కమ్. యస్, యూట్యూబ్ మొత్తాన్ని షేక్ చేసినటువంటి పాట మరి ఒక ట్రెండ్ సెటర్గా మిగిలింది. రైట్, ఇలాంటి పాటలు ఇంకా మన తెలుగు పాటలు ఉన్నాయి, అవన్నీ కూడా వినిపిస్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగనే ఆనందం మనరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే సురభి రమేష్. మనమున్నాం దేంట్లో, పాటతో ప్రయాణం షోలో. ఎస్పెషల్లీ ట్రెండ్ సెట్ చేసినటువంటి కొన్ని సాంగ్స్ ని మనం ఈరోజు హ్యాపీగా వింటున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఎవరున్నారు తెలుసు? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. మరి ఏ పాటతోటి? ఎస్, ఆల్ టైమ్ సూపర్ డూపర్ హిట్ సాంగ్ శ్రీవల్లి సాంగ్. దేవిశ్రీ ప్రసాద్ కంపోజిషన్లు, సింగర్ హరిచరణ్ వాయిస్. ఒకెత్త అయితే అల్లు అర్జున్ వేసిన స్టెప్ ఉంటుంది కదా, మరి భుజాన్ని ఒకవైపు ఎత్తి చెప్పు ఊడిపోయినట్టు అలా నడుచుకుంటూ వెళ్ళి చెప్పు, చెప్పు కొద్దిగా జారేసి భుజం పైకి ఎత్తి ఊపిన ఆ హుక్ స్టెప్ని క్రికెటర్ల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ తెగ ఇమిటేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాని ద్వారా మరింత హైప్ వచ్చింది. మరి ఆ పాట, ఎస్, సిద్ శ్రీరామ్ పాడినటువంటి ఈ పాటకి చంద్రబోస్ సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ కంపోజిషన్లో వచ్చినటువంటి ఆ పాట ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్.

0: హ్యాస్ నో డౌట్ మీరు కూడా ఈ పాట వింటూ ట్రై చేసి ఉంటారు. నో డౌట్ నో డౌట్ ఈ పాట వింటేనే అలాంటి ఇమేజ్ మన బ్రెయిన్లోకి వచ్చేస్తుంది. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఈ పాట, ట్రెండ్ సెట్గా మారింది. ఇలాంటి పాటలు మరికొన్ని వినిపిస్తాను, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: అబ్ గరీబో కి జాయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
2: మార్నింగ్ పిల్లలు.
3: గుడ్ మార్నింగ్
2: మేడం. నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
6: మీరు వింటున్నారు FM వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. 7 గంటల 45 నిమిషాల 36 సెకండ్లు 37 అలా సెకండ్స్ వెళ్ళిపోతూ ఉన్నాయి. మనమున్నాం పాటతో ప్రయాణంలో. మస్తు పాటలు, ట్రెండ్ సెట్ చేసిన పాటలు రకరకాలు. ఒకటి సాహిత్యంలో అయితే, ఒకటి విజువల్లో, ఒక దాంట్లో హుక్ స్టెప్ ద్వారా అలా రకరకాలుగా ట్రెండ్ సెట్ చేసాయి. మరి నెక్స్ట్ వస్తున్నటువంటి ఒక పాట ఏంటంటే, ఎక్కడో ఇంటర్నెట్లో మీమ్గా వైరల్ అయినటువంటి ఒక రా డైలాగ్, అదే కుర్చీ మడత పెట్టి. ఈ ఒక్క క్యాచ్ రా డైలాగ్ పట్టుకొని తమన్ మాస్ బీట్స్ ఇస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు ఎనర్జీతో నెక్స్ట్ లెవెల్ ర్యాంపేజ్ ఆడేశారు. ఆ ఒక్కడే లాగ్ ఇండస్ట్రీకి షేకింగ్ హిట్గా మారింది. సాహితీ చాగండి శ్రీకృష్ణ పాడినటువంటి ఈ పాటికి రామజోగేశ్ శాస్త్రి సాహిత్యం, తమన్ SS అదిరిపోయే కంపోజిషన్లో వచ్చినటువంటి ఆ అదిరిపోయే పాట ఇప్పుడు మీకోసం.

0: కుర్చీని మాట్లాడండి.
1: మడత పెట్టారా ఇలాంటి మడత పెట్టి మస్తు పాటలు ఇంకా ఉన్నాయి, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి గుంటూరు కారం నుంచి అదిరిపోయే పాట ఉంది, ఇంకా నెక్స్ట్ ఇంకో మంచి పాట మామూలుగా ఉండదు, ఆ పాట కూడా వినిపిస్తా, స్టే ట్యూన్డ్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, విబి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: స్టూడియో క్లాక్ లో సమయం 7:50:52 దాటాల ముందుకు వెళ్ళిపోతూ ఉంది. వాచ్, నేను మీ ఆర్జేస్ రవి రమేష్, మనమున్నాం పాటతో ప్రయాణం షోలో. రైట్, మస్త్ ట్రెండ్ క్రియేట్ చేసిన పాటల గురించి వింటూ ఉన్నాం కదా. అయితే ట్రెండ్ సెట్టింగ్ అంటే కేవలం ఇండియా వరకేనా? మన పాటలు నోవే, రామ్ చరణ్ తారక్ల సింక్రొనైజ్డ్ లెగ్ మూమెంట్, ఎంఎం కీర్వాణి బీట్ ప్రపంచాన్ని నాటు నాటు ఆడించి ఆస్కార్ స్టేజ్ మీద మన ఇండియన్ మాస్ డాన్సింగ్ ఫ్లాగ్ని మరి ఎగరవేసింది. దిస్ ఇస్ నాట్ జస్ట్ ఎ సాంగ్, ఇట్ ఈస్ ఏ ట్రెండ్ సెటర్ అనమాట. ఆ పాటే మీకోసం త్రిబులార్ నుంచి వచ్చేస్తుంది. రాహుల్ సుబ్రిగాంజ్ కాళ్ళభైరవ పాడినటువంటి ఈ పాటకి చంద్రబోస్ సాహిత్యం, ఎంఎం కీరవాణి అదిరిపోయే సంగీతం.

తరిల్లేల ఒంటిలో నిరగతమంత రక్కలే సీగిరేలా ఎసే రోయకాయకి నాటు నాటు నాటు అరే దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంతా కుటుంబం.

0: ఈ నాట్ స్టెప్ ఆస్కార్ వేదికనే ఊపేసింది. ఇలాంటి మరో వండర్ఫుల్ ట్రాక్ మీకోసం నేను రెడీ చేశాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.
1: గరీబో కి జాయ్ బన్ గయి హై. దేశ్

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం మనమున్నాం. ఆ పాటతో ప్రయాణంలో మరి ట్రెండ్ క్రియేట్ చేసినటువంటి సోషల్ మీడియాని, అలాగే చాలామంది ఎక్కువ లిజనర్షిప్ ఉన్నటువంటి, రకరకాలుగా సాహిత్య పరంగా, సంగీతం పరంగా, హుక్ స్టెప్స్ పరంగా రకరకాలుగా ఉన్నటువంటి పాటల గురించి వింటూ ఉన్నాం. ఏదేమైనా కూడా మరి ఎన్ని పాటలు వచ్చినా కొంచెం ఒకేసారి మాస్ పల్స్ పట్టుకొని ముందుకు వెళ్ళినటువంటి పాటలో మన హైదరాబాది స్వాగ్ ఒకటి ఉంటుంది, అది డిజే టిల్లో క్యారెక్టరైజేషన్ మొత్తం ఈ ఒక్క పాటలోనే ఉంటుంది. యాటిట్యూడ్ తెలంగాణ యాస అండ్ క్యాచ్ సిచ్యువేషన్ని పాప్లో కలిపి ట్రెండ్ సెట్ చేసిన అల్టిమేట్ యూత్ వైబు టిల్లు అన్న డీజే పెడతా ఉంటూ రామిరియాల పాడినటువంటి పాట. కాసల సేమ్ సాహిత్యం, రామిరియాల మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చినటువంటి ఆ జోష్ఫుల్ సాంగ్ ఇప్పుడు మీకోసం.

0: యాజ్ ఏదేమైనా కూడా ఇలాంటి ట్రెండింగ్ సాంగ్స్ వింటూ ఉంటే దిల్ భలే ఖుష్ అవుతూ ఉంటుంది, కాలు అలా కదులుతూ ఉంటుంది, బ్రెయిన్ మొత్తం వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఇలాంటి వైబ్రేటింగ్ సాంగ్స్ కోసం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. ట్రెండ్ సెట్ చేయడం అంటే కొండలు పిండి చేయడం కాదు, జస్ట్ కనెక్టింగ్ ద పల్స్ ఆఫ్ ది ఆడియన్స్ కదా. రైట్, ఇలాంటిది ఈరోజు మరి పాటతో ప్రయాణంలో మస్తు మస్తు పాటలు విన్నాం కదా, మరి నీ పాటలు మాటలతోటి 8 o'clock మీకు మీకోసం రెడీగా ఉంటుంది. 8 o'clock న్యూస్ హెడ్లైన్స్ తర్వాత మస్తి మజా కూడా మీకోసం మంచి మంచి విషయాలన్నీ కూడా చెప్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 8 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. మూజువాని ఓటుతో యాంటీ పేపర్ లీక్ బిల్లుకు ఆమోదం తెలిపిన అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు. లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అన్ పార్లమెంటరీ భాష వాడారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ విమర్శించారు. ఢిల్లీలో విద్యార్థులపై కాల్పులు జరగలేదని, కేవలం బాష్పవాయువు మాత్రమే ప్రయోగించినందున హోంమంత్రి ఆదేశాలన్న ప్రశ్నే ఉత్పన్నం కాదని స్పష్టం చేశారు. తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. దీనివల్ల ఖమ్మం జిల్లా సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు మార్గం సుగమమైందన్నారు. ప్రభుత్వ సేవలను మరింత పారదర్శకంగా, సులభంగా అందించేందుకు మీ సేవను అత్యుత్తమ డిజిటల్ ప్లాట్ఫామ్గా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ఆగస్టు 15 నాటికి మీ సేవ ద్వారా మరిన్ని నూతన సేవలను అందుబాటులోకి తేవాలని, ప్రస్తుతం ఉన్న 33 శాఖల సేవల పరిధిని విస్తరించాలని సూచించారు. ఢిల్లీలో కర్ణాటక సీఎం డికే శివకుమార్తో పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రి ఉత్తమ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ భేటీ అయ్యారు. కర్ణాటక తెలంగాణ మధ్య అంతర్రాష్ట్ర నదీ జలాల అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. తుంగభద్ర కృష్ణ జలాల వినియోగం, పంపిణీపై చర్చించినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. రాష్ట్రంలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియకు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర సీఈఓ సి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు కలెక్టర్లతో డిజిటలైజేషన్ పురోగతి

సమీక్షించిన సీఈఓ, ప్రస్తుతం రాష్ట్రంలో 76% పూర్తి కాగా కొన్ని నియోజకవర్గాల్లో 100% సాధించిన అధికారులను అభినందించారు. బొగ్గు బ్లాకుల కేటాయింపుల కేసులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై నమోదైన క్రిమినల్ కేసును సుప్రీంకోర్టు మూసివేసింది. సిబిఐ సమర్పించిన క్లోజర్ నివేదికను చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆమోదించింది. గోదావరి నదీ జలాల ఎత్తిపోతలు పునఃప్రారంభమయ్యాయి. గాయత్రి పంప్ హౌస్ నుంచి 10,500 క్యూసెక్కులు నీటి ఎత్తిపోతలు చేపట్టారు. ఇక్కడి నుంచి ఎస్ఆర్ఎస్పి కాలువ ద్వారా మధ్య మానేరుకు గోదావరి నీరు చేరుతుంది. తీవ్ర వాయుగుండం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 2 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ, ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగా హిట్స్ పై స్టూడియో క్లాక్ల సమయం 8:14:15 దాటి అలా ముందుకు వెళుతూ ఉందంటే మీకోసం రెడీగా ఏముంటుంది?
1: కొంచెం మస్తీ బోలెడంత మజా, మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
0: మస్తీ మజా మీకోసం రెడీగా ఉంటుంది. సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తుంటే మైండ్ బ్లాక్ అయిపోయే మీమ్స్, ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న వైరల్ రీల్స్, నెట్ ఇంట్లో హల్చల్ చేస్తున్నాయి క్రేజీ ముచ్చట్లతో మరి ఈరోజు మన మస్తీ మజా షో రెడీ. మరి షోలోకి మస్తు విషయాలు తెలుసుకునే ముందు కొంచెం దిల్ని వైబ్రేట్ చేద్దామా? మామూలుగా వైబ్రేట్ చేయడంగా దేవిశ్రీ ప్రసాద్ వస్తున్నాడు మన బాడీని మొత్తం వైబ్రేట్ చేయడానికి. ఏ పాట అంటే తెలుసా? కేర్ఫుల్గా వినండి. 1, 2, 3, గో.

ప్రియదర్శిని పాడినటువంటి వైబ్రేటింగ్ సాంగ్ ఫ్రమ్ ఏముడు మూవీ నుంచి విన్నారు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, శశాంక్ కోనిలకంటి సాహిత్యం. మీరు వింటున్నారో ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మాలరించే సంపూర్ణ వినోదం. మస్తు పాట విన్నారు కదా, మస్తు మాట కూడా చెప్తాను, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: issued in the public interest by the Commissioner and Director of Municipal Administration, Telangana. Rainwater harvesting, every home's responsibility.
1: Koncham masti, bowledanta maza. Masti maza. Vintunaru, only on Vivid Bharati Akashvani Telugu.
2: ఎస్ మనము నా మాస్తి మజాషోలో నేను మీ ఆర్జే శ్రీ రమేష్. ఎస్ మరి ఇప్పుడు మనము ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, జనరల్గా మన తలనీరాలు సమర్పించాలంటే ఏం చేస్తాం, రకరకాల గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతాం. అదే ఈ ఫ్యాషనేటివ్ వరల్డ్లో డిఫరెంట్గా గుండుతోనే ఎంట్రీ ఇవ్వాలంటే మంచి సెలూన్కి వెళ్ళి మరీ అందమైనటువంటి గుండు చేయించుకుంటాం కదా. కానీ ఏ గుడి లేకుండా, అసలు సెలూన్ అవసరమే లేకుండా, కేవలం ఒక్క ఫోన్ కాల్తో ఎవరికి వారే గుండు కొట్టుకునేలా ఎవరైనా చేసుకుంటారా? ఎస్, అదే ఇప్పుడు ఇంటర్నెట్ని షేక్ చేస్తుంది. అలా కొట్టుకునేలా ఒక వల వేశాడు, మరి ఊరంతా గుండు కొట్టుకునించేలాగా ప్లాన్ కూడా చేశాడు. ఎవరు? ఒక కేటుగాడు. ఇందుకు ఎవడు వాడు, ఎచటివాడు, ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు, మరి అతను ఆడినటువంటి మైండ్ గేమ్ ఏంటి అనేది మీకు తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. ఎస్ రైట్, అదేంటో చెప్తాను పాట తర్వాత, వింటూ ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. శ్రీ పాడినటువంటి పాట విజయ్ కుమార్ సాహిత్యం.

0: దేవుడికి ఇలా ప్రార్థన చేస్తే అంతో ఇంతో వచ్చేవేమో, కొంచెం మంచి బుద్ధి వచ్చి మంచి డబ్బులు వచ్చే పని ఏదన్నా దొరికేదేమో. కానీ ఒక ఫోన్ కాల్ ద్వారా, ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా దాన్ని నమ్మి మరి వాళ్ళు చేసిన పనికి ఏం జరిగింది చెప్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగనే ఆనందం ఆనందించే సంపూర్ణ వినోదం.
1: అబ్ గరీబో కి జాయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: కొంచెం మస్తి బౌలెడంత మజా, మస్తి మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
2: రైడే మస్తి మజాలో మరో ట్రెండింగ్ విషయం ఏంటి అని అంటే, ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం ఒక అజ్ఞాత వ్యక్తి చేసినటువంటి ఒక ఫోన్ కాల్ కాల్కి మరి గుండు కొట్టుకునేలా జరిగింది. అంటే ఇది ఎక్కడ జరిగిందంటే తమిళనాడులోని సేలం జిల్లా. ఒక అజ్ఞాత వ్యక్తి ఎంట్రీ

మరో ట్రెండింగ్ విషయం ఏంటి అని అంటే, ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం ఒక అజ్ఞాత వ్యక్తి చేసినటువంటి ఒక ఫోన్ కాల్కి మరి గుండు కొట్టుకునేలా జరిగింది. అంటే ఇది ఎక్కడ జరిగిందంటే తమిళనాడులోని సేలం జిల్లా. ఒక అజ్ఞాత వ్యక్తి ఎంట్రీ ఇచ్చి, అంటే తాలూకా ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం, జుట్టు వల్ల ఒక కొత్త వైరస్ స్ప్రెడ్ అవుతుందట, వెంటనే గుండు కొట్టించుకునే ప్రభుత్వ పథకం కింద 15,000 రూపాయలు ఇస్తాం అని ఒక పెద్ద బిస్కెట్ వేసాడండి. స్టూడెంట్స్కి అయితే 45,000తో పాటు ఫ్రీ ల్యాప్టాప్ అని ఇంకో బిగ్ ఆఫర్ కూడా విసిరాడట. మరి వాట్సాప్లో డబ్బులు ఫోటోలు చూసి నిజమేననుకుని పాపం ముగ్గురు ఆడవాళ్ళు క్షురకుడిని పిలిపించుకొని మరి గుడ్డు గుంటించుకున్నారట. తీరా చూస్తే ద నెంబర్ యు ఆర్ కాలింగ్ ఈజ్ స్విచ్డ్ ఆఫ్ అని మెసేజ్ వచ్చింది. ఫోన్ ఎంత చేసినా కూడా కనెక్ట్ కాలేదు, ఆఫీసర్లు ఏమో మాకు ఇలాంటిది ఏమీ లేదు అంటూ మాకేం తెలియదని షాకిచ్చారు. పాపం రియల్ లైఫ్ విక్రమార్కుడు మూవీ సీన్, నిజంగా ఈ సినిమాలో చూపించినటువంటి సీనే రియల్ లైఫ్లో కూడా జరిగింది. కానీ కాస్త రియల్ లైఫ్లో ఈ బిగ్గెస్ట్ కామెడీ ఫ్రాడ్ అయిపోయింది. ఏదైతే ప్రస్తుతం అయితే పోలీసులు ఆ విక్రమార్కుడిని వెతికే పనిలో ఉన్నారు, ఎవరా చేసిన వ్యక్తి అని. బట్ లిజనర్స్, మరి ప్యాషన్ కోసం గుండు కొట్టినా మొక్కుబడికి గుండు కొట్టినా ఓకే, కానీ ఇలాంటి ఫేక్ ఆఫర్లు నమ్మి మోసపోకండి. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు, ఇస్తారని అనుకుని కూడా అనుకోవద్దు. ఏమంటారు? రైట్, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. పెద్ద మూవీ నుంచి ఏఆర్ రహమాన్ పాడినటువంటి పాట అందిస్తున్నాం. సాహిత్యం ఏఆర్ రహమాన్ కంపోజ్ చేశారు.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కొంచెం మస్తీ బౌలెడంత మజా, మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
2: స్టూడియో క్లాక్ లో సమయం 8:24 దాటింది. రైట్, మనమున్న మస్తీ మజాలో మస్తు మస్తు మాటలు, ఎస్పెషల్లీ పాటలు అన్ని కూడా వింటూ ఉన్నాం కదా. అయితే ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, వర్షాకాలం వచ్చిందంటే ఏముంటుంది? ఒకవైపు వర్షం, మరోవైపు అమ్మో ఏంటి బాబు ఈ దోమల గోల, కొడితే మ్యాట్ పనిచేయదు, లిక్విడ్ పనిచేయదు, రోజు రాత్రి డిషుమ్ డిషుమ్ డిషుమ్ యుద్ధమే కదా. బట్ వెయిట్ మై డియర్ ఫ్రెండ్స్, అమెరికాలో వాషింగ్టన్ వాళ్ళు దోమలకి మైండ్ బ్లాక్ అయ్యి ఒక స్కెచ్ వేశారు. ఏంటో తెలుసా? ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 600,000 దోమల్ని రోడ్డు మీద వదిలేదు. కంగారు పడకండి, కంగారు పడకండి. అవి మనల్ని కరిచే దోమలు కావు, నాన్ బైటింగ్ మేల్ మస్కిటోస్ అనమాట. కెమికల్స్ లేకుండా దోమలని ఫినిష్ చేయడానికి ఓల్బా చియా అనే ఒక బ్యాక్టీరియా ఉన్న స్పెషల్ మగదోమల్ని సైంటిస్టులు టీంలోకి దింపారట. ఇవి ఆడదోమలతో జతకడితే గుడ్లు పొదగవు, కొత్త దోమలు పొట్టవు. సో సింపుల్ లాజిక్, దోమల షాపులే అంటే దోమల పాపులేషన్కి ఒక పర్మనెంట్ చెక్ అనమాట. సో దోమల మీద దోమల సర్జికల్ స్ట్రైక్ అనమాట. ఎకో ఫ్రెండ్లీ ఐడియా కదా. మరి ఇలాంటి ఈ న్యూస్ కూడా బాగా ట్రెండింగ్గా మారి జనాలందరూ బాగా చూస్తూ ఉన్నారు. సో ఇలాంటి ట్రెండింగ్ వైరల్ న్యూస్ తెలుసుకోవాలంటే ప్రతిరోజు రాత్రి 8 నుంచి 8:30 వరకు మస్తి మజా షోకి అలా ట్యూన్ చేసే ఉంచండి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు ఒక కూల్ సాంగ్ వచ్చేసింది. అనిరుద్ధ్ రవిచంద్ర కంపోజిషన్లో శ్రీవనర సీతారామ శాస్త్రి సాహిత్యం అందించారు. అనిరుద్ధ్ రవిచంద్ర పాడినటువంటి పాట అజ్ఞాతవాసి నుంచి స్టూడియో.

0: జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. శ్రోతలకు ఒక గమనిక, ప్రతి గురువారం 1:15 నుండి 3 వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ గురువారం 30వ తేదీన కుక్క కాటుకు తీసుకోవలసిన చికిత్స మరియు జాగ్రత్తలు, ఈ అంశం గురించి డాక్టర్ అబ్దుల్ వకీల్ చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ జిహెచ్ఎంసి, డాక్టర్ నిషిత వెటర్నరీ ఆఫీసర్ మెట్రోపాలిటన్ సర్వేలెన్స్ ఆఫీసర్, డాక్టర్ శిల్ప పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరో నెంబరు 0402324 0853. ఈ కార్యక్రమం రేపు 2:15 నుండి 3 వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై ప్రసారమవుతుంది. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మాలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ల సమయం 8:42 దాటల ముందుకు వెళ్ళిపోతుంది. మరి ఈ సమయం ఏ సమయం? ఏకచిత్ర గీతాల సమయం కదా. మరి ఈరోజు ఒక స్పెషల్ మూవీ గురించి, ఆ సినిమాలో పాటల గురించి తెలుసుకుంటూ, మంచి మంచి విషయాలను తెలుసుకుంటూ పాటలు విందాం. ముఖ్యంగా మనం రోజు చూసే ఈ ప్రపంచం వెనుక మన కంటికి కనిపించిన ఒక పెద్ద ఇల్యూషన్ దాగుంటుంది. ప్రతి మనిషి లోపల ఒక కథ ఉంటుంది, బయట కనిపించేది కేవలం ఒక మైండ్ గేమ్ మాత్రమే. అలాంటి ఓ క్రేజీ మైండ్ గేమ్తో నడిచే క్యూట్ రూమ్ క్యామ్ మూవీ కొంచెం ఇష్టం కొంచెం కష్టం. ఈరోజు మన ఏకచిత్ర గీతాల షోలో ఆ మూవీ పాటలు వింటూ ఆ సినిమా గురించి తెలుసుకుంటూ ఎగ్దమ్ ఎంజాయ్ చేద్దాం. మరి ఈ సినిమాలో సాంగ్స్ ఏ రేంజ్లో నిలబెట్టాయో తెలుసా? పర్ఫెక్ట్ మ్యూజిక్ లేకపోతే ఈ

ఎమోషన్స్ వర్కౌట్ అయ్యేవే కావు. మరి బాలీవుడ్ లెజెండరీ త్రయం శంకర్, ఎషాన్, లాయ్ టాలీవుడ్కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన మూవీ ఇది. మరి ఈ ఆల్బంలో డిఫరెంట్ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి. మరి లేట్ చేయకుండా ఆ పాటలు వినేద్దాం. ఫస్ట్ మీకోసం వచ్చేస్తుంది క్లింటన్ హేమచంద్ర, రమణ మహాదేవన్ అండ్ శిల్పారావు పాడినటువంటి పాట, చంద్రబోస్ సాహిత్యం, శంకర్ ఇషాన్ లాయ్ సంగీతంలో, వండర్ఫుల్ ట్రాక్.

0: ఈ పాట వింటూ వింటూ వింటూ అలా ఆ గాల్లోకి ఎగిరిపోయారు కదా. ఫ్రెండ్స్ తో కలిసి లాంగ్ డ్రైవ్ కి వెళ్తున్నప్పుడు ఈ పాట వింటే ఉంటుంది. అప్పుడు ఆ వేబీ వేరు. మరి ఇలాంటి పాటలు ఇంకా ఇంకా ఈ సినిమాలో ఇంకా 7 పాటలు ఉన్నాయి. ఆ పాటలన్నీ కూడా వినిపిస్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, ఇతర తరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: మనం ఉన్నాం ఏకచిత్రగానంలో. నేను మీ ఆర్జేశ్వరి రమేష్. మనము ఈరోజు ఏ సినిమా కొంచెం ఇష్టం కొంచెం కష్టం, అన్నీ ఇష్టంగానే ఉంటాయి పాటలు ఎస్పెషల్లీ. ఇక ఈ సినిమాలో యాక్టర్స్ విషయానికి

సిద్ధార్థ్ తన స్టైలిష్ అండ్ చార్మింగ్ లుక్స్ తోటి లచ్చ చేస్తే తమన్నా తన న్యాచురల్ యాక్టింగ్తో హార్ట్స్ దోచేసిందనమాట. ఇక స్పెషల్గా ప్రకాష్ రాజ్ రమ్యాకృష్ణ గారు అయితే నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ ఉంటుంది. ఇక టెక్నికల్ సైడ్ ఒక్కసారి మనం చూస్తే డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. డైరెక్టర్ డాలీ, కిషోర్ కుమార్ అంటారు, డాలీగా మరి స్క్రీన్ నేమ్లో ఉంటుంది. ఇది ఫస్ట్ మూవీ అంటే నమ్మడం చాలా కష్టం, ఎందుకంటే ఎంతో మెచ్యూర్డ్గా హ్యాండిల్ చేశారు. సినిమా చూస్తే మనకు తెలుస్తూ ఉంటుంది. మరి ఈ సినిమాలోంచి మరో వండర్ఫుల్ ట్రాక్, ఎందుకంటే ఇది ఏకచిత్రగానం కాబట్టి మస్తు పాటలు ఫస్ట్కే అంటే పాటలకే ప్రయారిటీ ఇద్దాం. ప్రేమలో పడిన కొత్తలో ప్రతి క్షణం ఒక పండుగలా అనిపిస్తుంది కదా, మరి అలాంటి ఫీల్ని కలిగించేటటువంటి పాటని సీతారామ శాస్త్రి గారు రాస్తే శంకర్ మహాదేవన్ అండి శ్రేయా ఘోషల్ అద్భుతంగా పాడారు ఆ పాట. ఇప్పుడు మీకోసం

పట్టుకున్నారు, ప్రేక్షకుల పల్స్ పట్టుకున్నారు. అందుకొచ్చి అద్భుతమైనటువంటి సాంగ్స్ని కంపోజ్ చేశారు. మరి మ్యూజిక్ త్రయం ఎస్పెషల్ ఒక పాటని, రెండు పాటలు, మూడు పాటలు, ఐదు పాటలు చేయడమే కష్టం అనుకుంటే 8 పాటల్ని సూపర్ డూపర్ హిట్ చేశారు. కొంచెం ఇష్టం కొంచెం కష్టంలో శంకర్ అహసాన్ లాయ్. ఈ సినిమాకి సోల్ఫుల్ రియల్ హీరోస్ వీళ్ళే అని చెప్పాలి. టాలీవుడ్కి డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ ఫుల్ లెంగ్త్ ప్రాజెక్ట్ ఇది.

రోజుల నుండి ఈ రోజు వరకు కూడా ఈ సినిమా లవర్స్ పాటలు ఇప్పటికీ ప్లేలిస్ట్లో లూప్లో నడుస్తూనే ఉంటాయి, అంత బాగుంటాయి అన్నమాట. ఆల్ ఎమోషన్స్ని కనెక్ట్ చేస్తూ వండర్ఫుల్ ట్యూన్స్ అందించారు. ఇప్పుడు మరో వండర్ఫుల్ ట్రాక్ మీకోసం వచ్చేస్తుంది. మహాలక్ష్మి అయ్యర్, శిల్పారావు పాడినటువంటి సరదా సరదా లిరిక్స్తో హీరో హీరోయిన్కి మధ్య వచ్చినట్టు ఒక సరదా పాట అనమాట. అబ్బచ్చా అంటూ చంద్రబోస్ సాహిత్యంలో వచ్చినటువంటి ఈ పాట లేట్ చేయకుండా మీకోసం ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్డ్.

0: బచ్చా అంటూ క్యాచీ వర్డ్స్ని మ్యాచింగ్ చేసి రాయడంలో చంద్రబోస్ గారి నిజంగా ఆయన మార్కే మార్క్ ఆ రైటింగ్ మార్కే స్టైల్ ఒకటి ఉంటుంది. అంత అద్భుతంగా రాశారు. ఇలాంటి అద్భుతమైన పాటలు ఇంకా ఇంకా ఇంకా కొంచెం ఇష్టం కొంచెం కష్టంలో ఉన్నాయి ఆ పాటలన్నీ కూడా వినిపిస్తాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మనదించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత

0: సెలవులకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి. నేను మీ ఆర్జే సురభ రమేష్. మనమున్నాం ఏకచిత్ర గీతాల్లో. కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమా నుంచి మంచి పాటలు వింటూ ఉన్నాం, మాటలు కూడా తెలుసుకుంటూ ఉన్నాం. ఆ సినిమాకి సంబంధించి ఇంత మంచి పాటలు ఎలాగొచ్చాయి అని అంటే నిజంగా కథ అలా డిమాండ్ చేసింది అనమాట. మన కథలోకి వెళితే మన హీరో సిద్ధు పక్క బిందాస్ టైపు, ప్రేమ గీమ అంటూ తిరిగేస్తూ ఊరు నుంచి హైదరాబాద్ వచ్చినటువంటి క్యూటీ గీత అంటే తమన్నా ప్రేమలో పడిపోతాడు అనమాట. సీన్ కట్ చేస్తే పిల్లని ఇమ్మని హీరోయిన్ తండ్రి డాడీ సుబ్రహ్మణ్యం అనమాట, మరి నాజర్ గారు వేసారు క్యారెక్టర్, ఆ నాజర్ దగ్గరికి వెళ్ళి ఆయన అక్కడ ఒక అడుగుతాడు పిల్లనిమ్మని చెప్పి. అక్కడే అక్కడ ఒక మైండ్ బ్లోయింగ్ కండిషన్ పెడతారు హీరో హీరోయిన్ తండ్రి. ఇంతకీ ఆ కండిషన్ ఏంటో తెలుసా? ఆ కండిషన్ ఏంటో చెప్తాను వండర్ఫుల్ ట్రాక్ తర్వాత. లవ్ ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నిటినీ ఒకే పాటలో మిక్స్ చేస్తే వచ్చే మ్యాజిక్కే ఈ టైటిల్ సాంగ్. శంకర్ మహాదేవన్ వాయిస్లో ఉన్నటువంటి ఆ పవర్ వింటే మాత్రం ఎవరైనా మెస్మరైజ్ అవ్వాల్సిందే. సీతారామశాస్త్రి గారి లిరిక్స్ అద్దరిపోయి ఉంటాయి. ఆ టైటిల్ సాంగ్ వినిదాం.

బ్యూటిఫుల్ సాంగ్. ఇలాంటి పాట నిజంగా శంకర్ మహాదేవన్ వాయిస్లో వింటుంటే మెస్మరైజింగ్గా ఉంది కదా. నిజంగా ఇలాంటి పాట సిచ్యువేషన్కి తగ్గ పాటను రాసి మెప్పించారు సినిమాల గారు. అయితే ఈ సినిమాలో మనం ఈ కథలోకి వెళ్ళి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. ఎస్పెషల్లీ ఇక్కడ ఒక తండ్రి తమన్న హీరోయిన్ తండ్రి ఒక కండిషన్ పెడతాడు. అంటే మా అమ్మాయిని మీకు ఇవ్వాలంటే ముందు వచ్చి అంటే విడాకులు తీసుకున్న నీ మమ్మీ డాడీని ఒకటి చెయ్యి అని హీరోయిన్ తండ్రి హీరోకి సవాల్ విసురుతాడనమాట. మరి హీరోయిన్ తండ్రి ఇక్కడ అంటే ఇక్కడ నుంచి బిగిన్ అవుతుంది అసలైన రోలర్ కోస్టర్ రైడ్ అనమాట. డిస్కనెక్ట్ అయినటువంటి పేరెంట్స్ని కనెక్ట్ చేయడానికి హీరో అండ్ హీరోయిన్ పడే తిప్పలే ఈ మూవీ మెయిన్ ప్లాట్ అనమాట. రమ్యకృష్ణ అలాగే ప్రకాష్ రాజ్ గారు చేసినటువంటి ఆ క్యారెక్టర్ నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ క్రమంలో హీరో సిద్ధార్థ్ హీరోయిన్ తండ్రిని ఒప్పించడానికి ఇలా రకరకాలుగా ప్రయత్నం చేస్తుంటాడు. ఇదిగో ఇలా పాట రూపంలో కూడా వేడుకుంటూ ఉంటాడు. ఆ పాట ఏంటో తెలుసా? రైట్, ఈ పాటను కూడా శంకర్ మహాదేవన్ పాడారు. చిన్ని చరణ్ సాహిత్యాన్ని అందించారు. భలే ఉంటుంది పాట, వినండి.

0: అర్థమైంది కదా ఇంతకీ ఎవరే సుబ్రహ్మణ్యం అంటే హీరోయిన్ ఫాదర్ అనమాట. నాజర్ క్యారెక్టర్ పేరు సుబ్రహ్మణ్యం, ఆ పేరుతోటి ఇలా పాట రూపంలో వినిపించాడు హీరో. సో మరి పాట అదిరిపోయింది కదా, ఇలాంటి పాటలు ఇంకా ఇంకా ఇంకా ఎమోషనల్ సాంగ్స్, వెరీ బ్యూటిఫుల్ సాంగ్స్ మీకోసం రెడీగా ఉన్నాయి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించి సంపూర్ణ వినోదం.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు

0: 7402324052, வாட்ஸ்அப் நம்பர் 7382608586.
1: శ్రోతలకి ఒక గమనిక, ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ గురువారం అంటే రేపు 30 జూలై రోజు కుక్క కాటుకు తీసుకోవలసిన చికిత్స మరియు జాగ్రత్తలు, ఈ అంశం గురించి డాక్టర్ అబ్దుల్ వకీల్ చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ జిహెచ్ఎంసీ, డాక్టర్ నిషిత వెటర్నరీ ఆఫీసర్ మెట్రోపాలిటన్ సర్వేలెన్స్ ఆఫీసర్, అలాగే డాక్టర్ శిల్ప పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ మెట్రోపాలిటన్ సర్వేలెన్స్ ఆఫీసర్, వీరు శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324085852, మరో నెంబరు 0402324085853. ఈ కార్యక్రమం రేపు మధ్యాహ్నం 2:15 నుండి 3 వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 9 గంటలు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు వింటున్నారు FM వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మనమున్నాం ఏకచిత్ర గీతాల్లో. కొంచెం ఇష్టం కొంచెం కష్టం మూవీ నుంచి పాటలు వింటూ సినిమాకి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. ఈ సినిమాలో స్పెషల్గా చెప్పుకునే అంటే రకరకాల క్యారెక్టర్లు, యాక్టర్స్ రకరకాల పాత్రలు పోషిస్తున్న దాంట్లో గచ్చి బౌలి దివాకర్, మరి ఈ క్యారెక్టర్ని బ్రహ్మానందం గారు అద్భుతమైనటువంటి కామెడీ టైమింగ్ తోటి నటించడం అనేది జరిగింది. రాత్రికి రాత్రి క్రికెట్ కోచ్ అయిపోవడం, క్లాసిక్ గీతాంజలి స్పూఫ్ చూసి నవ్వు ఆపుకోవడం అనేది ఎవ్వరి వల్ల కాలేదు. ఈ సీన్స్ ఇప్పటికీ కూడా మీమ్ పేజీలకు ల్యాండ్ మార్కే అని చెప్పాలి. అయితే ఈ సినిమాలో డైలాగ్స్ విషయంలో అబూర్ రవి రాసినటువంటి డైలాగ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. దాంట్లో ఒక డైలాగు మనం గుర్తు చేసుకుంటే, ఎవరికైనా ప్రాబ్లం వస్తే అమ్మా నాన్న దగ్గరకు వెళ్తారు, అమ్మా నాన్నే ప్రాబ్లం అయితే అనే ఈ డైలాగ్ హార్ట్ టచింగ్గా ఉంటుంది. అందుకే ఈ మూవీకి నంది అవార్డులతో పాటు ఎన్నో రివార్డ్స్ కూడా వచ్చాయి. చివరికి బెంగాలీలో రోమియోగా కూడా రీమేక్ అయ్యి అక్కడ కూడా బాక్సాఫీస్ని షేక్ చేసింది. ఇప్పుడు మీకోసం ఒక వండర్ఫుల్ ట్రాక్ వచ్చేసింది. ఉన్నికృష్ణన్ పాడినటువంటి పాట సీతారామ శాస్త్రి గారి సాహిత్యంలో బాధలో ఉన్నప్పుడు ఊరటనిచ్చే ఒక ఎమోషనల్ టచ్ ఉండేటటువంటి సాంగ్ ఇప్పుడు మీకోసం.

వెరీ వెరీ హార్ట్ టచింగ్ సాంగ్ కదా. ఉన్నికృష్ణన్ గారి వాయిస్లో వచ్చే ఆ డెప్త్ ప్రతి ఒక్కరి హృదయాన్ని ఖచ్చితంగా తాకుతుంది. అంత మంచి ట్యూన్ చేశారు శంకర్, ఇషాన్, లాయ్ త్రయం. సో మరి వాళ్ళ పాటల్లో మరో వండర్ఫుల్ ట్రాక్ కూడా ఉంది, ఏడో పాట మీకోసం రెడీగా ఉంచాను. కొంతగా పల్లెటూరి ఫ్లేవర్ మరి కొంచెం వెస్ట్రన్ బీట్స్ కలిపితే వచ్చేదే ఈ ఉరుమా సాంగ్ అనమాట. కీర్తి సగాటియా అలాగే సాధనా సర్గం కాంబోలో వచ్చినటువంటి బీట్కి స్టెప్స్ వేయకుండా ఉండలేమన్నమాట. మరి ఏంటా పాట అనంటే ఎస్, ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది పంచీరే పంచీరే అంటూ రామజోగేశ్వరి శాస్త్రి సాహిత్యంలో అద్భుతమైనటువంటి పాట మీకోసం.

పాటని మనం చూసుకుంటే కొంచెం ఇష్టం కొంచెం కష్టంలో ఈ పాట తీ అంటే జనరల్ గా ఏంటంటే ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క రెండు పాటలు మనం స్కిప్ చేసి వినడానికి అవకాశం ఉంటుంది, కానీ ఈ సినిమాలో ఏ పాట స్కిప్ చేయడానికి అవకాశమే ఉండదు. అంత అద్భుతంగా పాటల్ని కంపోజ్ చేశారు శంకర్ ఈశాన్ లాయ్. చంద్రబోస్ గారు రాసినటువంటి ఎగిరే ఎగిరే కానివ్వండి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి ఆనందమా, అలాగే టైటిల్ ట్రాక్ కొంచెం ఇష్టం కొంచెం కష్టం పాటలు ప్రతి ఒక్కరి ప్లేలిస్ట్లో లూప్లో నడిచాయి. ఇక ఎవడే సుబ్రహ్మణ్యం పాటలో శంకర్ మహాదేవన్ ఎనర్జీ అబ్బో మామూలుగా ఉండదు. ప్రతి ఒక్క పాట ఒక ల్యాండ్ మార్క్ అనమాట. మరో ల్యాండ్ మార్క్ లాంటి మరో వండర్ఫుల్ ట్రాక్ శ్రేయా ఘోషల్ అండ్ సోను నిగమ్ పాడినటువంటి పాట, సీతారామ శాస్త్రి గారి సాహిత్యం, శంకర్ ఈశాన్ లాయ్ సంగీతంలో మన బాడీని ఒక్కసారి షేక్ చేయించడానికి వచ్చేస్తుంది వండర్ఫుల్ ట్రాక్ ఫ్రమ్ అంతా సిద్ధంగా ఉంది అంటూ వచ్చేస్తుంది కొంచెం ఇష్టం కొంచెం కష్టం నుంచి స్టేడియం.

0: వాడే సాంగ్ వాడే సాంగ్. శ్రేయా ఘోషల్ అని సోనూ నిగమ్ పాడేటువంటి పాట కొంచెం ఇష్టం, కొంచెం కష్టం నుంచి అదిరిపోయే పాటలు విన్నాం కదా. ఇలాంటి పాటలు వింటే దిల్ భలే ఖుషి అవుతుంది. సో అది ఇవాళ ముచ్చట కొంచెం స్వీట్, కొంచెం హార్ట్ కలగలిపిన ఒక క్యూట్ ఫ్యామిలీ ప్యాకేజ్ ఈ కొంచెం ఇష్టం కొంచెం కష్టం మూవీ. సినిమా రన్ టైం కాస్త ఎక్కువగా ఉన్నా సండే ఈవినింగ్ ఫ్యామిలీతో పాప్కార్న్స్ తింటూ చూడడానికి పర్ఫెక్ట్ చాయిస్ అనమాట. తప్పకుండా ఈ సండే ప్లాన్ చేసుకోండి. ఏమంటారు మరి ఈరోజు ఏకచిత్ర గీతాల సెగ్మెంట్లో కొంచెం ఇష్టం కొంచెం కష్టం మూవీ నుండి మంచి పాటలు వింటారు కదా. రేపు మరో మూవీలో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ విందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించి సంపూర్ణ వినోదం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 9:15 కావస్తుంది. 9:15 ఉర్దూలో వార్తలు ప్రసారం అవుతాయి. 9:30 ముంబై ప్రసారాలు వింటారు. అనంతరం 10:00 నాటిమేటి సినీ గీతమాలిక మధురిమల కలుద్దాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

आज के फनकार हमारे आज के फनकार हैं कॉमेडियन अभिनेता जॉनी वॉकर।

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాస్ లో సమయం 10 గంటలు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. సమయం 10:01 దాటింది. మరి గుండెను తాకే రాగం, పెదవులపై మెరిసే పల్లవి, ఎప్పటికీ వాడిపోని జ్ఞాపకాల తోట మన పాత పాట కదా. మరి ప్రేమను, విరహాన్ని, మధురమైన భావాలను స్వరాలుగా మార్చిన ఆనాటి అమర గీతాల సమాహారం నాటి మీటి సినీ గీత మాలిక మధురిమ మీకోసం సిద్ధం.
2: ఆకాశవాణి అలవరసలపై తేలివచ్చి వివిధ భారతి వినివిధిలో పలకరించే అలనాటి సినీ పాటల పుష్పాలకై వేచి ఉన్న మధురిమ శ్రోతలందరికీ చంద్రశేఖర్ మల్లాది స్వాగతాంజలి. అందం గంధం పైనం పులకింత నిండు నవ్వు, వీటితో పాటు కళా కథా కలగలిపిన తొలితరం గేయం అగ్గిబరాట చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు పి సుశీల పాడిన పాట.
3: మబ్బులు తొలగెనులే

రాయాల్సిన భావం పెద్దదైతే కాగితం కూడా కాస్త పెద్దదే కావాలి. నీలి మబ్బులపై రసరేఖలు రాసి అందిస్తే కన్నకల ఫలించి తనూలత దరి చేరిందని, కోయిలకాక మత్తకోకిలలు పాటలు పాడితే, ఆటలకాక ఆటవెరదలు ఆటలు ఆడితే ఫలించిన యోగంలో జీవన మధువనిలో రచయిత అందించిన గీతం. కురుక్షేత్రం చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, సాలూరి రాజేశ్వరరావు సంగీతం.

పల్లకి ఒక అందం అనుకుంటే అది వలుపు వాకిట నిలిస్తే లోకం పులకించక మానదని, స్వర్గానికి శూన్యానికి ఒకటే తేడా అంటూ తానుంటే స్వర్గం అని లేకుంటే శూన్యమని కల ఫలించి నిజమై ఎదురొస్తే మనసులోని మర్మాన్ని తెలుసుకోమని అంటూ అందగాడిని సంబోధిస్తూ పాడిన పాట. పునర్జన్మ చిత్రంలో పి. సుశీల, దాశరథి రచన, టి. చలపతిరావు సంగీతం.

ఏ పూల తావి చూచినా తానే అని, ఏ తావును చూచినా ఆమే అని, సెలయేరులా పరిగెత్తి చేరుకుంటానని అంటే, కవిరాజా, నెలరాజులా ఆ పరుగు ఎందుకు అని, ఊహల మూహల్లో జగమంతా మచ్చిక అవుతుందని ఇలా అంటే, మనసులు ఏకమైతే లోకంతో పనేమిటంటూ మాండు రాగఛాయల పెళ్ళుబుకే గేయం, పెళ్లిసందడి చిత్రంలో ఘంటసాల రావు బాలసరస్వతీదేవి ఆలపించిన పాట, జూనియర్ సముద్రాల రచన ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీతం.

ఉన్నదని, పిల్ల తెమ్మెర కొలనులో అలలను రేపినట్టుగా వికసించిన ముఖారవిందం పులకించి వనవధువు కవితాజల్లులు చల్లగా తలుపులే పిలుపులై పలికిలో పెళ్లిపందిరి చేరిస్తే ఆ కళనీ కళల్నీ పండించే కళ్లపై తొలకరి వలపుల గీతం ఈ పాట. పంచభూతాల చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, ఇళయరాజా సంగీతం.

నది ఒకటే అయినా తీరాలు ఎన్నెన్నో, అన్నీ నావలే అయినా ఏ నావపైనో ఎటువైపు కొన్ని ప్రేమలు కొన్ని నేస్తాలు జన్మవరాలుగా ఉండిపోతాయని, కలిసున్నట్టున్నా కూడా అది ఊహలకే పరిమితమని, అయితే తామిద్దరం ఆకాశం నీలిరంగు లాంటివాళ్లమని, కలుసుకోవాలన్న తపన కలిసినట్టు అనిపించేది ఊహలలో మాత్రమే అని ఇలా చెబుతూ ఓ మధుర గాయకుని గణంలో మధువులలకే గేయం సంకీర్తన చిత్రంలో కెజే జేసుదాస్ పాడిన పాట, ఆచార్య ఆత్రేయ రచన, ఇళయరాజా సంగీతం.

కంటి పాపలగా ప్రజలను పాలించినా శాంతిని వెలయించినా అది నీకే చెల్లుతుందని, పొంగే మధువులో యవ్వన వీణపై నవ్వులు పూయించి రవితేజములు అలరగా రసికత వసంతునిగా వెలుగుతున్న నీకు సాటి ఎవరు అంటూ మధుర గాయనిల గళాలు సుమధురంగా పొగడ్తల జల్లు కురిపిస్తున్న గీతం కంచు.

మల్లెల తావుల్ని, కన్నుల వెన్నెల్ని, ఏకాంతపు గిలిగింతల్ని, గుబులు చూపుల్ని, బెదురు కన్నుల్ని అన్నింటినీ కలిపి అంచెప్పరాసలతో అంతరంగ ధ్యాసల్ని యుగళగీతిగా అక్షర మాలికల్లో ఇరు మనసుల్ని చుట్టేస్తున్న గీతం. అన్వేషణ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, వేటూరి సుందరరామ్మూర్తి రచన, ఇళయరాజా సంగీతం.

మారుతున్న కాలంలో పరిస్థితులు మారుతున్నాయని, గతంలోలా వేడుకోవటం బతిలాడటం లేనేలేవని కరాఖండిగా అబ్బాయి చెబుతుంటే, ఆ మాత్రం నాకు తెలీదా, నీ బెట్టు గుట్టు ఆ బడాయిని రట్టు చేస్తాను అంటూ, ఆ తర్వాత ఇక కాళ్లబేరం నీకు ఎలాగూ తప్పదు అని బోధకు ప్రతిబోధ చేస్తూ ఆట పట్టిస్తున్న గీతం. ఇద్దరు మిత్రులు చిత్రంలో ఘంటసాల పి సుశీల పాడిన పాట. ఆరుద్ర రచన ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

0: నా గుడ్ సైడ్.
1: మదికి ఎన్నో జ్ఞాపకాలు. కొన్ని మధురోహలైతే జీవితంలో మర్చిపోలేం. కన్నుల వెనుక ఊహలలో కళల కలబోతని, జతకూడిన సొగసుల్లో ఒదిగి ఉన్న పొంగుని, తీయని మాయని మమతని, వలపుల తలపుల సొబ్బుగుల్ని, జీవితంలో మొదటిసారి జరిగే అద్భుతాన్ని, ఆనందాన్ని, అనుభూతిని, ఆహ్లాదాన్ని మరిచిపొమ్మన్నా మరొకకు రాక మటుమాయమౌక మధురంగా గుర్తుకొచ్చే ప్రణయ గీతం ఈ పాట. నీడలేని ఆడది చిత్రంలో పి సుశీల పాడిన పాట బాలసుబ్రహ్మణ్యంతో కలిపి డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, సత్యం సంగీతం.

పున్నమి చందమామ మోముతో పండు వెన్నెల్లో ఎదురుపడగానే దరహాసంతో దరిచేరి మనసుతో మాట్లాడుకుంటున్నట్టుగా కలవని కల సాకారమై పెళ్లిపందిరిదాకా సాగితే ఊహిస్తూ దీవెనలకై ప్రార్థిస్తూ ఉన్నవారిని చూస్తూ కల్లో కూడా ప్రకృతి ప్రణయం కలిపి మెలిసి అడుగులేస్తే ఈ పాట అవుతుంది. ఉమాగౌరీ శంకరుల కథ, ఘంటసాల వెంకటేశ్వరరావు, పింగళి రాగేంద్రరావు రచన, పెండియాల సంగీతం.

మంచిని కోరుకుంటాం. మనిషిగా రేపు మరింత బాగుండాలి అనుకుంటాం. కానీ ఒక్కోసారి తలకిందులై చల్లని వెన్నెల వెచ్చని విరహ జ్వాలలైతే, పెదాలు పలకని పదాలు కన్నీటి ధారలైతే, ఆ చెదరిన జీవితపు వీణ తిరిగి రవళించాలని కలతలు కన్నీళ్లు వీటన్నింటికీ చరమగీతం పాడి వలపు పులకింతల స్వాగతం పలికించాలి అంటున్న పాట. నిర్దోషి చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు పాడిన పాట. గీతరచన డాక్టర్ సి నారాయణరెడ్డి. సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు.

0: తెరిచిన కనులు నిదురు పరదాళలో మూసుకునే వరకు శ్రావ్య సినీ సంగీత గీతాలాపన వినపడుతూనే ఉంటుంది. మళ్ళీ నేను మీకు వినపడే వరకు మీ నుంచి సెలవు కోరుతున్నది చంద్రశేఖర్ మల్లాది. నమస్కారం.
1: ఇంతవరకు నాటిమేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. రేపటి కార్యక్రమాల్లో రేపు ఉదయం 7:15 ఇది మన చట్టం, ఈ కార్యక్రమంలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనే అంశంపై ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీలో లీగల్ మేనేజర్గా పనిచేస్తున్న శ్రీమతి నామాని సుజనాదేవి గారితో పరిచయం వింటారు. ఇక రేపు మధ్యాహ్నం 2:15 నుండి 3 వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో కుక్క కాటుకు తీర్చుకోవాల్సిన చికిత్స మరియు జాగ్రత్తలు, ఈ అంశం గురించి డాక్టర్ అబ్దుల్ వకీల్ చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ జిహెచ్ఎంసి, డాక్టర్ నిషిత వెటర్నరీ ఆఫీసర్ మెట్రోపాలిటన్ సర్వైలెన్స్ ఆఫీసర్, డాక్టర్ శిల్ప పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ మెట్రోపాలిటన్ సర్వైలెన్స్ ఆఫీసర్, వీళ్ళు శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన నెంబర్లు 0402-234-0852, మరో నెంబరు 0402-234-0853. ఈ కార్యక్రమం రేపు మధ్యాహ్నం 2:15 నుండి 3 వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్పై ప్రసారమవుతుంది. రేపు సాయంత్రం 7:15 ఆరోగ్య జీవనం కార్యక్రమంలో సెకండ్ ఒపీనియన్ డాక్టర్ ఏ మల్లేష్ గారితో పరిచయం వింటారు.
3: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3:00 నుండి 4:00 మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11 గంటలు. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం బ్యాండ్ 102.8 MHz పై మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.